0: They all come out of you. అన్ని కూడా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడు సత్య సంకల్ప రహితుడవును. అతనే శాంతి స్వరూపుడు.
1: When once you recognize that the heart is the center out of which all come, then you go beyond
0: God.
1: What is peace?
0: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు.
1: You cannot say that he is the one of peace who could face, resist all problems and anxieties, losses.
0: కనుక దీనికి సుఖదుఖే సమే కుత్వారాహోనా విజయ రెండింటిని కూడా మనం ఏమాత్రం చింతించకూడదు.
1: One should maintain equanimity in both times of pleasure and pain.
0: సుఖము ఎంత అశాశ్వతమో దుఃఖము అంత అశాశ్వతమే.
1: The pleasure is temporary, so also pain.
0: Night ఎంత అశాశ్వతమో డే కూడా అంత అశాశ్వతమే.
1: Night is temporary, so also the day.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను కదిలిపోయేటువంటి మేఘములే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏది కూడా సత్యమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది.
1: టుడే యు మే బి హ్యాపీ దట్ టుడే ఇస్ ఎ ఫుల్ మూన్ డే.
0: రెండు కూడాను అశాశ్వతములే, రెండు కూడాను అనిత్యములే.
1: బోత్ ఆర్ ట్రాన్సియెంట్.
0: అందువల్లనే అనిత్యం అసుఖం లోకం.
1: Therefore this world is temporary and full of misery.
0: ఈ జగత్తంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది.
1: Therefore the whole world is temporary.
0: ఎవరు నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు?
1: Who experiences the eternal joy?
0: ఎవరు నిత్యానందం అనుభవిస్తున్నాడు?
1: Who experiences the eternal bliss?
0: ఈ నిమిషంలో ఆనందమైతే మరు నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుండాలి.
1: This moment is happy, thereafter is miserable.
0: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
1: Therefore peace should come out of you, not from outside.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: Every person asks this question, I want
0: peace. ఏ విదేశీయుడు వచ్చినప్పటికి what do you want అని క్వశ్చన్ వచ్చి I want peace, I want peace, I want peace.
1: Any foreigner will ask for this, I want peace, I want peace.
0: I want peace. ఎన్ని పదములు? మూడు పదములు.
1: Here you find three words. I want peace.
0: I want peace.
1: Three. I want peace.
0: I ego.
1: Want desire.
0: ఎన్నిటిని తీసే peace అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది.
1: Remove ego and desire. Peace is there ready-made.
0: Peace మన వెంటనే ఉంటుండాలి, జంటనే ఉంటున్నది, ఇంటనే ఉంటున్నది, కంటనే ఉంటుండాలి.
1: Peace is with you, in you, always.
0: And around you. కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీసే.
1: ఎవ్రీవేర్ పీస్ ఇస్ ప్రెసెంట్.
0: ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు, ప్రపంచం అంతా పీసెస్ పీసెస్ పీసెస్.
1: యూ డోంట్ గెట్ పీస్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్, యూ ఫైండ్ ఓన్లీ పీసెస్.
0: పీస్ మన యందే ఉంటున్నది.
1: సో పీస్ ఇస్ విత్ ఇన్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి.
1: When we recognize the truth, that is real peace.
0: కనుకని వేదాంతం నందు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మూడింటిని బోధిస్తూ వచ్చారు.
1: వేదాంత స్పీక్స్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: ఆది భౌతికము అదే దేహము.
1: ఆది భౌతిక బాడీ.
0: ఆది దైవికము అదే మనస్సు.
1: ఆది దైవిక మైండ్.
0: ఆది ఆధ్యాత్మికము.
1: ఆది ఆధ్యాత్మిక
0: ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ఆత్మ స్పిరిట్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యు రియలీ ఆర్.
1: ది వన్ యు రియలీ ఆర్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అదే నీది యొక్క దేహం యొక్క ప్రమాణం.
1: ఇట్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ what you are, that is the standard.
0: Karuga neevu deham kaadu,
1: you are not the body.
0: Neevu mind kaadu,
1: you are not the mind.
0: Neevu aatma swaroopudave,
1: you are aatma.
0: Kanukane aatma gnanamu, aatma tyagamu, aatma anandamu anubhavincheetundi oka tattvame nijamainatundi swabhavamu.
1: So the swabhava, the temperament lies in these three components.
0: Ava swa swa
1: swa
0: ade swan ade hamsa. అది ఏ హంస గాయత్రి? అదే స్వాన్.
1: స్వాన్ స్వాన్ స్వాయి స్వాన్ హంస గాయత్రి.
0: హం తో హం ఇదే హంస గాయత్రి.
1: తోహం హంస గాయత్రి.
0: కనుక నీవు హంసవే.
1: యు ఆర్ ద స్వాన్.
0: ఎప్పుడు నీ తత్వాన్ని నీవు గుర్తించుంటావో అప్పుడే నీవు పరమహంస.
1: The moment you know your true nature, you are Paramahamsa.
0: Kanukani aneka mandi maharishulandarni kudanu adani Paramahamsa, Sachidananda Paramahamsa antaru.
1: So we call many saints as Paramahamsa.
0: Paramahamsa ani gaane అనాత్మను ఆత్మను వేరు చేసేటువంటి స్వభావమే హంస యొక్క లక్షణం.
1: ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ వన్ టు సెపరేట్ ద బాడీ ఫీలింగ్ ఫ్రమ్ ద స్పిరిట్.
0: మిల్క్ అండ్ వాటర్ రెండింటి కూడా వేరు చేస్తుంది.
1: ఇట్ సెపరేట్స్ ద మిల్క్ అండ్ వాటర్.
0: అనాత్మ అయినటువంటి దేహభావను దూరం చేసి ఆత్మ అయినటువంటి యొక్క స్వభావమును తాను నిలుపుకుంటుంది.
1: ఇట్ డిస్టింగ్విషెస్ అండ్ సెపరేట్స్ ద బాడీ అండ్ ద స్పిరిట్.
0: కనుక ఆత్మ అనాత్మ యొక్క విభాగమే హంస యొక్క గుణము.
1: ఇట్ ఇస్ ది కేటగరైజేషన్ ఆఫ్ ఆత్మ
0: విభాగమే హంస యొక్క గుణము.
1: ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్
0: గుణత్రయ విభాగ యోగమే ఈ యొక్క హంస గుణము.
1: క్లాసిఫికేషన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్వామ్.
0: కనుకని ఈ ప్రకృతి తత్వం అనేటువంటి దానిని క్రమక్రమేణ కొంతవరకు మనం దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు గివ్ అప్ దిస్ worldly feeling.
0: ప్రకృతిని మనం వదలడానికి వీలు కాదు.
1: You don't need to run away from it.
0: కార్యస్వరూపుడైన పరమాత్మ.
1: This nature is the effect of
0: పరమాత్మను కారణ స్వరూపుడు.
1: God is the cause.
0: కనుక కారణ కార్యస్వరూపమైనటువంటిది ఈ జగత్తు.
1: It is the relationship between the cause and the effect.
0: దీని పేరు జగత్తు అన్నారు.
1: So this is called జగత్.
0: జగత్ అనగా జగత్. జగత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్.
0: అంత రావటం పోవటం, ఏది శాశ్వతంగా ఉండటం లేదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్, ఆల్ కమ్ అండ్ గో.
0: ఏది కూడా శాశ్వతంగా పోవటం లేదు.
1: నథింగ్ గోస్ పర్మనెంట్,
0: పోయినది తిరిగి వస్తుంది. అది
1: దట్ విచ్ గోస్ ఇస్ బౌండ్ టు కమ్,
0: పోతుంది.
1: దట్ విచ్ కమ్స్
0: కాబట్టి ఇది మిథ్యము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ మిథ్య.
0: దీనిని సదసత్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ సదసత్.
0: దీన్ని ఒక విధమైనటువంటి జగత్తు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ జగత్.
0: అనేక విధమైన పదముల చేత ఈ జగత్తును మనం అనుభవిస్తున్నాము.
1: వీ ఎక్స్పీరియన్స్ దిస్ నేచర్ ఇన్ ఏ వేరియడ్ వే.
0: జగత్తును వదలడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రన్ అవే ఫ్రమ్ నేచర్.
0: జగత్తునందు కూడాను జగదీశ్వరుని నీవు దర్శించాలి.
1: ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ టు ఎక్స్పీరియన్స్.
0: జగత్తే ఒక చైతన్యమైనటువంటి స్వరూపము.
1: ది జగత్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ చైతన్య అవేర్నెస్.
0: చైతన్యమే దైవ స్వరూపము.
1: దట్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: దానిని consciousness.
1: Consciousness is divinity.
0: కనుకని ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కాన్షియన్స్ అనేటువంటిది వచ్చింది.
1: So out of this consciousness came conscience.
0: ఈ కాన్షియన్స్ నుంచి కాన్షియస్.
1: And this conscience led to
0: ఈ కాన్షియస్ బాడీ.
1: The conscience is
0: conscience
1: body.
0: Witness.
1: Conscience is witness.
0: Consciousness is చైతన్యం.
1: Consciousness is
0: అన్ని చైతన్యం యొక్క సంబంధమే.
1: Everything is related to this consciousness.
0: అంతా ఒక ఫ్యామిలీని.
1: They all belong to the same family.
0: కానీ దీంతో విసర్జించినవి కొన్ని, భుజించిన కొన్ని ఉంటుండాయి.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ టు బి గివెన్ అప్, సర్టన్ థింగ్స్ టు బి యాక్సెప్టెడ్.
0: ఒక మార్కెట్ కి వెళ్ళావు.
1: యూ గో టు ద మార్కెట్.
0: నీవు ఒక కమలా పండు నీవు డబ్బిచ్చి కొన్నావు.
1: యూ బై అన్ ఆరెంజ్ ఫ్రూట్.
0: ఈ కమలా పండు నేనే కొన్నాను, నా డబ్బిచ్చి నేను తీసుకున్నాను అనుకుంటావు.
1: ఐ బాట్ దిస్ ఫ్రూట్ విత్ మై మనీ.
0: అయితే నీవే తినాలి.
1: ఎస్ యూ కెన్ ఈట్ ఇట్.
0: బట్ పైనున్న పొట్టును తీసి పారవేయాలి.
1: బట్ యూ హావ్ టు రిమూవ్ ద స్కిన్ కవరింగ్.
0: లోపల సీడ్స్ ను కూడా పారవేయాలి.
1: యూ త్రో అవే ద సీడ్స్.
0: కానీ జ్యూస్ ను మాత్రం త్రాగాలి.
1: యూ కెన్ డ్రింక్ ద జ్యూస్.
0: నేనే కొన్నానని తోలు కూడా తింటున్నావా?
1: యాజ్ యూ హావ్ బాట్ ఇట్ విత్ యువర్ మనీ యూ డోంట్ ఈట్.
0: నేనే డబ్బిచ్చాను విత్తనములు కూడా నమ్ముతున్నావా?
1: యాజ్ యూ పేడ్ ద మనీ యూ డోంట్ ఈట్ సీడ్స్.
0: డబ్బిచ్చి కొన్నది పండే.
1: In fact, you purchase the
0: ఆ పండు లోపల కొన్ని విసర్జించాలి, కొన్ని స్వీకరించాలి.
1: There in the fruit, certain things have got to be left out.
0: కాబట్టి ఈ దేహం అనేది నీదే.
1: Body belongs to you.
0: ఈ దేహం అనే ఫలమే.
1: The body is the
0: fruit. కానీ ఇందులో నీవు అనుభవించవలసిన కొన్ని, విసర్జించవలసిన కొన్ని.
1: There are certain things you have to experience and there are certain things that
0: అనగా దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, ఇవన్నీ విసర్జించాలి.
1: Bad thoughts, bad feelings, bad emotions.
0: ఇవన్నీ విత్తనములు వంటివి.
1: They are like seeds.
0: ఈ విత్తనములు తిరిగి నీ దగ్గర పెట్టుకుంటే తిరిగి మొక్కలు అవుతుంటాయి.
1: If you keep the seeds with you, they will grow into plants.
0: కానీ నీవు అనుభవించవలసింది ఏంటి? మాధుర్యమైనటువంటిది. వచనం మధురం, దృష్టియో మధురం, శ్రవణం మధురం, మధురం మనసం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం మధురం మధురం మధురం. అంతా మధురమే. ఈ స్వీట్ స్వీకరించాలి.
1: యూ షుడ్ యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్.
0: అంతేకాని నేను కొన్నాను కదా అని చెప్పిన ఉద్దేశంతో పై పొట్టును కానీ విత్తనములు కానీ నేను నమ్మకూడదు.
1: For the simple reason you purchase, you don't eat the skin covering the fruit and the seed.
0: దీనికి నీ నాలుకకు రుచి పాడైపోతుంది.
1: And you will spoil the very taste there.
0: కనుక మనకు మనం పాడు చేసుకోవడానికి కారణం ఏమిటి? మన దుర్గుణములు, దురాలోచనలే.
1: We spoil ourselves because of our bad thoughts.
0: ఎప్పుడు దురాలోచనల మనలో ప్రవేశించిన చీ, మానవుడికి ఆవశించినట్టు కాదు ఇది. I am man, not animal అనేటువంటి దీంతో దాన్ని తరంగొట్టడానికి ప్రయత్నించాలి.
1: The moment a bad thought starts, you should feel that they are not human qualities and you should
0: human
1: say that you are man and you are an animal.
0: రాగ ద్వేషము, అసూయము, డంబము, కామ క్రోధ లోభ మోహం, ఇవన్నీ కూడా పశువు యొక్క గుణములు.
1: ద హేట్రెడ్, ద ఎవరెస్, ఈగో, దేర్ ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: నా గుణములు ఏమిటి? సత్యము నా గుణము, ధర్మము నా గుణము, ప్రేమ నా గుణము, అహింస నా గుణము, సహనం నా గుణము, సదాచారం నా గుణము అనేటువంటి యొక్క దీన్ని మనం భావించుకుంటూ రావాలి.
1: You should consider truth is my quality, love is my quality, non-violence is my quality, peace is my nature. Like that you should feel.
0: Kankane ee compassion naa yokka nijamaina quality.
1: Compassion is my true quality.
0: Idiye naa karuna.
1: This is compassion.
0: Ee karunaala samachetane manavudu jeevinchadaniki prayatninchali.
1: With this essence of compassion we should lead our life.
0: Adi Sri Ramuli yokka pradhama gunamu.
1: That is the chief quality of Sri Ram.
0: Compassion.
1: Compassion.
0: Aa gunamme రామచంద్రుడి యొక్క చరిత్రను పవిత్రముగా విస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కంపాషన్ ఆఫ్ శ్రీరామ దట్ మేడ్ హిస్ కెరియర్ అండ్ పర్సనాలిటీ సీక్రెట్.
0: ప్రతి మానవుని ఎందుకును ఈ కరుణారసం మనలో ఆవిర్భవించాలి.
1: దిస్ ఎసెన్స్ ఆఫ్ కంపాషన్ షుడ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని ఎందుకు ఏనాడు కూడాను శోకరసం రానేకూడదు.
1: ఇన్ నో పాయింట్ ఆఫ్ టైం షుడ్ దేర్ బి ఎ మిజరీ.
0: శోకరసం ఎప్పుడు వస్తుంది?
1: When do you suffer?
0: మనం దుర్గుణమును పెంచుకున్నప్పుడే శోకరసం మన యందు ఆవిర్భవిస్తుంది.
1: When you develop bad quality you will be sorrowful.
0: కనుక నీ హృదయాన్ని పూర్తి కూడాను ప్రేమగా నీవు నింపుకో.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్.
0: నీ యొక్క హృదయం అనేటువంటి ట్యాంక్ ను ప్రేమతో ఫిల్ అప్ చేసుకుంటే.
1: వెన్ యూ ఫిల్ ది ట్యాంక్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: మౌత్ అనే ట్యాప్ నుంచి మంచి మాటలే వస్తాయి.
1: యూ విల్ డ్రా గుడ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ ది ట్యాప్ ఆఫ్ యువర్ మౌత్.
0: అనేటువంటి ట్యాప్ నుంచి మంచి వాటరే వస్తుంది.
1: అండ్ యాజ్ యూ ఓపెన్ ది ట్యాప్ యూ డ్రా గుడ్ వాటర్.
0: నీ యొక్క కన్నుల నుంచి కూడా నువ్వు మంచి దృష్టి వచ్చేస్తుంది. ట్యాంక్ లోని వాటర్ ఎట్టివో ట్యాప్స్ లోని వాటర్ అట్టివి.
1: యాజ్ ఇస్ ద వాటర్ ఇన్ ద ట్యాంక్ సో ఇస్ ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్.
0: కంపెనీ స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ ప్రేమతత్వాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్ విత్ దిస్ లవ్.
0: ప్రేమ లేని హృదయము కేవలము బ్రతికిన శవము.
1: ద లైఫ్ in which you find the heart without love is almost a living death.
0: Living death.
1: Living death.
0: Kanuka manamu ee vidhamainatundi prema swaroopuluga manam tayaru kavali.
1: We should be embodiments of love.
0: Kanuka premane manam penchukovastundi.
1: We should develop love.
0: Migilavanni manam penchukokapoyina premane annitini penchukuntundi.
1: Is the love that will encourage others to grow.
0: Oka vittanamunu bhoomilo naatitavante ఆ విత్తనం నుంచి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పలములు, పుష్పములు అన్ని కూడా అదే పెంచుకుంటుంది.
1: ఇఫ్ యూ సో ఎ సింగిల్ సీడ్, ఇట్ విల్ గో గ్రో ఇన్ టు ట్రీ విత్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక్క సీడ్ మాత్రమే నువ్వు నాటావు కింద.
1: ఓన్లీ వన్ సీడ్ యూ హావ్ సోన్.
0: కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: ఫ్రమ్ ద సీడ్.
0: ఆ సీడ్ నుంచి వచ్చాయి.
1: ఆల్ బ్రాంచెస్ హావ్ కమ్.
0: ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్
0: ఈ లీవ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి. ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఫ్రూట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద సీడ్.
0: ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
1: ఫ్లవర్స్ ఆర్ ద ప్రొడక్ట్స్
0: ఆఫ్ ద సీడ్. ప్రేమ అనేటువంటి ఒక్క బీజమును నీవు నాటుకుంటే అన్ని సత్సంకల్పం అనేటువంటి అన్ని కూడా ఆ సీడ్ నుంచి ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ సో ద సీడ్ ఆఫ్ లవ్ ఆల్ గుడ్
0: ప్రేమ వృక్షమే.
1: దిస్ ఇస్ ఎ ట్రీ ఆఫ్ లవ్.
0: అయితే ఈ ప్రేమ వృక్షం పైన కూడాను అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాళ్ళుతూ ఉంటాయి.
1: ఆన్ దిస్ ట్రీ ఆఫ్ లవ్ సర్టన్ బర్డ్స్ ఫాల్ అండ్ టేక్ రెస్ట్.
0: ఎక్కడ వృక్షం ఉందో త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు
0: చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భూమిని పుట్టగానే నీ పదములు పట్టుకున్న నన్ను బ్రోవ రామా నన్ను బ్రోవరా రామా నన్ను బ్రోవరా అన్నాడు.
1: జస్ట్ ఎస్ బర్డ్స్ గో రౌండ్
0: చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భూమిని.
1: జస్ట్ ఎస్ బర్డ్స్ దట్ గో రౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్
0: ఎగిరి ఎగిరి ఒక చెట్టు పైన వచ్చి వాలుతూ ఉంటాయి.
1: బీయింగ్ వెరీ మచ్ టైర్డ్ ద బర్డ్స్
0: కాబట్టి ప్రపంచంలోని అశాంతి ప్రజలందరూ కూడాను ఈ ప్రేమ అనేటువంటి వృక్షం పైన వచ్చి వాలుతూ ఉంటాయి.
1: People full of restlessness who take rest on the branches of the tree of love.
0: Aithe vachinatvanti pachulu ooruke undavu.
1: But the birds that come they don't
0: really chala shabdam chestuntai.
1: They make all sound.
0: Ante kaadu
1: not like that.
0: Aa chettu kinda evaraina gaani chedan teechukovalani vachithe akkadantha kudunu malinya paristuntari.
1: Those that come there to enjoy the shade, the whole premises is made dirty by these birds.
0: Appudappudu dinni tasma jagrata jagrata jagrata annaru.
1: Therefore it is said you should be careful.
0: దీనినే శంకర్ల వారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: ద బర్త్ ఈస్ మిజరీ, ద ఓల్డ్ ఈజ్ ఇస్ సారోఫుల్ అండ్ ది ఎండ్ పాయింట్ ది లాస్ట్ మూమెంట్ ఈజ్ సారోఫుల్. దేర్ఫోర్ బీ కేర్ఫుల్.
0: కనుకనే మనం ఈ వృక్షం క్రింద ఉంటున్నాం. ఈ ప్రేమ వృక్షం పైన అన్ని పక్షులు వాలినాయి. దుర్గుణం అనేటువంటి ఒక పక్షులు వాలినాయి.
1: On this tree of love, you find so many birds, bad qualities take place.
0: పశువులను చూడాలంటే ఏం చేస్తున్నాం?
1: వాట్ షుడ్ యూ డూ టు డ్రైవ్ దెమ్ ఆఫ్?
0: చెట్టు కిందికి పోవాలా అని అన్నప్పుడే అవి పక్షులన్నీ లేచిపోతాయి.
1: You sitting under the tree should clap and shout loudly to drive the bird.
0: అదే విధంగా మన ప్రేమ వృక్షం పైన వాళ్ళనటువంటి దుర్గుణములంతా కూడా మనం ఏం చేయాలి? రామ కృష్ణ గోవింద నారాయణ అని ఈ విధంగా మనం భజన చేస్తే ఆ పక్షులన్నీ లేచిపోతాయి.
1: So on this tree of love, so many birds are taking rest their bad qualities. To drive them out, you should go singing loud.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు అనే రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ది కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తివంతులు కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యయంత్రం కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పైభాగంలో మత్స్యములు అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి యొక్క మత్స్యములు కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్. వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి యొక్క ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషములు ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: And Krishna started staring at these people.
0: Chuchi o chirunavu navvadu.
1: And he smiled at them.
0: Varulo varu gusgusaraadukuntu kadapatiki Arjunni lepadu.
1: As they were whispering, talking among themselves, it was Arjuna who got up.
0: Arjuna ayana kuda chirunavuto navvukuntu adugulu vestu chakkaga aa stambhamulu daggariki vachadu.
1: Arjuna, smiling all along, slowly, gently, marched ahead and came close to that Machayantra.
0: Arjuna anaga chala shantamgalavadu.
1: Arjuna means the one who is highly
0: chala dayagalavadu.
1: The one who is compassionate.
0: Arjuna anaga chala nemmadastudu.
1: Arjuna is one who is very calm and quiet.
0: Nemmadiga vachi danusunu chepatti జనం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: Calm and quiet, peacefully, he marched towards Machayantra. Watching the fish in water, he shot the arrow at once and could hit it.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: అందరు కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ద్రౌపది రాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్
0: వారి వసతి ఎక్కడ
1: వేర్ వర్ దే స్టేయింగ్
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: డోర్
1: బోల్టెడ్
0: కుమారుడు చెప్పారు అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు
1: The son said, Mother, we brought a highly valuable fruit with us.
0: Nayana, anta goppa viluvainaatundi, anta goppa madhuramainaatundi oka phalamunu meer aiduguru samaharanga panchukondi ani cheppindi.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: Talli maatalu meerinaatundi vaaru aa biddalu.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించినటువంటి వారు
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి తల్లి మీ ఆజ్ఞ శిరసా వహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు
1: దే వెంట్ ఇన్ సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్ గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు
1: సిన్స్ దట్ టైమ్ షీఈస్ కాల్డ్ పాంచాలి
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం
1: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞ శిరసా వహించటము బిడ్డల యొక్క కర్తవ్యము
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ irrespective of its credibility acceptance in the sight of others
0: aanaati nunchi aa gramam vadali petti tirigi tama yokka swagramamulaku velli paripalana jarutu vacharu panchi pandavulu
1: the five pandavas left that village started moving to another place and started ruling the area
0: kali ime yokka pravartanu ime yokka gunagramamulu chakkaga gurtinchinatundi oka pandavulu ధర్మజుడు వచ్చి నీవు మా సొత్తు కాదు నువ్వు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి నీవు శక్తి స్వరూపిణివి కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు
1: ధర్మజ వాచింగ్ ద చెస్టిటీ ఆఫ్ ద్రౌపది హర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ యూ సెడ్ యూ ఆర్ నాట్ ద సోల్ ప్రాపర్టీ ఆఫ్ అస్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ గివ్ ద పవర్ ఆల్ యూ హ్యావ్ to the entire world so said dharmaja
0: nilo unnatvanti panchabhutamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkagaani arikettinadaru
1: you have total control over the five elements and the five senses
0: ilanti vare prapancham yokka sthitigatini gurtinchi vartinchadaniki veelavutundi
1: only such people could strictly comprehend the divinity in the universe and conduct themselves
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్
0: వాడా తిరిగి వీడు తిరిగి గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు
1: షీ వెంట్ అరౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ విలేజెస్ ఫైండింగ్ అవుట్ ద గుడ్ పీపుల్ అండ్ ద బ్యాడ్ పీపుల్ దేర్ టెంపరమెంట్ బిహేవియర్
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడా ప్రపంచంలో ఉన్నటువంటివి
1: ఆన్ స్క్రూటినీ షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ వెల్ మిక్స్డ్ ఇన్ సొసైటీ
0: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధన చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది
1: షీ హాస్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ టు గుడ్ పీపుల్ సో దట్ దే కుడ్ బి బెటర్ వైల్ అట్ ద సేమ్ టైమ్ టీచింగ్ లెసన్ టు ది వికెట్ అండ్ బ్యాడ్ పీపుల్
0: కర్మను మానకండి
1: నెవర్ గివ్ అప్ యువర్ డ్యూటీస్ కర్మాస్
0: కామము అనగా మొట్టమొదటిది
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరువేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామా.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డని మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటం ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గములో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated. And the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: That's the reason why women have become high ideals.
0: పురుషులు చెప్పినట్టుగా తాను నడుచుకోలేదు.
1: She has not conducted according to the dictates of men.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: You do your duty, I will attend to my duties.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అది ఏ సత్యబోధ అని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూతే ధర్మమును పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkadunnadu?
1: Hello, where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata srutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusinagani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైన ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా పాము మొదలుకొని తేలు వరకును సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివే చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కాని తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకని మీ భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారులకైన చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగు.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని ఫలింపకుండు,
1: will never be successful in
0: life.
1: They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore, in both the ways, you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డల పైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards them.
0: నీ విరోధి పైన నీకు క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డల పైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేష, హేట్రెడ్.
0: క్రోధ, ద్వేషము.
1: ద్వేష, హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed you?
0: లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు, కాదు, కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nee dveshinchinante neevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కలుగుని పశుపక్షికుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
0: మాటతో కాని,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కాని,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కాని,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్తో కాని,
1: ఆర్ బై థాట్,
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: అపకారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరియైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chetane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamulu sadhinchinatundi dai.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu entaiyagudu abhirudhiki raagaladu.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: అండ్ యు ఫైండ్ దిస్ దమా కంట్రోల్ ఈజ్ నోటీస్డ్ అమంగ్
0: హ్యాండ్స్. చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
1: వాచ్ హ్యాండ్స్ మూవింగ్ ఇన్ ఎ పర్టికులర్ లైన్.
0: ఒక లైన్ లోపల పోతుండేటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమను పలకరించి దానికి ముద్దు పెట్టి వెళ్లిపోతుంటాడు.
1: యాజ్ యు ఫైండ్ దిస్ హ్యాండ్స్ మూవింగ్ ఇన్ వన్ డైరెక్షన్ వన్ లైన్, దోస్ దట్ గో ఫార్వర్డ్ విల్ బి గ్రీటింగ్, దోస్ వుడ్ బి కమింగ్ బ్యాక్వర్డ్ అండ్ దెన్ జస్ట్ టాక్.
0: కనుక మీరు చీమలు చక్కగా చూడండి,
1: వాచ్ హ్యాండ్స్ క్లియర్లీ.
0: దాంట్లో కూడా దమ్మం ఎంతో ఉంటుందండి.
1: There lies this dhamma, the control.
0: Shivalo, Brahmalo, Shivakeshavalo, vartinchetunti vaadu Bhagavantudu.
1: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: Kanuka dhamma manantundi sadhinchalante indriyanna manu nigrahinchali.
1: Therefore dhamma means exercising control over senses.
0: Mana indriyalu ishtamachinattuga telugutuntai.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చిండేది చెవులు ఎందుకోసం?
1: వై గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: ఇస్ ఇట్ టు లిసన్ టు ఆల్ గాసిప్?
0: చెడ్డ మాటలు ఏమీ వినకూడదు.
1: యు షుడ్ నెవర్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: కానీ మంచి మాటలు మాత్రం విను.
1: యు షుడ్ సర్టెన్లీ పే అటెన్షన్ టు
0: గాడ్. నాలుక ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: వై ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు యూ?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు స్వాలో మోర్సల్స్ ఆఫ్ ఫుడ్?
0: కాదు కాదు.
1: నో,
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు టేస్ట్.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఈస్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: అండ్ ఇఫ్ డజంట్ టేస్ట్ గుడ్ ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ so that we can maintain this noble rare birth of a human being.
0: Karuga bhagavantudu edi ichinappudiki maku kashtam ichutunnadu sukham istunnadu bhagavantudu anta bhagavantudu edi ivatamare.
1: We think God has given us bad times, God has given us good times. Is not so. God doesn't give anything in reality.
0: Evaravariki arpinchinatvanti oka udyogani varu nachukuntunnaru kani bhagavantudu endrona praveshinchadu.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: Kaga bhagavantudu sakshibhootudu.
1: God is an eternal witness.
0: Tan dukkhaniki palgonadu sukhaniki palgonadu.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: Sukha dukkhamulu rendu kudunu manavudu chesetuvanti kartave karmalo pola vachina doshamude.
1: The pain and pleasure are the results of or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హవర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హవర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ వుడ్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమి రాట్టున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే, యూ విల్ గెట్ అరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: Karuka manam ye vidhamainatvanti action chestamo daniki reaction ostuntuntadu.
1: As is the action, so is the reaction.
0: A reaction, resound, reflection ee moodu kuda manavudi yandu kevalam taantana kalpinchukotame kaani bhagavantudu prasadinchinatundi kaadu.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు తీసవుండుగా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇన్ will express out in a similar way.
0: Kanuka prati manavudu kodanu gurtinchavalasinatundi manam chesetundi panulu lopulu unnatundi tappappudu maatrame manam gurtinchali.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: Ee manasuku idi cheddadi ante telisinappudu danni pattaddu.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: Appudu aa vidhamainatundi manu nadachinappude మీరంతా కూడా ముక్తులైనారు.
1: వెన్ వన్స్ యూ ప్రొసీడ్ ఇన్ ఎ డిటర్మిన్డ్ వే యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దీంట్లో భక్తులుగా రావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: అండ్ యూ కెన్ బి డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కానీ మన నడతలు కానీ మన యొక్క పనులు కానీ మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డలే ఫలితములే కానీ మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు యొక్క సిద్ధమన్నా.
1: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాములని వలె ఇచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: నో,
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమనే అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: She will never oppose whatever husbands say.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకు నున్నదానికి తృప్తి గలుచునుండు.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటియే పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని సత్యభామ కాని సీత కాని రుక్మిణి కాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 రూపాయలు జీతం వస్తుంటే 200 రూపాయలు చీర నాకు కావాలని ఆ కోరదు.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: కానీ విలువకు తగినటువంటి యొక్క ధరని ఇవ్వాల్సింది.
1: Therefore the expenditure should be based on the income.
0: కనుక పతి యొక్క విషయాన్ని గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి పతివ్రత.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: సతి యొక్క గుణమును తాను గుర్తించటము సరి అయినటువంటి పద్ధతిని తాను కూడా గుర్తించాలి.
1: అండ్ దేర్ఫోర్ ద క్వాలిటీస్ ఆఫ్ సతి ద వైఫ్ హ్యావ్ గాట్ టు బి నోటీస్డ్ వెరీ క్లియర్లీ.
0: అప్పుడు ఇతను కూడా గుణవంతుడు కావాలడు.
1: అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బి వర్చ్యువస్ అండ్ నోబుల్.
0: కనుక మంచి చెడ్డలంతా కూడాను మన యొక్క మార్పుల్లో ఉన్నాడు కానీ మరి దీంట్లో దేంట్లో లేదు.
1: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ విద్ ఇన్ అండ్ ద చేంజెస్ దేర్ ఆఫ్టర్.
0: మంచి చెడ్డలు రెండు కలిసి ఉండు.
1: The good and bad are mixed.
0: దీని విడిది ఎవ్వరి వశము కాదు.
1: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్.
0: చెడ్డ అత్యేకముగా ఎందు చేరబోదు.
1: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ అపార్ట్ టు సెపరేట్.
0: మంచి వచ్చేదేని చెడ్డది తన పాటికి తానే కలిగిపోవు.
1: ద మూమెంట్ గుడ్ డాన్స్ ద బ్యాడ్ డిసపియర్స్ వానిషెస్.
0: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ నువ్వు మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకు అందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: This is the teaching that Bhagavan gives you all this day.
0: ఇది న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని.
1: Calling this a new year.
0: ఇది చాలా నూతనమైనటువంటి గుణమును అందిస్తుందని.
1: That it is going to give us something special.
0: భావించరాదు.
1: You should never feel so.
0: మన గుణములే మనకు ప్రభిస్తుంటాయి.
1: All our qualities, virtues will come.
0: మన ప్రవర్తనలే మనకు ప్రభిస్తుంటాయి.
1: It's only our conduct that gives results.
0: మన యొక్క యోచనలే మనకు రిసౌండ్ గా వస్తుంటాయి.
1: దేర్ఫోర్ అవర్ ఓన్ థాట్స్ విల్ కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రిసౌండ్.
0: ఒక పశువులు కావాలి కాపరి,
1: అండ్ వీఆర్ ఫైండ్
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటెన్ ఇంటూ ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏ విధమైన పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు ది సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా? మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హి వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హి వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకు రా నాయన ఈ విధంగా ఉన్నావు?
1: మదర్ ఆస్క్డ్, వై బాయ్ వై ఆర్ యూ లైక్ దిస్?
0: అమ్మా ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, Mother, today what happened was, I faced an enemy. Who are simply repeating what all I have been saying. Who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu. Ee sound ee reflection vachestundi.
1: The mother said, there is no other person there. It is only your re-sound.
0: Nee sound ee.
1: It is your own sound.
0: Kabatti nee sound ee neeku viruddhanga vachindi gaani bayata vaari evvaru kuda neeku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of re-sound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: దేర్ఫోర్ హూమ్ సో యువర్ అక్యూజ్ క్రిటిసైజ్ ఆర్ బ్లేమ్ దే విల్ ఆల్ కమ్ బ్యాక్ టు యు యాజ్ ఇట్ ఇస్ సౌండ్ ఇస్ నాట్ బై ఎనీబడీ ఎల్స్.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ నువ్వు చెయ్యను అందుకోవడానికి వీలు లేదు.
1: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: రీసౌండ్ నాట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్.
0: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి

0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హూ ఆర్ ఎనిమికల్ ఇన్ దేర్ యాటిట్యూడ్ దే ఫైండ్ ఎన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒకటే గాని రెండు కాదు.
1: Therefore the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడిది ఎవరి వశము కాదు.
1: It is impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is nothing like bad being apart, separate.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే మీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యాజ్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly, will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనమో లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావమార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ సౌండ్ గా వస్తున్నాయి.
1: దట్ఫర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యూ వాచ్ సంబడి అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు.
1: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో?
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హాజ్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
1: కింగ్కాంగ్ వాజ్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: అండ్ హీ కుడ్ ఫైండ్ ఎ వెండర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్ అండ్ కర్డ్.
0: అప్పుడు ఈయన చూసి, నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
1: అండ్ కింగ్ కాంగ్ థాట్ దట్ దిస్ వెండర్ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది నేను చేసుకున్నాను.
1: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
0: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
1: You are so strong.
0: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడాను ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
1: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
1: In fact, I feel humiliated if I laugh at such a person.
0: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకోండి.
1: And she said, pardon me, and she left there.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: So our notions like that are based upon our own feeling within.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము, ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No manushya swarupam. Manushya swarupame ledu.
1: There is no true human form.
0: Human form e kadu, ye form kuda ledu.
1: There is no form in reality.
0: Aa form nu chusi manam peru pettukuntunname kaani aa vidyakudaniki oka form ledu.
1: And in fact, there is no form in the true sense. We only give a name.
0: Kanuka mana bhramane manaku bhramistundadi.
1: It is only our illusion that makes us feel delusional.
0: ఇది కేవలం

0: ఒక ముఠాలి యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
0: మనసుకు మనం సాక్షి.
1: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
0: మనసుకు మనం సాక్షి.
1: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
0: దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
0: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు. మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, హౌ డు యూ నో ట్రూత్ ఆఫ్ అదర్స్?
0: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ లెట్ అస్ నో అవర్ ఓన్ మిస్టేక్స్ విత్ ఇన్ అస్.
0: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
1: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
0: కనుక మనం మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రార్థించే దానికంటే, దేవుణ్ణి పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: మనసే ఈ యొక్క జగత్తుకంతా కూడా మూల కారణము.
1: If the mind which is responsible for the whole of the world,
0: manishyanam karanam bandhamochayo,
1: mind is responsible for bondage and liberation.
0: Kanuka ee bandhamochamunaku manase karanam.
1: Therefore, for bondage and liberation, mind is the cause.
0: Manasu nee aligatadaniki prayatnam cheyi.
1: Make every effort to control your mind.
0: Tappaga neevu goppavadu kavagalavu.
1: You are bound to be great and noble.
0: Neevu ideal man kavagalavu.
1: You can be an ideal man.
0: Kanuka ideal man kavalanukuntavi. నీవు మొట్టమొదట నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: వెన్ వన్స్ యూ రిపెంట్, యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
0: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనది, చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి మనిషి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: నేను ఏ చెడ్డ చేసినా కానీ నేను దైవంని కాదు.
1: Therefore, whatever you may do, you are divine.
0: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవము కాదు.
1: When once you entertain bad, you cease to be divine.
0: కనుకని నీవు మొట్టమొదట నీవు మంచివారు కా.
1: First, be good.
0: Be good, do good and see good.
1: So be good, do good and see good is the message of Bhagavan.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మొట్టమొదట మన దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore, first we have to recognize our own self.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: చాలా గుణవంతులే.
1: దే ఆర్ వర్చువస్.
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: దేర్ ఆర్ అట్ టైమ్స్ దే మే బి లూజింగ్ దోస్ వర్చ్యూస్.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
1: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: హి కుడ్ ఆల్సో డెమాన్స్ట్రేట్ ద వరల్డ్ వాట్ చివల్రీ ఈజ్.
0: కాండవనాన్ని దహించాడు.
1: అండ్ హి కుడ్ ఆల్సో get a flame the whole kandavana.
0: Kaani inta chesinaatundi arjunudu,
1: that arjuna the mighty,
0: chinna vishayamlo లోబడిపోయాడు.
1: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హీ హాజ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
0: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: యు హావ్ అరెస్టెడ్ మై బాడీ బట్ నాట్ ది రియాలిటీ.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి విక్టర్ ఇఫ్ ఓన్లీ అరెస్ట్ మై మైండ్ అండ్ నాట్ ద బాడీ.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: అట్ దట్ మూమెంట్ యాజ్ దే ఫౌండ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్దర్ ప్రమీల ఆన్ వన్ సైడ్ అర్జున్ అదర్ సైడ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
0: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ కృష్ణ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ.
0: అర్జున
1: అర్జున
0: ఈమె సామాన్యురాలు కాదు.
1: యు ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
0: ప్రమీల మహాబలవంతురాలు.
1: ప్రమీల ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: మహాగుణవంతురాలు.
1: షీఈస్ హైలీ వర్చువస్.
0: సరి అయినటువంటి ఒక గుణము ఆమె అందే ఉంటున్నది.
1: షీ హాస్ గాట్ ద పర్ఫెక్ట్ నోబిలిటీ.
0: కనుక ఆమె నీవు పెండాలు.
1: అండ్ యూ మ్యారీ హర్
0: అని ఇరువురు చేతులు పట్టి.
1: అండ్ హీ బ్రాట్ బోత్ ది హ్యాండ్స్ టుగెదర్.
0: చేర్చాడు కృష్ణుడు.
1: అండ్ దెన్ హీ జాయిన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బోత్.
0: అప్పటి నుంచి
1: సిన్స్ దెన్
0: అర్జునుడు ప్రమీల
1: అర్జున అండ్ ప్రమీల
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: ద హస్బెండ్ అండ్ వైఫ్ రైట్ ఫ్రమ్ దట్
0: టైం సిన్స్ ఇరువురు భగవద్భక్తులుగానే ఉండాలి.
1: బోత్ ఆఫ్ దెమ్ క్యాన్ బి డివోటీస్.
0: ఇరువురు వేరువేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If there are different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore, first,
0: ప్రపంచమే నీ యొక్క హస్తగతమైపోతుంది.
1: Then everything will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును ఎంత సిపాయిలను ఇన్ని తుపాకులను ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కేవలం ఒక్క భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
1: And offer your mind to God only.
0: అన్ని తానే చేయగలడు.
1: God can do everything for you.
0: ఏదైనా చేయగలడు.
1: He can do anything for that matter.
0: కనుక
1: therefore
0: మీరు భగవద్భక్తితో
1: all the devotion
0: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
1: with the feeling that God is everywhere.
0: ఎందుకంటే అందులోనే సందేహం వరదు.
1: Never doubt that God is here and doesn't exist over there.
0: సర్వభూతములందు ముందు వెతుకు చూచిన అందందే కనడు.
1: God is present everywhere, wherever you search, you will find him there.
0: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
1: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
0: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ.
0: చదవలసిందే.
1: యూ షుడ్.
0: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
1: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
0: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్ స్టడీనెస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
1: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్. యు విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
0: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
1: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
0: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
1: అండ్ యు విల్ సర్టన్లీ వాచింగ్ reading all the numbers in order to find out whether your number is there in results or not.
0: Kali number chusukuntu poyetundi variki sari number raadu.
1: If you go on wanting to find your own number, you will never find it.
0: Number ni chudakabedu.
1: It's not the number that should be mindful.
0: Ee oka hrudayani vicharinchi
1: so inquire within yourself.
0: Ee sariga raasana leda.
1: Have you written well or not?
0: Ee sariga raasi unte tappaga nenu pass avutanu.
1: If I have written very well, I am bound to pass.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
0: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: Therefore, do not think of the number
0: alone. మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: It's not the number, you should be number one man in this world.
0: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఇంటిలాగా పాడారు.
1: They sing a song that they should have a son like Rama.
0: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
1: That one should have a daughter like Sita.
0: నిజమే, బిడ్డ వస్తుంది.
1: Yes, you may have it.
0: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
1: You will also have a son like Rama.
0: కానీ ఇక్కడ మధ్యలోపల రావణుడు సుర్పణఖ బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
1: But when once you find Ravana and Surpanaka, such people around, what is it that you get accepting rival?
0: Sitamma bid kavalani ante sitamma vanti kuda ramanlo undali.
1: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
0: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam tanna undali.
1: If you want a son of the type of Rama, you should have dharma in you.
0: కానీ రావణుడు వంటి ఒక బుద్ధి ఉంటుండి, రాక్షసి సుర్పణఖ వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు?
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సుర్పణఖ, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ విల్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్
1: పీస్
0: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
1: వెరీ డూ యూ గెట్ పీస్?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
0: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
0: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
0: ఎవరైనా నన్ను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: If anyone scolded you, just think it is only the tongue that said it, they don't relate to you.
0: Nen separate, tittu separate.
1: I am separate from you, you are separate from me.
0: Nive nive aa tittu nivu connection chesukunte neeku vachi andutundi.
1: On the other hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
0: Okadu vachi ninnu kodtaadu.
1: One comes and beats you.
0: Aa deham vachi ee dehaanni kottindi.
1: That body has beaten this body.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: హెస్ బీట్ ఇన్ మై బాడీ బట్ నాట్
0: నన్ను కొట్టే ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపై ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
1: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
0: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాల.
1: Therefore, we should have firm conviction in every aspect.
0: భక్తురాలైనటువంటి ఒక ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: Being a great devotee, she could put in all efforts and achieve.
0: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: Krishna, many people praise you, many people criticize you, blame you, but I worship you all through. I sing your glory day and night.
0: Kana nannu nee enduku rakshinchavu?
1: Why don't you protect me, my Lord?
0: Endu nannu dayachupu?
1: Why don't you shower your compassion?
0: Kanuka nannu naa paina dayachupu ani cheppindi.
1: Therefore she prayed that Krishna should be compassionate towards her.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ అబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ but she could be tolerant. She could face all the challenges of life because of forbearance and patience. Chagaraja said,
0: Rama,
1: నేను
0: నిన్ను ఎన్ని విధములుగా కూడా నువ్వు ప్రార్థించినప్పటికీ నీకు నాపై దయ రాదు.
1: I've been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
0: ఎందుకోసం నీకు దయ రాదు?
1: Why should it happen?
0: నేను ఏమి అర్పితం చేయలేదు.
1: What is that I have not done?
0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: I have surrendered everything.
0: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతమి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
0: కాని అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమని చాలదు. ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: Though it is said verbally, he is yet to offer his heart.
0: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
1: Many students have many doubts.
0: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
1: Man has a name and form.
0: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
0: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
1: Then why should it exist?
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
1: Each person has a definite name and form.
0: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
1: But in respect of Atma, everybody will develop faith.
0: నా ఆత్మనే నాకు సాక్షి.
1: Myself, Atma is the witness.
0: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
1: Though it has no form, everyone has got faith in it.
0: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamulu untuntayi.
1: There are so many names like Rama, Krishna.
0: Kaani ikkada roopame ledu.
1: But Atma has no form.
0: Naamame ledu.
1: It has no definite name.
0: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వం.
1: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫామ్లెస్ డివినిటీ.
0: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
1: దెర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ప్రేమ ముదితం మనసు కో కామ

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulaku kudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchita bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈస్ దాట్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desachema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina edi cheppina edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమని ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy. But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరుచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: వీ కెన్ ట్రూలీ సెలబ్రేట్ దిస్ ఉగాది అండ్ క్లెయిమ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ ద డే వీ క్లెన్స్ అవర్ హార్ట్ ద డే వెన్ వీ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద హ్యూమన్ హార్ట్ ఈస్ హైలీ సేక్రెడ్.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: అండ్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: హ్యావింగ్ హ్యాడ్ దిస్ రేర్ గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, we are not leading a human way of life anyway.
1: Manavudanaga korikala yokka moota ani deeniki artham.
0: The human we can understand by the word is the bundle of desire.
1: Ee naati manavudu kaalu modalu tala varaku kudanu korikala chetane kaalamunu gaduputu vastunnadu.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: హీ ఫీల్స్ సో హ్యాపీ ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బట్ సర్టెన్లీ నాట్.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: డిజైర్లెస్ స్టేట్ కన్ఫర్స్ ద ట్రూ బ్లిస్.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: ద డే వెన్ ద డిజైర్స్ ఆర్ గివెన్ అప్ అండ్ పాసిఫైడ్ you can aspire to be blissful.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Yugamulu gadichinappatikini jagamulu kadilinappatikini manavuni yokka hrudayamu maratam ledu.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: Sadavulu mitimiri pothunnavi.
0: We find education on the ever rise.
1: Vidyalu chala allolamulu kaaga avistunnavi.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే మారును మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: is supposed to be.
0: Developing the animal trait.
1: రాక్షస కృత్యములను పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వము యొక్క సంస్కృతి.
0: This is not our nature
1: in భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: వాంట్స్ us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ద కాంట్రడిక్టరీ ప్రొసీజర్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: ది హ్యాబిటెంట్స్ ఆఫ్ భారత్, భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద నొబిలిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ భారతీయస్ ఈజ్ to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: Intati vishalamain puti hrudayamu kanaradu.
0: Such broad mindedness is missing today.
1: Intati pavitramain puti bhavamulu kanaravu.
0: సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ మిస్సింగ్.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: దో ద సీక్రెట్ థాట్స్, ద గుడ్ ఫీలింగ్స్ ఆర్ లేటెంట్ ఇమ్మనెంట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will
1: never
0: come
1: back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమనందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all legs are His.
1: వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగం రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ది ఏన్షియన్స్, ది సేజెస్ అండ్ సీయర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ ది యూనిటీ ఇన్ ది కమ్యూనిటీ.
1: కలిసి మెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ అస్ టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: ద ఫోర్ రెసిడెంట్స్ అట్ హోమ్ హ్యావ్ డిఫరెన్స్.
1: ఐకమత్యమే మానవ జీవితము.
0: యూనిటీ ఇస్ ద హ్యూమన్ లైఫ్.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: అండ్ దాట్ ఈ హ్యాపన్స్ టు బి హిస్ గోల్.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: సచ్ డివైన్ యూనిటీ ఇస్ లాస్ట్ టుడే.
1: పవిత్రమైన భారతీయులారా,
0: ద సీక్రెట్ ఇన్హాబిటెంట్స్,
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: Bharatiyulaku shakti samarthyamulu amitamainatuntivi.
0: The capacities and the potentiality of the Bharatiyas are beyond
1: measure. Anandama parimitamainatuntidi.
0: And it is limitless.
1: Ee naatu prati manavudu kudanu aanandam aanandam aanandam aanandam kavalani aashisthunnadu.
0: Every man aspires to be blissful today.
1: Ee aanandam nirtavai aneka gandhamunu patisthunnadu.
0: To be happy, he goes through many books.
1: Aneka yatralu chesi peddalu darshisthunnaru, vaaru bodhinchetuvanti bodhanalu vintunnaru.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: Enni poojalu chestunnaru.
0: He also worships.
1: Enni japamulo aacharisthunnaru.
0: He does penance.
1: Enni tapamulo unnachunnaru.
0: And he thinks of God.
1: Kaani indulo aanandam ye maatram kudanu ledu.
0: But there is no trace of bliss in these activities.
1: Manavuni yokka deham nandu panchakosamulu unnavi.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure happiness that we experience today
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి.
0: Is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెన్ నాట్ బి రేటెడ్ అస్ బ్లెస్.
1: చేరినటువంటివి
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉన్నటువంటివి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ద బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్ కమ్.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ ఎ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: సర్వని ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు
1: ట్రూత్. సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దాట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to
1: truth. ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that is the foundation for dharma.
1: ప్రేమ మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుడియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఎన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనము లేదని అంధులైరి నేడు అవని అంది.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధనధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లు చుండియో సుఖజీవనము చేయి శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వీ ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హ్యావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్స్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివ్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every quarter.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచటం లేదు.
0: But man is not mindful of all the help and
1: service. స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on selfishness.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికమంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: one has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transform the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform
1: the
0: divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వము దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్ని తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any time,
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుని యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, ఎనీ రీజియన్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ,
1: స్వార్థం
0: కీప్ ఇట్ ఇన్ ఆఫ్ యూ.
1: కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: అండ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజియన్.

0: soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami, ఎట్టి వారిని నేను ఎన్నుకోవాలి అన్నాడు.
0: Narada wanted how to pick up such people.
1: ఎవడు తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
0: ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
1: అతనే నిజమైనటువంటి మానవుడు.
0: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడు అనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్ ప్యూర్ హార్ట్.
1: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ
1: ట్రూ హ్యూమన్. సంబంధమైన వ్యవహారాలు ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters,
1: అది లౌకికమైన యొక్క వృత్తులు,
0: that's all worldly tendency,
1: దాని యందు నాకే మాత్రం లక్ష్యం లేదు.
0: And he is not a true man, is not centered around it.
1: అది తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
0: it's all temporary happiness.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
1: దీనిని మనసులో ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: Narada holding this view,
1: Swami
0: said, Swami,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాత్తుకును కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడున్నాడా అన్నా.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: Lots and lots of devotees of this type.
1: ఇంటింటికి చూసినా భక్తుడుగా ఉన్నాడు.
0: Every
1: ఇంచించిలోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: At every inch in every home
1: we find నిజమైన భక్తి.
0: That's not true devotion.
1: హృదయంలో ఆవిర్భవించి
0: emanating out of heart,
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: it should go around the body.
1: అన్ని కార్యములు ఎందుకును ఈ యొక్క ప్రభుత్తి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సీక్రెట్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము,
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్,
1: ఉదరంలోకి చేరి
0: రీచ్ స్టమక్,
1: అది జీర్ణించిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ఇట్ డైజెస్ట్,
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ అండ్ ఇట్ సెన్ సప్లై.
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: అండ్ గాడ్స్ నేమ్ ఇన్ ద హార్ట్
1: కన్నుల్లో చేరాలి, చెవుల్లో చేరాలి, నాలుకపై చేరాలి, ముక్కులో చేరాలి, చేతుల్లో చేరాలి, పాదంలో చేరాలి, సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: ద డివినిటీ షుడ్ మెటీరియలైజ్, షుడ్ మేనిఫెస్ట్ ఇన్ ఆల్ అవర్ బాడీ.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity, as it gets into the eye, it entertains the sight of divinity.
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins
1: మన నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశమునకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet.
1: మన చేతుల్లో చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కానీ నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ రౌండ్.
1: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తువు ఉండగా ఒక అడవి లోపల,
0: దెన్ ద ఫారెస్ట్,
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు,
0: హీ మెట్,
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు,
0: అండ్ ఈజ్ ఆ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్,
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్,
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాజ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్, హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్, ఐ యామ్ జస్ట్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాజ్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తి అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడం కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you having that axe on hand?
1: కాదు స్వామి, కాదు కాదు.
0: No, not for why.
1: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటి ఆ నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురా.

0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్.
1: భక్తుడు ఆలే.
0: She is a devotee.
1: Kani, ఒకానొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాన్ని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు, కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: At one time when Krishna was partaking his food, Draupadi called his for his help and refuge, and therefore Krishna dropped the food and ran all the way.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: Since she did not allow him to have his food, I want to kill her.
1: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు.
0: Then he was still proceeding.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: Then he came across Prahlad.
1: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ తెలియట.
0: It is
1: Narayan, Narayan, Narayan అని స్మరిస్తున్నాడు.
0: ప్రహ్లాద went on chanting Narayana's name.
1: వెళ్ళాడు.
0: యు వెంట్ దేర్.
1: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
0: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
1: కానీ నీ యొక్క పని ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్?
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల.
0: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్.
1: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ గాడ్ రెస్ట్లెస్నెస్.
1: నీ తండ్రి గారు నిన్ను ఏనుగు దొరికించే సమయం లోపల.
0: అట్ ఎవ్రీ టైమ్
1: నారాయణ అన్నాడు.
0: యు సెడ్ నారాయణ.
1: కానీ నారాయణే ఏనుగుల కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు.
0: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
0: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
1: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
0: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్ సెడ్.
1: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
0: హూ ఇస్ థర్డ్ వన్?
1: ఒకడున్నాడు నారదుడు.
0: దేర్ వన్ పర్సన్ నారద.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణస్ నేమ్.
1: కానీ అతని స్వార్థ భక్తియే కానీ పరాత్మైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయం ఏర్పడిపోయింది.
0: దెన్ హీ నారాయణ వాజ్ అఫ్రైడ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా.
0: దట్ మీరా.
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నారు.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధర అనుకున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబ్బలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి.
0: And as she was telling Giridhara's name, all the slaps on the cheek went to Giridhara.
1: ఈ విధంగా తగులుతున్న చేత.
0: Because of this.
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: It amounted to hurting God himself.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: Therefore I should kill Meera.
1: కాయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: And he reached Vaikuntha.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: I investigated.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుడి
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: You think that you are making God restless.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: In fact, my happiness is God's happiness.
1: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: God should be happy, blissful at all periods of
1: time. కూడాను మనసుకు కాని దేహములకు కాని సంభవించకూడదు.
0: She should not be put to any inconveniences, physical or mental.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: You are a true devotee if you see God happy all the time.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: Then Narada recognized.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: You have given me this task so as to kill my ego.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు.
0: That's the history of Bhagavad.
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో.
0: It has got full of sacred stories.
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: And it has spread the message to the world.
1: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడాను కష్టం కలిగించకూడదు.
0: In spite of the devotion that we have, we should not make God inconvenient.
1: లోపల బాధపడిన అది నీకు బాధనే.
0: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కనుకని భగవంతుని సుఖమే నా సుఖము.
0: So God's happiness is my happiness.
1: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: My happiness is God's happiness.
1: రెండింటి ఏకత్వాన్ని భావించాలి.
0: We should have the spirit of oneness in both.
1: I and God are one.
0: all are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
0: Modern devotees, what path they follow?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: He is always selfish.
1: తన సుఖమే తన సుఖము.
0: He thinks of his happiness.
1: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: Let anything happen outside.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లా.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్ లవ్.
1: ఇదే భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
0: ది సీక్రెట్ కల్చర్
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
0: God is in human form.
1: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి గుర్తించుకోకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ హిమ్, ఫర్గెటింగ్ హిస్ ట్రూ ఫామ్.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: దెన్ వేద టెల్స్.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యు అక్యూజింగ్?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ ridiculing?
1: మొట్టమొదటి యోచన చేసుకో.
0: ఇఫ్ యూ థింక్ వెల్,
1: నీ ద్వేషం దూషిస్తున్నావు అంటున్నావు.
0: యూ థింక్ యూ ఆర్ హేటింగ్ యువర్ ఎనిమీ?
1: ప్రేమికి కలిగినటువంటి వారిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: యూ గో ఆన్ criticizing the enemy?
1: Kaadu kaadu kaadu.
0: No, not so.
1: Ninnu neeve dushinchukotamu.
0: You are criticizing yourself.
1: Ninnu neeve himsinchukotamu.
0: And you are hurting yourself.
1: Aa poojimpabade devudu nee endu kuda untunnadu.
0: In fact, the God whom you worship is in you.
1: Kaabatti vaadini dushinchinappudu ninnu neeve dushinchukunna vaade avutavu.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: Kaabatti vaadini preminchinappudu ninnu neeve preminchina vaadiga avutavu.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ అక్యూజ్
1: ఎనీబడీ. చేసేస్తుంది.
0: సో ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: ఇఫ్ యూ రిడిక్యూల్ ఎనీబడీ, అండర్స్టాండ్ దట్ యూఆర్ క్రిటిసైజింగ్ గాడ్. దైవం
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
0: హూమ్ సో యూర్ యూ సాల్యూట్ నమస్కారం ఐ గోస్ టు గాడ్. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: ఇఫ్ యూ డినై ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం, కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్.
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: టుడే ఇస్ ఉగాది.
1: యుగములకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: యాజ్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్ బై,
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావాలు ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమ తత్వమును నింపుకొని,
0: with full of love,
1: త్యాగ భావం పంచినప్పుడు,
0: and when we share with sacrifice,
1: నిజమైనటువంటి ఉగాది.
0: That is the true celebration of ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: It's not simply celebration with festivity and dancing, wearing the new robes,
1: shirt.
0: That the shirt is worn.
1: కానీ ఎంతకాలం అది కొత్తది?
0: How long does it last?
1: లేపటికి అది పాతదే.
0: It becomes old by tomorrow.
1: అదే రీతిగానే.
0: Similarly.
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: Today we go through the newspaper.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: You don't read the same old newspaper.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: Today's newspaper is tomorrow's waste paper.
1: కానీ
0: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికి చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: Life is gifted to us.
1: ఈ జన్మమే మనం అనుభవించాము.
0: We should experience it.
1: సార్ ఇంకా
0: that's all.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: Let's not have the next life.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: Let's not accept go to another newspaper.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గోన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గోన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper.
1: అన్ని అనుభవించవలసిందంతా అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this newspaper.
1: రెండవ జన్మ అక్కర్లేదు.
0: I don't want next life.
1: పునః జన్మ అభిజ్ఞతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖాని, కృపయా పారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankaralu varu chadavanaatvanti granthamulu levu.
0: In fact, Shankara is all
1: nayanaatvanti shlokamulu levu.
0: And he has composed all shlokas.
1: Oka Ganga nadi teeram lopala oka chettu kindi ekaantanga kurchunnadu.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రం.
0: అండ్ వన్ పర్సన్ వాజ్ రైటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మెనీ పీపుల్ పాసర్స్ బై.
1: శంకర్ల వారు 11 మంది శిష్యుని తీసుకుని,
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
1: గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ గ్యాంజెస్ టు హ్యావ్
1: చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిటింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
1: చూచాడు శంకర్ల వారు, తాను బాలుడే అప్పుడు.
0: అండ్ శంకర వాజ్ క్వైట్ యంగ్. అంటే
1: 11 మంది శిష్యుల్లో ఒకరిని పంపించాడు ఏమిటి చదువుతున్నాడు చెప్పమని.
0: అండ్ హి సెంట్ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ టు నో
1: పాళి గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
0: అండ్ ద డిసైపుల్ రిపోర్టెడ్ ద స్కాలర్ వాజ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకర వారికి చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు శంకర.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
0: అండ్ దెన్ శంకర వెంట్.
1: నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ యు రీడ్
1: అని చెప్పి.
0: అండ్ హి సెడ్ సో.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant his glory, repeat his name."
1: Sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati, dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Dukrum karane netu dani smaristunnav. Idi anchamalo neeku ye maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat his name.
1: నీవు భగవంతుని భజించు.
0: Sing his glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంతి గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: He also followed the path of devotion.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వి డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్ అండ్ అగైన్
1: జకరేసయన్
0: అండ్ టు లే ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్
1: లైఫ్ ఆఫ్ లైఫ్ సారే బహు దుస్తారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: పాహి మురారి
0: ఓ గాడ్ బీ గ్రేస్ఫుల్ అన్ టు మీ, హెల్ప్ మీ టు క్రాస్ దిస్ లైఫ్.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్స్ ఆల్ దిస్?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ మెనీ
1: థింగ్స్ ఎన్నో చేస్తున్నాము.
0: వి డు మెనీ,
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్‌పీరియన్స్
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ది వరల్డ్
1: ఆఫ్ ప్రకృతి. కార్యకర్మణాదుల వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బై ఎనీ వే.
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: నాట్ బై స్కాలర్షిప్.
1: సత్యని దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బై కైండ్ ఆఫ్ విజన్.
1: నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దట్ డే వెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్
1: గాడ్. అందరినీ ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించు.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
1: అందరినీ ఆనందపరచు.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ మేక్స్ యూ హ్యాపీ అల్టిమేట్లీ.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: వెన్ అదర్స్ ఆర్ నాట్ హ్యాపీ you cannot be happy.
1: Kaadu, kaadu.
0: It is impossible.
1: Kanukane manam ee ugadi dinamu manam cheyavalsina pani emiti?
0: On this day ugadi, what should we do?
1: Ee naatu nundi mana hrudayanni pavitram gaavinchukuneetundi paddhatilo manam prayatnam cheyali.
0: We should do any activity beginning from this day as to make our heart
1: jarigipoyinavi jarigipoyinavi.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ వాంట్ యూ డోంట్ నీడ్ టు గో
1: బ్యాక్. ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: సో do not
1: past ను తలంచవద్దు.
0: Don't brood over the past.
1: ప్రజెంట్ ను చింతించుకుంటున్నా.
0: Live in the moment. Live in the present.
1: ప్రజెంట్ ప్రధానమైనటువంటిది.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: కనుక ఏంటి? నీ ప్రజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రులు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్స్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి. పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్.
1: అన్ని పండుగలు ఉంటున్నాయి.
0: వి గాట్ సో మెనీ ఫెస్టివల్స్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావమును, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only you work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: ఇట్స్ న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్స్.
1: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: మెడ్రాస్ మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్.
1: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు. ఇది
0: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: వి నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనూ వియోగం లేదు.
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సెపరేటెడ్
1: హిమ్సెల్ఫ్. నాకందరితోనూ సంయోగమే.
0: Swami is always after a union.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బదిలీ చేయనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking
1: water. ఆరోగ్యాన్ని పవిత్రమైనట్టుగా కాపాడుకొని
0: and see that they maintain their health.
1: తరతరమున కూడాను దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life,
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ will.
1: ఈ విధమైనటువంటి సేవ
0: this
1: ఏ లోకములో కూడాను ఏ దేశంలో కూడాను మేము వినలేదు కనలేదు.
0: This sort of service of Bhagavan is unheard in the history of mankind. సత్య
1: సాయి బాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ది డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ఎ మెడ్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: దిస్ ఇస్ న్యూ ఇయర్
1: పవిత్రమైన భావములకు పవిత్రమైనటువంటి ఫలితములే వస్తుంటాయి.
0: ద సీక్రెట్ ఫీలింగ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్.
1: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
0: ఇఫ్ యూఆర్ మోటివేటెడ్ బై సీక్రెట్ థాట్స్ you will have wonderful results.
1: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
0: In fact, you don't need any evidence.
1: నేనే సాక్ష్యం.
0: Bhagavan is the living proof here.
1: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
0: ఎవ్రీ టాస్క్
1: నిస్వార్థంగా చేస్తాను.
0: టోటల్లీ సెల్ఫ్లెస్.
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసే.
0: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హ్యావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకన నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యు ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హ్యావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోషన్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్ బి ఆఫ్టర్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడీ అండ్ లీడ్ దేర్
1: మానండి. పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మన మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: ఎక్యుజేషన్. అయినటువంటి వాడు కూడాను చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యూ ఆఫర్ యువర్ సెల్యూటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్ అయినా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అదే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏంటిది
0: వాట్ ఈస్ దట్
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇట్ ఇస్ ఎ మెరిట్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్. ఇట్ ఈస్ ఎ సిన్ ఇఫ్ యూ హార్మ్ అదర్స్.
1: నువ్వు అనుకోవద్దు, నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
0: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రేమమయులైపోయి
1: ప్రేమ హృదయులైపోయి
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.
1: ప్రేమ ముదిత మనసే క

కోర్కెలది మిత్రొక్కి కూనె మేలు లేదు, పూర్ణ సుఖము లేదు, పూర్ణ దుఃఖం లేదు, జగతి ఎందు లేదు లేదు. కుండెలదరు నట్టి గొప్ప సంపద లేల కోర్కెలది మిత్రొక్కు కూలి మేలు. లేదు పూర్ణ సుఖము లేదు, పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము.

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Pavitra Bharatiya Samskriti Yandu.
0: In the sacred...
1: Anadi Kalam Nundi. ఉపనిషత్తులు మానవులకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నవి.
0: యాజ్ పర్ ది ఏన్షియంట్ సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ ఉపనిషత్స్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆఫరింగ్ టీచింగ్స్.
1: ఈ ఉపనిషత్తుల యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: ద మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ ఇస్ ఇమ్మోర్టల్, పర్మనెంట్, ఎటర్నల్.
1: రసో వై సహ, భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
0: ఉపనిషత్స్ డిక్లేర్డ్ గాడ్ ఈజ్ రస, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
1: రసమనగా పానకంలోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను, సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ షుగర్ ఇన్ సిరప్, యు ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ యాటమ్, ఇన్ ఎవ్రీ సెల్.
1: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: Bhagavantuni yokka uniki evarunu artham cheskunaleru.
0: God's existence cannot be understood by all.
1: Bhagavantuni yokka rahasyamunu evarkudunu chaatukoleru.
0: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
1: గుడ్డులోని పిట్టవలే, గుడ్డులోని పిట్టవలే,
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ ఎ నెగ్,
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just a sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: Puvuloni vasana vale,
0: as aroma in a flower.
1: Bhagavantuni unikini sarvatra chaatutune unnadi.
0: The existence of the divine is known everywhere.
1: Idi ye engineer kudunu dini artham cheskonaleru.
0: No engineer would be able to.
1: Ye scientist kudunu dini artham cheskonaleru.
0: No scientist can understand.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులను చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: They are all the proofs of God's existence.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: The direct evidences convey a message to mankind.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: In this vast world there are many experiences.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: Man passes through number of experiences right from the beginning.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: But he is deluded with the feeling that all his activity between time of birth till death are of his own making creation.
1: కాని ఇవి తనకు తాను కల్పించుకున్నటకు వీలు కాదు.
0: It's not possible to make on your own.
1: తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, ఉప్పొంగింప చేయునది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ వీ సీ, ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ మేక్స్ అస్ బ్లిస్ఫుల్ ఆర్ ఆల్ ద ప్రూఫ్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇత్యాది దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించుటకు తగిన కృషి చేయాలి.
0: సచ్ డివినిటీ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ఎవ్రీ ఇండివిజువల్.
1: కానీ ఈనాటి మానవుడు ఏది గుర్తించినప్పటికీ భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ హీ హాస్ నాట్ గాన్ టు అండర్స్టాండ్.
1: ఒక కంప్యూటర్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, లేక ఒక టెలివిజన్ కానీ, లేక ఒక టెలిఫోన్ కానీ, ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ స్పెండ్ and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: కనుకనే ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడాను మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపజేసింది.
0: So Upanishads wants you to know this, know thyself.
1: నీవెవరో నీవు గుర్తించు.
0: Know yourself first.
1: నిన్ను నీవు గుర్తించుకోలేనిటువంటి వ్యక్తి ఎదుటి మనిషిని ఏ రీతిగా నువ్వు గుర్తించగలవు?
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తాను ఎవరో తనకు తెలియదు.
0: You don't know who you are.
1: కానీ కలిసిన వారినందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: But you put this question, who are you, repeatedly.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నానా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: The same question, if it is put to him by a man in the front, who are you? He has no answer.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చాలా?
0: Should we join such a person in the mental hospital or can we call him a human being?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: He is making an attempt to know everything.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదైన కూడాను కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by
1: heart. But he
0: does not know what is happening within
1: him.
0: If anyone puts a question, who are you?
1: నేను పలాని వారిని అని పేరు చెప్తాడు.
0: He mentions his name, I am so and so.
1: తరుపరి కూరను మీరు ఎవరండి అని ప్రశ్నించగా,
0: Further you question, who are you?
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: He mentions his profession, I am a doctor.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరు ఎవరండి అని అడిగితే,
0: If you ask for the third time, who are you?
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: He mentions nativity, I am from Bangalore.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కాని ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
1: కానీ నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి,
0: He identifies with the body.
1: దేహం పుట్టిన స్థానమును,
0: And his place of birth.
1: దేహం చేసే పని,
0: The job that he does.
1: దేహం వచ్చిన స్థలమును,
0: And the place from which he has come.
1: వీటిని గురించి తాను జవాబు చెప్తున్నాడు కాని నీవు అనేటువంటిది ఎవరనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: Then Upanishad
1: Kshetrajna Chapyaman Viddhi annindi. Ayya, neevu kshetraniki kaadu, kshetrajnudavu.
0: And Upanishads say, you are Kshetrajna, the knower, not the Kshetra, the body.
1: Neevu doctor ennadi, ee kshetrame. Bengaluru nunchi vachinadi, ee kshetrame. Neevu peru cheppinadi, ee kshetramuniki pettina pere. నీ వయసు చెప్పినది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కాని క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ, యువర్ నేమ్, ది యాక్టివిటీ, ది ఏజ్, రిలేట్ యువర్ బాడీ, నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: Therefore, body is only kshetra.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: You are the knower, kshetra.
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: Kshetrajna, the knower, who are you?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: Are you the indweller?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: You give the plan of your house, you mention the surname, but you don't know your real
1: నేను ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ రామయ్య, వన్ వుడ్ సే ఐఎమ్ రామయ్య.
1: రెండవది హూ ఇస్ కృష్ణ అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుణ్ణి అంటాడు.
0: ఇఫ్ యు సే హూ ఇస్ కృష్ణ, వన్ వుడ్ గెట్ అప్, ఐఎమ్ కృష్ణ.
1: ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకరు నేను గోవిందుడు అని లేస్తాడు.
0: దెన్ హూ ఇస్ గోవింద, అనదర్ విల్ సే ఐఎమ్ గోవింద.
1: అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకుని, క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకుని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు.
0: దేర్ఫోర్ హీ గెట్స్ హింసెల్ఫ్ ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్.
1: రాముడు కృష్ణుడు గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు?
0: ప్రయర్ టు దట్ ది నేమింగ్ రామకృష్ణ అండ్ గోవింద, హూ ఆర్ యూ?
1: నేను కృష్ణుణ్ణి,
0: ఐఎమ్ కృష్ణ.
1: నేను రాముణ్ణి,
0: ఐఎమ్ రామ.
1: నేను గోవిందుణ్ణి,
0: ఐఎమ్ గోవింద.
1: రాముడు కృష్ణుడు గోవిందుడు వేరే,
0: రామ కృష్ణ గోవింద.
1: కానీ ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కాని నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు.
0: In fact, you are the real you, the self, and not the name.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: Upanishads passed on the message, resolving, clarifying all the doubts of humanity.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: These are all the faculties beyond the man's capacities.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: What is it that crosses the human limitations?
1: Neotics అన్నారు అమెరికన్ వారు.
0: Americans call it neotics.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: They have given a new name.
1: తనకు గోచరము కానటువంటిది,
0: that which has not seen,
1: తనకు అర్థం కానటువంటిది,
0: that which cannot be understood,
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది,
0: a non apparent unseen
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి,
0: that which is beyond all scenery,
1: neotics అని పేరు పెట్టారు.
0: Is called neotics.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దానిని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: ఇట్స్ నైదర్ పాసిబుల్ టు క్రియేట్ నాట్ టు ఎనిహిలేట్.
1: ఇదే విషయమును న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: నాయన, ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said, this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: సాక్షి అయి ఉండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హాస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్రా కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: This gravitational force operates all over earth.
1: అయితే దీన్ని, ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question, when gravitation could not be generated by anybody, what for it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన, దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: యూ కెనాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: నార్ క్రియేట్ ఇట్.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: బట్ ఇట్ కెన్ బి అలౌడ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ మాడిఫైడ్ ఇన్ వేరియస్.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్.
1: విద్యుత్ శక్తిని కాంతశక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటు ద లైట్ ఇంటెన్సిటీ.
1: ఈ కాంతశక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: లైట్ ఇంటెన్సిటీ ఇంటు ద హీట్ పవర్.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటం ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but none can remove it.
1: ఇలాంటి లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికి ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: The tiny young one breaks the shell, the egg, and comes out.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికి కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి,
0: బట్ యాజ్ ఇట్ గ్రోస్ మోర్
1: ఆ వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి
0: ద ట్రీ డెవలప్స్ బ్రాంచెస్ మోర్ అండ్ మోర్
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి
0: అండ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ ప్లెంటీ
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్
1: భగవంతుని యొక్క ఉనికి
0: This is God's existence.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: Smallest of the small.
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: The biggest of the big.
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి
0: He remains as an eternal witness.
1: ఆత్మయే విత్తు విత్తునే ఆత్మ ఎగును
0: And that very self is the seed and the seed is the self.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమునకు గాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు
0: For the bird that is hatched out of the egg, nor for this tree that sprouted out of the seed,
1: no one can explain. Yedo kontamandi vaari vaari uhanu prasarinchukoni bodhinchagalare kaani satyamainatundi yokka margamunu sariyainatriitiga andinchetundi vaaru leru.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: Oka agni kanamunu chuste
0: a spark of the fire,
1: agni yokka swaroopani manam gurtinchavachunu.
0: We can see the very fire.
1: గంగ ఒక బిందువును చూస్తే నీటి బిందువును చూస్తే
0: ఎ డ్రాప్ ఆఫ్ వాటర్
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది
0: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది
0: బట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం
0: ఫర్ ద బర్డ్ దట్ ఈస్ హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్ నార్ ఫర్ దిస్ ట్రీ దట్ స్ప్రౌటెడ్ ఆఫ్ ది
1: ఏదో కొంతమంది వారి వారి ఊహను పురస్కరించుకుని బోధించగలరే కానీ సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా

0: చేరినటువంటిదే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ అవుట్ ఆఫ్
0: వర్షంలో ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
1: ఇన్ రెయిన్ వి ఫైండ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్
0: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ఆల్ ది డ్రాప్స్ మేక్ ఎ ఫ్లో.
0: ఈ ప్రవాహం అన్ని చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి.
1: అండ్ దే ఆల్ కాన్స్టిట్యూట్ ఎ రివర్.
0: ఈ జీవనదులన్నీ చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
1: ఆల్ ది రివర్స్ మర్జ్ ఇన్ టు ఓషన్.
0: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా ఇక్కడను నీటి బుంది స్వరూపమే.
1: సో ఇట్ ఈస్ ది డ్రాప్ విచ్ ఇస్ ది ఓషన్.
0: అణువులోపల తానై అణువవచ్చు.
1: And is smaller in an atom.
0: ఘనమనందును తానుగా ఘనమవచ్చు.
1: And is the biggest in a big one.
0: ఘనములో ఘనము బిందువులో బిందువు.
1: So he is a drop within a drop and mightiest
0: in a అగ్ని కణమును తీసుకుందాం.
1: Take a small spark of the fire.
0: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
1: It will grow into any extent.
0: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
1: What is the responsible for?
0: అగ్ని కణమే కారణము.
1: For the entire flame born fire,
0: కనుకని
1: అతి స్వల్పమైనటువంటిది
0: సచ్
1: ప్రిన్సిపల్
0: అతి ఆకార హీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
1: సచ్ ఎ స్మాల్ వన్ విచ్ ఇస్ ఫార్మ్లెస్ బికమ్ సో
0: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
1: ద నాన్ అపారెంట్ ఇన్ కాన్స్పిక్యూస్ బికమ్స్ కాన్స్పిక్యూస్ అండ్ అపారెంట్.
0: ఇదే విధంగానే
1: సిమిలర్లీ
0: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
1: ఇన్ ఎవ్రీ చేంజ్ వీ కెన్ నోటీస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి యందు కూడా మనం చూడవచ్చును.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ కెన్ సీ హిమ్.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
1: దో యూ హావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినై దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్
0: యు. మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము?
1: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
0: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
1: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఫుడ్?
0: కనుకని ఈ విధంగా ఒకదానికొకటి పోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూ విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
1: యూ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: ఈ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
1: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
0: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ.
0: చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత. ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది
0: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
0: అంత సాల్ట్ ఇస్.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సాల్ట్.
0: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికీ ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి.
1: ద సాల్ట్ ఇష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water.
0: ఈ క్లౌడ్స్ పైన వాయు చక్కగా వీచిందంటే ఒకదానికొకటి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందెంతుంది.
1: As the wind blows, the clouds meet and start raining.
0: ఈ రెయిన్ ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
1: రెయిన్స్ కమ్ డౌన్ బై వే ఆఫ్ డ్రాప్స్.
0: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
1: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
0: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
1: అండ్ దే మోల్డ్ ఇంటు ఎ రివర్.
0: ఈ నదులన్నీ చేరి సముద్రంగా రూపొందుతుంది.
1: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
0: పుట్టింది సముద్రం నుంచినే.
1: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్
0: ఓషన్. కానీ ఈ రకమైనటువంటి యొక్క మార్పులు కలిగి
1: it undergoes all these transformations
0: kurpulu jarigi
1: with all these additions
0: kadapatiki samudra roopane pondipothundadi
1: finally takes the form of the ocean.
0: Dinne vedantam kuda cheppindi yachada putte nachatiki neguta naijamu prani kotikin.
1: This vedanta says it's quite natural for man
0: ekkadunchi puttindo akkadi povatam satyamu.
1: It is a fact that you go back to the place of your
0: own. కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know.
0: నేను ఎక్కడి నుంచి వచ్చాను?
1: Where do I come from?
0: అది తెలుసుకోవటం లేదు.
1: He is not knowing.
0: తాను ఎక్కడ పోతాడో అది అసలే తెలియదు.
1: But where he goes finally he doesn't know.
0: నీ ఏదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే,
1: if you write a letter and want to post to your friend,
0: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
1: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
0: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్ వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
0: కానీ అది ఎవరికి చేరదు.
1: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
0: నీకు రాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
0: చేరవలసిన వారికి చేరదు.
1: నాట్ టు ది అడ్రస్సీ.
0: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.

0: అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు,
0: యు ఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్ లీస్ట్ వేర్ ఐ కమ్.
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్ లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలియదు, టూ అడ్రస్ తెలియదు. వీ డెడ్ ఇట్ ఆఫీస్.
0: సో మ్యాన్ టుడే నైదర్ నోస్ హిస్ ఫ్రమ్ అడ్రస్ నాట్ టూ అడ్రస్.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పునరపి జననం, పునరపి మరణం.
0: It is all the cycle of birth and death
1: repeatedly.
0: Is that the what we do?
1: Manavuniga janminchi madhavattamunu pondi divyattamtho manam jeevisthu kattagalapatiki manam cheseetundi pani emiti cheereetundi sthanam emiti.
0: Having been born a human being with the divinity within, leading the life of
1: ఎన్ని
0: a human being, what do we do?
1: ఎన్ని పర్యాయములో నటిస్తున్నాము.
0: In fact, we were born number of times and left the body.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండాలి, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: The two events, birth and death, happens repeatedly.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: Such a man is a big thief. Big thief.
1: ఎట్లా?
0: How?
1: ఒక దొంగతనం చేశాడు.
0: A theft is committed.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: One is kept in prison.
1: ఈ జైల్లో పెట్టి మూడు నెలలు శిక్షాని ఇచ్చారు.
0: And he was to be in jail for 3 months.
1: ఈ మూడు నెలలు పూర్తి అయిన తర్వాత
0: after the 3 months,
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి
0: the jail superintendent came.
1: అయ్యా, రేపటి దినమే నీ మూడు నెలలు అయిపోతుంది.
0: He said, your period will be completed tomorrow.
1: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో.
0: You pack all your luggage.
1: నీవు వెళ్ళు,
0: యు గో,
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యు గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్
1: లైఫ్. సరే, వీడు లేచాడు.
0: హీ గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ టు
1: సూపర్. నేను వెళ్ళొస్తాను అన్నాడు.
0: హీ సెడ్, ఐ యామ్ గోయింగ్, ఐ విల్ రిటర్న్. హీ
1: సెడ్, నీ చట్టా బుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే?
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ యువర్ లగేజ్?
1: నీ ప్లేట్ గాని, నీ బుట్ట గాని, నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే?
0: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీథింగ్ యు ఆర్ నాట్ టేకింగ్.
1: చెప్తున్నాడట.
0: దెన్ ది
1: ఎందుకండి తీసుకుపోవటం, తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హీ సేస్, వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపు వస్తాను కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలన్నాడు.
0: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్, వై షుడ్ హీ క్యారీ బ్యాగేజ్?
1: జవాబు ఈనాటి మానవులు ఎందుకుడను.
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా? ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ డోంట్ నో వేర్ ఐ గో.
1: చస్తాను, తిరిగి పుట్టుతాను.
0: ఐఎమ్ గోయింగ్ టు డై, ఐల్ బి రీబోర్న్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: టు నో దిస్ షుడ్ యూ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్?
1: కాదు కాదు,
0: నాట్ నెసెసరీ.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్
1: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
0: ఐ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుకనే ఈ ఆత్మస్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పొజిషన్. అది ఏది
1: ఉనికి?
0: దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో మానవుడిగా కూడా ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం? మొట్టమొదట
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్.
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హావ్.
1: అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి యథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసహ.
0: ద వర్డ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్ ద రిటర్న్ ఇన్ ఫ్యూచర్.
1: కానీ ఎప్పుడు మనకు అర్థమవుతుంది?
0: బట్ హౌ టు అండర్స్టాండ్ ఇట్?
1: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ ద రైట్ యాక్షన్,
1: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ హోలీ,
1: పవిత్రమైన స్థానానికి చెందుతాము.
0: విల్ సర్టన్లీ రీచ్ దట్ సీక్రెట్
1: స్టేట్. అది ఏ పవిత్రమైన స్థానం? దైవత్వము.
0: దట్ ది సీక్రెట్ స్టేట్ ఈస్
1: చెడ్డ పనులు చేసినప్పుడు
0: డూయింగ్
1: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
0: ద బ్యాడ్ యాక్టివిటీ విల్ టేక్ యూ టు ద బ్యాడ్
1: ప్లేస్. పాప ఫలము.
0: That's what, that is the result of the sin. That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: Therefore, I either go to hell or paradise.
1: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
0: It is useless.
1: బ్రతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు.
0: While alive, what all have been doing is good.
1: The confidence atanlo kaligali.
0: That confidence should be there in you.
1: Ah, nijamainatundi oka namakam tanlo puttali.
0: That faith you should have.
1: Ah, namakam puttinappude daivam tannu premistadu.
0: When once that faith is born in you, God loves you.
1: Kanukane ekkada faith tho akkada దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది.
0: సో దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ఫెయిత్
1: ఎక్కడ ప్రేమనో అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్
1: ఎక్కడ శాంతి అనేటువంటిది లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లెస్
1: ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు.
0: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ యు ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
0: Therefore, if you don't have faith, you can never understand God.
1: నీవు నీ తల్లినైనా పలానా నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
0: Unless you have got the faith so and so is your mother, you can't expect her to love you.
1: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
0: If you doubt your mother, she starts doubting you.
1: కనుకనే యద్భావం తద్భవతి.
0: As is the feeling, so is the reaction.
1: Manam sachi.
0: And in fact, you are the witness to your mind.
1: Gunam sachi.
0: But the body, the virtue is the witness.
1: Mutalukku murkham sachi annaru.
0: And for the fool, foolishness is his witness.
1: Mutalunaki ide murkhame sachi.
0: And his foolishness is the evidence
1: Tanam
0: of the witness.
1: Tanam taalu nammalenetti vaadu.
0: The one who has no faith in himself. How can he repose faith in others? When he has no faith in anybody, what for is the life?
1: Self-confidence.
0: So self-confidence
1: is necessary.
0: When you have self-confidence, you love the society. When you love your society, God will love you.
1: కానీ ఈ సొసైటీపై మనకు ప్రేమ లేకపోతే ఇంకా నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాల భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్, యు షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్.
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది confidence, the wall self satisfaction is raised.
1: దాని పైన రూఫ్ వేయాలి.
0: ఓవర్ దట్ ద రూఫ్ ఈస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఆ ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్.
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: గోడ లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైస్, సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది confidence.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిదే ఆత్మ.
0: అండ్ ద వెరీ సెల్ఫ్ ఈజ్ ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎనీథింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఎప్పుడు కూడా డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది?
0: When we spend our life as a doubting Thomas, where will it end?
1: ఈ డౌట్స్ ని మనం దూరం చేయాలి.
0: We should distance ourselves
1: from these doubts. ఒక నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the strong faith.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: when we have this strong faith,
1: నమ్మకమను రెండు నయనములేని అంధులైరి నేడు అవని యందు.
0: You will know that in the modern world, people are blind because of lack of faith.
1: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: The one without faith is blind.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: హి హస్ ఫెయిత్ ఇన్ మెనీ.
1: ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ద వర్డ్ ద నేమ్.
1: ఎంత నీవు నమ్మినావు?
0: హౌ డిడ్ యు బిలీవ్ ఇట్?
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతను ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్ and also other news that reach you.
1: Nuisance.
0: All this news is nuisance.
1: వాడికి తగినట్టుగా వాడు రాసుకోబోడు.
0: They write accordingly their taste.
1: నీకు హార్ట్ టు హార్ట్ దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
0: But the real connection is heart to heart which you take it.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాస్ ఏ ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వీ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్ యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
0: హాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకున్నటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సీక్రెట్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ఏమిటని చెప్పాను?
0: వాట్ డిడ్ హి సే?
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను.
0: And when this heart which has been
1: constantly changing,
0: I don't want in plenty and prosperity.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: And if the pittance is enough,
1: ఎప్పుడు
0: when
1: కోరికలు అదిమి త్రక్కు కూలి మేలు.
0: And once you control your desire, little pittance
1: is enough. అదే కూలి.
0: And in fact, that's the reward.
1: చాలు మనకు.
0: That little reward is enough to carry the life.
1: ఈనాటి మానవుడు
0: man today
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించటం లేదు.
0: He's not able to control anything.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: The sense control is totally gone.
1: ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్?
1: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: మ్యాన్ హ్యాస్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
1: కన్నులను ఇచ్చింది నీకు తెలుసా?
0: యు నో వై ఐస్ ఆర్ గివెన్?
1: అందరి చూచే నందులుక.
0: ఇస్ ఇట్ సింప్లీ వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు.
0: నో నో నో.
1: కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
0: టు సీ గాడ్ ఇన్ టోటల్ ఇన్ ఫుల్.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇయర్స్?
1: చెడ్డ మంచులు వినుటక.
0: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాడ్?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణ వింటుకే.
0: ఓన్లీ లిసన్ టు ది గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములు నిచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: ఈ అంగములంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ద సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి మరి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేడ వద్దికగా నుండరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్, యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కాని భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నోబుల్
1: మహాన్ భావుల దగ్గరికంతా వెళ్లాడు.
0: హీ మెట్ ఎవ్రీబడి.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టకరపడికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హీ స్టాప్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా?
0: He started questioning whether I am making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయినప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: If the senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైనటువంటి శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ,
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ దేర్ గుడ్ వర్డ్స్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: దట్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ దేర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికి ఇంద్రియాలను అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: హావింగ్ అండర్టేకెన్ ఆల్ రిలీజియస్ పర్సూట్స్, ఫస్ట్ హీ స్టార్టెడ్ విత్ ది సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియాలను నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
0: వితౌట్ కంట్రోలింగ్ ద సెన్సెస్, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are the spiritual practices?
1: Lopala Chandubhai Patel anetundi shishyu undetundi vaadu.
0: Chandubhai Patel was an ideal disciple.
1: ఆ చందుబాయి పటేల్, మహాలస్పతి, చంద్రాకర్ వీరందరూ కూడా ఒక సెట్ వారు.
0: మహాలస్పతి, చందూర్కర్, they belong to the same group.
1: Chandubhai Patel chala parama bhaktudu.
0: Chandubhai Patel was an ardent devotee.
1: Adanu goppa srimantudu.
0: He's a very rich man.
1: Anni vidhala kudanu vyaparamlo chala dandiga aadayam vachindi.
0: In business he earned lots of money.
1: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ వాస్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
0: ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
1: కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: కూర్చున్నప్పటికి చాందుబాయ్ పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చాందుబాయ్ పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజా రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: హి నోటిస్ ద టైం.
1: గంటలైంది గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
0: అండ్ హి హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజా రూమ్. హి స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
1: విసుగు పుట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
1: కోపం వచ్చింది.
0: అండ్ హి వాజ్ వెరీ యాంగ్రీ.
1: ఆ చాందుబాయ్ పటేల్ బయటకు వస్తానే
0: the moment Chandubhai Patel came out,
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: యూఆర్ రిచ్ ఎనఫ్.
1: నీకు ఇంటి నిండుకు పిల్లలు ఉన్నారు.
0: యూ గాట్ చిల్డ్రన్ టూ.
1: కావాల్సినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి.
0: యూ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: అన్ని ఏది తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్.
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి.
0: యూఆర్ వెరీ రిచ్ మ్యాన్.
1: ఆరోగ్యం.
0: అండ్ యూఆర్ వెరీ హెల్దీ.
1: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు?
0: వై డు యూ వర్షిప్ గాడ్ స్టిల్?
1: అప్పుడు ఆ చాందుబాయ్ పటేల్ చెప్పాడు.
0: నేను చాందుబాయ్ పటేల్ సార్.
1: అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కానీ సిరి సంపదల కోసం కానీ ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు కాదు కాదు.
0: He said, sir, I am not praying to God for health or wealth, comforts or conveniences. No, no.
1: They are,
0: I have them all. Then I have all these, why should I pray to God for them? I am not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమనకంతా నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me blissful.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comforts.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All convenience.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంతా ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then business man could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుడి నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: He should pray to God to receive that which is not with him.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: Man can achieve anything.
1: ఏమైనా సాధించవచ్చును.
0: He can attain anything.
1: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: But bliss and peace could be received only from God.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: For that purpose one has to pray.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
1: అప్పటి నుంచి చాందుబాయ్ పటేల్ పరమ భక్తుడు.
0: అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాందుబాయ్ పటేల్ ఇస్ నాట్ ఎన్ డివోటెడ్.
1: అతను షిరిడీకి పోయేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు విజిట్ షిరిడీ.
1: పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికి అంతా భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: అండ్ హి యూజ్డ్ టు సర్వ్ ఫుడ్ టు మెనీ.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: వాట్ వాస్ హిస్ ఫీలింగ్?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
0: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ
1: యామ్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్. నీవే ఉన్నావు కదా.
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐ యామ్ ఆఫరింగ్ టు యు.
1: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే.
0: దేర్ ఫోర్ ఐ సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ ఫీడ్ డాగ్స్ ఆల్సో.
1: కానీ అది డాగే, కానీ అది డాగ్ కాదు, రూపంలో అతను గాడే.
0: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
1: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
0: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ
1: తత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడి గాడ్ అని పిలుస్తాడు.
0: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడి గాడ్.
1: డివోజీ నుంచి ఇట్ట పోతున్నాడు, ఇంకోటి డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
0: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడి.
1: ఒకటి అవుట్,
0: అండ్ వన్ ఈజ్ ఎంట్రెన్స్, అనదర్ ఇస్ ఎగ్జిట్.
1: మేనేజ్మెంట్ దే ఒక మాయా.
0: దిస్ ఇన్ ఈజ్ ఇల్యూషన్.
1: అవుట్ ఇస్ ఫ్రీడమ్.
0: ద అవుట్ ఇస్ లిబరేషన్, ఫ్రీడమ్.
1: ఫ్రీడమ్ కోసం తాను ఆ విధంగా సర్వులు ఎందుకు దైవమే ఉన్నాడని విశ్వసిస్తున్నాడు.
0: సో ఫర్ దిస్ లిబరేషన్ అవుట్ ఎగ్జిట్ హీ వాస్ స్ట్రగ్లింగ్ హార్డ్.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
0: నానక్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఏ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది, కొన్నిసార్లు సంసార బాధ్యతలతో ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: డాటర్ ఇన్లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేయర్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
0: As it was already said, Vibhishana chanted
1: Rama's name. రామంటే ఎంతో ప్రీతి.
0: And he loves Rama.
1: ఎంతో ప్రేమ.
0: He loves him intensely.
1: But రామును సొత్తే కదా సీత. సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమెను ఒక్కతూరైనపోయి నీవు దర్శించావా?
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never
1: పాల్గొన్నావా?
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: That was the question of Hanuman.
1: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: It is not enough if you chant.
1: స్మరణ తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: Along with the chanting repetition of God's name, you should also
1: serve. పరిగెత్తిపోయాడు రామ రామ రామ రామ అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: Then he ran repeating his name towards the seashore.
1: అదే విధంగానే
0: similarly
1: నామస్మరణ చేశాడు నానా.
0: Nana repeated God's name.
1: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరు ఇంటిలో మగవారు లేరు.
0: It is not possible to go over to Shirdi because the daughter-in-law is at home.
1: బాబా, నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
0: బాబా, యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ అండ్ ఎటర్నల్ ప్రొటెక్టర్.
1: దీనిని చక్కగా విన్నంత తక్షణమే
0: the moment it is heard,
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
0: There is one Babu.
1: వాడి పేరు శ్యామ్.
0: His name is Shyam.
1: శ్యామ్ ని పిలిచాడు.
0: He called Shyam.
1: శ్యామ్, ఇగో ఇవ్వు తీసుకుని పోయి పలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయన్నాడు.
0: సో హీ కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హి విభూతి, గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి ఒకటిన్నర దినం పట్టాలి.
0: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
0: హీ సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకుంటుండాలి.
0: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
1: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
0: హీ సెడ్ దేర్.
1: ఆ టాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
0: టాక్సీ వాలా సెడ్ దట్ హిస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
0: ఇట్ వెంట్.
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
0: స్ట్రైట్ టు వెంట్ అండ్ స్టాప్ దేర్.
1: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాల పైన జరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విదిన్ కపుల్ ఆఫ్ మూమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
0: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
0: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
0: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
1: నానా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు.
0: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: అయ్యా, నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
0: హి సెడ్ బాబా హస్ సెంట్ మీ. మీ
1: బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇది ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఏమన్నాడు అన్నాడు.
0: డిడ్ బాబా సెండ్ యూ, వాట్ ఇస్ దిస్, వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
0: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షీ డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
0: దెన్ హి కేమ్ అవుట్. He did not notice the tanga nor the tanga
1: wala. Uranta tirigadu.
0: He went in search of the tanga wala.
1: He tanga kanipinchaledu.
0: He did not notice
1: tanga. Ikkada Shyam kuda kanipinchaledu.
0: Nor Shyam.
1: Idantha baba chesinatti mayalu.
0: It was all the drama of maya of baba.
1: Baba drama lu aadaratundi drama ne ledu.
0: There is no drama that is not enacted by
1: drama. Baba is the best actor.
0: Baba is the best actor in every drama.
1: Kanukane baba ne vachi inni act chesipoyinadu ikkada.
0: It only baba who acted here.
1: Appude aa puttinatundi manamaniki baba ani peru pettaru.
0: And the newborn baby is named after baba.
1: Ee vidhanga aneka చిత్రములైనటువంటి విన్ని ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
0: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
0: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
0: హీ వెయిటెడ్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
0: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్. లోకనాథం వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాళ్ళు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దే ఆర్ ఆర్డినరీ డివోటీస్.
1: వీళ్ళందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ కాచుకుంటున్నారు.
0: దే వర్ జస్ట్ సిగ్నలింగ్ ఈచ్ అదర్, స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదని బాబా.
0: దే వర్ ఆస్కింగ్, క్వశ్చనింగ్ దెమ్సెల్స్, హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
0: లోకనాథం ఫెల్ అట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
0: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడ్వకండి, దీనికి మనం ఆనందించాలి.
0: డోంట్ క్రై, బీ హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారి ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
0: సమ్వన్ మస్ట్ బి క్రయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి
0: సో సే
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికి తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
0: After 2 hours, Bhagavan came back to this body.
1: అప్పుడు చెప్పాడు కస్తూరి.
0: దెన్ కస్తూరి సేడ్,
1: స్వామి
0: స్వామి,
1: మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
0: వి నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోట్.
1: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: పరమ భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేను ఎవరు అర్హతని?
0: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్.
1: కాబట్టి మీరు వెళ్ళండి.
0: యూ గో స్వామి.
1: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
0: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
1: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బి హియర్.
1: ఆనాడు కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
0: దెన్ కస్తూరి అండ్ సూరయ్య టుక్ ప్రామిస్ ఫ్రమ్ భగవాన్.
1: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
0: బట్ ఐ మే డ్రాప్ ద బాడీ బట్ దేర్ విల్ బి లైఫ్.
1: నేను అక్కడ పోయి పని పూర్తి చేసుకుని వస్తాను.
0: ఐ గో దేర్.
1: మాట ఇచ్చాను.
0: I'll go and complete my work.
1: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పెడితే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
0: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
1: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
0: దేర్ ఆర్ సర్టన్
1: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
0: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు
0: పెక్యూలియర్.
1: చిత్రంబులు విచిత్రంబులు.
0: దే ఆర్ మిస్టరీస్.
1: విష్ణులోక చారిత్రంబులు.
0: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్.
1: అన్ని కూడా అంతా ఒక చరిత్రంలే.
0: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
1: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ ఫుల్.
1: ప్రతి మానవుని ఎందుకు పవిత్రమైన ఆత్మ ఉంటుండాలి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ సీక్రెట్ సెల్.
1: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
0: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
1: ప్రతి మానవుని ఎందుకు ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ సిరప్.
1: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
0: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
1: Raso vai saha ani vedamulu cheptuvachu.
0: Veda declares as a rasa essence.
1: Rasa swaroopudai untunnadu.
0: God in the form of rasa essence.
1: Aa rasame lekapothe vidu nirasudaipothadu.
0: Without this rasa essence he is nirasa weak.
1: కనుకనే
0: సో
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకొకరు పిలవనక్కర్లేదు, ఇంకొకరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
1: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
0: బట్ వెన్ యు ఆర్ ఫెయిత్లెస్ యు నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
1: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇట్ ఇస్
1: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటారు.
0: ఇట్ ఈస్ సంథింగ్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది ప్రయోజనం ఉండదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
1: ఆ నమ్మకం కూడా నువ్వు పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
1: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఏమైనా చేయవచ్చును.
0: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
1: కనుకనే
0: సో
1: గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే.
0: సావిత్రి ఇస్ అ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
0: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్స్.
1: చంద్రమతి భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళ జాతగాదే.
0: సీత హ్యాస్ డిక్లేర్ హర్ చెస్టిటీ బై స్టెపింగ్ ఇన్ టు ద ఫైర్.
1: కిరిషి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
0: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెడ్ పీపుల్.
1: సాగర వేష్టి పద్మాసనమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకి ఇది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
0: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో జీవించి భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్ అండ్ గ్రోయింగ్ ఓవర్ హియర్ ఇఫ్ యు డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కానీ ఈనాటి భారతీయుడు కూడాను
0: భారతీయ టుడే
1: భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుండదు కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ కానీ బయటతట్టు ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
0: But behaving worse than a bird and animal.
1: అలాంటి కలిగినటువంటి వానికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్?
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
0: ద హ్యూమన్ బిహేవియర్ టుడే ఇస్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
0: వర్స్ దెన్ ఎ డెమన్.
1: శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాసన్ సైడ్
1: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
0: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
1: ఏం ఆ రాక్షసి పేరు? మహిషాసుర మర్దన.
0: మహిషాసుర మర్దని.
1: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
0: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
1: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు.
0: మహిషాసుర
1: మనిషి ఆసుర వర్ధన. మనిషి అసురుడు.
0: మనిషి అసుర డెమన్ హింసెల్ఫ్.
1: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
0: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
1: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
0: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
1: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
0: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
1: అది ఏ మహిషాసుర మర్దన.
0: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఈజ్ మహిషాసుర మర్దన.
1: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
0: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Mukhyanga mana bharatiya charitralu anni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
0: You do not know or not understand the sanctity of the history of Bharat.
1: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adigandi nenu cheptanu.
0: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
1: Kevalam artham cheptame kaakudu.
0: Not merely giving the meaning.
1: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
0: He will also render help to you.
1: అడిగేటువంటి దిక్కి కనిపించడండి.
0: But no one is prepared to ask.
1: ఏదో చదువుకుంటూ పోతుండాలి, కంఠస్థం చేసుకుంటూ వస్తుంది.
0: స్టడీ గెట్ థింగ్స్ బై హార్ట్.
1: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
0: ది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో టేక్ టు ది సేమ్ ప్రాసెస్.
1: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
0: ది స్టడీ వెల్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
0: దే డోంట్ నో ది సింపుల్ మీనింగ్.
1: భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: ది డివైన్ టీచింగ్స్ దే డోంట్ రికగ్నైజ్.
1: తన యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్.
1: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వం.
0: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
0: గెట్ రీడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
1: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
0: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
1: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: తపాంసి తీర్థానాం నా శాస్త్రాన్ని జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
2: ఇట్ ఈస్ నాట్ ఎనీ తపస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ విజిట్ టు పిల్గ్రిమ్ సెంటర్స్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టరింగ్ all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma sarupulara.
2: Embodiments of the divine atma.
1: Manavudu sukham nasinchutunnadu.
2: Every individual aspires from a state of happiness and comfort.
1: Aithe vastavamainatuvanti sukham emito gurtinchukoneatuvanti vyaktulu chala takkuvaga unnaru.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: Bhautika sukham, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence confirming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Niyamuga sukamulu moodu vidhamuluga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati tatvika sukamu.
2: The first could be called sattvic.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక్.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటుంది.
2: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ద సాత్విక్ వెరైటీ ఆఫ్ కంఫర్ట్ ఆర్ జాయ్, అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Sattvika sukamunaku prarambhamulo konni vidhamaitundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addutu untayi.
2: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you have to encounter.
1: Ini క్రమక్రమేణా తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to seek, because each individual by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu, dhanamu, uparati, titicha, ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo shrama padavalsi vastundi.
2: In the initial stages, man has to undergo what are called sama, dhamma, titicha and the like of such other rituals.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
3: Now gradually, as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
3: Now, it's a common thing that in our day-to-day life, we tend to learn the art of driving.
1: కానీ ఒక సైకిల్ కాని లేక మోటార్ కాని ఇంకే విధమైనటువంటి వాహనములు కాని మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది.
3: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult.
1: కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
3: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
3: We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
3: But then, it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది సాత్వికమైనటువంటి సాధన.
3: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end you are bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga vishayamulato sambandhamainatundi.
3: Now the second of these, the rajasik sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manasattvam prarambhamulo chaala aanandamuganu ఉల్లాసముగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
3: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనం భోజనము కూర్చున్నప్పుడు భోంచేయడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భోజిస్తాము.
3: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kamakkamina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtam gaanu oka vidhamaina bharam gaanu maarutu ostundi.
3: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభంలో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
3: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
3: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
3: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
3: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
3: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
3: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటుంది.
3: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: కనుక ఈ రాజసికమున కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటి.
3: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
1: ఇంకా తామసికం అనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వమైనటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమైనటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
3: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
1: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
3: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
3: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
1: అయితే ఈ సాత్విక మార్గమునందు సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారములు ఉంటున్నవి.
3: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
1: దోషాపనయన సంస్కారము అని ఒకటి.
3: One is called దోషాపనయన సంస్కారం.
1: రెండవది గుణాధార సంస్కారము.
3: ద సెకండ్ ఇస్ కాల్డ్ గుణాధార సంస్కారం.
1: ఈ గుణాధార సంస్కారం అనేటువంటిది ఏమిటంటే ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
3: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes
1: anaga,
3: a useful plant.
1: Oka namamu anetunte bijamunu hrudayamulo naati.
3: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamunu posi.
3: You are tending it with the water of prema or love.
1: Nammakamu anetunte eruvunu challi.
3: Faith is the manure that you are going to give to this sapling.
1: Discipline anetunte kanchanu katti.
3: And discipline is the fence around this.
1: Ee naamam anetunte vrutchamunu balaparchukovatamu.
3: You are trying to strengthen this seed, this name.
1: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
3: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
3: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: Rendavadi doshapanayana samskaram.
3: Now the second of these samskaras is called doshapanayana samskaram.
1: Idi vedika shramalaku ee matramu avakasam undadu.
3: Now here there is no room whatsoever for others.
1: అద్దం ప్రిపేరు చేసినటువంటి యొక్క మట్టిని మనం తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
3: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: మన హృదయమునేటువంటి అద్దం పైన చేసినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
3: Your heart is the mirror, and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునకే దోషాపనయన సంస్కారం అంటారు.
3: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown out.
1: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
3: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
3: That is, the end result is through our karmas or activities, we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే.
3: సో ఆల్ అవర్ కర్మస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి.
3: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ ఎ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనర్స్.
1: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
3: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses or activities, we are in a position to purify and cleanse our heart.
1: Kanka manam chese samasta karmalu kudanu hrudayamunu parishuddham kavinchatame.
3: So all our karmas or activities are directed to

0: దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు. ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
1: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
0: Dakshakudanaga emtante oka vidhamainatvanti konni padarthamulanu utpatti gavinchi tadvara jagattunaku anukoolamulanu aanandamulanu chekurchinatvanti vidhanamulanu andinchetvanti vyakti.
1: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
0: Anaga srimantulu lokamulo aneka mandi untuntaru.
1: Like for example, there are any number of wealthy people in this world.
0: Meellandaru kudanu aneka industries anta kuda sthapinchi ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
1: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
0: నిత్య జీవితమును సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
1: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
0: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెన్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్, ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధులుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
0: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
1: Now we certainly have wealth of varying denominations.
0: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తి లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
1: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
0: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
1: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
0: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
1: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possessions.
0: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కానీ, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కానీ రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
1: సో వాట్ యూ నార్మలీ గెట్ through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
0: కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
1: Now the third category of individuals, the shikshakas. We of course have room for dakshaka, have room for rakshaka, but the shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two, and these are the teachers.
0: కనుకు జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సంస్థ, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి

0: విద్యా విధానము ఈ మూడు లేకపోతే జగత్తు ఏమాత్రం కూడా రాణించదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హెస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: కనుక విద్యనే లేకపోతే టిచ్చిన శక్తి అనేటువంటిది కానీ రక్షణ శక్తి అనేటువంటిది కానీ అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
1: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్ ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
0: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
1: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
0: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్ ద వెల్దీ వన్.
0: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు.
1: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
0: వీరిని సరైనటువంటి తరబేతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము.
1: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ ముగ్గురు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
1: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not.
0: Moodu kevalamu moodu kaalla vanti mukkala peeta vanti.
1: These three could be considered to be like a tripod.
0: Three legs.
1: A stand having just three legs.
0: Three legs undinanta maatramuna manam daani paina kurcholevu.
1: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
0: Deeni paina ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలు అతికించాలి.
1: Now you must have a table top attached to these three legs.
0: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
1: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
0: ఇదే ప్రేమ.
1: This is love.
0: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
1: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
0: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమర్థమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
1: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
0: Mahavani Kurve cheppadu nalugu rakamulaitundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
1: Mahavani Kurve was just now telling us that during the course of these 3 years we must try and perfect 4 different types of garlands.
0: Okati education vidya vidhanamu.
1: First is the system of education.
0: Rendodi vaidya vidhanamu.
1: Second is the way you assist on the medical field.
0: Moododi service vidhanamu.
1: Third is the service activities.
0: Nalugodi individual sadhanalu.
1: Fourth confirms the spiritual existence in terms of your individual.
0: Ivi nalugu nalugu haramulu kadu.
1: Now these 4 cannot be looked upon as 4 different garlands.
0: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
1: ఆల్ దీస్ 4 టుగెదర్ మేక్ అప్ 1 single garland. దే ఆర్ లైక్ ద 4 different strings కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ 4 different.
0: ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
1: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్. Pearls being essentially the same, which make up different rows, and they come down one below the other, but actually they all have a common link at the back.
0: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka dantu cheri untundali.
1: In the same manner, what you are now categorizing as 4 different types should all come to a common meeting point.
0: Idi etlanaga భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
1: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
0: మొట్టమొదటిది విషాద యోగము.
1: The first one is called Vishada Yoga.
0: రెండవది సాంఖ్య యోగము.
1: Second is the Sankhya Yoga.
0: మూడవది కర్మ యోగము.
1: Third is the Karma Yoga.
0: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
1: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
0: Yogamu anaga emitante nijamainatunti paripurnamainatunti prema tattvame ani.
1: What actually does this word Yoga mean? It talks about a wholesome, total love.
0: Kanuka manam ee naadu motta mota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్లే అండి అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
1: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
0: ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
1: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubt.
0: పీడనటువంటి సాధన చేస్తూ యోగ తత్వములో ప్రేమ తత్వములో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
1: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
0: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
1: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దాట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దాట్ రియల్.
0: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
0: మొదటిది అకర్మ.
1: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
0: రెండవది సకర్మ.
1: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
0: మూడవది నిష్కామ కర్మ.
1: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
0: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
1: The first one, akarma, is one where an individual is given to laziness of the worst order. He doesn't do anything by himself or by others.
0: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
1: Then the second one is a sakarma, where he has a noble thought that he has to do something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it, and he executes it.
0: మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కాని చెడ్డది కాని తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ.
1: The third one is the నిష్కామ కర్మ, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
0: మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము.
1: Now we try to slice a loaf of bread.
0: కాని కోసేది ఏమిటి? కత్తి.
1: Now what is it that slicing it? It's this knife.
0: కానీ ఆ కత్తి స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే?
1: The knife by itself, is it able to slice through the bread?
0: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
1: No, an individual has to get hold of the knife and it is an individual who is working through the knife.
0: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
1: So in the same manner, we are like that pointed, sharp-edged knife.
0: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
1: This is in the hands, it's an instrument in the hands of God.
0: కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
1: So it is he who is wielding this knife of the body, and it is he who is undertaking all
0: the... ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
1: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
0: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
1: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
0: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
1: Going a step further, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ సకర్మ యూ మెట్ యాజ్ విల్ డూ నిష్కామ కర్మ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ఇట్
0: అయితే మొట్టమొదట మనము కర్తవ్య కర్మలో మనం ప్రారంభించాలి.
1: నౌ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ అస్ హౌవర్ ఇస్ దిస్ సకర్మ వేర్ వీ టర్న్ టు డిశ్చార్జ్ అవర్
0: ఒక చిన్న ఉదాహరణము
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్
0: ఒక సన్యాసి పవిత్రమైనటువంటి జీవన నది లోపల స్నానం చేస్తున్నాడు.
1: One sannyasi at one time was taking a dip in the holy waters of
0: Yamuna. ప్రవాహం అనేటువంటిది వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
1: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
0: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
1: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that and on top of it was perched a scorpion
0: adi kadultu untundadi paapam ee sanyasi chuchadu ayyo ee jeevi ee pravahamlo pranam kottukoni potundedi ninni etlaina rakshinchali ani cheppini okka thuri pattinadu mari adi kuttindi kutti dabbiki vadala pettadu
1: now this sanyasi incited this scorpion desperately trying to save itself he took pity on this scorpion and said oh poor thing it's being lost it's losing its life why not I protect it so he held out his hand and held the scorpion by his hand no sooner did he do this than the scorpion stung him and through pain he let it go
0: kaani ee sanyasi vadaledu tirigi daarini pattukoni rakshinchadam kosam anipoyinadu tirigi kuttindi
1: again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out again the thing stung him
0: ee vidhanga aidaru paryayamlo daarini patti kattukoveyalani prayatnam chesinappudu ee baadha leka kontha varaku kuttadam cheta vadala pettadam jarugutu vachindi
1: now this is how he was going on this happened for 5 or 6 times every time he would get hold of it the scorpion would sting him and he would let it go
0: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు ఏమిటండి ఇది దాని స్వభావం అది విషపురుగు దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు
1: something against
0: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు బ్రదర్ దాని యొక్క స్వభావం అది మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి నేను సన్యాసిని కాషాయ వస్త్రం వేసుకున్నాను మానవుడను అట్టయకుడను నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి దానిని రక్షించడం నా స్వభావము విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు
1: Then the first sannyasin replied, Oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life, still it is not letting go its nature which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
0: Atanu cheddavadu kadani, atanu swabhavanu manam dikkarinchadani pokoddu. Atanu cheddavadu kavachunu. Neevu manchi vaadini anukunnanduku, nee manchi swabhavanni ఆ చెడ్డవాడి దగ్గర నీ ఉపయోగపెట్టు
1: మియర్లీ పాయింటింగ్ అవుట్ ద అదర్ మ్యాన్ ఇస్ ఎ వికెడ్ వన్ యూ షుడ్ లెట్ హిమ్ గో లైక్ దాట్ ట్రై అండ్ షో హిమ్ ద పాత్ గో అవుట్ ఆఫ్ యువర్ వే బై వే ఆఫ్ అప్హోల్డింగ్ యువర్ ఓన్ నేచర్ అండ్ ట్రై టు డూ వాట్ యూ మస్ట్ డూ
0: అతను ఒకడు చెడ్డవాడిగా ఉంటుంది అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు
1: నౌ ఎ పర్టికులర్ ఇండివిజువల్ కుడ్ బి వికెడ్ అండ్ ఈవిల్ అండ్ హీ కుడ్ అండర్టేక్ యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ డిజైరబుల్
0: నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు
1: నౌ యూ ఆర్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ వన్
0: మంచివాడు మంచి పనులు చేయాలి కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు
1: నా యూ హూస్ బేసికలీ గుడ్ మస్ట్ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్ యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్ వన్ హూస్ బ్యాడ్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ హీస్ డూయింగ్
0: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు
1: నా మ్యాన్ హాస్ బీన్ బోర్న్ సో దట్ హీ కెన్ డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ హిస్ డ్యూటీస్
0: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి మన యొక్క బాధ్యత అంటే ఏమిటి
1: What do you mean by these two words, duty and responsibility?
0: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్ చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
1: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
0: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
1: What is the progress that we have achieved?
0: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
1: Is it the progress pertaining to our daily existence?
0: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్
1: ఆర్ కంఫర్ట్స్ పర్టైనింగ్ టు ద బాడీ?
0: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్
1: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ బ్రాడన్ విజన్
0: ప్రేమతత్వంలో ప్రోగ్రెస్
1: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లవ్?
0: మనకి అర్థం కావటం లేదు.
1: వి ఆల్సోస్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్.
0: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
1: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
0: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
0: పూర్వము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
1: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
0: నడుచుకుని పోవటం చేత క్షణ క్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
1: బికాస్ ద పర్సన్ వుడ్ గో వాకింగ్ ఇట్ వుడ్ టేక్ హిమ్ 1 month, బట్ ఈచ్ సెకండ్ హీ వుడ్ కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విశ్వేశ్వర and he would constantly think about him and thus undertake his pilgrimage.
0: Aithe ee naadu aadhunikamu lopala mana prayanalu chaala anukoolavantanga progress ayipoyindi.
1: But today in modern times we find that our journey tends to be very comfortable.
0: Ikkada oka 8 gantalaku bayal deresesthe 8 mukkalaku Varanasi lo digesestunnam.
1: You get off on your journey at 8 and then you are there at Varanasi at 8:45.
0: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము 10:45 బొంబాయి వచ్చేస్తున్నాం.
1: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
0: Mana bhakti bhavam kudanu 3/4 gantalone vellipothaam.
1: So this element of devotion in us is also now equated to just 45 minutes.
0: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam illa ee daiva bhavam hrudayamlo chaala naatukoni poyetundi.
1: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
0: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
1: But today mode of transport has become one of convenience.
0: కనుకనే ప్రపంచం చిన్నదైపోయింది.
1: That's why the world also has become a smaller place to live in.
0: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడయమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 minutes లోపలే ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
1: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
1: ఎనీథింగ్ లైక్ వాయలెన్స్ ఆర్ రియాక్ట్స్ ఇట్ స్ప్రెడ్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ డిజాస్టర్ టు ది ఏరియాస్ అరౌండ్.
0: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ వి పాసిబ్లీ కాల్ ఆల్ దిస్ ప్రోగ్రెస్?
0: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
1: Certainly not. We can't call all this progress.
0: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
1: We should broaden and enlarge our vision.
0: ఈనాడు మనం చేసేటువంటి పని లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
1: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
0: కాని ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
1: But today's system of education doesn't give an individual this sense of participating.
0: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
1: Nor does it give you a way of purifying yourself, the inner self.
0: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
1: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
0: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పటం మాత్రమే దీనిలో అభివృద్ధి అవుతుంది. అది కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
1: It merely gives you the meaning of a particular word. Never tells you so much as how to translate this into practice.
0: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుంది, అది కానీ గుణమును పెంచటం లేదు.
1: Today's system of education again gives you a great degree of cleverness or intelligence, but doesn't do anything by way of upholding your.
0: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుంది, అది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
1: It doesn't do much for your character. Today's education again is more mechanical, doesn't have much of innate strength to it.
0: కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి 7 అంతస్తుల మేడపైన కూర్చొని కరెంట్ పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
1: Now today's system again refined, gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
0: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
1: The stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
0: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
1: Can we call this real progress?
0: కాదు కాదు.
1: Certainly not.
0: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖములను అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా.
1: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, యు ఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ హ్యాపీనెస్ విచ్ ఇస్ ట్రాన్సియర్.
0: హృదయమునకు ఆనందమును, చిత్తమునకు సుఖమును, మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము.
1: దట్ పాత్ విచ్ కన్ఫర్మ్స్ ఆన్ ఏ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, ఏ స్టేట్ ఆఫ్ పీస్, దట్ ఈస్ ద ట్రూ పాత్ విచ్ వన్ షుడ్ సీ.
0: కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపముల్లో, అనేక పేర్లతో, అనేక స్థాయిలతో, అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
1: నౌ దిస్ ఎంటిటీ కాల్ ఐ, ద సుప్రీమ్ ఐ, ఈస్ వన్ అండ్ దట్ ఈస్ గాడ్. హీ మానిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ బీయింగ్స్ so that we have different names and forms.
0: ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
1: Now this aspect, the true nature I, this is అహం బ్రహ్మాస్మి. Now when it becomes one with one's chitta or intelligence,
0: ఈ స్వప్నావస్థ ఎందుండేటువంటి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
1: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇంటూ దిస్ డ్రీమ్ స్టేట్, ద సటిల్ వన్, యు టాక్ ఆఫ్ మైండ్.
0: ఇది కారణ దేహంలో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
1: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
0: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను, మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేహము ధరించినప్పుడు బుద్ధిగాను, నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
1: సో వీ హావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్, ద అహం బ్రహ్మాస్మి, ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
0: Idi emantaru, deeniki peru handkerchief antaru.
1: Now here is an example. We talk of this as a handkerchief.
0: Ee handkerchief lo undinatvanti emiti anam vicharisthe manam pratte.
1: Now when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton.
0: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
1: Another time you ask the same question, you identify it as a piece of cloth.
0: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్తి.
1: What is it in this piece of cloth? It's cotton again.
0: అనేకత్వములో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
1: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
0: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
1: దిస్ ఇస్ వాట్ హస్ ఆల్సో బీన్ ప్రొక్లైమ్డ్ ఇన్ ద భగవద్గీత. వెన్ కృష్ణ సేస్ దట్ ఇట్ ఈస్ మీ అండ్ మీ అలోన్ అండ్ ఐ హూ మానిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ అ డైవర్స్ సెట్ ఆఫ్ బీయింగ్.
0: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వే హి హస్ కమ్ ఫ్రమ్, వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
0: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: సో వి ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: an illustration for this.
0: ఇప్పుడు మనకు ఒక నీరు నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
1: Now we have a river flowing.
0: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where have you got this water from?
0: ఇది వర్షం నుంచి వచ్చింది.
1: Now this water has been brought from rain.
0: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where did you get this rain in the
0: first place? మేఘం నుంచి వచ్చింది.
1: From clouds.
0: ఈ మేఘం ఎక్కడ నుంచి వచ్చింది?
1: What about the clouds themselves?
0: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
1: The clouds again have their origin on the ocean.
0: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టె కట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
1: So you have this link in this manner. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
0: Nadi naam sagaro gatihi.
1: So we find this water. It has its place of origin at one point. Its destination.
0: Nadi emaina pravahistunte dani daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
1: The rivers are directed towards the ocean. Now you ask a question, oh river, where are you flowing? It won't even wait to answer this question of yours. because it's all eagerness, all enthusiasm to reach the destination
0: for.
1: All its aim is set on its destination, which is the ocean.
0: Matti, jagattulo puttinatuvanti matti, deeni yokka adarshanni kuda manam vicharinchali.
1: Now then let's take the example or ideal of this mud or clay.
0: Ee mattito oka kunda chesaru.
1: Now out of this clay you have made a pot.
0: Ee kunda ekkada nunchi vachindi?
1: Where did you get this pot
0: matti
1: from?
0: Matti nunchi vachindi.
1: From clay.
0: Ee kundanu manam aneka vidhamuga upayogisthochu.
1: Now you are using this pot in different ways.
0: Kaani kontha kaalamuniki adi pagilipothundi.
1: After a while the pot has broken down.
0: Idi mukkala mukkala aipothundi.
1: It has again become into tits and bits.
0: Kattakatta ikkada chestundadi.
1: Where has it gone ultimately back into clay?
0: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
1: So this pot which has come from clay in the first place has gone back to clay.
0: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
0: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్ననే మనం వేసుకోవటం లేదు.
1: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
0: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనువర్తించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
1: Now this is a question which should be uppermost and the answer should be we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
0: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
1: Now to a friend of ours we have written a registered letter.
0: దానిపైన అడ్రస్ వేశాము.
1: And we have written the address on the top.
0: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
1: And we have posted it.
0: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
1: Now because the address has been written on it, it's bound to reach the addressee.
0: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
1: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
0: Maybe two address aina veyali, lekapothe from address aina veyali.
1: Now at least you should have written the address, if not the two address, at least the from address on it.
0: Two address, from address, rendu veyakapothe ekkada chestundi, newspaper basket lo poi cheripothundi.
1: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
0: కనుక మనం ఎక్కడ నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
1: సో వేర్ హావ్ వి కమ్ ఫ్రమ్, వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
0: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
1: వేర్ ఆర్ వి గోయింగ్, దట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వి డోంట్ నో.
0: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము.
1: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాము.
1: సో యు మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వి డు అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
1: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
0: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
1: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
0: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
1: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
0: చిన్న ఉదాహరణ,
1: an example for this.
0: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: You have a huge big tree.
0: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
1: Under this tree you got a lot of shade.
0: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
1: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
0: అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
1: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
0: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
1: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
0: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
1: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours. Like your family, like your belongings, like your possessions.
0: My wife, my son, my relation, my friend, or my.
1: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that. Constantly talking about my.
0: దీని వల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
1: As a result, what you are getting is grief and distress.
0: ఇది నా షాడో, నా యొక్క కంపట్టు, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైపు, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
1: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort etc. So it's having peace. Man on other hand keeps talking of my wife, my children, my things. So
0: కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
1: సో హీ ఇస్ డిస్ట్రెస్డ్. నౌ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
1: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నంబర్ విచ్ ఇస్ యువర్ ఫ్యామిలీ, ద ఎంటైర్ యూనివర్స్, ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
0: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో విత్ దిస్ అవుట్లుక్ try and do something positive for the society.
0: Kanukani manavu yokka nirmanamee vishu nirmanamu anekunte lakshyanni manam pettukoni sevana cheyali.
1: So you must try and be inspired by this feeling that when you are taking care of an individual, you are really taking care of the world as such.
0: Manaku prakkalopalle pedda samudram kanipistundadi manaku.
1: Now by our side we see a huge big ocean.
0: Ee samudram anta ekkada nunchi vachayi? Moodu samudram untunnayi.
1: Now where have these ocean waters come from? There are three types now.
0: Turpu samudramu, Bangala gatham.
1: Now we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
0: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రం.
1: ఆన్ ద వెస్ట్ వీ హ్యావ్ ది అరేబియన్ సీ.
0: ఈ రెండింటినీ చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
1: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ఇండియన్ ఓషన్.
0: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
0: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
1: What you have on the west is the jiva tattva.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
1: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
0: దీనిని అసి, తత్తు, త్వం, అసి. అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
1: So this is what is called tattvam asi. It is this ease which is bridging the gulf between tat and tvam.
0: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
1: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
0: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this
0: kanuka satya sai samastha anetundi vishalam vishalam vishalam idi mana progress inte kani narrow ga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neat ga dress veyatam kaadu mana progress sukhanga karulo tirigatam kaadu mana progress mana progress inte hrudayanni penchukovatam nijamaina progress.
1: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
0: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
1: And try and build up this point of view where you can
0: సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
1: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
0: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
1: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
0: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
1: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
0: Varsha kalamulo గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
1: ఆన్ అదర్ హ్యాండ్ డ్యూరింగ్ మాన్సూన్ టైమ్ రెయినీ సీజన్స్ యూ ఫైండ్ ద లైఫ్ గివింగ్ రివర్స్ గష్ అవుట్ అండ్ ఫ్లో ఫోర్త్ ఇన్ అబండెన్స్ అండ్ జాయిన్ ద ఓషన్.
0: పెరగటం లేదు.
1: బట్ దెన్ యూ ఫైండ్ ద ఓషన్ వాటర్ డస్
0: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీస్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
0: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండాలి, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the light to the
0: world. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this?
0: మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి.
1: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
0: ఇంతే కాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: And then again you find that in the ocean depths we have creatures which are very harmful.
0: అంతే కాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: But at the same time it also nourishes and sustains and secures precious gems and pearls.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
1: But it throws up on the surface valueless shell.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
1: It pushes out the valueless shells, make secure the precious pearls within.
0: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
1: So in the same manner, keep the sadgunas, the good traits deep within you. Remove the dirt outside and remove them off.
0: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది.
1: Then again we find waves atop the ocean surface giving you a state of agitation, but deep within everything is calm and serene.
0: మనకు బయభాగము లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
1: So also outwardly pertaining to our physical and bodily existence, we might be subjected to grief, distress and the like, but we should ever remain calm, unruffled and serene deep within.
0: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity, where you remain unruffled, where you remain calm and take everything as they come.
0: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uneka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu konta vicharana chestu ravali.
1: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed, like japa, dhyana, or reading from the scriptures and the like.
0: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతన్ని ఏ రీతిగా సాధించగలడు?
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: కనుక తాను మంచి పడి ఇతరులను మంచి చేయడానికి పూనుకోవాలి.
1: He should prosper first, then he can make take care of others.
0: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
1: So man's life is something precious.
0: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం.
1: And the greatest of feelings one could have is that of service to others.
0: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
1: The happiness or bliss that you can get through this medium of service, which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
1: రీచ్ ద స్టేజ్ వేర్ యూ టాక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహం అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: సో ఇన్ దిస్ బాడీ, this aspect of your existence where you keep asking about your own self,
0: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
1: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, jatrakasa, is also called దహరాకాశ.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this, you have got the chidakasa, where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the మహదాకాశ, where you have no thought of any nature whatsoever.
0: Kanuka manamu aham aneetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheripovali.
1: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
1: నౌ దిస్ మహదాకాశ ఇస్ ద స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
0: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
1: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
0: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు. సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you will have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the Kundalini Shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తులు ఎందుకు? ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging in God.
0: ఇంకా ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: ఏ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
1: Whatever we do is for God.
0: శబరి చక్కని ఆదర్శం.
1: It's for God. Take the example of Savari in this context.
0: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
1: She has not studied anything.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: She has not studied any Vedas.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: Now she is well versed in
0: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
0: With wife.
1: With his wife.
0: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటం.
1: She goes about it and then she feels if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
0: about it. నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడో ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం.
1: So she starts clearing a bowl and then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
0: Anaga nirantaram kodunu ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta perikivestu anta ramachintane sarvam ramamayam anetundi deeniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
1: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుక మనం చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
1: So as Marvin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day
0: existence. In Upanishadulu, sarva jeeva namaskaram keshavam prativacchate. Evariki chesina namaskaramu naa swamiki chestunnanu anukunte adi tappaka nee swamike chindipothundi.
1: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
0: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
0: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
1: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
0: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
1: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God's work.
0: Yes, we are doing this in the same area. We are doing this in the same way. We are doing this in the same specialist camp. We are doing this in the same way. Whoever is doing it, నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమైనటువంటి భావం.
1: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యూ మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యూ మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవ యాక్టివిటీస్. బీ కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్.
0: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ టుడే.
0: సత్యసాయి సంస్థని యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
1: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
0: ఇలాంటి సమయంలో ఎవరే అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
1: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బీ
0: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
0: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
1: నౌ బీ షూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
0: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
1: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
0: కాదు, మనం ఈ చిలుకను మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
0: చాలా అందంగా ఉంటుంటది.
1: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
0: చాలా ప్రీతిగా ఉంటుంది.
1: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్
0: ఆఫ్ లవ్. మంచిది కూడాను.
1: ఇట్స్ ఎ గుడ్ వన్.
0: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
0: మంచిదానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
1: సో యు ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
0: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
1: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
0: అదే విధంగా మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
1: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
0: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
1: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol.
0: If you don't do it, it becomes a beautiful
1: idol. It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
0: Manakkudamu aneka nindalu nishturamulu kashtamulu ochinappude mana yokka samastha yokka pavitramaina idi vyapti avutundi.
1: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
0: పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని, ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
1: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
0: ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
1: దేర్ ఆర్ బట్ 4 డిసైపుల్స్ ఆఫ్ శంకరాచార్య. ఇట్ వాజ్ జస్ట్ దీస్ 4 హు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ దేర్ మాస్టర్ టు ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్
0: కంట్రీ. ఒక్క బొంబాయి లోపలే 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
1: నౌ ఇన్ బాంబే లోన్ వీ హావ్ 1000 ఆఫీస్ బేరర్స్. యూ కెన్ సీ ద ఎక్స్టెంట్ టు విచ్ దిస్ మెసేజ్ కుడ్ బి స్ప్రెడ్.
0: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
1: సో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ట్రై అండ్ ఫర్దర్ అండ్ డెవలప్ అండ్ బిల్డ్ ఆన్ దీస్ యాక్టివిటీస్ సో దట్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ దిస్ 1000 వుడ్ బికమ్ 3000.
0: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యు మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ ఆల్సో ఇస్ గుడ్. కానీ
0: ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమితి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి. మనం
1: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
0: Kanuka, ee Mumbai pattanam lopala, madatu nunchi kudanu, చాలా గొప్పగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా మీరు నిరూపిస్తున్నారు. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులకు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ lofty in their aims and ambitions, and they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years you would grow from strength to strength, strengthen your activities, build upon what you have already achieved, and finally do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here, and be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai.

రేడియో సాయి ప్రజెంట్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది డే ఆఫ్ విజయదశమి, ద 5th ఆఫ్ అక్టోబర్ 2003 ఇన్ ప్రశాంతి నిలయం.

0: ప్రేమస్వరూపులారా, ఒక్కొక్క మనసు ఒక్కొక్క తీపిని ఆరాధించింది, కానీ నోటిలో చేదు, మాటలో తీపి, ఇవి కలిగినటువంటి వాడికి సరైనటువంటి గౌరవం కాదు. మాట, నోరు, పలుకు మూడు ఒక్కటిగా నిలిచాలి.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. వైష్ణవ్స్ సే దట్ విష్ణు ఇస్ గ్రేటెస్ట్, వైల్ సైవైట్స్ డిక్లేర్ దట్ శివ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. బట్ పీపుల్ మై స్పీక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ థాట్స్, బేస్డ్ ఆన్ ద మైండ్, బట్ విత్ ఆల్ ద బిటర్నెస్ ఆన్ ద టంగ్. వన్ మైట్ అట్టర్ ఆల్ నెక్టరైన్ స్వీట్ వర్డ్స్, సచ్ మ్యాన్ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్. ద థాట్ వర్డ్, ద అటరెన్స్ అండ్ ద థాట్ షుడ్ ఆల్ గో టుగెదర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మని.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దేవీ నవరాత్రులు భారతదేశమందు సర్వత్రా జరుపుకుంటున్నారు.
1: ద నవరాత్రి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ భారత్ రైట్ నౌ.
0: కానీ నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ నో వన్ సీమ్స్ టు కాంప్రిహెండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నవరాత్రి.
0: ప్రతి ఒక్కరి హృదయం కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఆత్మస్థాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇస్ ది ఆల్టార్ వేర్ ఆత్మ రిసైడ్స్.
0: కానీ ఆత్మ లేని మానవుడు, ఆత్మ లేని జీవుడు ఎందునూ కానరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ ఆర్ ది బీయింగ్ వితౌట్ దిస్ కాన్షియస్నెస్ ఆర్ ఆత్మ.
0: గణపతి గొప్పని గణపతులు పలకారు.
1: The Ganapachas, the worshippers of Ganapati, declared him the greatest.
0: Chaduviye koppani chaduvulu anchundaru.
1: The educated people claim that acquisition of knowledge is highest and greatest.
0: Andaru okkati ani kondaranuga.
1: Some say that all are equal.
0: Kani evariki varu denini premistharo adiye variki goppa.
1: In fact, each one considers himself great basing on his own whims and vanities.
0: ప్రపంచమంతా కూడాను శబ్దంతో నిండినటువంటిది.
1: The whole world is full of sound.
0: కనుకనే సరస్వతి చెప్పింది.
1: So Saraswati said.
0: ప్రేమ యొక్క ప్రభావము మాట యొక్క సారమే.
1: The effect of love is very much conveyed in the very essence what the tongue spells out.
0: Kani andaru okkati ani kondaranuga.
1: Some say, declare that all are one.
0: Itti paristhitulu yandu deni goppani deni heenamani cheppataku veelu kaadu.
1: Under these circumstances it is impossible to say that one is greater than the other.
0: Mukhyamuga ఈ దేవోపాసన సమయం నందు భగవత్ సత్వమును మాటల చేత కాక క్రియల చేత నిరూపించాలి.
1: ఇన్ దీస్ డేస్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ వన్ హ్యాస్ టు డెమోన్స్ట్రేట్ బై ప్రాక్టీస్ అండ్ నాట్ వెర్బల్.
0: మాటలు చెప్పవచ్చు ఎన్ని అయినా,
1: వన్ కెన్ సే ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్,
0: కానీ క్రియలు ఆచరించటకు వీలు కాదు.
1: It is not possible to act, put it into practice.
0: ఈ యొక్క క్రియా రూపమైనటువంటి యొక్క పలుకే నిజమైనటువంటి విష్ణు పలుకు.
1: Truly speaking, what all you utter must be translated into action.
0: దేవి నవరాత్రుల లోపల అనేక పేర్లతో దేవిని ఆరాధిస్తూ ఉంటారు.
1: During these Navaratris, goddess is worshipped in various names and forms.
0: ఇది ఎవరు నిర్ణయించినటువంటిది?

0: హూ డిసైడెడ్ సెల్ఫ్?
1: ఎవరికి వారు నిర్ణయించుకున్నటువంటిదే కానీ భగవంతునికి ఇది అది అనేటువంటి భేదమే లేదు.
0: God has no differences whatsoever, any specific difference. It all depends upon one's own feeling and thought.
1: ఇట్టి పరిస్థితులు యందు దైవం యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు?
0: Therefore, who can decide, who can comprehend the divinity?
1: అయితే అందరి మనసునందు ఉన్నది ఒక్కటే.
0: However, the only one resides in everyone.
1: ఈ ప్రేమ భావమే నిజమైనటువంటి దైవ స్వరూపము.
0: The love is the very personification and embodiment of divinity.
1: ప్రేమకు రూపము లేదు.
0: Love has no specific form.
1: Love is God. Live in love. ఆ ప్రేమలో మీరు నిలచండి.
0: Love is God. Live in love. There you should stand.
1: భగవంతునకు ఎట్టి రూపములు లేదు.
0: God has no form at all.
1: ప్రేమనే భగవస్వరూపము, సత్యమే భగవత్ ఆకారము.
0: Love is his form. Love is God. Truth is God.
1: సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: Truth is all pervasive.
1: సత్యము నందుండి సర్వము సృష్టించి.
0: From the point of truth, God made the whole creation.
1: సత్యము నందనగే సర్వ సృష్టి.
0: The whole universe merged back in
1: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న.
0: You don't find any place where there is no truth.
1: సత్యం ఇదియే.
0: This is the truth of truths.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది జపాన్ సత్యము, ఇది ఇండియా సత్యము అని వేరు వేరు చేయటకు వీలు లేదు.
0: Truth is only one. There cannot be American truth, Japan truth and so on. No difference.
1: అందరి యందు ఉన్నది సత్యం ఒక్కటే.
0: The same truth is present in everybody.
1: అట్టి సత్య స్వరూపుని ధ్యానించడమే నిజమైన యొక్క పండుగల యొక్క ప్రభావము.
0: The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of truth.
1: ఎవరిని చూసినా గౌరవించు.
0: Respect whomsoever you come across.
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి.
0: The same principle of the self is present in everyone.
1: కనుక నీ గౌరవమే దైవం యొక్క ఆరాధన.
0: Respecting everybody amounts to worshipping God.
1: నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పనులను గౌరవించకున్నా ఈ గౌరవం వీలవేకున్నది.
0: యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బట్ యూ డోంట్ రెస్పెక్ట్ ఎనీబడీ. వాట్ ఇస్ ద మీనింగ్?
1: మొట్టమొదట నీవు పనులను గౌరవించు.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: పనులను గౌరవించు.
0: రెస్పెక్ట్ అదర్స్.
1: అప్పుడు పనుల గౌరవాన్ని నీవు అందుకో.
0: దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
0: That oneness is divinity.
1: కనుకనే వేదం ఏకం సత్ ఇప్పుడు బహుదావదంతి.
0: Therefore Veda declared the truth is one, though scholars refer in varied ways.
1: కనుక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపములు దాచినా దైవం ఒక్కడే.
0: The nomenclature and the form may vary, but God is one.
1: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని ప్రతి ఒక్కరి హృదయం నందు ప్రతిష్ఠింపజేసుకోవాలి.
0: This principle of unity, oneness of the divinity will have to be installed in our hearts.
1: కనుక ప్రేమకి మించినటువంటి యొక్క సత్యం మరొకటి లేదు.
0: Therefore there is no truth greater than that of love.
1: ఈ ప్రేమనే భగవత్ స్వరూపము.
0: Love is God. Love is his.
1: ఇది సర్వలు యందు కూడాను ఏకంగా ఉండేటువంటిది.
0: This is the only one present in everybody.
1: కనుక ప్రేమను నీవు ఆరాధించి
0: worship love.
1: సర్వలు యందు ఉన్న ప్రేమను నీవు అందుకో.
0: You also be loved.
1: నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను పరులకు అందించు.
0: Share this love with others.
1: ఇటువంటి ప్రేమ స్వరూపాన్ని సర్వత్రా సర్వకాలమునియందు నీ ఎంత వండుకొని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు.
0: This love is eternal, which is present in everyone, but you struggle to earn love.
1: ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు.
0: In fact, there is no other reason for this vanity.
1: ప్రేమకు ప్రేమనే సాక్షి.
0: Love is the witness to love.
1: కనుక మనకు విట్నెస్ ఎవరంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్.
0: What is our eternal witness? It is only love.
1: ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు.
0: There is no other comfort, there is no other joy, there is no other blissful state beyond love.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
0: Therefore one should install love in everyone's heart.
1: ఆ ప్రేమ ఉండిన పరమాత్మ అక్కడే ఉన్నాడు.
0: When once there is love, you'll find God by its side.
1: పరమాత్మను ఎక్కడనో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God elsewhere.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you.
1: కరుకరి ప్రేమతత్వాన్ని మీరు ఆరాధించండి.
0: Worship the principle of love.
1: ఎవర్ని మీరు ద్వేషించకండి.
0: Do not hate anybody.
1: ద్వేషమైనటువంటి పరమ శత్రువు.
0: This very hatred is your enemy.
1: ఈ పరమ శత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
0: When once you have this hatred as your friend, the enmity will increase day by day.
1: కనుక నీ ప్రేమ తత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది.
0: When once you grow in love, even enmity will distance itself.
1: మొట్టమొదటి నువ్వు ప్రేమతో పెరుకుంచు.
0: First, appear with love.
1: ప్రేమతో నువ్వు పలకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబు ఇస్తాడు.
0: When once you talk with love, you'll get the response.
1: కనుకనే మనము ఇతరులు ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏది అందిస్తారు?
0: If you want to get this loving response from others, you have to love others to begin with.
1: సాయి యొక్క ప్రచారము, ప్రబోధలు, ప్రేమతత్వం ఒక్కటే.
0: సాయి టీచింగ్స్, సాయి మెసేజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తించుకోండి.
0: You understand the position of love clearly.
1: ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు.
0: There is no other property affluence beyond love.
1: దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు.
0: None can estimate the value of love.
1: కనుక అందరూ ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: ఒకరి ఎందు ఉన్నది, ఒకరి ఎందు లేదు అనేటువంటి యొక్క భేదభావములే ఇందులో ఏమాత్రం పాటించకూడదు.
0: You cannot have any differences such as that one has love and one without it. No.
1: ప్రేమకు మించినటువంటిది పరితం మరొకటి లేదు.
0: There is nothing greater than love.
1: అందుకోసమనే భగవంతుడు దేనిని ఆశిస్తున్నాడంటే ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తుంటాడు.
0: What is it that God expects from you? It's only love.
1: ఈ ప్రేమకు మించినటువంటి పరిస్థితి ఎక్కడా కనరాదు.
0: You don't find that loving state anywhere else.
1: కనుక ప్రేమనే పరమాత్మకి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన శుంకము.
0: Therefore, the only thing that we can offer to God that He expects from us is love.
1: ఈనాడు దేవి నవరాత్రులు.
0: Today we are observing Devi Navaratri.
1: ఈ నవరాత్రులు యందు ఉన్నటువంటి యొక్క నవస్వరూపము ప్రేమనే.
0: And all the principle of Navaratri is embodied in love.
1: ఈ నవరాత్రులు యందు నవస్వరూపమైనటువంటి ప్రేమను పరమాత్మకు అందించాలి.
0: And we have to offer to God the principle of love.
1: ఈ నవ విధములైనటువంటి భక్తి దీనికి మరొక భక్తికి సాటి రాదు.
0: And none can ever equal the 9 paths of devotion.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సల్యూటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
0: నథింగ్ బియాండ్ దిస్.
1: భగవంతునికి ఏది కావాలి? ఆ ప్రేమనే కావాలి.
0: వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓన్లీ లవ్.
1: ఆ ప్రేమనే కాకుండా ప్రేమ చేతనే నీవు జీవితాన్ని గడపాలి.
0: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్, విత్ లవ్.
1: కనుకనే దైవానికి ఇవ్వవలసినటువంటిది ప్రేమ ఒక్కటి.
0: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈజ్ ఓన్లీ దిస్ లవ్.
1: ఆ ప్రేమకు కూడాను అనేక కొమ్మలు, రెమ్మలు కనిపించవచ్చును.
0: This tree of love may have so many branches and leaves.
1: కాని ఈ బ్రాంచెస్ అంతా మధ్యలో పుట్టినటువంటివే. కానీ ప్రేమ స్వతసిద్ధంగా ఏర్పడినటువంటిది.
0: ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ అపియర్డ్ లేటర్, వేర్ యాజ్ దిస్ లవ్ ఈజ్ లేటెంట్, ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
1: కనుక ప్రేమకు మించినటువంటి వస్తువు మరొకటి కనిపించలేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ థింగ్ అదర్ దెన్ లవ్.
1: ఎవరినైనా చూసిన తక్షణమే నీవు హలో హలో హలో అని నీవు వారిని పలకరించు, వారు కూడా నిన్ను హలో హలో అని పలకరిస్తారు.
0: ఇఫ్ యూ మీట్ ఎనీబడీ, ఇఫ్ యూ టాక్ టు దెమ్ సేయింగ్ హలో హలో, యూ విల్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్స్.
1: ఎదుటి వ్యక్తిని నీవు కఠినమైనటువంటి వాకులతో పలకరిస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడాను నిన్ను కఠినమైనటువంటి వాకులతో జవాబిస్తాడు.
0: ఇఫ్ యూ టాక్ టు ఎనీబడీ యూజింగ్ హార్ష్ వర్డ్స్, యూ విల్ హ్యావ్ టు ఆల్సో మీట్ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ దట్ సైడ్.
1: కనుకనే దయతో కూడినటువంటి ప్రేమ.
0: And this love full of compassion.
1: అందువల్లే హృదయమును కంపాషన్ అన్నారు.
0: Therefore the heart stands for compassion.
1: అనగా దయతో కూడినటువంటిది హృదయము.
0: And హృదయ is full of compassion.
1: ఆ దయ లేకుండా ఒట్టి కంపాషన్ అని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: Without this compassion in reality there's no point in speaking about it.
1: అందరి యందు ఉన్నటువంటి దయా స్వరూపమే.
0: In fact దిస్ కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ. దస్ దయా హృదయము, దట్స్ వాట్ ఇట్ మీన్స్, హృత్ ప్లస్ దయా.
1: అటువంటి హృదయం పెట్టుకున్నప్పుడే మనం భక్తులు అని పిలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుండాలి.
0: విత్ దట్ హార్ట్ filled with compassion, we can say that we are devotees.
1: ఈ యొక్క దయనీయమైనటువంటి హృదయము నిర్దయ.
0: The heart without compassion is really wicked and cruel.
1: నిర్దయ అనేటువంటిది ఏమి ప్రయోజనం లేనటువంటిది.
0: Cruel heart is useless.
1: కనుక దయతో నిండినటువంటి హృదయాన్ని పెంచుకొని ప్రేమతో దాన్ని ఉపయోగించుకో.
0: Compassionate heart should get into the field of love.
1: కనుకనే శంకరాచార్యులు వాడు కొంచెం దీన్ని చెప్పుతూ వచ్చాడు.
0: Shankaracharya also said the same.
1: నాయనా, దయగల హృదయం నీవు తెచ్చుకో.
0: Develop compassionate heart.
1: దయలేనటువంటి హృదయము అది ధర్మమే కాదు.
0: It is not proper on your part to have your heart in
1: compassion. ప్రధానమైనటువంటి సూత్రములు.
0: The teachings of Adishankara can be summarized into two principles.
1: సత్యం వద, ధర్మం చర.
0: Speak truth, follow righteousness.
1: ఇవి రెండు మనం వెంట ఉంటుంటే సర్వము మనం వెంటనే వెంటనే ఉంటుంటాయి.
0: With these two in practice, all the rest will follow you.
1: కనుక మనం దయతో కూడినటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: Therefore, what you have to grow today is compassion in your heart.
1: ఎవరిని చూసినా కూడా దయా హృదయాన్ని వికసించాలి.
0: Whosoever you meet, the compassion in you should bloom and blossom.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క నవస్వరములు,
0: all the nine forms that you worship in Navaratri,
1: ఇవి నిజమైనటువంటి రసస్వరూపాలు.
0: Represents the various sense of humanity.
1: కనుక దయా స్వరూపులుగా మీరు మారాలి.
0: So you have to mold yourself as
1: ప్రేమ స్వరూపులుగా మీరు తీర్చిదిద్దుకోవాలి.
0: You should be filled with love.
1: కనుక ప్రేమ దయ ఈ రెండు లేనటువంటి హృదయము కేవలం సుసానం వంటిది.
0: Therefore the heart bereft of love and compassion is just a burial ground.
1: కనుకనే ఇలాంటి హృదయం మంది కాదు.
0: That heart doesn't belong to you.
1: మానవుని యొక్క హృదయము ప్రేమతో కూడినటువంటి ఒక ఇది.
0: Human heart is supposed to be full of love.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొక పదార్థం లేదు జగత్తులో.
0: There is no other material beyond this love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి యువకులు పూర్తి ప్రేమతో మీ హృదయాన్ని పెంచుకోవాలి.
0: Youngsters should fill their hearts with love.
1: ఆ ప్రేమనే లేకుండా పోతే వాడు హృదయుడే కాదు.
0: If you don't have this love, you don't have heart at all in the true sense.
1: కనుకా అట్టి ప్రేమ చేతనే మీ యొక్క జీవితాన్ని తెల్లవారు లేస్తే దాన్ని గడుపుతూ రావాలి.
0: Right from dawn to dusk you should lead your life with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే ప్రేమను మీరు స్మరించాలి.
0: The moment you get up from bed, think of love.
1: ఆ ప్రేమను స్మరించినప్పుడే ప్రేమ స్వరూపం మీకు సాక్షాత్కరిస్తుంది.
0: Then you will have the manifestation of love in front of you.
1: కనుకనే ప్రేమ రూపము బ్రహ్మము, ప్రేమమయం.
0: God is in the form of love and love is God.
1: ప్రేమను ప్రేమతో సంధింప ప్రేమమును.
0: It is only possible to connect love to love.
1: అది నీ స్వరూపము.
0: దాట్ ఈస్ యువర్ ట్రూ ఫామ్.
1: కనుక ప్రేమను ప్రేమతోనే పెంచుకోవాలి.
0: యు కెన్ ఓన్లీ కనెక్ట్ లవ్ టు లవ్, దట్స్ ఆల్.
1: ఆ ప్రేమ లేనటువంటి హృదయము ప్రయోజనం లేనటువంటిది.
0: ది హార్ట్ వితౌట్ లవ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని ద్వారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరు కూడాను ప్రేమను పెంచుకోవాలి మనం.
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ గ్రో మోర్ ఆఫ్.
1: ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయము కఠినత్వము.
0: And the heart becomes stone hard without love.
1: కనుకని ప్రేమ కలిగినటువంటి ఒక స్టోన్ కూడాను ప్రేమ రూపంలో వెన్నగా మారుతుంది.
0: When once the love finds its a place in your heart which is stony and so hard, gets converted into so soft like butter.
1: కనుక ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోవాలి.
0: Develop the spirit of love.
1: స్వామి నిరంతరము భగవద్గీతించేటువంటిది ప్రేమనే.
0: Bhagavan spreads, share this love with everyone.
1: ప్రేమతో ఒక్కసారి బాబా అని పిలుచు చాలు.
0: Pray wholeheartedly once, Baba.
1: ఆ ప్రేమనే మీకు ప్రాణంగా మారిపోతుంది.
0: That very love will be your very life.
1: కనుక ఇది ఆర్టిఫిషియల్ లవ్ కాదు.
0: Love should not be artificial.
1: Heartful love.
0: It should be heartful, never artificial.
1: కనుక ప్రేమ స్వరూపాన్ని పెంచుకోవాలి.
0: Develop the spirit of love.
1: ఎవరు చూసినా నవ్వుతూ వారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: You develop friendship with everybody. Talk to people smiling.
1: కానీ నోటి యందు తీపు.
0: But there is sweetness in your tongue.
1: మాట యందు చేదు.
0: But the words are so harsh.
1: చేదు కలిగిన మాట చెప్పని వీలు కాదు.
0: The harsh words, well, you cannot estimate them how bad they are.
1: కనుకనే తీపుతో తీవుగా ఉండేటువంటి యొక్క హార్ట్ నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: And therefore, if then once that softness, that sweetness is there, it is true love.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ జీవితమే ప్రేమ.
0: The whole life is love.
1: ప్రేమ లేనిటువంటి జీవితం క్షణమైన జగత్తును నిండురాదు.
0: You cannot live for a moment without love in this life.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి పరమాత్మ స్వరూపము.
0: And this love is God in every way.
1: Live in love.
0: Live in love.
1: ఆ ప్రేమతో మీరు నిలిచిండాలి.
0: And lead your life in love.
1: ప్రేమతోనే మీరు నిలవాలి.
0: You have to continue and stand in life with love.
1: ఈ నాడు నవరాత్రుల యొక్క దినము.
0: This is Navaratri celebration.
1: ఈ నవరాత్రి సెలబ్రేషన్ లో ఏమిటి ఉండేది?
0: What is the significance of Navaratri?
1: చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం పెంచుకోవాలి.
0: Distance yourself, give up all that bad and be near to good.
1: ఈ చెడ్డను మనం ఎంత దూరం చేసుకుంటామో ప్రేమ అంత దగ్గరికి వస్తుంది.
0: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్, యూ విల్ హ్యావ్ డెవలప్ లవ్ మోర్.
1: ప్రేమను ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ప్రేమ తనంతట తానే వస్తుంది.
0: లవ్ విల్ కమ్ ఆటోమేటికలీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీ అందరికీ ప్రేమ ఉన్నది.
0: యూ హ్యావ్ లవ్.
1: కానీ ఆ ప్రేమను ప్రాకృతమైన ప్రేమగా మీరు మార్చుకోకండి.
0: నెవర్ కన్వర్ట్ దట్ లవ్ ఇన్ టు వర్ల్డ్లీ లవ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలుచుకోవాలి.
0: ది ట్రూ లవ్ ఈ స్పిరిచువల్ లవ్ ఇన్ స్పిరిట్.
1: ఈ స్పిరిచువల్ లవ్ ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: ది స్పిరిచువల్ లవ్ ఈస్ ది లవ్ ఇన్ ట్రూ సెన్స్.
1: ఈ యొక్క పదార్థాలతో కూడినటువంటి ప్రేమ ఇది ప్రాకృతమైనటువంటి ప్రేమ.
0: ఇట్స్ వరల్డ్లీ లవ్, ఇట్స్ మండేన్ లవ్, ఫిజికల్.
1: ఇదంతా కూడా రేపు ప్రేమగా ఉండవచ్చు.
0: Well, today it may remain so.
1: ఎల్లుండి అది ప్రేమమయంగా కాకుండదు.
0: Day after, the love may vanish.
1: కనుకా ప్రేమ రూపం బ్రహ్మము.
0: So God is love.
1: బ్రహ్మ అనగా ఏమిటి? ప్రేమకే బ్రహ్మ అని పేరు.
0: బ్రహ్మ మీన్స్ లవ్.
1: కనుక ప్రేమ రూపం అంటే బ్రహ్మనే భగవత్ స్వరూపము.
0: బ్రహ్మన్ ఇస్ లవ్. లవ్ ఇస్ బ్రహ్మ.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ప్రేమ చేతనే ఆడుతున్నది.
0: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్, ఇన్హలేషన్, ఎక్సలేషన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ లవ్.
1: హమ్ సో హమ్ అదే నేనే.
0: Soham, inhalation, exhalation, respiratory process represents the I-ness.
1: దానికి మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: There's nothing, no other thing is beyond this.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: The love is uniform in everybody.
1: ఒకరి యందు ఉండి ఒకరి యందు లేకుండా పోలేదు.
0: You cannot say that it's in existence in one and absent in somebody else.
1: ప్రేమనే సర్వత్రా నిలిచినటువంటి ఒక ప్రాణము.
0: It's only the love that is the life everywhere.
1: ఈ ప్రేమనేటువంటి ఒక ఇది ప్రాణమే కాదు.
0: Therefore, without love, you cannot call it life.
1: Navaratri yendu?
0: Navaratri celebration?
1: Ee oka navavidhamaina atvanti oka devatala oka swarupamu.
0: The nine forms of deities.
1: Shravanam.
0: Or
1: kirtanam.
0: Singing.
1: Vishnu smaranam.
0: Chanting.
1: Pada sevanam.
0: Servitude.
1: Vandanam.
0: Salutation.
1: Archanam.
0: Worship.
1: Dasyam.
0: Service.
1: Sneham. Atmanivedanam.
0: Friendship and surrender.
1: ఈ తొమ్మిది విధములైనటువంటి ప్రేమతత్వంకు మించినటువంటి మధురమైనటువంటి యొక్క భక్తి మరొకటి లేదు.
0: దీస్ ఆర్ ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ ద డైటీస్ దట్ వీ వర్షిప్ డ్యూరింగ్ నవరాత్రి. దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: పేదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఛాన్స్ ఫర్ డిఫరెన్స్.
1: ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ఆల్వేస్ సే ఐ అండ్ యూ ఆర్ వన్.
1: కనుకనే నీవు వేరు నేను వేరు కాదు.
0: యూ అండ్ ఐ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు కలిసి ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: ఈ ఒక్కటైనప్పుడు దీనికి ఎందుకు సపరేట్ చేయటము?
0: వెన్ వి ఆర్ వన్, వై డిఫరెన్సెస్?
1: ఈ సపరేట్ చేయటం లోపలనే నీ యొక్క ప్రేమ కూడా సపరేట్ అయిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది సపరేషన్ డ్యుయాలిటీ ది లవ్ ఇస్ లాస్ట్.
1: ఒక్కటే నీకు హృదయం.
0: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ వన్.
1: అది కేవలము ఒక్క చోట మాత్రమే నిలిచి ఉన్నది.
0: ఇట్స్ రిమైన్స్ ఎట్ వన్ ప్లేస్.
1: క్షణక్షణంలో మారునటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్.
1: నీవు మాటలు మార్చినా హృదయం మాత్రం మారదు.
0: యువర్ వర్డ్స్ మే చేంజ్ డే టు డే.
1: అందుకోసమని గోపికలు చెప్పారు, ఏ హృదయం నశకతి ఈశ నాకు.
0: గోపిక సెడ్, ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ.
1: ఏ హృదయం నశకతి ఈశ నాకు, మగడి దాన్నే అర్పింత మహితమూర్తి.
0: ఓ గాడ్, దట్ ప్రెషస్ హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు
1: యు. త్వరగా వేరేమి దత్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ ఐ కెన్ ఆఫర్ టు వర్షిప్ యూ.
1: ఈ హృదయమే అందిస్తున్నాను ప్రేమ బలంగా.
0: ఓ గాడ్, ఐ ఆఫర్ మై హార్ట్ టు యూ.
1: ఇంతే, అది కూడా నీ సొత్తు కాదు.
0: దిస్ హార్ట్ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: ఇది కేవలం దైవం యొక్క సొత్తే.
0: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: నీ ప్రాపర్టీ ఈ జగత్తులో ఒక్కటే లేదు.
0: నో ప్రాపర్టీ.
1: భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా ప్రాపర్టీగా భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద మెటీరియల్ యాజ్ అవర్ ప్రాపర్టీ.
1: ఈ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ స్థిరమైనటువంటిది కాదు.
0: దిస్ మెటీరియల్ ప్రాపర్టీ ఈస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యం, అసుఖం, లోకం, మిమ్మం ప్రాప్య భజస్వమాం.
0: ఇట్ ఈస్ మొమెంటరీ, ఇట్ ఈస్ ఎఫెమరల్, ఇట్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ ఫ్లీటింగ్.
1: శాశ్వతమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉన్నది.
0: There is only principle of love which is eternal.
1: నీవు ఎక్కడ మారినా కూడాను అది మాత్రం మారదు.
0: You may change anywhere, but the love is changeless.
1: ఎక్కడ పెట్టినా అది ఏ మాత్రం మార్పు చెందదు.
0: It cannot be hidden wherever you keep.
1: ఈ యొక్క అయస్కాంతమైనటువంటిది ఎక్కడ పెట్టినా ఉత్తర దిశకే పోతుంది.
0: Magnet wherever you keep it, it travels towards the north.
1: కనుకనే నీవు మ్యాగ్నెట్ వంటి వాడు.
0: You are a magnet.
1: కదా నీవు మ్యాన్ కాదు.
0: You are not the man.
1: మ్యాన్ అనగా కేవలం గుణములతో చేరినటువంటి వాడు మ్యాన్.
0: Man, you can call yourself because of the attributes.
1: కానీ ఇది mankind.
0: But you are a member of mankind.
1: ఈ కైండ్ తో కూడినటువంటి ఒక మ్యాన్ నిజమైన mankind.
0: You are truly a man if you have got this kindness and you can say you belong to mankind.
1: కనుక నీవు mankind గా జీవించగా కానీ మ్యాన్ గా జీవించవద్దు.
0: Be worthy of mankind, not a simple man apart.
1: Kindga manam jeevinchali.
0: Live your
1: premaga manam jeevinchali.
0: Full of kindness.
1: Premato manam penchukovali.
0: And we have to give.
1: Premake arpitam gavinchali.
0: And we have to surrender back to love.
1: Cheyavalsindi adi.
0: That's what is to be done now.
1: Nenu ee vidhanga bhagavantuniki prarthana cheyali ani anukuntuntaru.
0: You may wonder how to pray to God.
1: Prarthana kuda cheyanakkarledu.
0: You don't need to pray even.
1: Ee prema thanu okate.
0: And love and prayer are one.
1: ఈ ఒక్కటే ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు డివైడ్ చేయలే?
0: వై షుడ్ వి బైఫర్కేట్ డైకాటమైజ్?
1: ఈ ప్రేమ నీదే స్వామి.
0: లవ్ ఇస్ యువర్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: నీ ప్రేమ నాదే స్వామి.
0: అండ్ యువర్ లవ్ ఇస్ మై.
1: కాబట్టి ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ఐ అండ్ యూ ఆర్ వన్ స్వామి.
1: రెండో పదార్థమే లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ థింగ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: కేవలం దేహాన్ని ధరించడాలే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
0: యూ సీ ఓన్లీ ద బాడీ బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్.
1: దేహం అనగా కేవలం ఇంద్రియాలతో కూడినటువంటి దేహము.
0: బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సెస్.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
0: అండ్ యూ ఆర్ నాట్ ద బాడీ.
1: దేహము నిరామయుండు.
0: అండ్ ద వన్ ఇన్ డ్వెలర్
1: గడుతింపక దేవిక చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బర్త్ నోర్ ద ఎండ్ లిబరేషన్.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: దట్ ఇన్ డ్వెలర్ ఈస్ గాడ్ ఆఫ్ గాడ్స్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: అండ్ దట్ వెరీ ఇన్ డ్వెలర్ ఇన్ యూ ఈస్ గాడ్.
1: కనుక ఈ గుణములతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
0: యువర్ ఫామ్ ఈస్ నాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: దిస్ ఈస్ మై హెడ్.
0: దిస్ మై హెడ్.
1: This is my heart. This
0: is my heart.
1: This is my hand.
0: This is my hand.
1: Antunnav kani neevevaru.
0: You say so, my hand, my head, my heart, then who are you?
1: Nee aa question vesukuntunte ee head, hand, stomach separate aipothundi.
0: When once you put this question, you will understand the head, the heart, hand are separate from you.
1: Kalukone angagaramu darinchi angaswarana chesti angalpadam gavinchali.
0: So you think of the spirit behind all these limbs. అంగస్మరణ అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: కనుకనే నీ యొక్క అంగస్మరణ కేవలం అంగంతో కూడినటువంటి ఒక స్వరూపమే.
0: దేర్ఫోర్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ అంగ ద బాడీ యూ విల్ హ్యావ్ ఆల్ దట్ థాట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: కనుకనే భగవంతుని అంగీరసాయ నమః అన్నారు.
0: గాడ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస ఎసెన్స్ ఇన్ ఎవ్రీ అంగ ద లింబ్ ఆఫ్ ద బాడీ.
1: కనుక పరమాత్మ నీవు రసస్వరూపుడే కానీ ఆకార స్వరూపుడు కాదు.
0: God, you are rasa swarupa essence, but not akara, the form.
1: Akaranto kudinatvanti rasamnu smaristive niku bhagavantudu chikkadu.
0: If you worship the formful aspect of God, you cannot experience
1: rasa swarupudainatvanti okka nirakara swarupani dharinchali.
0: God is attributeless, formless, the very essence of life.
1: Karaka form anatvanti maarpu chendetvanti.
0: Form changes.
1: Today baludu.
0: You are a boy today.
1: Tomorrow eldest.
0: Tomorrow eldest.
1: Kani this day after tomorrow old people.
0: There tomorrow you are going bound to be old.
1: Ivanni maarpu chenditu unnai.
0: Things change.
1: Kaani neevu ee naatiki maarpu chendavu.
0: But you do not change.
1: Anityam asukham lokam mem prapya bhajasvamam.
0: Therefore the world is transient and fleeting, ever changing.
1: Nirantaramu neevu daiva swarupudave.
0: In fact you are the embodiment of God.
1: Aa vidhamga daiva swarupudu ga nilichinappudu neeku dehame maarpu chendutundi.
0: When once you think so, you will understand the changes relating to the body.
1: Meekandariki telusu.
0: You all know.
1: స్వామికి కొన్ని దినముల నుంచి ఆరోగ్యం సరిలేదు అని అనుగ్రహించుకుంటుంటారు.
0: You have been thinking that Swami's health is not good for the last couple of days.
1: My health is very good, very good, very good. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు.
0: భగవాన్ డిక్లేర్స్ దట్ హిస్ హెల్త్ ఈస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, నాట్ మియర్లీ రిలేటెడ్ టు ద బాడీ.
1: కానీ ఇది దేహములకు సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేత ఇది హెల్త్ సర్లేనట్టుగా కనిపిస్తుంటుంది.
0: బికాజ్ యూ రిలేట్ టు ద బాడీ, అసోసియేట్ విత్ ద బాడీ, యూ థింక్ సో.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్.
1: మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి.
0: డు నాట్ కన్సిడర్ భగవాన్ యాజ్ ద మియర్ బాడీ.
1: దేహిని నేను.
0: భగవాన్ ఈజ్ అవర్ ఇన్వెలా.
1: నాకు నీకు భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భగవాన్ అండ్ యు.
1: నాకు సర్వశక్తి ఉంటుంది.
0: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద పొటెన్షియల్.
1: కానీ శక్తి లేకుండా నడుచుకుంటున్నాడు అనుకుంటారు మీరు.
0: అండ్ యూ థింక్ దట్ భగవాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్.
1: పరులను తృప్తి పెట్టే నిమిత్తమై,
0: టు సాటిస్ఫై అదర్స్,
1: డాక్టర్స్ తృప్తి పెట్టే నిమిత్తమై,
0: టు సాటిస్ఫై ది డాక్టర్స్,
1: నేను ఆ విధంగా నడుచుకుంటున్నానే కానీ
0: భగవాన్ యాక్ట్స్ దట్ వే.
1: నాకు ఎట్టి అనారోగ్యమూ లేదు.
0: భగవాన్ హాస్ నో ట్రేస్ ఆఫ్ ఇల్ హెల్త్. ఏదో
1: ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హెల్దీ ఆల్ ద టైమ్.
1: నాట్ టుడే.
0: నాట్ టుడే.
1: ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇట్లనే ఉంటాను.
0: టిల్ 96 ఇయర్స్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్.
1: నేను ఏమి కావాల్సిందో చేస్తాను. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ ద బాడీ, నేచురల్లీ యు థింక్ లైక్ దిస్.
1: నాకు యవ్వనము వయసు వైరాగ్యము లేదు.
0: భగవాన్ హాస్ నథింగ్ లైక్ బాయ్హుడ్, చైల్డ్హుడ్, యూత్ అండ్ సో ఆన్.
1: నేను ఎప్పుడు కూడా ఒక్కడే వ్యక్తి.
0: భగవాన్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏది కావాల్సిన నేను చేసుకోవచ్చు.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ విష్.
1: అయితే ఇది మీ దేహమే.
0: Bhagavan's body belongs to you.
1: నిమిత్తమే ఏర్పడినటువంటి
0: భగవాన్స్ ఫిజికల్ ఫ్రేమ్ ఇస్ ఫర్ యూ.
1: కనుక మీరు మార్చుకుంటే ఇది ఏ రకంగానే మారుతుంది.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ద వే యూ లైక్.
1: మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను.
0: ఇఫ్ యూ గాట్, ఇఫ్ యూ హ్యావ్ ది ట్రూ ఫీలింగ్ దట్ భగవాన్ ఈజ్ స్ట్రాంగ్, వెల్ హీఈ్ స్ట్రాంగ్.
1: కనుక నాకేమాత్రం బలహీనత లేదు.
0: There is no weakness in it.
1: నాకు అంగములంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు.
0: ద బాడీ మే అపియర్ టు బి వీక్.
1: ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు.
0: బట్ ఇట్ జస్ట్ ద ఫిజికల్ అపియరెన్స్. బట్ ట్రూలీ
1: దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నియమించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి.
0: వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫిజికల్ ఫ్రేమ్ పక్కన పెట్టండి.
0: జస్ట్ కీప్ అసైడ్ దిస్ ఫిజికల్ ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్.
1: ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి.
0: వర్షిప్ గాడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అ స్పిరిచువల్ వే.
1: కనుక నేను స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది.
0: వెన్ యూ వర్షిప్ అండ్ లివ్ ఇన్ స్పిరిట్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
1: మీరు ఈ ఆకారం స్మరిస్తే కొంచెం రెండు అడుగులు కూడా వేయలేము.
0: ఇఫ్ యూ గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ యూ కెనాట్ పుట్ ఫార్వర్డ్ టు
1: ఆకారాన్ని తలుచుకుంటా. కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది.
0: యూ గ్రో బియాండ్ ద ఫిజికల్ ఫార్మ్, థింక్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్. ఆత్మ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక ఆత్మనే నీవు ఎప్పుడు ప్రాణంగా తీసుకో.
0: కన్సిడర్ ది స్పిరిట్ యాజ్ యువర్ వెరీ లైఫ్.
1: ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా యవ్వనులు.
0: మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మెనీ పీపుల్ ఆర్ దే.
1: అందరికీ దివ్యమైన శక్తి ఉన్నది.
0: ఆల్ హ్యావ్ దట్ లేటెంట్ ఎనర్జీ.
1: ఈ శక్తిని వారే వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు.
0: ద లేటెంట్ డివైన్ ఎనర్జీ ఇస్ స్పాయిల్డ్ బై యూ.
1: మీ చేతులారే మీరు పాడు చేసుకుంటున్నారు.
0: యు ఆర్ స్పాయిలింగ్ బై యువర్ ఓన్ హ్యాండ్స్.
1: మీ చేతిలో ఉంటున్నది మీ యొక్క యవ్వనం అంతా.
0: ఇన్ఫాక్ట్ ద యూత్ ఈజ్ ఇన్ యూ.
1: మీ చేతిలో ఉన్నది దీని యొక్క ప్రాణశక్తి అంతా.
0: అండ్ దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
1: కనుక ప్రాణశక్తియే మీరు కానీ దేహశక్తి మీరు కాదు.
0: యు ఆర్ దట్ లైఫ్ సోర్స్, ది ఎనర్జీ అండ్ నాట్
1: దేహం. కేవలం ఒక సహాయంగా తీసుకుని వస్తున్నారు.
0: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అన్నిటి ఎందు ఉన్నది ఏకత్వం ఒకటి.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్, ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్.
1: ఇది టమ్లర్ అంటారు మీరు.
0: దిస్ యు కాల్ టమ్లర్.
1: దీంట్లో నీరు ఉన్నాయి.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్.
1: కానీ నీరుకు ఆధారం టమ్లర్.
0: And the water is contained in this tumbler.
1: Tumbler ka aadharamu vendi.
0: And this tumbler is made up of silver.
1: Kaani aa vendi ka aadharam emti?
0: And what is the basis founded for
1: silver? Adi swarupamu.
0: It's only God, divinity.
1: Adi kevalam Vishnu swarupamu.
0: That is Vishnu sustenance.
1: Oka padarthamto cheyabadinatundi kaadu idi.
0: It's not merely made up of material.
1: Ee material tho cheyabadinatundi eppudu material gaane untuntadi.
0: That which is made up of material will remain like that.
1: మా ఆత్మ ఎవరిది కూడా మెటీరియల్ కాదు.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ నాట్ మెటీరియల్.
1: మీకు ఆ విధంగా తెలుసు చూస్తున్నారే కానీ
0: యూ విజువలైజ్ దట్ వే.
1: మీరు ఆ దృష్టిని దూరం చేసుకోండి.
0: జస్ట్ గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విజన్.
1: మా స్వామికి ఆకారం కాదు ప్రధానము.
0: It is not the form that is important for Swami.
1: Anandame pradhanamu.
0: It is the bliss that is important for Bhagavan.
1: Ee anandanni meeru chintinchandi tappaka meelo kuda anandam aavirbhavistundi.
0: You only think of bliss so that you can be blissful eternally.
1: Varam dinamul nunchi kudanu andaru palakristunnaru andaru maatladutunnaru maa swami okka maataina maatladaledi ani chaala mandi vicharistunnaru.
0: Many people have been feeling very sad. Many people are talking every day. How is that Swami has not spoken not even once during this week long
1: celebration?
0: Bhagavan symbolizes love.
1: Mi madhyalo vachinappudu naaku enta premano enta balamo enta aanandamo chaala chepparanantha aananda kalugutundi.
0: When Bhagavan moves amidst us, passes by the devotees, he experiences immeasurable love.
1: Naaku aahara viharamulu kuda avasaram ledu.
0: Bhagavan doesn't want any food or drink, nothing.
1: Na aanandame na food.
0: And your bliss is his food.
1: నా యొక్క ఆనందమే నీ యొక్క విడ్డు.
0: అండ్ యువర్ వెరీ బ్లెస్డ్ ఇస్
1: ఆ రకంగా తలుచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి లైక్ దాట్.
1: ఇద్దరిని రామలక్ష్మణ ఇద్దరిని కూడాను విశ్వామిత్రుడు ఆశ్రమానికి తీసుకుని పోతూ
0: విశ్వామిత్ర వైల్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామ లక్ష్మణ ఆశ్రమ
1: సరియూ నది తీరానికి వెళ్ళేటప్పటికి రామలక్ష్మణ కూర్చోండి.
0: When they were very close to Sariyu River, he made them sit on the ground.
1: మీరు వచ్చేటువంటిది కేవలము నా వెంట విహార నిమిత్తం కాదు.
0: You have not come here just as an excursion, no.
1: కాదు కాదు కాదు.
0: నా
1: యజ్ఞ సంరక్షణ కోసం వస్తున్నారు.
0: యు ఆర్ బ్రాట్ హియర్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞ.
1: ఈ యజ్ఞ సంరక్షణ కావాలంటే మీరు ఆహార నిద్ర లోపల పూర్తి త్యజించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ దిస్ హోలీ రిచువల్ ఓవర్ హియర్ యూ షుడ్ ఫర్ సేక్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: ఈ ఫుడ్ నీటితో ఉండటం చేతనే మీరు దేని కూడా సాధించలేకపోతున్నారు.
0: విత్ దీస్ టూ యూఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అప్పుడు వారికి ఉపదేశం చేశాడు.
0: దెన్ విశ్వామిత్ర టాట్ దీస్ టూ.
1: ఆ విశ్వామిత్రుడు
0: విశ్వామిత్ర
1: దశరథం దగ్గర దశరథ మీరు మీ బిడ్డలుగా భావిస్తున్నారు వీడు చిన్నపిల్లలు కాదు.
0: వైల్ బ్రింగింగ్ రామలక్ష్మణ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ దశరథ ఈ సెడ్ ఓ దశరథ యూ కన్సిడర్ దెమ్ యాజ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్
1: వీరిద్దరు కూడా కేవలము ఆకార స్వరూపులు కాదు.
0: డోంట్ కన్సిడర్ దెమ్ బై ఫామ్ ఓన్లే.
1: సరయూ తీరంలో కూర్చొని
0: వేర్ యాజ్ క్లోజ్ టు ది సరయూ రివర్
1: అక్కడ వాళ్ళకి రెండు మంత్రాలు చెప్పాడు.
0: He started teaching them two mantras.
1: నీవు దేహం కాదు.
0: You are not the body.
1: ఆత్మ.
0: You are ఆత్మా the spirit.
1: నీవు కేవలం చైతన్య శక్తి కాదు.
0: You are not merely the physical energy.
1: కానీ చైతన్య శక్తికి మించినటువంటిది నీలో ఉంటుంది.
0: You are full of that awareness, the inner soul.
1: ఇంగ్లీష్ లోపల కాన్షియస్నెస్ అంటారు.
0: In English we call it consciousness.
1: కానీ ఇది కాన్షియస్నెస్ బియాండ్ కాన్షియస్నెస్.
0: But it is beyond consciousness.
1: ఆ శక్తితో మీరు కూడినటువంటి వారు.
0: You have got that capacity beyond consciousness.
1: కనుక మీరు నిరంతరం కూడా ఈ రెండింటిని మీరు కాపాడుకుంటారు తప్పక మీకు ఆహార విహారంలో కొరత ఉండదు.
0: So you are now taught how to forsake the food and drink so that you will grow well and achieve the real task assigned to you.
1: ఆ విధంగానే 16 దినములు కూడాను విశ్వామిత్రుడితో ప్రయాణం చేసి సీతాపిండి జరిగింది.
0: అండ్ దే ఫాలో ఓడ్ విశ్వామిత్ర ఆల్ త్రూ ప్రాక్టీసింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఆనందం ఆనందం ఆనందం ఆనందమే రాముల యొక్క స్వరూపము.
0: బ్లిస్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ రామ. వేర్ ఎవర్ హీ వాస్
1: అట్టి ఆనందాన్ని పెంచుకో.
0: దట్ బ్లిస్ యూ హ్యావ్ టు డెవలప్ మోర్.
1: కానీ ఆకారాన్ని నీవు ఆనందంగా తీసుకోవద్దు.
0: డోంట్ గో బై ద ఫార్మ్.
1: ఈ దేహం నాది కాదు.
0: దిస్ బాడీ ఈస్ నాట్ మైన్.
1: ఈ దేహము ఎవరిదో ఆహార సంబంధమైనటువంటిది.
0: దిస్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్ ద మెటీరియల్.
1: మెలినప కొంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: దేహమున బ్రగ్గెడు సేవక గంప.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ద బాడీ ద లిమ్స్ అండ్
1: జాత సంచలనం పొన్ను దుంప.
0: అండ్ ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: ఉపసాగరమైన లేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి కంప వంటి ఈ యొక్క దేహాన్ని నీవు నీ యొక్క దేహముగా భావిస్తున్నావా?
0: And this body, which is a thorny bush, you consider it as your own, identify with it.
1: Dhyana chedinchu.
0: Give up this body attachment.
1: Atma vivalanu penchuko.
0: Be attached to the spirit.
1: Appude neevu atma swarupuduga maaripothavu.
0: Then you will transform yourself into the embodiment of
1: it. Legavudi kaalu noppi, cheyi noppi, thalli noppi, ilanti noppulanna bayalu chestuntayi.
0: And because of your body identification, you have so many aches.
1: Eppatiki ee noppulu meeku shashvathamainattu kaadu.
0: And these aches or the pains will never remain forever.
1: Nuvvu bhavinchenta varaku maatrame deeniki noppulu.
0: You have them so long you have body attachment.
1: నీవు బ్రహ్మించుకు దాన్ని తెలిసినప్పుడు నీకు ఈ బాడీతో సంబంధమే లేదు.
0: When once you give this body attachment, you will never be identified with it.
1: కనుకనే ధ్యానంలో మీరు కూర్చోండి అన్నప్పుడు ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: మెడిటేషన్ గా దేహాభిమానాన్ని త్యజించము ఆత్మాభిమానాన్ని పెంచుకోవటమే.
0: Meditation meant giving up the body attachment and being attached to the spirit.
1: నిరంతరము ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కేవలము ఈ దేహాభిమానాన్ని పెంచుకోకపోతే ప్రయోజనం లేదు.
0: If we don't develop continuous attachment to the spirit,
1: దేహాభిమానం త్యజించు, ఆత్మాభిమానం పెంచుకో.
0: We have to give up, sacrifice the body identification.
1: దేహానికి ఎవరు సంబంధం కాదు.
0: In fact, you are not confined to the body.
1: దేహం దేహమే.
0: Body is just physical.
1: కానీ నేను భగవంతుని యొక్క సత్తాయి.
0: But the real I is spiritual.
1: అట్టి real I నీవు.
0: Real I, truly speaking,
1: Appu,
0: is your
1: I
0: true
1: plus I.
0: I.
1: Okate, I.
0: The I plus I is equal to I.
1: I plus I, I plus I, I plus I, I. అంతటను ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో, కట్టగట్టు ఒక్కడికే అవుతావు.
0: You go on adding I plus I, it is only one I, God.
1: కనుక ఏకాభిమానం అనేటువంటి అది ఆత్మాభిమానం.
0: And that oneness is attachment to the spirit.
1: దీంట్లో నేను నీవు అనేటువంటి భావమే లేదు.
0: There is no difference.
1: దీనికి భేదమే లేదు.
0: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: కనుక మీరు దేహాభిమానం పెంచుకుంటూ పోతాం, ఇంతకాలం మీరు ఇన్ని చదువులు చదివి ఇంత ప్రయత్నం చేసి రాత్రికి వ్యర్థమైపోతుంది.
0: After all, if you have got this body attachment with all the education and knowledge and awareness, then all will be merely in vain.
1: ఇతరులకు బోధించే నిమిత్తం కాదు అవి ఉండాలి.
0: Perhaps you have to stand as an example so that you can be a demonstration to others.
1: కానీ నీ కోసం కాదు.
0: And you are not for yourself after all.
1: You are not body.
0: You are not the body.
1: You are I.
0: You are the real I, the spirit being.
1: A real I ni nu pechuko.
0: Keep that view in view, the real I.
1: Ee aakaram anetundi maarpu chendutobothundi.
0: And you just forget the formful aspect.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Yoka devi navaratra yoka satvamu dehaabhimanam chenchukoni aatmaabhimanam penchukovatame deeni yoka.
0: So the essence of devi navaratri celebration lies in understanding, practicing these two. Give a body attachment, get attached to the spirit or atma.
1: Ee navaratri lopala ee attachment ni dinchukoni enta goppa varu avtaro meeru meeke yochinchukovachu.
0: You will know you for yourself how great you will become, how exalted, high.
1: Chaala bahinanga untuntavu kaani ఆత్మాభిమానం పెంచుకో, బలహీనత అనేటువంటి భస్మం అయిపోతుంది.
0: యు ఆర్ సో వీక్ యాజ్ ఇట్ ఈస్ నౌ, బట్ ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ద స్పిరిట్ యు విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద డేస్ టు కమ్.
1: నేనే గాడ్, ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్. ఆ తత్వంతో మీరు పెంచుకోవాలి.
0: ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫర్మ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 5th October 2003 in Prashanti Nilayam. Bhagavan asks us to give up body attachment and develop atmic consciousness, reminding us that physical ailments are like passing clouds. The true Navaratri celebration is giving up Dehabhimana, the body attachment, and developing Atmabhimana, the atmic consciousness.

0: undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life.
1: విశాలమైన ఈ విషయం నందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఫర్ ద మ్యాన్ టు హ్యావ్ ఎ నారో మైండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: విశ్వస్వరూపుడు దైవం,
0: గాడ్ ఈజ్ కాస్మిక్.
1: అలాంటి దైవము ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి.
0: యాజ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్, అవర్ హార్ట్ ఆల్సో మస్ట్ బి వైడ్ ఎనఫ్, బ్రాడ్ మైండెడ్.
1: ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలము గడుపు చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి.
0: టుడే ద మైండ్ హెస్ బికమ్ సో నేరో. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇండల్జింగ్ ఇన్ ది ఫిమరల్ ట్రాన్షియంట్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: విశాలత్వమైనటువంటి విష్ణు తత్వాన్ని చింతించినంత తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది.
0: ఇఫ్ యూ రియల్లీ థింక్ ఆఫ్ ద కాస్మిక్ డివినిటీ, విల్ ఆల్సో డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: కనుక మొట్టమొదట మానవుడు తన హృదయాన్ని విశాలంగా ఆవించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ టు బిగిన్ విత్.
1: పవిత్రమైనటువంటి ఆదర్శములను ఈనాడు మానవుడు సమాజంలో చాటక సంకుచితమైనటువంటి యొక్క అల్పమైనటువంటి యొక్క ఆదర్శాలను అందిస్తున్నాడు సమాజంలో.
0: Man today is not sharing and propagating the sacred ideals. On the other hand, he is publicizing and propagating mean and narrow ideas in society.
1: Manavuni yokka prati adarsham kudanu atyanta adbhutamainatundi ganu parishuddhamainatundi ganu vishalamainatundi ganu undali.
0: Every ideal of man must be wonderful, excellent and broad.
1: కనుకనే లైఫ్ ఇంటూ ఇఫ్ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
0: దేర్ఫోర్ లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్.
1: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఇజ్ ఏ విరాట స్వరూపము అన్నారు.
0: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ద కాస్మిక్ ఫార్మ్.
1: మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇదే భూగర్భస్థితి అనగా రత్నాకర సంబంధమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది.
0: మైండ్ ఇన్ టు ఇన్ఫినిటీ ఈజ్ ద మ్యాన్ హుడ్, ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇన్ టు మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్స్ నేచర్, మ్యాన్నెస్.
1: కనుకనే మానవుడు తన యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ ఇన్ఫినిట్ నేచర్.
1: నిరంతరం కూడాను తాను అనంతుడైగా భావించుకుంటూ తన జీవితం గడుపుతూ పోయినప్పుడు తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది.
0: ఇఫ్ రియలీ ఫీల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్ఫినిటీ, హీ విల్ ఆల్సో డెవలప్ దట్ ఇన్ఫినిట్ వ్యూ అండ్ ఇన్ఫినిట్ ఐడియాస్.
1: ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది.
0: దిస్ ఇన్ఫినిట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు.
0: దిస్ హస్ త్రీ ఎగ్జాంపుల్స్.
1: ఒకటి పారమార్థికము,
0: వన్ స్పిరిచువల్.
1: రెండవది వ్యావహారికము,
0: సెకండ్ వరల్డ్లీ.
1: మూడవది ప్రాతిభాషికము,
0: దట్ సూపర్ ఇంపొజిషన్.
1: ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: These three states of ideas, the spiritual, worldly and superimposition, are not separate anyway.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే.
0: The divinity is one and the same in all the three.
1: జలము లేకుండా అలలు ఆడవు.
0: Without water, you don't expect waves there.
1: అలలు లేకుండా నురుగు పుట్టదు.
0: Without waves, there will be no foam either.
1: ఈ నురుగు అలలను ఆదర్శం చేసుకుంది.
0: Therefore, foam will be present collecting over the waves. As the waves as the basis.
1: ఈ వేవ్స్ అంతా కూడాను జలమును ఆధారం చేసుకుంది.
0: Waves depend on the water.
1: కనుక జలము అలలు ఈ నురుగు మూడింటి యందు ఉండేటువంటి జలము ఒక్కటే.
0: Therefore, the water by and large, the waves and the foam contain the very same.
1: దీనిని త్రికూట స్వరూపము అన్నారు భగవంతునికి.
0: This is called త్రికూట స్వరూప, an attribute of.
1: అనగా మూడింటి యందు ఉన్నటువంటి ఏకత్వము దైవత్వమే.
0: It is the same divinity present in all the three.
1: ఈ పారమార్థికమే వ్యావహారికమునందు కూడా ఉండాలి.
0: The spiritual must be carried on in the worldly way.
1: ఈనాటి మానవుడు వ్యావహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు.
0: And today, modern man feels that there is no relationship between the worldly way and the spiritual way.
1: ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు.
0: They say that there is no relationship between the worldly life and the spiritual life. It is a mistake.
1: ఆధ్యాత్మికము యొక్క ఆదర్శము ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు.
0: Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn.
1: కనుకని ఈ వ్యావహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది.
0: Therefore, the spiritual content is present latent in this worldly way.
1: కాన పారమార్థికము వ్యావహారికము ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం.
0: Therefore, Veda proves that all these three states, the worldly and the spiritual and superimposition, I have got the same ingredient.
1: తరతరముల నుండి భారతదేశము అన్ని దేశములకును ఆధ్యాత్మిక సంపత్తి చేత సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందిస్తూ వస్తున్నది.
0: Over generations, it is Bharat that ensured the safety and peace to the entire world based on the spiritual content.
1: కనుకని నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాలమైనటువంటి యొక్క దీనిని భారతదేశం చాటుతూ వచ్చింది.
0: Then and now, it is Bharat that propagates the principle that the whole world should be happy.
1: ఈ యొక్క ఆదర్శాన్ని సుస్థిరం చేసే నిమిత్తమై ఆనాటి రాజులు ఆనాటి ఋషులు ఆనాటి మునులు ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడాను దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ఎస్టాబ్లిష్ సచ్ సెక్యూరిటీ, టు ఎస్టాబ్లిష్ సచ్ అన్ ఐడియల్, ద ఏన్షియంట్ టైమ్స్ ద రిషీస్ సెయింట్స్ అండ్ సీయర్స్ వర్క్డ్ అండ్ కింగ్స్.
1: కనుక ఇలాంటి ఆదర్శవంతమైన యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడాను ఏకమై అభివృద్ధికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు.
0: All work together towards this end to establish ideal.
1: ఈనాడు ఏ ఒక్క విషయంలో ప్రవేశించినప్పటికీ ఎవరికి వారే యమునా తీరే.
0: Today, everyone is apart. Everyone is different in his own person.
1: ఐకమత్యం అనేటువంటిదే కనిపించదు.
0: There is no trace of unity.
1: ఈ ఐకమత్యం అనేటువంటి హృదయంలో లేకపోయినప్పుడు యూనిటీ అనేటువంటి లేనప్పుడు అక్కడ ఎనిమిటి ప్రారంభమవుతుంది.
0: When once there is no unity in our heart, there you find enmity.
1: కనుక ఈ ఎనిమిటీని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should see that enmity will not enter into our hearts.
1: Unity or divinity? ఈనాడు యూనిటీ లేదు, డివినిటీ లేదు, ఎనిమిటీ లేదు, అంత ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ఒక మతంగా భావిస్తూ వస్తున్నారు.
0: Today, there is no unity. There is no divinity. Everything is artificial, associated in society, community.
1: ఈ కమ్యూనిటీ అనేటువంటి దీంతో జీవితం అంతా కూడా చాలా వ్యర్థం గావిస్తున్నారు.
0: ద లైఫ్ ఈస్ కంప్లీట్లీ వేస్టెడ్ థింకింగ్ ఆల్ ద టైమ్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఇలాంటి సుశక్తులంతా కూడాను ప్రచార ప్రబోధలు సలిపి ఋషులు మునులు రాజులు కూడాను ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతూ వచ్చారు.
0: The spiritual power is preserved, maintained and kept up by propagating the good principles of Bharat.
1: ఆధ్యాత్మికమే నశిస్తే యావత్ ప్రపంచమే నశించిపోతుంది.
0: ఇఫ్ ది స్పిరిచువల్ పవర్ ఆఫ్ భారత్ ఈజ్ లాస్ట్, ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్డ్.
1: కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫర్ ది హోల్ వరల్డ్ ఇట్ ఇస్ ద స్పిరిచువాలిటీ విచ్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఎట్టి మానవుడైన కూడాను కట్టగడపటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి.
0: ఎనీ మ్యాన్, డజంట్ మ్యాటర్ టు విచ్ అవర్ రేస్ ఆర్ కంట్రీ బిలాంగ్స్ టు, మస్ట్ నెసెసర్లీ బి స్పిరిచువల్.
1: ఏ మానవునికైనా దాహము అనేటువంటిది లేకుండా ఉండదు.
0: Anyone will feel thirsty at one point of time or other.
1: అనగా ఈనాటి కోరికలే మానవుని యొక్క దాహములు.
0: The desires are the real thirst today.
1: ఈ దాహము తీరాలంటే కేవలం కోరికలు పరిశుద్ధమైన తర్వాత అతని దాహం తీరదు.
0: To quench the thirst of the desire, mere fulfillment of the desires is not enough.
1: ఈ మానవుని యొక్క ఆర్థికమైనటువంటిది కానీ పారమార్థికమైనటువంటి దాహం కానీ తీరాలనుకుంటే దీనికి దైవ చింతనే అత్యవసరం.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహంను చల్లారుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ థాట్ దట్ విల్ పాసిఫై ద క్వెంచ్ ఆఫ్ థర్స్ట్.
1: ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు.
0: Today there is no spirituality.
1: నైతికము లేదు.
0: There is no morality.
1: ధార్మికము లేదు.
0: There is no righteousness.
1: కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యం.
0: But people keep in view these two, properties and positions.
1: Money
0: and position.
1: ఈ ధనమును ఏ విధంగా వారు ఉపయోగించుకుంటారు?
0: In what way should we make use of this money?
1: ధనమును సంపాదించవచ్చును.
0: We can earn money.
1: కానీ దానిని సద్వినియోగం కూడా చేయాలి.
0: But we have to make proper use of this money.
1: ఆ సద్వినియోగం చేయలేకపోవడం చేతనే సమాజంలో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో ఆరంభమవుతున్నాయి.
0: As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society.
1: Kanaka prati manavudu kudanu tana yokka divyatvanni tanu gurtinchi pavitramainatti karmallo palgonali.
0: Therefore every person should recognize the innate divinity and entertain sacred acts.
1: Inta vishalamainatti yokka manavattam anetundi undinappatikini ee naadu deeniki viluva taggipoyindi.
0: In this vast world, what is it that has lost its value?
1: Oka bendakai beerakai daggara poyinappudu kuda viluva ekkipoyindi.
0: The cost, the prices of the vegetables have gone high.
1: Inta firewood kuda nu viluva ekkuvayipoyindi.
0: The price of the firewood is high now.
1: Anninti endu kuda nu viluva adhikamayipoyindi.
0: Prices are stall agitation, disturbances in society.
1: Kanaka prati manavudu kuda nu tana yokka divyatvanni tanu gurtinchi pavitramainatti karmallo palgonali.

0: Jesus have fallen down.
1: అది ఎక్కడంటే మానవుని యందు మాత్రమే విలువ తగ్గిపోయింది.
0: Man has lost its value. The value is gone.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ మానవతా విలువలు తనందు లేకపోవడం చేతనే ఆ యొక్క విలువ తగ్గిపోయింది.
0: Because of the absence of human values, the humanity lost its value.
1: ఈ జగత్తులో పశుపక్షి మృగాదులు మొదలుకొని క్రిమికీటకాది మొదలుకొని ప్రతి జడ పదార్థములు కూడా మొదలుకొని తమ తమ కర్తవ్యములు తాను నిర్వర్తిస్తూ తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ బర్డ్స్ ఎనిమల్స్ ఇన్సెక్ట్స్ ఇనర్త్ మ్యాటర్ ఫాలో దేర్ ఎక్స్పెక్టెడ్ కోడ్ అండ్ ఫాలో దేర్.
1: కానీ ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ ఇస్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: తన విలువ ఏమిటో తనకు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: He is not understanding his own value.
1: Human value ante emiti ani prashnistaru.
0: They ask, what are human values?
1: Vaadu puttukotone ee yokka viluvu kodanu athu puttindi.
0: These values born along with his birth.
1: Alanti danni marchipoyinadu. Kutramainatunte oka shadow nu pattukunnadu.
0: He has forgotten his true human value and is following the shadow which is artificial.
1: Kanukane ee naati manavata viluvalu abhivruddhi chesukunna tarvatane tana viluvu kodanu goppadiga maarutundi.
0: Therefore, he should increase the human values so as to live up to his expected standard of living.
1: Kevalamu srishti anaga emiti?
0: What is creation?
1: Ee sirechaku oka vidhamainatundi oka prakrutiye ee srishti.
0: This creation is the manifestation of God's will.
1: Deenine prakruti annaru.
0: This is called prakruti, the nature.
1: Ee prakruti yokka divyatvanni rakshinche nimittamai manavudaneetuntu vaadu uddhavinchadu.
0: Man is born to protect the divinity in this nature.
1: Tana sharira manasika aadhyatmika shaktulu nannintini kudanu ee viluvulaku panchi tadwara tanu tarinchalani manavattamlo tanu praveshinchadu.
0: He is born as a human to work for redemption at all levels, the physical, mental and spiritual levels.
1: కనుక మొట్టమొదటి మానవుడు తన యొక్క విలువను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ హిజ్ ఓన్ వాల్యూస్.
1: మానవునకు ఒక ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
1: అందువల్లనే ఇక్కడ మ్యాన్ కైండ్ అన్నారు. మానవుని అనగా కైండ్నెస్ ఈ మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
0: సో దిస్ కైండ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
1: కరుణ,
0: కంపాషన్.
1: ఈ కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without this kindness, he cannot be a man.
1: ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without love, you cannot call him human.
1: సత్యం లేకపోతే వీడు స్వరూపుడే కాదు.
0: Without truth, he has no form.
1: ధర్మమే లేకపోతే వీని ప్రాణమే లేదు.
0: When he doesn't take to action, he has no life.
1: ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
0: What do we mean by this celibacy, brahmacharya?
1: వివాహం ఆడకుండా ఉండటం ఆ బ్రహ్మచర్యము?
0: Not to remain unmarried.
1: కాదు కాదు, నిరంతరము బ్రహ్మలో చరించేటువంటి మనసే బ్రహ్మచర్యము అని.
0: Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time.
1: నిరంతరము సర్వత సర్వకాల సర్వావత్తలందు కూడాను బ్రహ్మములో చరించాలి ఈ మనల్ని.
0: The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all circumstances.
1: కనుక బ్రహ్మములో చరించినటువంటి వాడు బ్రహ్మచర్యుడు.
0: The one who moves about, చరించుట and moves about in Brahman is Brahmacharya in celibate.
1: కేవలం పారమార్థిక సత్యం.
0: This is spiritual truth.
1: అయితే వ్యావహారిక సత్యం నందు కూడాను దీనిని మనం అనుసరించాలి.
0: However, we have to follow from the worldly point.
1: మన నడతలు సత్వమైనటువంటివిగా ఉండాలి.
0: Our conduct behavior should be proper.
1: మన యొక్క మేనర్స్ చాలా పవిత్రమైనటువంటిగా ఉండాలి.
0: Our manners should be sacred.
1: మన యొక్క మాటలు కూడాను చాలా విలువైనటువంటివిగా ఉండాలి.
0: We should use valuable words.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను పోషించుకున్నప్పుడే ఇతను కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు.
0: When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint.
1: భగవంతుడు ఒక్కడే తండ్రి.
0: God is only father.
1: ఈ జగత్తునందు ఉండినటువంటి యొక్క స్త్రీ పురుషులు అందరూ కూడాను అతని బిడ్డలే.
0: All men and women are his children.
1: కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు.
0: All are brothers and sisters.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది.
0: Such sacred truth, when once it is cognized, it is the worldly truth.
1: ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్లుంటుంది?
0: What is ప్రాతిభాషిక?
1: ఈ పారమార్థికమనందు వ్యావహారికమనందు ఈ ప్రాతిభాషికమనందు ఉండేటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి యందు ఒకటిగానే ఉంటుంటుంది.
0: In all these three levels, you find it is so cool.

0: is the taste being same alike in all these three levels.
1: కనుకనే మానవుడు పారమార్థికమునందు కాని వ్యావహారికమునందు కాని ప్రాతిభాషికమునందు కాని తన యొక్క గుణములను మాత్రము దైవత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within.
1: భగవంతుడు అంతర్యామి.
0: God is indweller.
1: అంతర్యామి అనగా ఏమిటి?
0: What do you mean by indweller?
1: మన హృదయములో నిండినటువంటి వాడు అంతర్యామి.
0: God is present in our heart.
1: ఇంకా అంతర్భావం అంటారు.
0: We say inner feeling.
1: అంతరాత్మ అంటారు.
0: We say the inner voice.
1: దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు?
0: What is this antaratma?
1: ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనసుకు బుద్ధికి చిత్తముకు అహంకారములకు మూడు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం.
0: Therefore, this inner antaratma is the combination of the mind, the intellect, the emotion.
1: అంతఃకరణము అన్నారు. అంతఃకరణం.
0: This is called the inner sense, అంతఃకరణ.
1: కరణమనగా పనిముట్టు.
0: కరణ means instrument.
1: మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే అంతఃకరణ అన్నారు.
0: అంతఃకరణ, ది ఇన్నర్ సెన్సెస్ ఆర్ ది మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఐనెస్.
1: కనుక మనసునందు చిత్తమునందు బుద్ధి యందు అహం నందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం.
0: ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ in understanding the same divinity in all these states at the mental realm, at the intellectual level.
1: దయా దాక్షిణ్యం అంటే ఏమిటో అర్థమే కాదు.
0: మ్యాన్ డజంట్ అండర్స్టాండ్ వాట్ కంపాషన్, వాట్ మెర్సీ.
1: ఎదుటి వ్యక్తిని ఎంతైనా బాధ పెట్టడానికి సిద్ధమవుతాడు, కానీ ఆ బాధను చూచి ఏ జాలి కూడా లేకుండా ఉంటుంటుంది ఈ కఠిన హృదయులకు.
0: హీఈస్ రెడీ టు పుట్ ఎనీ పర్సన్ టు సఫరింగ్ అండ్ హర్ట్ హిమ్, బట్ హీ డజంట్ వర్క్ అవుట్ టు రిలీవ్ హిమ్.
1: కనుకనే బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి హృదయం కరగాలి.
0: When you see a man in suffering, your heart should melt.
1: అది ఏ నిజమైనటువంటి కరుణ.
0: That is the true compassion.
1: అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది.
0: Then only they deserve the man having been belonged to mankind.
1: అదే mankind అన్నారు.
0: That is called mankind.
1: లేకపోతే mankind ఎట్టవుతాడు?
0: Or else how do you call yourself mankind?
1: కనుకనే మన యొక్క హృదయమునందు కూడాను సర్వత్రా సర్వవేళలందు కూడాను దయ అనేటువంటిది నిండి ఉండాలి.
0: Therefore, our heart should be filled with this kindness all the time.
1: కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది.
0: Since ancient times, it is this Bharat that propagated the principles of truth.
1: అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి?
0: Where does the mistake lie?
1: ప్రచార ప్రబోధన మాత్రమే సల్పుతూ వచ్చారు, కానీ ఆచారం నిలుపులేకపోతున్నారు.
0: It only taught, limited itself to teaching, but it has not practiced what it taught.
1: కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది.
0: The true bliss lies in practicing what is taught.
1: ఏ మానవుడు కూడాను ఆచారం అనేటువంటి దాంతో ప్రవేశపెట్టడం లేదు.
0: No one is practicing what is said.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయం కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి.
0: Therefore, every person should practice all that he reads from books, all that he listens to, all the experience that he passes through and share.
1: ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి.
0: At least he should practice one or two.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: విదేశం లోపల ఒక పడవ నడుపుతుండేటువంటి వ్యక్తి తాను ఆ యొక్క స్టీరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి.
0: There in a foreign country there is a boatman and the father was sitting near the rudder.
1: చిన్న కుమారుడు ఉంటే వాడితో చెప్పాడు, నాయనా నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిరియని పోయి వస్తాను అన్నాడు.
0: This boatman told his son, you be waiting here, I'll go and return.
1: ఆ అబ్బాయి పూర్వం నుంచి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆ భాషలో ఉండేటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు.
0: That boy started reading Ramayana, written in his own
1: language. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది, పితృవాక్య పరిపాలన.
0: The precious gem in Ramayana is to follow the command of father.
1: ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తు ఉంచుకున్నాడు.
0: This truth he could get and grasp.
1: ఈ యొక్క స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు.
0: He sat there near the steering.
1: ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది.
0: Unfortunately, there is sudden fire accident there.
1: ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారు, పోతున్నారు.
0: All started jumping out of the ship.
1: ఎంతమందో వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు. నాయన నీవు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను.
0: Many came and pleaded with this boy, protect yourself.
1: నా ప్రాణమైనా వదిలిస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞ నేను మరవను.
0: He said, I am ready to die even, but I shall not give up the command of my father.
1: నా తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు.
0: My father wanted me to sit here.
1: కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు.
0: I am following what my father said.
1: అట్టనే ఉంటుంది, ఆ సీటు పైనే కాలిపోయాడు.
0: He remained there in his seat and died there, got himself burnt.
1: కాసాబియంకా.
0: Oh, he is కాసాబియంకా.
1: అతని ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది.
0: Really, he proved worthy of his name.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఏదో అంతో ఇంతో నేను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువ పెరుగుతుంది.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ, యూ కెనాట్ గ్రో ఇన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఏది మంచిదని తెలిసిన వాడు ఏమాత్రం ఆచరణలో పెట్టరు.
0: దో హీ నోస్ దట్ ఇట్ ఇస్ గుడ్, హీ డజంట్ ప్రాక్టీస్.
1: పది మందికి చెప్తారు ఇది చాలా మంచిది అని.
0: But he will tell many that it's very good.
1: కానీ మంచిదని చెప్పినప్పుడు తాను ఎందుకు ఆచరించకూడదు?
0: When once you declare it is good, why don't you follow?
1: కనుకని ఇది కేవలం ఒక విధమైన చెప్పడం కూడాను ఒక కృత్రిమైనటువంటి ఒక మాటలే.
0: What we say also becomes artificial.
1: హృదయంలో లేనప్పుడు మాటల్లో ఎందుకు వస్తుంది?
0: When it is not there in the heart, how can you spell out?
1: హృదయంలో లేనటువంటి మాటల్లో తెప్పించుకోవటము ఇది కేవలము ఒక అసత్యమైనటువంటిది.
0: So what is not present in the heart you speak out, it is not true. విరుద్ధమైనటువంటిది, it is against the human behavior.
1: కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి.
0: So what he says he should act, what he acts he should say, what he thinks he should act and say.
1: ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి లేకపోవడం చేతనే ఈనాటి ప్రజలు ఎందుకు ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది డిస్హార్మనీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ మెనీ ఇన్ నంబర్.
1: శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకు?
0: హౌ డూ యూ గెట్ పీస్? వేర్ ఫ్రమ్?
1: శాంతి తన ఎందున్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: నీవు సక్రమమైన మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ ఎందుకు కనిపిస్తుంది?
0: వెన్ యూ ఫాలో ద కరెక్ట్ పాత్ యూ విల్ ఫైండ్ ద పీస్ విత్ ఇన్ యూ.
1: నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది.
0: వెన్ యూ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఫైండ్ ద పీస్ ఓవర్ దేర్.
1: నీవు నిజమైన భగవంతుని యొక్క విశ్వాసం నీ ఎందుంటే ఆ పీస్ నీ ఎందే ప్రతిబింబిస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ విల్ హావ్ ఫైండ్ పీస్ విత్ యూ.
1: ఫెయిత్ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఈ అశాంతి ఉంటుందనే దీనికి కారణమేమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ ఫెయిత్ but we are restless. It's only because we are not practicing what
1: we are. మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వేలా పలుకుతున్నారు.
0: ఎవ్రీవన్ రిపీట్స్ లైక్ ఎ ప్యారెట్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైచ్యూస్నెస్ పీస్.
1: ఒక్కడైనా కూడా ఆచరణలో పెడుతున్నాడా?
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ వన్?
1: ఒక్కడైనా ఆచరణలో పెడుతున్నారా?
0: ఇస్ హి ప్రాక్టీసింగ్ అట్లీస్ట్ వన్?
1: ఇంకా ఇలాంటి వాళ్ళని ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ ప్రొపగేటింగ్ అండ్ టీచింగ్ పబ్లిక్?
1: దీని వల్ల కేవలం సాయికి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు.
0: దే బ్రింగ్ బ్యాడ్ నేమ్ టు సాయి.
1: ఏ ఒక్కటైనా ఆచరణలో పెడితే అదే స్వామికి సంబంధించిన ఆనందం.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ దట్ విల్ మేక్ స్వామి హ్యాపీ.
1: ఏం కష్టమైనటువంటి కాదు.
0: ఇస్ నాట్ దట్ డిఫికల్ట్?
1: సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం.
0: టు టెల్ టు స్పీక్ ట్రూత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఇట్ సో సింపుల్.
1: నా చేతిలో హ్యాండ్ కట్ చెప్పుకుంటున్నాను చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు.
0: ఇట్ ఇస్ ఈజీ టు సే దట్ ఐ హ్యావ్ హ్యాండ్ కట్ చీఫ్.
1: ఈ హ్యాండ్ కట్ చీఫ్ చేతిలో చూపుతూ నా చేతిలో పుష్పమాల ఉంటుంది అంటే ఇది ఎంత అసత్యం అవుతుంది?
0: Having handkerchief on hand to say that there is garland here, it is so difficult.
1: సత్యం చెప్పాలంటే చాలా సులభం.
0: To speak truth, it's very easy.
1: అసత్యం చెప్పాలంటే చాలా కష్టం.
0: To tell a lie, it's very difficult.
1: కనుకొని ఇంత సులభమైనటువంటి మార్గాన్ని మానవుడు ఈనాడు మర్చిపోతున్నాడు.
0: Man has forgotten such an easy path.
1: కష్టమైనటువంటి దానినే కష్టపడి శ్రమించి దాన్నే తాను అనుసరిస్తున్నాడు.
0: He struggles hard to follow the difficult, tough path.
1: ఈనాటి మానవత్వం లోపల ఇంత దైవత్వం ఉంటుండి కూడాను ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటము చాలా ఆశ్చర్యం.
0: దో దెర్ ఇస్ వాస్ట్నెస్, దో దెర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్, హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ నారో మైండెడ్ వే. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్.
1: హృదయం అంటే కేవలం ఈ పాంచభౌతిక దేహం నందు ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
0: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
1: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
0: This hridaya is present all over.
1: Anine sahasra sisha purusha sahasraksha sahasrapat అన్ని చేతులు, వేదాల చేతులు, వేలాది కన్నులు, వేలాది శిరస్సులు ఉండేటువంటి అంత ఏమిటిది? ఆ విశ్వమే.
0: దిస్ యూనివర్స్ ద స్పిరిచువల్ హార్ట్ ద హృదయ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ విత్ థౌసండ్స్ ఆఫ్
1: దేహమును ఇంటూ ఇన్ఫినిట్ చేసేసినప్పుడు ఇతను విరాట స్వరూపుడు అయిపోతాడు.
0: సో బాడీ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈస్ కాస్మిక్ ఫామ్.
1: ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిట్ గా చేసేసినప్పుడు, ఇంటూ ఇన్ఫినిట్ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి ఒక భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ
1: అతనే హిరణ్య గర్భుడు అన్నాడు.
0: హీఈస్ కాల్డ్ హిరణ్య గర్భ.
1: కనుక హిరణ్య గర్భుడు, విశ్వ విరాట స్వరూపుడు, ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అని.
0: దేర్ఫోర్ ఆత్మ ద సోల్ మల్టిప్లైడ్ బై సోల్
1: బ్రహ్మ అనగా ఏంటి? బృహత్ సంబంధమైనటువంటిది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ దట్ విచ్ ఇస్ కాస్మిక్, దట్ విచ్ ఎక్స్పాండ్స్.
1: ఎంతవరకు పోయినా ఇంకా ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అవుతుంది.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ లిమిట్లెస్లీ.
1: కనుకనే మనము ఎక్స్పాండ్ లవ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ లవ్.
1: ఎక్స్పాండ్ లవ్ ఇస్ లైఫ్.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్.
1: కనుకనే మనం ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ లవ్.
1: ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుండాలి.
0: బికాస్ ద డివినిటీ ఇస్ విథిన్
1: అస్. ఎప్పుడు కూడా వ్యాపించిపోతుంటాది.
0: ఇట్ షుడ్ ఎక్స్పాండ్స్.
1: కనుక మన చర్యలు ఎందుకు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ఎవర్ ఎక్స్పాండింగ్ డివైన్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలంపైగా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం సంకుచితం సంకుచితం.
0: టుడే వీఆర్ నారో మైండెడ్, వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ నారో మైండ్ పెట్టుకుని మీ విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది?
0: విత్ దిస్ నారో మైండ్ హౌ డు యూ థింక్ ఆఫ్ ఇన్ఫినిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ వాస్ట్నెస్.
1: కనుక మన యొక్క దివ్యత్వం అంతా కూడా ఇన్ఫినిటీ, అనంతమైనటువంటిగా ఉంటుండాలి.
0: సో దిస్ డివినిటీ ఇస్ ఇన్ఫినిటీ.
1: అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః.
0: Therefore, God has infinite forms.
1: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు.
0: God has so many forms, infinite forms.
1: జడ చైతన్యములు ఎందు కూడాను తానే ఉంటున్నాడు.
0: He is present in the inert matter also.
1: కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడైపోయినాడు.
0: As he is present everywhere, he is all pervasive.
1: ఈ సర్వవ్యాపక తత్వమునికే బ్రహ్మ అని పేరు.
0: That which is all pervasive is called Brahma.
1: అది కనిపించకపోవచ్చును.
0: You may not find, see it.
1: కనిపించవచ్చును.
0: You may see.
1: కానీ అది మీ మీ అదృష్టం పైన ఉంటుంటారు.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫార్చ్యూన్.
1: మీ మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటారు.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్.
1: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
0: ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్, యుల్ సర్టన్లీ సీ గాడ్.
1: భగవంతుడు ఎక్కడి నుంచినో దిగి రావటం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ గాడ్ డిసెండింగ్ ఫ్రమ్
1: సంవేర్. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు.
0: హీ డజంట్ లీవ్.
1: భగవంతునికి రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి.
0: డివినిటీ ఇస్ దట్ విచ్ దెన్ కమ్స్ నా గోస్.
1: తాను రాడు, తాను ఎక్కడికి పోడు.
0: హీ డజంట్ కమ్, హీ డజంట్ గో ఎనీవేర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: హీ ఇస్ ఎవ్రీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురల్లీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
1: సూర్యుని వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ సన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ ఫార్మింగ్.
1: ఈ క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే.
0: Sun is the cause for all these clouds.
1: కాని సన్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్ నే మరుగు చేస్తాయి.
0: Clouds which originated out of the sun, they will cover the sun.
1: ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తాడా?
0: Do you think the sun will be angry with the clouds?
1: కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి.
0: Be patient for some time, clouds will pass.
1: అది patience.
0: That is patience.
1: ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కలిగి కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యు హావ్ పేషెన్స్ క్లౌడ్స్ విల్ పాస్ ఆఫ్, యు విల్ సీ ద సన్.
1: ప్రతి ఒక్కటి కూడాను దైవం నుండినే పుడుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ డివైన్.
1: పుట్టటము పెరగటము లీనం కావటం అంతా మూడింటి కింద దైవమే మూల కారణము.
0: ద బర్త్ అండ్ ద గ్రోత్ అండ్ డెత్ ఆర్ ఆల్ ఇన్ ద డివైన్ ఓన్లీ.
1: కనుకనే ప్రతి పదార్థమునందు కూడాను దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
0: ఎవ్రీ మ్యాటర్ మెటీరియల్ హ్యాస్ గాట్ ద డివినిటీ విత్ ఇన్.
1: కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్.
1: దైవం కోరేటువంటిది రెండే రెండు.
0: గాడ్ వాంట్స్ ఓన్లీ టూ,
1: సత్యం ధర్మం.
0: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైచియస్నెస్.
1: ఈ రెండింటి అంతే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దీస్ టూ.
1: కరుణ, కరుణ
0: కంపాషన్,
1: ఇంకా తర్వాత దయ దాక్షిణ్యము, ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది.
0: కంపాషన్, ద కైండ్నెస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దీస్ టూ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: ముఖ్యమైనటువంటి ఇది రెండే.
0: ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ టూ.
1: మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ దీస్ టూ.
1: కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమ పర్యాయ పదమే దయ.
0: దిస్ కంపాషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి దాని కూడా దయ అంటారు.
0: దిస్ లవ్ ఇస్ ఆల్సో కాల్డ్ కంపాషన్.
1: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉన్నప్పుడు ఏ విధమైన ద్వేషము మనలో ప్రారంభించదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే.
0: యాక్చువల్లీ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాజ్ ఆఫ్
1: క్రోధ లోభమే.
0: వన్ ఇస్ కామ డిజైర్, సెకండ్ క్రోధ ద యాంగర్, లోభ ద గ్రీడ్.
1: అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంతా భస్మం చేస్తా ఉంది.
0: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ బర్న్స్ ఆల్ అవర్ యాక్షన్.
1: ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది.
0: ఇట్ ఇస్ ద గ్రీడ్ దట్ రూయిన్స్ ఆల్ అవర్ డివోషన్.
1: ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము పూర్తి నశింపజేస్తుంది.
0: ద విజ్డమ్ ఇస్ టోటలీ కిల్డ్ బికాజ్ ఆఫ్ యాంగర్.
1: ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానం పూర్తిని మంట కలిపేస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ, ద డిజైర్, ద యాంగర్ అండ్ ద గ్రీడ్, ఆల్ పార్ట్స్, ద యాక్షన్ అండ్ ద విజ్డమ్
1: మంచి భావం ఇవే మూల కారణం.
0: వీ డోంట్ హ్యావ్ గుడ్ థాట్స్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనకు కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము.
0: Because of these three factors, the desire, the anger, the
1: hate,
0: we are not able to do good actions. We don't follow correct path in devotion. And we are not able to uphold, acquire wisdom.
1: కనుక అట్లాన్ని మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి?
0: వై షుడ్ ఎంటర్టైన్ దీస్ త్రీ ఈవిల్ క్వాలిటీస్?
1: మనకే ద్రోహం చేసేటువంటి దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి?
0: వై షుడ్ యు డెవలప్ దోస్ దట్ ఆర్ ట్రైటర్స్ దట్ వుడ్ బిట్రే అస్ అల్టిమేట్లీ?
1: కనుక మొట్టమొదటి మానవుడు ఈ మూడింటిని కూడా దూరం చేయాలి.
0: సో మ్యాన్ షుడ్ గివ్ అప్ దీస్ త్రీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రతి మానవుడికి కొన్ని ఆశలు ఉండాలి.
0: మ్యాన్ నేచురల్లీ హస్ సర్టెన్
1: అంబిషన్స్. కొంత పరిమితంలో ఉంటుండాలి.
0: బట్ దే షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
1: మితిమీరి పోకూడదు.
0: దే షుడ్ నాట్ బి బియాండ్ ద లిమిట్.
1: కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవచింతన విచారం ఎక్కువ చేయాలి.
0: వీ షుడ్ డిస్పెన్స్ విత్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ బై థింకింగ్ ఆఫ్
1: గాడ్. ఈ ప్రపంచం నందు విశాలమైన హృదయాలుగా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
1: ఎంత సముద్రం అంతటి హృదయంగా ఉంటుండాలి మనలో.
0: ఇట్ షుడ్ బి ఆఫ్ ది వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ఎన్ ఓషన్.
1: ఈ విశ్వానికంత సముద్రమే ఒక పెద్ద హృదయము.
0: And for the entire universe is the ocean that is the heart.
1: కనుకనే అందరి యందు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరం.
0: That is the same, the ocean present in
1: our mind.
0: It should be so vast and broad.
1: హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వితౌట్ దట్ వాస్ట్నెస్ ఆర్ బ్రాడ్ మైండెడ్నెస్ హీ ఇస్ నో హ్యూమన్.
1: భావాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు నారో మైండెడ్నెస్.
1: అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొంచెం తప్పులు జరగవచ్చును.
0: దేర్ మే బి సర్టన్ మిస్టేక్స్.
1: కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
1: కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమను ప్రధానమైనటువంటిది జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక
0: సో
1: మానవుడు అనేటువంటి వాడు విశాల హృదయుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: మానవుని ఎందు ఉద్భవించేటువంటి ఒక సంకల్పం కూడాను గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఒక సంకల్పంగా ఉంటుంది.
0: ఆల్ ద థాట్స్ హీ ఎంటర్టైన్ షుడ్ బి లాస్టీ.
1: అల్ప సంకల్పాలు మనం ఏమాత్రం అభివృద్ధి చేసుకోకూడదు.
0: హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మీన్ ఐడియాస్.
1: అనంతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని తీసుకోవాలి.
0: హీ షుడ్ సెట్ ఎన్ ఇన్ఫినిట్ ఐడియల్.
1: ఇట్టి ఆదర్శాలు ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా నువ్వు ఆదర్శం నిలిచే ఉంటుంటాయి.
0: ది ఐడియల్స్ విల్ రిమైన్ ఈవెన్ ఆఫ్టర్ ద పర్సన్ డైస్.
1: కనుకనే మంచి ఆదర్శానికి దానిని చిరంజీవి అన్నారు.
0: So the one who has got these good ideals is called Chiranjeevi, immortal.
1: అది ఎప్పటికి నశించేటువంటిది కాదు.
0: It's immortal.
1: దేహం నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు.
0: The body will collapse but the ideals will remain permanent.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should develop such sacred qualities.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరందరి ఎందు కూడాను ప్రేమ ఉన్నది.
0: There is love in everyone.
1: కానీ ఆ ప్రేమను కొంత పరిమితమైనటువంటి దీంతో మీరు పెట్టుకుంటున్నారు.
0: బట్ యు హావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్.
1: కాదు కాదు.
0: నో.
1: విశాలం విశాలం విశాలం చేయాలి.
0: యు షుడ్ ఎక్స్పాండ్ ఇట్.
1: ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉంచుకుంటావో, అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది.
0: ద మోర్ యు ఎక్స్పాండ్, ద మోర్ యు మెయింటైన్ ఇట్ సీక్రెట్, యువర్ లైఫ్ ఆల్సో విల్ గ్రో మోర్ అండ్ మోర్.
1: దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ.
0: లవ్ ఫర్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రపంచకంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి.
0: naturally there will be love among blood relations.
1: తండ్రి, సిస్టరు, బ్రదరు ఇలాంటి వాటితో కూడాను ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి.
0: Naturally you have got love towards your blood relations, the mother, father, sister, brother.
1: మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతుంటాయి.
0: They're all the passing clouds that have come in between.
1: Passing clouds.
0: They're all passing clouds only.
1: కానీ దైవం నుంచి వచ్చినటువంటిది అదే పర్మనెంట్. ఇది
0: but that which comes out of God is permanent.
1: ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది.
0: This love which is God's gift, if you develop more, you'll be more blissful.
1: ఈ ప్రేమను అభివృద్ధి గావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అదే ఆనందము.
0: What is that you get by increasing your love? It is the bliss that you get.
1: ప్రేమను ఎంత అభివృద్ధి చేస్తావో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది.
0: The more you develop the love,
1: ప్రేమ ఎంత సంకుచితంగా మారుతుందో మీ ఆనందం కూడా అంత సంకుచితంగా ఉంటుంది.
0: ఇఫ్ యూ నారో ఇట్, ఇఫ్ యూ లిమిట్ ఇట్, నేచురలీ దట్ బ్లిస్ ఆల్సో విల్ కమ్ డౌన్.
1: కనుక నిరంతరము మనం ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ వీ హావ్ టు ఇంక్రీజ్ డెవలప్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
0: God is the embodiment of love and full of love.
1: Prema premato sandimpani mamagunu.
0: It is the stipulation that there be connection love to love only.
1: Kama premanu gattiga kaligiyunna.
0: Therefore if you strengthen this love,
1: advitiyamu sadimpa arhudagunu. Advitiyamu sadimpa arhudagunu.
0: You deserve that state of non-dualism.
1: అది ఏ అద్వితీయము?
0: దట్ ఈస్ నాన్ డ్యువల్ స్టేట్.
1: ఆ ప్రేమను నీవు వదిలిపెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించి
0: దెన్ వన్స్ యూ డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
1: ఏకాంత భావాన్ని నీవు విశ్వసించిన వాడవుతావు.
0: యు విల్ హ్యావ్ దట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్
1: పాణి పాదం సర్వతక్కువ ఉండేటువంటిది అదొకటే.
0: ఇట్ ఈస్ ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్స్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: దానిని మనం సాధించాలి.
0: దట్ వీ షుడ్ అచీవ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్.
1: లోక సంబంధమైనటువంటి విద్యలంతా నేర్చుకోవచ్చును.
0: The world education you can acquire.
1: ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి.
0: They are just useful in our world.
1: ఇది వ్యావహారిక విద్యలు.
0: It is just worldly knowledge.
1: కానీ అదే పారమార్థిక విద్య.
0: But that is the spiritual knowledge.
1: ఆ పారమార్థిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం.
0: In the spiritual knowledge, this love is life.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love.
1: మనలో ఉండేటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం.
0: When once we develop this compassion and love, you will transcend the limitation of humanity and you will be one with the divinity.
1: Shiva Shankara Namami Shankara Shiva Shankara Shambho.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 21st of July 1996.

0: న పుణ్యం న పాపం.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మీకు పుణ్యము లేదు, పాపము లేదు.
2: నేదర్ యు హ్యావ్ ద మెరిట్ నార్ ద సిన్ టు యువర్ క్రెడిట్.
1: న సౌఖ్యో న దుఃఖం. మీకు సుఖము లేదు, దుఃఖము లేదు.
2: నేదర్ యు హ్యావ్ హ్యాపీనెస్ నార్ మిజరీ.

0: మీరు మంత్రస్వరూపులు కాదు, యంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ తంత్ర ద ప్రొసీజర్, నాట్ యంత్ర ద మెషినరీ.
0: మీరు యోగులు కాదు, భోగులు కాదు, విరాగులు కాదు.
1: యు ఆర్ నాట్ రెనన్షియన్స్, యు ఆర్ నాట్ అబ్సల్యూట్లీ డిటాచ్డ్ నార్ అఫ్లూయెంట్.
0: మరి ఎవరు?
1: దెన్ హూ ఆర్ యు?
0: సదానంద రూపం శివోహం శివోహం. మీరు సదానంద స్వరూపులైనటువంటి మంగళాకారులు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఆస్పిషియస్నెస్.
0: కానీ ఉపాధి యొక్క భేదము చేత అనేకంగా భావించి విశ్వసించి అజ్ఞానములకు గురి అవుతున్నారు.
1: Based on considerations of the Western and the form we have put on, we are carried away by the multiplicity or the plurality of the world and are totally ignorant.
0: కూటి పేద మొదలు కోటీశ్వరుని వరకు.
1: Right from a pauper to a millionaire.
0: పామరుని మొదలు పరమహంసల వరకు.
1: Right from an ignorant one to the supreme one of knowledge and wisdom.
0: స్త్రీల మొదలు పురుషుల వరకు.
1: No matter men or women.
0: పిల్లల మొదలు పెద్దల వరకు కూడాను తమను తాము పరిచయం గావించుకునే సమయం లోపల ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరిస్తున్నాడు.
1: Whether a child or a grown-up adult introduce himself this way, I.
0: ఈ నేను అనేటువంటి తత్వమే ఆత్మతత్వము.
1: The principle of this I-ness is atmic sense.
0: దీనినే శృతులు ఆత్మ హృదయ అని పిలుస్తూ వచ్చారు.
1: The Vedic texts call it హృదయ ఆత్మ.
0: హృదయము అనగా కరుణతో కూడినటువంటి యొక్క స్థానమే.
1: హృదయ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మీరందరూ కూడాను కరుణ స్వరూపులే.
1: అండ్ హెన్స్ యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆల్ కైండ్నెస్.
0: ఇట్టి కరుణ యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించి వర్తించినప్పుడే లోక శాంతి చేకూరుతుంది.
1: ఇఫ్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కైండ్నెస్, ద హోల్ యూనివర్స్ వుడ్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాము. కానీ ఈ సుఖములకు ఆధారమైనటువంటి యొక్క కరుణ తత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: వి ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ బట్ వీ హావ్ ఫర్గాటన్ ద కీ టు సచ్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్, ద బేసిక్ ప్రిన్సిపల్ ది ఆత్మ.
0: ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి పదము లేకుండా తన పరిచయాన్ని తాను జగత్తులకు నిరూపించలేడు.
1: నో మ్యాన్ కెన్ ఎవర్ ట్రై టు ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ విదౌట్ అటరింగ్ దిస్ వర్డ్ ఐ.
0: నిజముగా పశుపక్షి మృగాదులకు మాటలు రావటం లేదు, కనుకనే అవి నేను అనేటువంటి పదమును ఉచ్చరించలేదు.
1: బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ ఐ బికాస్ దే ఆర్ డినైడ్ ద ఫ్యాకల్టీ.
0: వాటికి కూడాను మాటలే వచ్చి ఉండినా నేను పశువును, నేను పక్షిని, నేను కోతిని, నేను గ్రద్దను, నేను కుక్కను అని అవి కూడాను ఉచ్చరించేటువంటివే.
1: ఇఫ్ దే ఆల్సో హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్ దే టు వుడ్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ద బర్డ్, ఐఎమ్ ద బీస్ట్, ఐఎమ్ ద కౌ, ఐఎమ్ ద మంకీ అండ్ సో ఆన్.
0: కనుక ప్రపంచమంతా కూడాను నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ దిస్ వర్డ్ ఐ.
0: సర్వ జీవుల యందు ఉన్నటువంటి యొక్క ఈ ఆస్థిరతత్వం నేనే.
1: ది ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ.
0: సర్వత్రా వ్యాపించినటువంటి బృహత్తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం కూడాను నేనే.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ దిస్ ఐ ఓన్లీ.
0: కనుకనే నేను అనేటువంటి తత్వమును ఈనాడు మానవుడు సరిగా అర్థం చేసుకునలేక దేహమునే తానుగా భావించుకుని మాయలో మునుగుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను ద్వైతముతో కూడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఒకటి ఇది, రెండవది నేను.
1: వన్ ఇస్ దిస్, ద అదర్ వన్ ఇస్ ఐ.
0: ఇది అనేటువంటిది దృశ్యము.
1: దిస్ ఈజ్ ద సీన్.
0: నేను అనేటువంటిది ద్రష్ట.
1: ఐ ఈజ్ ద సీయర్.
0: ద్రష్ట లేకుండా దృశ్యము ఉండలేదు.
1: విదౌట్ ద సీయర్ ద కెనాట్ బి ద సీన్.
0: ఇది ఒక గుడ్డ.
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది అనేటువంటి పదం లేకుండా దీన్ని గుడ్డ అని చెప్పడానికి వీలు కాదు.
1: Without using this word, this, you cannot say cloth.
0: ఇది ఒక గ్లాసు.
1: This is a glass.
0: ఇది అనేటువంటి పదం లేకుండా గ్లాస్ అనేటువంటి దాన్ని ఉచ్చరించలేము.
1: You cannot say glass without using
0: ఇది అనేటువంటి పదము గ్లాసును నిరూపింపజేస్తుంది. అది
1: the utterance of this word this demonstrates the existence of glass.
0: ఇది ఒక పెద్ద హాలు.
1: This is a big hall.
0: ఇది అనేటువంటిది లేకుండా ఏ హాలు క్వశ్చన్ వస్తుంది అక్కడ.
1: How do you say this hall without using this word this?
0: ఇది ఒక హాలు.
1: This is a hall.
0: ఇది అనేటువంటి పదము కేవలము ఒక దృశ్యముతో కూడినటువంటివి.
1: The word this is associated with the scene.
0: ప్రతి రూప నామములు కూడాను దృశ్యముతోనే ఉంటున్నవి.
1: Every form and name is attached to this form.
0: ఈ దృశ్యమును నిరూపించేటువంటిదే ద్రష్ట.
1: The scene is visualized by the seer.
0: అక్కడ బల్బులు వెలుగుతున్నాయి.
1: You find the bulbs illuminated.
0: కానీ మనం ఏమంటున్నాము? బల్బులు వెలుగుతున్నాయి అంటున్నాము.
1: We think that the light is out of the bulb.
0: వెలిగేది బల్బు కాదు, కరెంట్.
1: It's not the bulb that sheds the light, it is the current.
0: బల్బు ఒక ఉపాధి.
1: Bulb is a vesture.
0: ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని మనం ప్రశ్నించినప్పుడు, బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు, నేను 20వ తేదీ వచ్చినాను స్వామి అంటాడు.
1: If you ask any boy here, when did you come, he will say, I came Swami on 20th.
0: Endukosam vachavu?
1: Why did you come?
0: Convocation kosam vachanu.
1: I came here to attend the convocation.
0: Vachinadi evaru?
1: Who came?
0: Dekame.
1: It's the body that came.
0: Aa samayam nandu dekame taanuga bhavinchukoni nenu 20th teedi vachanu antunnadu.
1: So he identifies with the body and says that I arrived here on 20th.
0: Tirigi ninnadi diname kaalu jari విరిగినది.
1: Yesterday, because of an accident, he slipped and sustained a fracture in the
0: leg. ఈనాడు వచ్చి స్వామి నా కాలు విరిగినది అంటున్నాడు.
1: And today he says, my leg is fractured.
0: అప్పుడు నీవెవరు, నీ కాలు ఎవరు?
1: Then who are you and what's this leg then?
0: అప్పుడు నీ కాలు నీకంటే వేరేనదే కదా.
1: Does it not mean that your leg is separate from you?
0: ఒక నిమిషములో దేహమే నేనుగా భావిస్తున్నావు.
1: In 1 minute you identify with the body.
0: మరొక నిమిషంలో నా దేహము అని దేహాన్ని వేరుగా భావిస్తున్నావు.
1: Next minute you say this is my body, consider the body separate from you.
0: కనుక నీకంటే వేరేనటువంటి అంతా ఇక్కడను దృశ్యమే.
1: So what all that is separate from you is the scene.
0: అన్ని దృశ్యములు ఎందుకును లీలమై ఏకంగా ఉండేటువంటి నీవే సత్యము.
1: In fact, the underlying current in the entire scenario is this.
0: ఆ సత్యములకు ఎట్టి మార్పులు ఉండవు.
1: This eye is changeless.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందు కూడాను ఏకంగా నిలిచినటువంటి ఒక సత్యము అదియే.
1: దిస్ ఐ రిమైన్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దానిని శృతులు నేను అనేటువంటి పదముగా నిరూపిస్తూ వచ్చింది.
1: శృతీస్ కాల్ ఇట్ బై దిస్ వర్డ్ ఐ.
0: ఆ నేనునే ఆత్మగా రూపొందింది.
1: This I is verily Atma.
0: ఈ ఆత్మనే హృదయంగా మారిపోయింది.
1: దిస్ ఆత్మా ఇస్ ద హార్ట్.
0: ఈ హృదయంగా కరుణంగా రూపొందింది.
1: This hridaya is the center of compassion.
0: Karuna anna, hridayam anna, aatma anna, nenu anna, devudu anna, anta okate paryaya padamulu maatrame.
1: And hence compassion, hridaya, aatma, I are merely synonyms.
0: Ivanni kudunu manavulu yokka jeevitopadi nimittamai erpadinatunti naamamule.
1: These are the names that we make use of for the worldly point of view.
0: Ramulu, Krishnudu ani antunnamu.
1: We have the names Ramudu, Krishnudu.
0: ఈ రాములు కృష్ణుడు పెట్టిన పేర్లే కాని పుట్టిన రూపములే కాని సాక్షాత్ స్వరూపములు కాదు.
1: These are the names given, christened, not by birth.
0: మానవునికి మొట్టమొదటి పేరు నేను అనేటువంటిది.
1: In fact, the first name of every human being is this.
0: భగవంతుని కొడును పూర్వము నేను అనేటువంటిదే మొదటి పేరు.
1: The first name of God at the earliest times is I.
0: ఉపనిషత్తులు యందు అహం బ్రహ్మాస్మి అనింది.
1: The Upanishad declaration is aham brahmasmi.
0: Aham brahmasmi. Nenu aneetundi padam puttin tarvatane nenu brahmanu antunnadu.
1: This word I is first and later we say
0: ee brahma aneetundi padam kodanu nenu puttina tarvatane brahma puttindi.
1: The word brahma came after this word I.
0: Kanuka annintikini mooladharam aneetundi nenu.
1: And hence the primal basis for everything is this I.
0: Itti nenunu manam gurtinchadaniki taginaatundi krishi manam salapatam ledu.
1: We are not making an effort to know the principle of this I-ness.
0: Aneka mandi aneka vidhamulainatundi sadhanalu salputunnaru.
1: Many undergo spiritual paths, pursuits.
0: Ye sadhanalu chesinappatikini evar nimittamai chestunnavu?
1: we undertake various spiritual endeavors, what
0: అని ప్రశ్నించినప్పుడు దైవాన్వేషణకై చేస్తున్నాను.
1: When you ask this question, what for the spiritual path?
0: సర్వత్రా ఉన్నటువంటి దైవాన్ని అన్వేషణ చేయటం ఏమిటి?
1: When God is everywhere, why do you need to search for him?
0: ఇది కేవలం హాస్యాస్పదమైనటువంటి పదము.
1: It is ridiculous.
0: నీవే దైవమే ఉండగా ఇంకా అన్వేషణ ఎక్కడ?
1: When you are God, then why do you need to search?
0: తరం తాను ఎక్కడైనా కూడా వెతుక్కునేటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నారా?
1: Is there any fool who would search himself anywhere?
0: ఏ వ్యక్తినైనా అడిగి అయ్యా నేను ఎక్కడున్నానని ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
1: Is there any person who would ask like this, sir, where am I?
0: నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తే వీడికి బుద్ధి చెడిపోయింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి అంటారు.
1: If anyone asks this question, where am I, we say that he deserves a place in the asylum.
0: నేను అనేటువంటిది తన స్వరూపమే.
1: And hence this I is your very
0: దైవం అనేటువంటిది తన స్వరూపమే.
1: You are God.
0: బ్రహ్మం అనేటువంటిది తన స్వరూపమే.
1: You are Brahma.
0: కానీ అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to recognize this eternal truth.
0: దానిని మార్చాలి.
1: That has to be changed now.
0: మాను త్రిద్దవచ్చు మరివంపు లేకుండా.
1: You can
0: త్రిద్దవచ్చు రాయి తిన్నగాను.
1: You can correct and set right a bent tree. You can mold a boulder.
0: మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా.
1: కెన్ యూ సెట్ రైట్ ఎవర్ ద మైండ్ దట్ ఈస్ పర్వర్టెడ్?
0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: దిస్ ఈస్ ద ట్రూత్ ఎక్స్ప్రెస్.
0: మనసును తిద్దలేరు ఎవరు.
1: వన్ కెనాట్ సెట్ రైట్ ద మైండ్.
0: మానునైనా తిద్దవచ్చు.
1: యు కెన్
0: ముందునైనా తిద్దవచ్చు కానీ మనసును తిద్దలేరు.
1: యు కెన్ కరెక్ట్ the tree, set it right and mold the boulder.
0: అట్టి తిద్దలేనటువంటి ఒక మనసే మానవుని అనేక పెడమార్గములు పట్టిస్తూ ఉంటుంది.
1: The mind that cannot be corrected is the main cause for the distorted worship.
0: మానవుని యొక్క దుఃఖములకు సుఖములకు పుణ్యములకు పాపములకు భోగములకు రోగములకు అన్నిటికీ మనసే మూల కారణం.
1: Mind is the main cause for the happiness, for the misery, for the sin, for the merit, the pleasure and the pain.
0: కనుక అన్వేషణ అనేది ఏమిటి?
1: దెన్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సర్చ్ ఫర్ గాడ్?
0: ఆత్మను దర్శించటం.
1: ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ.
0: ఇది చాలా అర్థం లేనటువంటి పదములు.
1: దీస్ ఆర్ ఆల్ మీనింగ్లెస్ వర్డ్స్.
0: సాధనలు సలుపుతున్నారు.
1: వి అండర్ టేక్ స్పిరిచువల్ పాత్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు సలుపుతున్నారు?
1: హౌ మెనీ టైమ్స్?
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ సాధనలు దేనికోసం చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ దివోషన్?
0: ఇది ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: దే ఆర్ నాట్ మెంట్ ఫార్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: దివ్యత్వాన్ని పొందే నిమిత్తము కాదు.
1: నాట్ టు అటైన్ డివినిటీ.
0: ఇది కేవలము పిచ్చి మనసును సంతృప్తిపరిచే కోసమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు సాటిస్ఫై ద మ్యాడ్ మైండ్.
0: కనుక మనం ఈ సాధనలన్నీ దేనికోసం చేయాలంటే, చేయవలసి ఉంటే ఒకదాని కోసం చేయి.
1: ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ టు ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్, వీఆర్ టు ప్రొసీడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అనాత్మను మరచడానికే నీవు సాధన చేయి.
1: వీ హావ్ టు డూ స్పిరిచువల్ పాత్, స్పిరిచువల్ సాధన, టు ఫర్గెట్ విచ్ ఇస్ నాట్ ఆత్మ.
0: అనాత్మను మరచితివా, ఉన్నది ఆత్మనే.
1: ఇఫ్ యు ఫర్గెట్ వాట్ ఈస్ నాట్ ఆత్మ, నేచురలీ యుల్ బి రిమైండ్ ఆఫ్ ఆత్మ.
0: అనాత్మకుడును ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఆత్మ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ దాట్ విచ్.
0: అనాత్మకుడును ఒక విధమైనటువంటి భావమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద అనాత్మ విచ్ ఇస్ నాట్ ఆత్మ ఈజ్ ఆల్సో రిఫ్లెక్షన్.
0: ఇప్పుడు వెలుగుగా వెలుగుతుంటాయి బల్బ్స్.
1: You find the bulbs illuminating
0: there. Switch off chesthe cheekati aipothundi.
1: If you switch it off, you don't find light.
0: Ee cheekati ekkada nunchi vachindi?
1: The darkness, where do you get?
0: Light vesthani ekkadiki poyindi?
1: The moment you switch it on,
0: idi raledu poledu.
1: The darkness has not come, not
0: light yokka abhavame cheekati.
1: It is only the distortion or aberration of the light that comes in form of darkness.
0: Atma yokka abhavame anatma.
1: So the aberration of atma is anatma.
0: కనుక అనాత్మను కూడా మనం దూరం చేయనక్కర్లేదు.
1: You don't need to be far from this anatma.
0: కారణం,
1: the reason,
0: అనాత్మనే లేదు, లేనటువంటి దాన్ని దూరం చేయటం ఏమిటి?
1: In fact there's no dualism, you cannot be out of it.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రమల చేత కూడినటువంటివి.
1: That is all illusion only.
0: కనుక మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా మన భ్రమ యొక్క తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ దేర్ టు సాటిస్ఫై అవర్ మైండ్. అనేక మంది
0: ధ్యానం చేస్తుంటారు,
1: మెనీ మెడిటేట్,
0: భజన చేస్తుంటారు,
1: దే డు భజన్,
0: జపములు చేస్తుంటారు,
1: దే డు జప.
0: ఇవన్నీ కూడా కేవలము తన యొక్క మానసిక తృప్తి కోసమని.
1: దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: ధ్యానం దేనికోసం చేస్తున్నావు?
1: వై డు యూ మెడిటేట్?
0: ధ్యేయం ఏమిటి?
1: Well, what is the aim?
0: Dhyanam ante emiti?
1: What is meditation?
0: Chesevaadu evaru?
1: Who is the one
0: that does? Moodu thane ayinappudu dhyanam evari kosam cheyali?
1: The doer, the process and the aim are verily the same.
0: Ee yokka ekatvanni manam chakkaga gurtinchinappudu yeri cheyanakkarledu.
1: When we know the unity in Trinity, you don't need to do any.
0: Aithe aham brahmasmi cheppukochuna ani meeku sandeham raavachchu.
1: Then you may doubt, can we declare aham brahmasmi?
0: Nene devudu ani cheppavachuna?
1: Can you say I am God?
0: Ha cheppavachchu kaani devudu anetuvanti daniki munduga nenu anetuvanti undadi kada danni motta motta telusuko.
1: Yes, you can certainly say so, but you should know before you say God, you should know I first.
0: కనుకనే ఆ I తత్వం అనేటువంటిది దైవము.
1: The principle of I,
0: నేను దేవుడు అనేటువంటి రెండు పదములు లేవు.
1: There are no two words like this, I and God.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే, not two.
1: In fact, there is only one that exists, not two, only one.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వము లోపల ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు అనేక పనులను పట్టి దైవం యొక్క రూపనామమును తిద్దుకుంటున్నారు.
1: Those who are in this earthly sojourn, we have our own names and forms of the divine.
0: ఉన్నది ఒక్కటే,
1: only one that exists.
0: క్రియ యొక్క ప్రభావం చేతనే ఆ వస్తువును అనేక పేర్లుగా మనం పిలుస్తున్నాము.
1: బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ ఆస్పెక్ట్ వి గివ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక బ్రాహ్మణుడు ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ఎ బ్రాహ్మిన్.
0: అతను లోపల పూజ చేస్తున్నాడు.
1: హి ఇస్ ఆఫరింగ్ వర్షిప్ దేర్.
0: పూజలు చేసేంత వరకు అతను పూజారి బ్రాహ్మణ అంటాం.
1: ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ వర్షిప్ హి ఇస్ ఎ ప్రీస్ట్.
0: అతనే తిరిగి వంట రూములకు పోయి వంట చేస్తుంటే అతను వంట బ్రాహ్మణుడు అంటాము.
1: ఇఫ్ హి కుక్స్ దేర్ ఇన్ ద కిచెన్ ఇస్ ఎ బ్రాహ్మిన్ కుక్.
0: అదే పంచాంగం చెప్పేటువంటి సమయం లోపల పంచాంగం బ్రాహ్మణ అంటాం.
1: ఇఫ్ యు రిసైట్స్ ఆల్మనాక్ వి సే పంచాంగ బ్రాహ్మణ.
0: ఒక్కడే తన వృత్తిని బట్టి ఆ పేర్లు మనం ఉపయోగపెడుతున్నాం.
1: ద సేమ్ పర్సన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ వి కాల్ హిమ్ సో.
0: అదే విధంగానే దైవం ఏకమైనప్పటికీ అతనికి అనేక రూపనామాలను మనం కల్పించుకుంటున్నాము.
1: లైక్ వైజ్ గాడ్ ఈస్ వన్ బట్ వి అస్యూమ్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One Lord has many names.
0: ఈ నామములు రూపములు మన యొక్క కల్పనలే.
1: The names and forms are of our own creation.
0: దైవమునకు రూపము లేదు, నామము లేదు.
1: God has no specific name and form.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని శృతి బోధించింది.
1: Therefore the Vedic text declares the divinity as attributeless, formless, nameless, pure, unsullied and non-dual.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మనము గుర్తించుకోలేక అనేక గ్రంథాలు మనం చదువుతున్నాము.
1: We are not able to know the divinity in the true sense.
0: అనేక గురువుల దగ్గరికి వెళుతున్నాము.
1: We go to different centers.
0: అనేక బోధనలు వింటున్నాము.
1: We listen to talks.
0: కానీ ఇవన్నీ ఏమి గతి పడుతున్నాయి?
1: What happens ultimately?
0: కట్టగడిపడి దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమీ లేదు.
1: You don't get finally anything out of it.
0: నీకు నీవే సెర్చ్ చేసుకోవాలి.
1: You have to search within.
0: నీ మనస్సు యొక్క తత్వాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: యూ హ్యావ్ టు సబ్డ్యూ యువర్ మైండ్.
0: మనసు మహా దొంగ.
1: మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: ఆ దొంగను మనం ప్రక్కలో పెట్టుకుని ఈ సాధనలు అనేటువంటి విలువైన పదార్థములంతా మన దగ్గర ఉంటున్నప్పుడు ఇది ఎప్పుడైనా ప్రమాదమే.
1: When you have the mind, the big thief by your side, if you yet proceed in spiritual path,
0: మన సద్గుణములు అనేటువంటిది ఈ యొక్క ధనము.
1: The virtues are our wealth.
0: ఈ సద్గుణములు అనేటువంటి దానిని సరైన మార్గంలో పెట్టుకోవడానికే ఈ దొంగను మనం దూరం చేయాలి.
1: The virtues should be in the proper direction. We have to find out the thief properly.
0: కనుకని ఈ మనస్సు అనేటువంటి దొంగను మొట్టమొదట మనం పట్టాలి.
1: సో వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ మైండ్ ద థీఫ్.
0: ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: వి షుడ్ నాట్ గో బై ద వేస్ ఆఫ్ ద మైండ్.
0: దీని వల్లనే మానవుడు అనేక రకమైనటువంటి ఒక అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్.
0: కాన ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: దైవమునకు నేను అనేటువంటి పేరు తప్ప మరొకటి లేదు.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ దిస్ నేమ్ ఐ, నథింగ్ ఎల్స్.
0: దీనినే సంస్కృతం నందు అహం అహం అహం అన్నారు.
1: దిస్ ఇన్ సంస్కృత్ ఈస్ కాల్డ్ అహం.
0: అహం అనగా నేనే.
1: అహం మీన్స్ ఐ.
0: నేననగా దేహం కాదు.
1: I does not mean the body.
0: ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణకు మాస్టర్ అయినటువంటి వాడు నేను.
1: This I is the master of the body, the mind, intellect and inner senses.
0: కనుక అట్టి యజమానుడైనటువంటి వాడు నీవు.
1: You are the master.
0: అట్టి భగవంతుని యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
0: విశ్వమంతా వ్యాపించినటువంటి దైవత్వాన్ని ఏదో ఒక చిన్న మందిరంగా కట్టి ఆరాధనలు సల్పుతున్నాము.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు ఎ టెంపుల్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్.
0: కానీ ఇంత పెద్ద భగవంతునికి ఇంత చిన్న మందిరం కట్టి ఆరాధన చేయటము, ఇది మంచిదేనా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు వర్షిప్ దట్ మైటీ యూనివర్సల్ గాడ్ ఇన్ ఎ సింపుల్ వే?
0: అది కేవలము దైవానికి కొంత అపఖ్యాతిని గావించటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ పుట్టింగ్ గాడ్ టు డిస్రెప్యూట్.
0: ఇంత గొప్ప విశాలమైనటువంటి ఒక దైవత్వాన్ని ఒక చిన్న ఫోటో రూపుగా కట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నాము.
1: ద వాస్ట్ ఇన్ఫినిట్ డివినిటీ కెనాట్ బి లిమిటెడ్ టు ఎ ఫోటో ఫ్రేమ్.
0: ఇంత అఖండమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఇంత అల్పత్వాన్ని పెంచుకోవటము మన యొక్క పాపమే కదా.
1: ది ఆమ్నిషియన్స్ ఆఫ్ ది డివినిటీ కెనాట్ బి లిమిటెడ్ ఇన్ సచ్ ఎ వే విచ్ అమౌంట్స్.
0: నీకంత ఆశగా ఉంటుంటే ఒక ఫోటో పెట్టుకోవచ్చు చాలు.
1: ఇఫ్ యు రియల్లీ వాంట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ ఫోటో.
0: ఈ రకమైనటువంటి ఫోటోలంతా కూడా మనం పెట్టి దైవత్వానికి అపఖ్యాతిని మనం సాధించుతున్నాం.
1: హ్యావింగ్ మెనీ మెనీ ఫోటోస్ ఆల్ అరౌండ్ యు ఆర్ పుట్టింగ్ గాడ్ టు డిస్రెప్యూట్.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయంగునమర్చ అలవియగున.
1: The infinite mighty God who is spread all over this cosmos, is it possible to limit him in a temple?
0: Quote is
1: limited to a photo frame.
0: Inta akandamainatundi yokka divyatvaniki inta alpatvani pechukotamu mana yokka paapame kada.
1: The omniscience of the divinity cannot be limited in such a way which amounts
0: to something.

0: గలరు.
1: ఓ గాడ్, వెన్ యు ఆర్ దట్ ఎఫల్జెంట్ అండ్ బ్రిలియంట్ ఈక్వల్ టు ద లైట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్, కెన్ వి హోల్డ్ ఎ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు?
0: అగ్రహాదులకైన అందని వానికి తన రూపు గనుగొనెవరి తరము.
1: వెన్ బ్రహ్మ కెనాట్ కాంప్రిహెండ్ యువర్ నేమ్ అండ్ ఫార్మ్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్
0: సర్వభూతములందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగునా?
1: వెన్ యు ఆర్ ది ఇన్డ్వెల్లర్ ఇన్ ఆల్ ద క్రీచర్స్, కెన్ వీ నేమ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్
0: వే? బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోధ్యము నీకు పెట్టతగునా?
1: వెన్ ది హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ స్టమక్, కెన్ వీ ఫీడ్ యూ? కెన్ యూ సర్వ్?
0: జలములయందు సంచరించడి తనకు స్నానం భుజేయింప సాధ్యమగున?
1: వెన్ యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద వాటర్స్ ద మైటీ ఓషన్స్, కెన్ యూ గివ్ యూ, కెన్ వీ గివ్ యూ బాత్?
0: వసుద జరియుచున్నది కేవలము బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: In fact, we are bound by suffering because of this living.
0: మనం ఈ రూపనామాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
1: To eke out our daily living, we have our own
0: limits. మనం కోసమే ఈ రూపనామాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
1: Out of delusion, we give name and form.
0: ఇది సరైన సాధన కాదు.
1: It's not proper spiritual path.
0: దైవం సర్వత్రా ఉండినటువంటి ఒక నేనే.
1: God is everywhere in the form of God.
0: నీవు నేనే నేనే ఇది పెదవులతో మాత్రమే పలికినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you say a lip service by saying I.
0: హృదయపూర్వకంగా దైవత్వం అనేటువంటిది నేనే నేనే నేనే అని సాక్షిగా నీవు పలకాలి.
1: Whole heartedly you should say I as that eternal witness.
0: ఇది నిజమైనటువంటి బోధలు.
1: This is true teaching.
0: ఈనాడు ప్రపంచంలో ఉండినటువంటి ఒక అశాంతులంతా రూపమాపేటువంటిది ఈ నేను అనేటువంటి తత్వం ఒక్కటే.
1: This agitation spread all over the world can be brought down by this I.
0: ప్రేమించేవాని ఎందున్నది నేనే.
1: In fact, the one whom you love.
0: ద్వేషించేవాని ఎందున్నది నేనే.
1: The one whom you hate.
0: నీ ఎందున్నది నేనే.
1: The one within you.
0: ఎవరిని ఎవరు ద్వేషించగలరు, ఎవరిని ఎవరు ప్రేమించగలరు?
1: In all these we find same I. Who can love, who can hate anyone then?
0: కనుక అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఎవ్వరు కూడా నువ్వు ద్వేషించలేరు.
1: This principle of oneness, unity, none can hate.
0: మానవుని యందు ఏనాడు ద్వేషం ఉండదో ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క దుశ్చర్యలంతా కూడా నువ్వు పూనుకోరు.
1: In fact, when there is no hatred, there cannot be any wicked activity.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి?
1: Everywhere we find the fear. Everywhere you find accidents.
0: సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అశాంతికి మనం గురి అయిపోతున్నాం.
1: సిన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆల్ ది ఎలిమెంట్,
0: నీ యందు నా యందు అందరి యందు ఉండేటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: ఇన్ యూ అండ్ ఇన్ మీ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్,
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఓన్లీ వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అన్ని బల్బుల యందు ఉండేటువంటి కరెంటు ఒక్కటే.
1: ద సేమ్ కరెంట్ ఫ్లోస్ ఆల్ త్రూ ది బల్బ్స్.
0: ఆ కరెంట్ అక్కడ పోతే అన్ని బల్బులు కూడా చీకటి అయిపోతుంది.
1: ద మూమెంట్ కరెంట్ ఈస్ ఆఫ్ యు ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: అది నేను, అది బ్రహ్మతత్వము.
1: సో దిస్ బ్రహ్మతత్వ ఇస్ ఐ.
0: కనుక అట్టి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించడానికి ఈ ప్రపంచమునందు కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేయాలి.
1: To understand the divinity, we should make certain efforts.
0: Bedhamulu ekkada unnavi?
1: Where are the differences?
0: Dehamulu endu untunnavi?
1: They are there in the body.
0: Ee deha bedhamulu ekkada nunchi vastunnayi?
1: Where from you get the
0: manasu dwara vastunnayi?
1: Out of the mind.
0: Kattukokapulu bari evaru, bhatta evaru?
1: Before the wedding, who is the husband and who is the wife?
0: Kaani marriage jarigina tarvata ఈమె నా భార్య అనే అభిమానం అక్కడ ప్రింట్ అయిపోతుంటది.
1: ఆఫ్టర్ మ్యారేజ్ దేర్ కమ్స్ ది అటాచ్మెంట్, షీఈస్ మై వైఫ్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్ అండ్ హూ ఇస్ ద చైల్డ్.
0: పుట్టిన తర్వాత ఇతను నా బిడ్డ అంటున్నాము.
1: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ వి సే షూర్ ఇట్స్ మై చైల్డ్.
0: ఇవన్నీ మనం కల్పించుకున్నవే.
1: దీస్ ఆర్ ఆల్ ఆఫ్ అవర్ ఓన్ క్రియేషన్.
0: మనకు మనకు సంబంధ బాంధవ్యాన్ని ఎత్తింపు చేసుకున్నవే.
1: దిస్ ఓన్లీ రైజ్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్.
0: లేకపోతే ఎట్టి సంబంధము లేదు.
1: ఆర్ ఇస్ నో అటాచ్మెంట్.
0: అందరియందు ఉన్నటువంటి ఒక ఏకాత్మ సంబంధం ఒక్కటే.
1: దట్ వన్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ రిఫర్ టు యాస్ మెనీ బై స్కాలర్స్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుగా చెప్తూ పోయారు.
1: ఈచ్ వన్ సేస్ ఇన్ హిస్ ఓన్
0: టంబ్లర్ లో ఉన్నది నీరు ఒక్కటే.
1: వాటర్ ఇస్ సేమ్ ఇన్
0: తెలుగు. వారు నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: హిందీ వారు పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్
0: పానీ. వారు వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: తమిళ వారు తన్ని అంటున్నారు.
1: తమిలియన్స్ కాల్ ఇట్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: సంస్కృత పీపుల్.
0: ఈ పేరు ఎన్ని పెట్టినప్పటికీ నీరు మాత్రం మార్చలేదు కదా.
1: యు మే నేమ్ ఇట్ ఇన్ ఎనీవే, యూ కాంట్ చేంజ్ వాటర్.
0: అదే విధంగానే ఏ రూపనామం మనం పెట్టుకున్నప్పటికీ ఉన్న దైవత్వం ఒక్కటే.
1: యు మే హ్యావ్ ఎనీ నేమ్ అండ్ ఫామ్, బట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి దైవత్వానికి చావు లేదు, పుట్టుక లేదు.
1: That divinity has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతం.
1: గాడ్ ఈజ్

0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: నేదర్ హ్యాస్ ద బిగినింగ్ ఆర్ ది ఎండ్, హీస్ ఎటర్నల్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born, he cannot be killed, and he won't kill anyone.
0: Atmayaye yunnu natti.
1: He stands as this Atma.
0: Brahmaneni.
1: And I am that Brahma.
0: Kanukane, I am that Brahma.
1: This I is Brahma.
0: ఇది దీనికి దేహములకు చావు పుట్టుకులు ఉన్నవి కానీ తనకే మాత్రమూ చావు పుట్టుకలేదు.
1: ఇట్స్ ద బాడీ దట్ ఇస్ బాన్ అండ్ దట్ డైస్, నాట్ ఆత్మ.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ డివినిటీ.
0: అన్ని ఆత్మ స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ దెం బాడీమెంట్ ఆఫ్ ఆత్మ. కనుకనే
0: భగవద్గీత మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: సో గీతా సేస్ ఇస్ ఓన్లీ డివినిటీ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్యత్వమును మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ సచ్ ఎ డివినిటీ.
0: అర్థం చేసుకుంటే ఈ అనర్థాలకు అవకాశమే ఉంటుండదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: నేను అనేటువంటి దానికి తగినటువంటి అర్థాన్ని గుర్తించాలి.
1: షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని యొక్క వియోగం చేత పరితపించిపోతున్నారు.
1: దే వర్ పైనింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫీలింగ్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ కృష్ణుని పట్టాలి కట్టాలి అని ప్రయత్నం చేశారు.
1: హౌఎవర్ దే వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: ప్రతి దినము కూడా వారింటికి వస్తున్నాడు.
1: ఎవ్రీ డే హీ వాస్ విజిటింగ్.
0: పాలు పెరుగు త్రాగుతున్నాడు పోతున్నాడు.
1: హీ వాస్ డ్రింకింగ్
0: కానీ పట్టలేకపోతున్నారు.
1: బట్ హౌఎవర్ దే
0: ఇంట్లో ఉండి కూడా వారి కంటి కనిపించడం లేదు.
1: దే కుడ్ యెట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్ అరౌండ్.
0: అలాంటి పరిస్థితిలో కృష్ణుడు, నన్ను పట్టడానికి ఒక ఉపాయం మీకు నేర్పిస్తానన్నాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఐ వుడ్ సజెస్ట్ యు డివైస్ టు క్యాచ్ మీ.
0: ఒకనాడు పాలన్నీ క్రింద పోశాడు.
1: వన్ డే ది మిల్క్ స్పిల్.
0: పాదాలతో చక్కగా తడిపాడు పాలను.
1: అండ్ ఆల్ హిస్ ఫీట్ బికేమ్ వెట్.
0: గోపికను పట్టడానికి వచ్చిన సమయం లోపల కృష్ణుడు పరిగెత్తాడు.
1: యాజ్ గోపికస్ వర్ అబౌట్ టు క్యాచ్ హిమ్, కృష్ణ వాస్ రన్నింగ్ అవే.
0: పరిగెత్తినప్పుడు పాదముల యొక్క ప్రింట్ అంతా కూడా గుర్తుకు తెలిసిపోయింది.
1: ఆన్ ద పాత్ దే కుడ్ ఫైండ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మిల్క్.
0: ఆ గుర్తును చూసి కృష్ణుడు పట్టేశాడు.
1: దే కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మిల్క్.
0: కనుకనే ఆనాడు చెప్పాడు గోపికలు.
1: అండ్ దెన్ గోపికస్ సెడ్,
0: నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గలమా
1: కృష్ణ, కెన్ వీ నో యూ, కెన్ వీ క్యాచ్ యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
0: 84 lakh జీవముల.
1: In 84 lakhs
0: అనయమున నడబాయకుండువట.
1: యు ఆర్ ఆల్వేస్ వన్ విత్.
0: అనువ్రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదుబట. నిను గనుగొన్న గలమా.
1: You are present from microcosm to macrocosm, the smallest of small and the biggest of the big.
0: కేవలం మేము మానవ నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got this physical naked eye.
0: ఈ తోలు నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got these eyes.
0: మాలో జ్ఞాన నేత్రములు లేవు.
1: We don't have the eye.
0: ఈ తోలు నేత్రములు ఏనాడు నీవు మూసుకుందువో.
1: The moment you
0: జ్ఞాన నేత్రములు ఏనాడు నీవు వికసింపజేసుకుందువో.
1: The moment you open the eye of wisdom,
0: దైవత్వం మాకు అర్థమవుతుంది.
1: Then we will understand divinity.
0: ఈ అర్థమును గుర్తింపజేసే నిమిత్తమై అనేక మంది దేవాలయంకు వెళుతుంటారు.
1: To understand this, we go to temples.
0: దేవాలయంకు వెళ్ళే దేని కోసం?
1: Why do we go to a temple?
0: దేవుని దర్శించే కోసం వెళ్తున్నారు.
1: We go there to see God.
0: కానీ దేవుని ముందు పోతానే కళ్ళు మూసుకుంటున్నారు.
1: But in front of God, we close our eyes.
0: చూడటానికి పోయినటువంటి వాడు కళ్ళు ఎందుకు మూసుకోవాలి?
1: Having gone there to see, why do you close your eyes?
0: ఓ దేవుడా, ఈ కన్నులతో కాదు నిన్ను చూసేటువంటిది, నా హృదయ నేత్రంతో చూడాలని ఈ కన్నులు మూసుకొని హృదయంతో తాను స్మరిస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఓ గాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ యూ విత్ ది ఫిజికల్ ఐ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: ఇలాంటి పవిత్రమైన రహస్యములు దైవతత్వమునందు ఎన్నియో ఉంటున్నది.
1: దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్, సీక్రెట్ సీక్రెట్స్ బిహైండ్.
0: కానీ ఇవి ఏ పండితులు బోధించటం లేదు.
1: నో స్కాలర్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దిస్.
0: ఏ గ్రంథములు తనకు సరైనటువంటి అర్థములు బోధించటం లేదు.
1: నో బుక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్.
0: మానవుడు తనకు తాను అర్థం చేసుకోలేదు.
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈ అవ్యక్తం చేతనే దివ్యత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ దిస్ నాన్ అపారెంట్ ఇమ్మనెంట్ ప్రిన్సిపల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ.
0: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది, ఎవరికి వారే దేవుడు.
1: Everyone must know that everyone is divine.
0: ఈ వేదములు ప్రారంభమయ్యే సమయంలో పొందు కొన్ని వేల మంది మాత్రమే ఉంటున్నారు ప్రజలు.
1: In the earlier days, the population was limited, thousands.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపంగానే వారు భావించి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సుతో ఉండేటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: They described God as one with 1,000 heads, 1,000 hands and 1,000 feet.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: ఈ భావం మనలో అనుసరించినప్పుడు మనము దైవ తత్వములకే మనం ప్రయత్నిస్తాం, కానీ దుర్మార్గంలో మనం ప్రవేశించము.
1: When we have the divine thoughts, we'll be divine ultimately. We'll never be wicked and bad.
0: నేను చేసేటువంటి పని దైవం చేసే పనియా కాదా అనేటువంటి ప్రశ్నను తన వేసుకోవాలి.
1: We have to put a question to ourselves. Are our actions godly?
0: మరొక అపాయకరం చేసినటువంటి పనులు దైవం ఈ విధంగా చేస్తాడా అనేటువంటి క్వశ్చన్ కూడా మనలో వస్తుంది.
1: When you are in the wrong direction, you have to question this way. Will God permit this?
0: దైవం ఎప్పుడు ఎవరికి కూడా అపకారం చేయడు.
1: గాడ్ విల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: అయితే ఇన్ని రకమైనటువంటి యొక్క చేష్టలంతా జగత్తులో జరుగుతున్నావే, ఇవంతా ఎవరు చేస్తున్నారు?
1: దెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అరౌండ్?
0: ఎవరికి వారే చేసుకుంటున్నారు.
1: ఈచ్ వన్ డస్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దైవము సాక్షిభూతుడిగా ఉంటాడు.
1: గాడ్ ఈస్ ద విట్నెస్.
0: తాను హింసించడు, తాను ద్వేషించడు, ప్రేమించడు.
1: He will never hurt, he will never harm, nor love anyone.
0: ప్రేమించేది నీకు నీవే, హింసించేది నీకు నీవే.
1: You love your own self, you harm your own self.
0: కనుక భగవంతుని యొక్క శిక్షణ కానీ రక్షణ కానీ తమకు తాము చేసుకునేటువంటివి కానీ దైవం ఇచ్చేటువంటివి కాదు.
1: సో పనిష్మెంట్ ఆర్ ప్రొటెక్షన్ దే ఆర్ డన్ అన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ బై గాడ్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, born out of the mother's womb, no one comes with a necklace around.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no chain of pearls nor gold chain around the neck.
0: రత్నాల హారముల్ రంజిల్లగా లేదు పచ్చల పెళ్ళను పొతకలేదు.
1: There's no chain of diamonds nor the chain of precious stone.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: Yes, there is a chain round your neck.
0: Purva janmala karmalu pondubarachi.
1: Consequences of the past life, they are all brought together.
0: Manchi ainanu chedugaina trunchakunda.
1: Without breaking good or bad.
0: Brahma meekinchi pampenu baruvu mala.
1: God sends you down to earth with this
0: necklace. Karmalanniu chechina kanthamala.
1: It is a chain of consequences of the past actions and lives.
0: Aa kanthamala mana karmalu chechukunnatuntivi.
1: The chain is the result of your own action.
0: Daivam ichinevi kaadu.
1: Is not God's gift.
0: Daivam ichinatvanti okka ichinedi kaadu puchukunnadi kaadu.
1: The what God has given is neither given nor bestowed upon.
0: Daivam anante vere nattu kada ichukotam puchukotam jarugutundi.
1: When God is separate from you, you can say he is the giver.
0: Andari endu unnadi daivattu okkate.
1: Same God is in everyone.
0: Ilanti ekatma bhavanni manam preminchali, ఆశించాలి, సంచరించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ ఎఫినిటీ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, యూనిటీ అండ్ లవ్.
0: అయితే ఈ పిచ్చి మనసును అదుపులో పెట్టుకోవడం కోసమని కొన్ని సాధనలు చేస్తూ వచ్చాడు.
1: హౌఎవర్ వీ హ్యావ్ టు ఫాలో ద స్పిరిచువల్ పాత్ టు కంట్రోల్ ద బ్యాడ్ మైండ్.
0: కొంచెమైనా కూడా ఈ మనసు కొంచెం అదుపులో వస్తుందని విశ్వసించాడు.
1: బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్స్ వీ కెన్ కంట్రోల్ అవర్
0: దొంగ. ఎప్పుడు తన దొంగను తాను పట్టించడు.
1: నో థీఫ్ విల్ హెల్ప్ యూ టు క్యాచ్ అనదర్ థీఫ్.
0: Not another, himself.
1: Himself.
0: కనుక తనంతాను ఎప్పుడు కూడా దొంగ పట్టించడు.
1: సో నో థీఫ్ విల్ షో హింసెల్ఫ్ టు బి కాట్ బై అదర్.
0: మన మనసు ఒక పెద్ద దొంగ.
1: అవర్ మైండ్ ఇస్ అ బిగ్ థీఫ్.
0: దాన్ని ఎవరు పట్టిస్తారు?
1: హూ విల్ షో యూ?
0: పట్టించాలంటే మనసే పట్టించాలి.
1: సో ది సేమ్ మైండ్ షుడ్ హెల్ప్.
0: మనసు ఎప్పటికీ పట్టించదు.
1: మైండ్ విల్ నెవర్ హెల్ప్ యూ.
0: కనుకనే దైవత్వానికి దూరం చేస్తుంది.
1: సో ఇట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద లెసన్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: సర్వ సాధనలో కూడా నువ్వు అడ్డు తగిలేటువంటిది మనసే.
1: ఇట్స్ ఓన్లీ మైండ్ దట్ కమ్స్ యాజ్ అన్ అబ్స్టకల్ ఇన్ ఆల్ స్పిరిచువల్.
0: అన్నిటికీ సహాయం చేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఎవ్రీథింగ్.
0: కానీ దివ్యత్వానికి మాత్రం సహాయం చేయలేదు.
1: బట్ ఇట్ వోంట్ రెండర్ హెల్ప్ టు డివినిటీ.
0: ఈగలు దోమలు అన్నింటిపైన వాలుతాయి.
1: And the flies fall, mosquitoes fall on everyone.
0: అగ్నిపైన మాత్రం వాలదు.
1: But they don't fall on the fire.
0: అదే రీతిగానే ఈ మనసు అనేటువంటిది అన్నింటి యందు వాలుతుంటాది.
1: మైండ్ ఈజ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్.
0: ఒక్క దైవం దగ్గర మాత్రం అది దూరంగా ఉంటాడు.
1: బట్ ఇట్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: అట్టి దైవత్వానికి ఈ మనసును కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హాస్ గాట్ టు బి అండర్ చెక్ ఆర్ కంట్రోల్.
0: మనసు యొక్క ఇష్టానుసారంగా మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ కెనాట్ ఫాలో ద మైండ్ యాజ్ ఇట్ రన్స్ వేవర్డ్.
0: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
1: ద మ్యాన్ హూ గోస్ బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద వేస్ ఆఫ్ ద మైండ్.
0: పిచ్చివాణిగా రూపొందు.
1: టర్న్స్ ఇన్ టు ఎ మ్యాడ్ మ్యాన్.
0: మనసును అదుపులో ఉంచుకున్నవాడు,
1: ది వన్ హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్,
0: అతనే ధీరుడవును.
1: హీ విల్ బి వన్ ఆఫ్ వాలర్ అండ్ కరేజ్.
0: మనసును ఆధీనంలో ఉంచున్నటువంటి వాడే మహాధీరుడవుతాడు.
1: యు విల్ బి వన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్.
0: అతనే ధీరుడవుతాడు.
1: యు ఆర్ దర్ ట్రూ
0: వారియర్. అతనే గంభీరుడవుతాడు.
1: యు ఆర్ ఏ వారియర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాపంచిక చరిత్ర యందు రామాయణం చాలా ప్రధానమైన ప్రమాణము.
1: ఇన్ ది ఏన్షియంట్ హిస్టరీ రామాయణ ఇస్ ది చీఫ్ వన్.
0: రాముడి దగ్గర శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడైనటువంటి వాడు చాలా వినయంగా ఉంటున్నాడు.
1: ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ దేర్ ఇస్ వన్ ఆఫ్ హ్యూమిలిటీ, ఆఫ్ స్కాలర్షిప్, ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: రాముడు చూసినప్పుడు ధీరుడిగా రూపొందుతూ వచ్చాడు.
1: హీ సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: రావణుని దగ్గర పోతానే ధీరుడై నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హీ వాజ్ మైటీ.
0: దివ్యత్వం దగ్గర ధీరుడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ డివినిటీ ఈజ్ హంబల్.
0: క్రౌర్యం దగ్గర ధీరుడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వికెడ్ మ్యాన్ ఈజ్ కరేజియస్.
0: కనుకనే ఎటువంటి పరిస్థితి ఎందు మన మనసును ఎలాంటి పరిస్థితిగా ఉంచుకోవాలి?
1: ఇన్ వాట్ కండిషన్ షుడ్ వీ మెయింటైన్ అవర్ మైండ్?
0: మనకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ధీరత్వాన్ని వహించాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అగెన్స్ట్ ఆల్ దట్ ఫార్మ్స్ ఎస్ అన్ ఆబ్స్టకల్.
0: ఏది మనకు సహాయం పరుస్తుందో దాని దగ్గర ధీరుడై నిలిచిపోవాలి.
1: అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ దట్ ఆర్ రెడీ టు హెల్ప్ వీ షుడ్ బి హంబల్.
0: అది ఏ అహం తత్వము?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అహం.
0: ఈ అహం అనేటువంటిది నేనే.
1: అహం ఈజ్ ఐ.
0: అయితే ఈ ఆకారమునే నేనుగా భావించుకోవడం చేతనే ఇది అహంకారంగా మారిపోయింది.
1: సిన్స్ యు గో బై దిస్ ఫార్మ్ ఆఫ్ ద బాడీ ఇట్ హెస్ బికమ్ అహంకారం.
0: ఆకారమే తానుగా అవటం వల్ల అహంకారము. అహమే ఆకారం కనుక అహంకారం.
1: అహం ద ఐ ఐడెంటిఫైస్ విత్ ఆకార ద ఫార్మ్ టర్న్స్ ఇట్ అహంకార.
0: ఆకారం నేను కాదు కనుక అక్కడ అహం అని మాత్రమే వచ్చింది.
1: సిన్స్ ఐఎమ్ నాట్ ఆకార ద ఫార్మ్ యు ఆర్ అహం.
0: అహమే బ్రహ్మ కాని అహంకారం బ్రహ్మ కాదు.
1: అహం ఈస్ డివైన్ నాట్ అహంకార ఈగో.
0: కనుక నీ ఆకారమును మనం విస్మరించి
1: ఫర్గెట్ దిస్ ఫార్మ్.
0: దివ్యత్వాన్ని విశ్వసించి అహంకారంతో మనం జీవితమును గడపకుండా
1: అండ్ వీ షుడ్ నాట్ లీడ్ అవర్ లైఫ్ ది గో
0: అహంభావంతో జీవితాన్ని అంత్యం గావించాలి.
1: అండ్ వీ హావ్ టు ఎండ్ అవర్ లైఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ.
0: ప్రతి మానవుడు కూడాను నేను నేను నేను అంటున్నాడు.
1: సో ఎవ్రీ మ్యాన్ క్లెయిమ్స్ సే
0: ఎవరైనా నీవు ప్రశ్నించు నేను అంటాడు.
1: యు ఆస్క్ ఎనీవన్ హీ విల్ సే ఐ.
0: కాబట్టి సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అది నేను.
1: దేర్ఫోర్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ దిస్ ఐనెస్.
0: కనుక అట్టి నేను అనేటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: దైవము చాలా బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు.
1: గాడ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్
0: సర్వ జీవుని యందు ఉండినటువంటి వాడు.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: సర్వత కాలముని యందు ఉండినటువంటి వాడు.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి రూపం.
1: సో గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: దైవ రూపాన్ని మనం చాలా సంకుచితంగా మనం ఆరాధన చేస్తున్నాము.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ వర్షిప్డ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: అది ఏ మన యొక్క అశాంతికి మూల కారణము.
1: దట్ ఈస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్.
0: సర్వత్రా సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని ఒక చిన్న ఫోటోలో పెట్టి పూజించుకోవటం ఇది కేవలం అల్పత్వం కాదా?
1: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ టు లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్.
0: ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి జీవితానికి ఒక ఆధారంగా తీసుకున్నామంతే.
1: Just take it as a sign in this worldly life.
0: Idanta pravrutti lakshanale.
1: This is all outward trend.
0: Ee pravrutti lakshanamu enaadu manam viru chestamo appude manalo nivrutti prarambham avutundi.
1: The moment you end this external outlook you will grow inward.
0: కనుక ఈ ప్రవృత్తి లక్షణాలు క్రమక్రమేణా మనం మారిపోవాలి.
1: దట్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: ఏ పనైనా చేయి, నీ ఉద్యోగం చేయి, చదువుకో, ఇంకే వ్యాపారం చేయి, అన్ని చేసుకో, తప్పు లేదు.
1: యు డూ ఏ జాబ్ ఆర్ యూ స్టడీ ఆర్ డూ బిజినెస్ డజన్ మ్యాటర్.
0: అయితే అన్ని కర్మలు దైవ కర్మలుగానే భావించు.
1: బట్ కన్సిడర్ ఆల్ యాక్టివిటీస్ డివైన్.
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థం అని వదిలిపెట్టు.
1: లెట్ ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఏ కర్మలు నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ యాక్టివిటీ.
0: ఏ పనులు నీ విడవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డ్రాప్ ఎనీ యాక్షన్.
0: అన్ని పనులు కూడా భగవత్ ప్రీత్యార్థమైన పనులే అని విశ్వసించు.
1: హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ద డూయర్?
0: నేనే చేస్తున్నాను.
1: ఐఎమ్ డూయింగ్.
0: నేనెవరు?
1: హూ యామ్ ఐ?
0: నేనే బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేసుకుని నేను నేనే అని అనుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఐ.
0: నేను రామయ్య, నేను కృష్ణయ్య, నేను ముత్తయ్య అని అనిపి దేహం యొక్క పేరును నీవు ఉచ్చరించకూడదు.
1: యూ కెనాట్ హ్యావ్ ద నేమ్స్ లైక్ టామ్ డిక్ అండ్ హ్యారీ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
0: దేహం పెట్టిన పేర్లే కానీ నీకు పెట్టిన పేరు కాదు.
1: దట్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ.
0: కనుక ఉపాధి యొక్క భేదములే మానవుని యొక్క దివ్యత్వానికి అత్యంత దూరమైపోతుండాలి.
1: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద బాడీ అండ్ ద వెస్చర్ వీ పుట్ ఆన్.
0: ఈ ఉపాధి యొక్క భేదములను మనం నిర్మూలన చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ దీస్ డిఫరెన్సెస్.
0: అనగా ఉపాధిని పెంచుకో, ఉపాధిని కాపాడుకో.
1: యు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ.
0: కానీ ఉపాధిపై నీవు ఆధారపడకూడదు.
1: బట్ డోంట్ గో బై దిస్ బాడీ ఎనీవే.
0: నీవేం పాస్ చేశావు?
1: వాట్ దట్ యువర్ పాస్?
0: నేను ఎంబీఏ పాస్ చేశానంటాడు.
1: యు సే ఐ పాస్డ్
0: ఎంబీఏ. ఎంబీఏ పాస్ చేసినది ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ పాస్డ్ ఎంబీఏ?
0: దేహమును సంబంధించినటువంటి పేరే.
1: ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద బాడీ.
0: భగవంతుడికి ఎంబీఏ లేదు, బీఏ లేదు.
1: గాడ్ ఈజ్ నైదర్ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ నార్ బీఏ డిగ్రీ హోల్డర్.
0: మనకు ఏ డిగ్రీలు కూడా లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిగ్రీ.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్.
0: అదే నిర్గుణం.
1: దట్ ఇస్ ఎట్
0: అదే నిర్మలం.
1: దట్ ప్యూర్.
0: అదే అద్వైతం.
1: దట్ నాన్ డ్యువల్.
0: అందువల్లనే భగవంతుడు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటాడు.
1: దేర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: నేను వస్తుంటే కొంతమంది హ్యాపీ బర్త్డే అన్నారు.
1: As Bhagavan started giving darshan this morning,
0: happy cheppu.
1: You tell others who are not happy, be happy, happy birthday.
0: Nenu eppudu happy gaane unnanu.
1: Bhagavan is always happy.
0: Naaku nee happy akkarledu.
1: You don't need to say specially say be happy.
0: Kanukane bhagavantudu nityanandamu.
1: God is eternal bliss.
0: Nityanandam.
1: Eternal bliss.
0: పరమ సుఖదం.
1: సుప్రీం బ్లెస్.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ ఆల్ పర్ఫార్మ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ జ్యువల్.
0: గగన సదృశం.
1: ఎథీరియల్.
0: మేఘవర్ణం శుభాంగం.
1: వన్ బ్లూ కాంప్లెక్షన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆస్పెక్ట్.
0: మేఘములు నల్లగా పట్టి ఉంటాయి.
1: యు ఫైండ్ ఇట్ క్లౌడ్.
0: కానీ నల్లటి మేఘముల మధ్య తెల్లని మించు మెరుస్తుంటది.
1: బట్ యు ఫైండ్ ద వైట్ లైట్నింగ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్.
0: మేఘములు మింటిపై చేరి మిసురుచుండా.
1: As we find the dark clouds all around.
0: వాటి దాపున విద్యుత్తు వరులనట్టు.
1: Behind them you find the electric current.
0: మనసునందున విద్యుత్తు మారవలను.
1: The education should bring in a transformation within you.
0: నీ దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఆ యొక్క డార్క్ తో చేరినటువంటి యొక్క మనసు లోపల మెరుస్తూ రావాలి.
1: అండ్ ద డివినిటీ ఇస్ కైండ్ ఆఫ్ ఎ లైట్నింగ్ ప్రెసెంట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కంపేరబుల్ టు ద మైండ్.
0: మనసు కూడా మనకు కనిపించదు.
1: దెన్ యు డోంట్ సీ ద మైండ్ ఐదా.
0: నీవు మనసు మార్చిన తర్వాత ఇంకెవరిని వెతకాలి?
1: వెన్ యూ ఫర్గెట్
0: ఎవరిని పూజించాలి? ఎవరిని అన్వేషించాలి?
1: హూమ్ షుడ్ యూ వర్షిప్?
0: ఉన్నది ఒక్కటే, దానినే నువ్వు చూస్తున్నావు.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ దట్ యూ విజువలైజ్.
0: కనుక రామ కృష్ణ గోవింద నారాయణ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లే.
1: రామకృష్ణ గోవింద ఆర్ ద నేమ్స్ గివెన్.
0: ఇవన్నీ కూడా మన ప్రీతి అర్థమైన మనం పెట్టుకున్నాం.
1: దే వి నేమ్ అకార్డింగ్ టు అవర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: నామములు ప్రధానం కాదు.
1: నేమ్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: రూపములు ఆ శాశ్వతం కాదు.
1: ద ఫామ్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: కానీ శాశ్వతమైనటువంటి ఒక రూపనామములు అది సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
0: సత్యం ఏకం.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఏకం సత్యం.
1: ద ట్రూత్ ఈజ్ వన్.
0: ఈనాడు ప్రపంచం లోపల ఏది భగవత్ స్వరూపం అనగా ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పొచ్చు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ డివైన్, యూ కెన్ సే ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఆ సత్యం మార్పు లేనిటువంటిది.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: అలాంటి మార్పు లేనిటువంటి సత్యాన్ని మనము ప్రేమతత్వంతో నేను నేను అనేటువంటి యొక్క మార్పు లేని తత్వంలో మనం మార్చుకోవాలి.
1: చేంజ్లెస్ ట్రూత్ కెన్ బి అండర్స్టూడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఐనెస్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క సమస్యలన్నిటికీ కూడాను అశాంతికి మూల కారణము మన యొక్క మనసే.
1: అవర్ మైండ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ అజిటేషన్ డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమను మనమే పెంచుకుంటున్నాము, ద్వేషాన్ని మనమే పెంచుకుంటున్నాము.
1: వీ డెవలప్ అటాచ్మెంట్ ఆన్ వన్ సైడ్ అండ్ హేట్రెడ్ ఆన్ ద అదర్.
0: నీ యొక్క మనసు యొక్క ప్రభావంలో ఈ రెండు కూడాను.
1: దే ఆర్ ఆల్ మియర్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: ప్రేమ ఎక్కడి నుంచినో వచ్చి పెరగటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీవే.
0: ద్వేషం ఎక్కడి నుంచినో వచ్చి తరగటం లేదు.
1: అండ్ ఈస్ నాట్ డిమినిషింగ్ ఎనీవే.
0: కనుక ప్రేమ ద్వేషం రెండింటి యొక్క తత్వము నీ మనసు యొక్క భావములే.
1: ద లవ్ అండ్ హేట్రెడ్ ఆర్ ద ఫీలింగ్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద మైండ్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క శమలకు వచ్చి అనేక సాధనలు చల్లుతున్నారు.
1: You put yourself enough of strain and follow
0: spiritual path. సాధ్యమైనంత వరకు కూడాను నేను అనేటువంటి ఒక తత్వము ఆత్మకు సంబంధించినటువంటిది అర్థం చేసుకోండి.
1: To the extent possible, understand this I is nothing but the synonym of ఆత్మ.
0: దానినే ఆత్మగా మీరు విశ్వసించినప్పుడు ఎట్టి బాధలు కూడా మీకు ఉండవు.
1: When you have the feeling, conviction that is ఆత్మ, you never
0: suffer. ఒకవేళ ఆ బాధలు వచ్చినప్పటికీ,
1: in spite of suffering anyway,
0: పర్వతంలోనే వచ్చినప్పటికీ మనసు వలె మాయమైపోతాయి.
1: ఇట్ మే బి ప్రాబ్లమ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్ బట్ దే విల్ పాస్ ఆఫ్.
0: కదిలిపోయే మేఘములే ఇవన్నీ.
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇటువంటి కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు మనం అడ్డు తిరగాలి?
1: వై షుడ్ వి ఫీల్ సో సారీ ఫర్ ది పాసింగ్ క్లౌడ్.
0: సూర్యుని యొక్క వేడి చేతనే మేఘములు ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్ యు ఫైండ్ ద వే.
0: ఆ ఆవిర్భవించినటువంటి మేఘములే తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వేపర్ దట్ ఫార్మ్స్ ఇన్ ది క్లౌడ్ దట్ హైడ్స్ ద వెరీ సన్.
0: అయితే ఆ మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది క్లౌడ్?
0: సూర్యుని నుంచినే వచ్చాయి.
1: ది క్లౌడ్స్ ఆర్ ది రిజర్వ్ ఫర్ ది సన్.
0: సూర్యుని కప్పివేస్తున్నాయి
1: అండ్ ది కవర్ సన్.
0: కనుకనే వేదమునందు చెప్పారు, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత.
1: మైండ్ ఇస్ ది మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది మైండ్.
0: మనస్సు ఒక చంద్రుడు.
1: మైండ్ ఇస్ ద మూన్.
0: బుద్ధి ఒక సూర్యుడు.
1: ఇంటలెక్ట్ ఇస్ ద సన్.
0: సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడిని మనం ఏమాత్రం ఆశించము.
1: సో లాంగ్ దేర్ ఇస్ సన్ యూ కెనాట్ సీ ద మూన్.
0: సూర్యుడు లేనప్పుడే చంద్రుడిని మనం విశ్వసిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ నో సన్ లైట్ దెన్ యూ గో బై మూన్.
0: అదే రీతిగానే నిజమైన ఆత్మజ్ఞానం ఉండినంత వరకు ఈ మనస్సు యొక్క భ్రాంతికి మనం ఏమాత్రం వశం కాము.
1: ద మూమెంట్ యూ హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యూ విల్ నాట్ బి క్యారీడ్ అవే బై ది ఇల్యూజన్.
0: ఆ చంద్రుడు కూడా స్వయప్రకాశకుడు కాదు.
1: And moon is not self-brilliant.
0: సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుని పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ ద మూన్ షైన్.
0: కాబట్టి బుద్ధి యొక్క మనసు యొక్క తత్వం కూడాను ఈ సూర్యుని యొక్క ప్రభావమే.
1: సో ద నేచర్ ద మైండ్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటలెక్ట్.
0: కనుక ప్రభావం అందించేటువంటి సూర్యుని మనం ఆశ్రయిస్తాం.
1: సో వీ షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ది ఇంటలెక్ట్.
0: ఆత్మలో సూర్యుడు, మనసే ఇక్కడ చంద్రుడు.
1: అండ్ మైండ్ ఇస్ ద మూన్.
0: ఆత్మను మరిచినప్పుడే మనం మనసు పైన ఆధారపడిపోతున్నాం.
1: వెన్ యూ ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: జీవితం మనసుతోనే జీవిస్తున్నామంటే ఏమి? మనం ఆత్మను మర్చిపోతున్నాము.
1: టుడే వీ క్యారీ ఆల్ అవర్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద మైండ్. ఇట్ మీన్స్ ఆత్మ ఇస్ ఫర్గెటెన్.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్.
0: ఆత్మగా భావిస్తున్నాము, కానీ ఆత్మను భావిస్తే ఈ మనసు పైన మన ప్రభావం పోదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో థింక్ ఆఫ్ ద ఆత్మ యూ విల్ నాట్ బి క్యారీడ్ అవే బై ద బాడీ.
0: కనుక సూర్యుడేగిన వెలుగుతుంటే మన చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు?
1: వెన్ దేర్ సన్ బ్రిలియంట్ లైట్ యూ డోంట్ సీ.
0: ఒకవేళ ప్రకాశించినప్పటికీ మనకేమాత్రము దాని యొక్క ప్రకాశం అవసరం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ద లైట్ దేర్ యూ డోంట్ బాదర్.
0: ప్రకాశం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి.
1: ది సన్ లైట్ ఈస్ సో బ్రిలియంట్.
0: అదే రీతిగా మన హృదయం యొక్క తత్వము, మన ఆత్మ యొక్క తత్వము దివ్యమైన తేజస్సుగా రూపొందుతున్నాయి.
1: ఆత్మిక్ ప్రిన్సిపల్ సైన్స్ బ్రిలియంట్. సరెండర్ టు దాట్.
0: అంతేకాని మనసు యొక్క ప్రభావాలకు మనం ఏమాత్రం గురి కాకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్.
0: కనుక నేను అనేటువంటి తత్వమే మన ఆత్మతత్వంగా విశ్వసించాలి.
1: సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ ఆత్మ.
0: ప్రతి ప్రదేశమునందును, ప్రతి వ్యక్తి ఎందును, ప్రతి పనులు ఎందు కూడాను, ప్రతి చర్యలు ఎందు కూడాను ఉన్నది నేనే.
1: Therefore, everywhere, in every person, in every activity, this I is present.
0: కనుక ఈ ఐ తత్వాన్ని మాత్రం మనం చక్కగా విశ్వసించి
1: దీన్ని
0: ఆచరణలో పెట్టినప్పుడు ప్రక్రమక్రమేణా కూడాను నీ తత్వం నీకు ఏమాత్రం కూడాను జ్ఞాప్తిలో ఉండవు.
1: When we know fully well, practice, then you don't think of other things.
0: కనుక మనల్ని మనం మర్చిపోయినప్పుడు దేహం మనం మర్చాలి, మనస్సును మర్చాలి. ఈ రెండింటిని మర్చినప్పుడే మన తత్వం మనకు అర్థమవుతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ ది బాడీ ఫీలింగ్. యూ హ్యావ్ గాట్ టు గెట్ రీడ్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
0: అయితే స్వామి, మేము సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, సంసారమ జీవితాన్ని గడుపుతున్నాము, మా భార్యా బిడ్డల యొక్క బాధ్యత వహిస్తున్నాము, వీరిని అందరినీ ఏ విధంగా మేము పోషించాలి?
1: Then you may say, Swami, I'm an ordinary householder taking care of my wife and children.
0: నేను నిన్ను వదలమని చెప్పలేదే.
1: Bhagavan never said you should give up your action.
0: ఏ పని చేసినా దైవ కార్యంగా విశ్వసించు.
1: Do anything, take it as divine.
0: అంతేకాని వదలమని చెప్పటం లేదు.
1: You don't need to give up.
0: నీ కర్తవ్యాన్ని విస్మరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఏ విధమైనటువంటి దీంతో కూడా నీవు తొందర లేకుండా జీవించగలవు.
1: యూ డోంట్ నీడ్ టు బి హరీడ్ నార్ వరీడ్.
0: ఆత్మతత్వాన్ని నీ హృదయం నందించుకున్నప్పుడు అన్ని సులభమైన మార్గంలో జయప్రదమవుతాయి.
1: వెన్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ వితిన్ యూ, ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ.
0: ఈనాడు అన్ని దేశములు ఎందుకు అశాంతి ప్రబలమైపోయింది?
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ ఫైండ్ రెస్ట్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆత్మతత్వాన్ని విస్మరించాడు.
1: దే హావ్ ఫర్గాటన్ ద
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినారు.
1: దే హావ్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రపంచ విశ్వాసాన్ని పెంచుకున్నారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచాన్ని చూస్తున్నాము.
1: దే సీ ద వరల్డ్.
0: కానీ ప్రపంచమే దైవత్వంగా మనం విశ్వసించడం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ఫీలింగ్ దట్ ద వరల్డ్ ఇస్ డివైన్.
0: నపిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అనింది. అయ్యా, నీవు చూస్తున్నదంతా దేవుడి దైవ స్వరూపాన్ని.
1: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్ ఓన్లీ.
0: నీ కంటి కనిపించేటువంటి దృశ్యమంతా దైవ స్వరూపమే.
1: ఆల్ ద సీన్స్ దట్ యు సీ ఇస్ డివైన్.
0: ఆ దృశ్యమే లేకపోతే నీ దృష్టి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: వితౌట్ ది సీన్ ద సీయర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు సీ?
0: ద్రష్ట నీవు, అది దృశ్యము.
1: యు ఆర్ ద సీయర్ దట్ ఇస్ ద
0: దృశ్యము. ద్రష్ట రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద సీన్ అండ్ ద సీయర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: రెండింటిని ఏకం చేయండి.
1: యు హావ్ టు యూనిఫై.
0: అప్పుడే ఈ మాధుర్యం నీకు ప్రారంభమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్
0: నీ చేతిలో చక్కెర పట్టుకున్నావు.
1: యు గాట్ ద షుగర్ ఆన్
0: నీ చేతిలో నీరు పట్టుకున్నావు.
1: ద అదర్ హ్యాండ్ వాటర్.
0: ఇది నీరు, నీరే చక్కెర, చక్కెరే.
1: వాటర్ అండ్ షుగర్
0: ఈ రెండింటినీ కూడా చేర్చేసేయండి. ఇది నీరు కాదు, చక్కెర కాదు, సిరప్ అయిపోతుంది, పానకం అయిపోతుంది.
1: వెన్ యూ మిక్స్ ది బోత్ ద షుగర్ అండ్ వాటర్ ఇట్ ఈస్ నైదర్ షుగర్ నర్ వాటర్ బట్ ఇట్ ఈస్ సిరప్.
0: కనుకనే నీవు ప్రకృతి పైన నీ ఉంటున్నట్టునే ప్రకృతిగా నీ వేరు చేస్తున్నావు.
1: బికాజ్ యూ కన్సిడర్ వరల్డ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: పూజ రూపంలో పోయినప్పుడు మాత్రమే భగవద్భావం నీలో ప్రవేశిస్తున్నాయి.
1: బట్ నియర్ ద ఆల్టర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యూ హ్యావ్ డివైన్ థాట్.
0: కాదు కాదు, సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి ఎక్కడ చూసినా కూడా నీ దయం మందిరమే.
1: The whole world is a temple of God.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: Nee body ekkada pothe akkada devam vastune untunnadu.
1: Wherever your body moves,
0: nee body is a moving temple.
1: Your body is a moving temple.
0: Kaduki ee bhavanni vattam chestunnappudu inki neeku bhagavantudu ekkada pratyekanga unnadu.
1: When you have got this feeling, how do you consider God?
0: Nee ventane jantane intane kantane untundi anni vidhala kaapaadutunnadu.
1: He is with you, above you, below you, in you, after you, all over.
0: Atti devatvanni manamu vismarincharadu.
1: You should never forget God.
0: తల్లి అయినా కూడా కొన్ని పర్యాయములు బిడ్డను మరుస్తుంది, కానీ దైవం మర్చడు.
1: ద ఫిజికల్ మదర్ మే ఫర్గెట్ యు అట్ టైమ్స్ బట్ నాట్ గాడ్.
0: దైవం అన్నిటికంటే కూడా సన్నిహితుడు.
1: గాడ్ ఈస్ సో నియర్ మోర్ దాన్ ఎనీవన్.
0: తల్లి అయినా కూడా కుమారుని కొంచెం దూరంగా ఉండవచ్చును.
1: ఈవెన్ ఫిజికల్ మదర్ మే బి లిటిల్ అవే ఫ్రమ్ ద చైల్డ్.
0: కానీ ఆత్మతత్వం తనను దూరం చేయడానికి వీలు కాదు.
1: బట్ ఇట్ ఇంపాసిబుల్ టు బి అవే ఫ్రమ్ ఆత్మ.
0: అన్నింటికంటే కూడా సమీపమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ దట్ ఇస్ ద నియరెస్ట్ టు ఎవ్రీబడీ.
0: అట్టి ఆత్మతత్వాన్ని ఈనాడు మనం విస్మరించినప్పుడు ఇంకా దేనిని మనం విశ్వసిస్తాము?
1: వెన్ వి ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ ఇన్?
0: ఈనాటి మానవుని యొక్క సాధనలన్నీ కూడాను మీరు వేరుగా భావించకూడదు. సాధనలన్నీ కూడా బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి సాధనలుగా జరిగిపోతున్నాయి.
1: డోంట్ మిస్టేక్ మీ. ఆల్ స్పిరిచువల్ పాత్స్ టుడే దే ఆర్ ఎక్స్టర్నల్, ఫిజికల్, వరల్డ్లీ.
0: ఎంత వరకు నువ్వు ప్రాకృతమైనటువంటి బాధ్యతను క్రమక్రమేణ తగ్గించుకుంటామో అంత శాంతిని మనం పొందగలగం.
1: యాజ్ యు రిడ్యూస్ యువర్ డిజైర్, రిడ్యూస్ యువర్ బర్డెన్,
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: యుల్ బి మోర్ హ్యాపీ. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ రిడ్యూస్ యువర్ బర్డెన్స్.
0: అయితే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: హౌఎవర్ డూ యువర్ డ్యూటీ.
0: ప్రశాంతి నిలయం కూడా చేరుతున్నారు చాలా మంది.
1: There are many here in Prashanthi Nilaya.
0: Prashanthi Nilaya ku vastunnare kaani
1: they come here anyway.
0: Ee prashanthi nanu anubhavistunnara?
1: But are you enjoying that peace?
0: Ledu.
1: No.
0: Ledu.
1: No.
0: అందరితోనూ మాట్లాడటము.
1: యు గో ఆన్ కన్వర్సింగ్
0: వారింటికి, వీరింటికి, వీరింటికి, వారింటికి పోవటము.
1: యు గో ఆన్ విజిటింగ్ రెసిడెన్సెస్.
0: ఇల్లు తిరగడానికి మీరేం ర్యాట్ క్యాట్?
1: ఆర్ యూ ద క్యాట్ ఆర్ ద ర్యాట్ టు విజిట్ ఎవ్రీబడీస్ హౌస్?
0: నువ్వు ఎవరింటి కోసం వచ్చావు?
1: For whose sake?
0: ఎవరి కోసం వచ్చావు?
1: Why are you here?
0: ఎందుకు నీవు ఇంటిలో తిరగటం?
1: Why should you visit everybody?
0: ఎందుకుతో మాట్లాడతావు?
1: Why do you talk to anyone?
0: చిక్కినటువంటి చక్కని అవకాశాన్ని ప్రశాంతంగా కాలం గడుపుకోవాలి.
1: Preserve, sustain, uphold, protect.
0: ఈనాడు దీన్నంతా కూడా మీరు ప్రోగు చేసుకోండి.
1: You gather all these opportunities.
0: తిరిగి నీ స్వస్థానం పోయిన తర్వాత దాన్ని అనుభవించండి.
1: The moment you return, enjoy this place.
0: ఒక పశువైన కూడా ఈ యొక్క పవిత్రమైన కర్మలు ఆచరిస్తున్నాయి.
1: Even the cow would resort to this sacred activity.
0: ఎక్కడైనా పచ్చని గడ్డి చూసినప్పుడు పశువులంతా అక్కడ పరిగెత్తిపోతాయి.
1: The cow will run after the green grass.
0: కాలుని ఉన్నారా లేదా, ఫెన్స్ కట్టారా లేదా, ఏ మాత్రము చూడవు.
1: The cow is not bothered the watchman or the fence around the green grass.
0: పచ్చగడ్డి చూసిన తక్షణమే గబగబ తినేసేస్తుంది.
1: The moment it sees the green grass, it starts partaking.
0: తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకకు తీసుకుని చక్కగా నమిలి జీర్ణం గావించుకుని మింగుతుంది.
1: As it returns, it mastigates, brings back, eats, chews.
0: ఆ చిక్కిన అవకాశాన్ని దాన్ని వ్యర్థం చేసుకోదు.
1: ఇట్ డజంట్ లూజ్ ది గుడ్ ఆపర్చునిటీ.
0: ఈనాటి మానవుడు అంత కాదు.
1: మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్.
0: చిక్కిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: హీ వేస్ట్ ది గివెన్ ఆపర్చునిటీ.
0: ప్రశాంతిని మనం అభివృద్ధి గావించుకోవాలో దానికి బదులు అందరితోనా మాట్లాడటం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ పీస్ హీ టాక్స్ టు ఎవ్రీబడీ.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావడం చేతనే మెడిటేషన్ లోపల మనసు అనేటువంటి ఒక క్షణమైన నిలిచడం లేదు.
1: యాజ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ మెడిటేషన్.
0: ఎవరికి ఎవరి సంబంధము?
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్?
0: ఎవరి సంబంధం కోసం వచ్చావు?
1: ఫర్ హూ సేక్?
0: ఆ సంబంధాన్ని గట్టిగా పెట్టుకో.
1: ప్రిజర్వ్, స్ట్రెంగ్థెన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: నీవు మార్కెట్ కి వస్తామని వెళ్ళావు మామిడి పండు కొనాలని.
1: అండ్ యూ గో టు ద మార్కెట్ టు బై మ్యాంగోస్.
0: కానీ అన్ని మామిడి పండ్లు నీకు కొనడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు బై దెమ్ ఆల్?
0: నీ జోబిలో ఎంత ధనం ఉందో దానికి వెలైనటువంటి మామిడి పండ్లు మాత్రమే నీవు కొంటావు.
1: యూ కెన్ బై ద మ్యాంగోస్ ప్రపోర్షనేట్ టు ద మనీ దట్ యూ క్యారీ విత్ యూ.
0: జోబిలో 2 రూపాయలు పెట్టుకుని 4 రూపాయలు మామిడి పండు అని చెప్తే నీవు దాన్ని కొనగలవా?
1: Having 2 rupees, just that salt, you can't buy 4 rupees worth of mangoes. You can only buy to that extent.
0: అదే రీతిగానే నీ కెపాసిటీ, నీ యొక్క దివ్యత్వము ఎంతవరకు ఉందో అంతవరకు నీవు ప్రవేశించు.
1: సో యూ కెన్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ పొటెన్షియల్ కెపాసిటీ.
0: అనవసరంగా అన్ని తెలిసినటువంటి వారి వలె మాట్లాడుకుంటారు చాలా మంది.
1: మెనీ పీపుల్ స్పీక్ యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్.
0: ఇంకా వారికంటే ఒక జ్ఞానం లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్
0: అండర్స్టాండింగ్. ఇప్పుడు నువ్వు కేవలం గ్రంథ పరిచయాలి.
1: దట్స్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఒక గ్రంథం లోపల
1: ఇన్ ఎ బుక్
0: చదువుతూ ఉంటే
1: యాజ్ యూ రీడ్
0: ప్రహ్లాద చరిత్రయందు
1: ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: గులాబ్ జాము బర్ఫీ పాల్కోవ్ మిఠాయి అని రాశారు.
1: మెనీ నేమ్స్ ఆఫ్ ది స్వీట్స్ బర్ఫీ గులాబ్ జామ్ పాల్కోవ్ ఆర్ మెన్షన్.
0: కానీ అవి చదివినంత మాత్రం దాని రుచులు నీకేమైనా అర్థమవుతుందా?
1: కెన్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ ఆఫ్
0: అదేమైనా నీకు అనుభూతికి వస్తున్నాయా?
1: కెన్ యూ ఎక్స్పీరియన్స్?
0: లేదు. ఒక గులాబ్ జామ్ చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుని తిను, అప్పుడు దానికి చాలా మాధుర్యం నీకు అర్థమవుతుంది.
1: యూ హావ్ టు పిక్ అప్ వన్ గులాబ్ జామ్ అండ్ స్టార్ట్ టేస్టింగ్ ఇట్ ప్లేసింగ్ ఇట్ ఆన్ ద టంగ్.
0: అదే విధంగానే గ్రంథంలో చదివినవంతే కూడా కేవలం చదివినటువంటి ఒక టేస్ట్.
1: సో ఆల్ ద బుక్ ఇస్ నాలెడ్జ్ ఇస్ జస్ట్ వన్
0: అనుభవించినటువంటి టేస్ట్ లేదు.
1: దేర్ నో రియల్ టేస్ట్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటి దీన్ని భుజించటము.
1: సో ద ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్
0: ఆచరించినప్పుడే దీని యొక్క ఆనందం మనకు అర్థమవుతుంది.
1: దేర్ లైస్ ద బ్లెస్ యూ కెన్ ఎంజాయ్.
0: ఇంతకుండా గంధం అంతా కూడా కంఠస్థం చదువుకున్నప్పటికీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఇఫ్ యు గో ఆన్ గెటింగ్ బై హార్ట్
0: మంది భగవద్గీత అంతా కూడా 700 శ్లోకాలంతా కంఠస్థం చేస్తారు.
1: దేర్ పీపుల్ హూ జస్ట్ గెట్ 700 శ్లోకాస్ బై హార్ట్.
0: ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ 700 శ్లోకాలు కంఠములకు నొప్పి మాత్రమే.
1: ఆల్ ది 700 ఇస్ జస్ట్ మేక్ యువర్ థ్రోట్ పెయిన్.
0: ఒక్క శ్లోకాన్ని నీవు ఆచరించు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ శ్లోక.
0: ఒక్క విషయాన్ని నీవు ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ వన్ థింగ్, దట్స్ ఎనఫ్.
0: దీన్నంతా మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు.
0: ఆడవాళ్ళు కూడా బాగా తెలుసు.
1: లేడీస్ ఆల్సో నో వెల్.
0: ఈ రైస్ బాయిల్ చేసే సమయం లోపల
1: యాజ్ ఎ బాయ్
0: అన్ని రైస్ బాయిల్ అయిందని అన్ని రైస్ మీరు చూడరు. ఒక గరెడుతో రెండు మెతుకులు తీస్తారు, ఉడికింది అని చక్కగా వాడు సంతృప్తి పడతారు.
1: లేడీస్ నో దిస్ వెరీ వెల్. యాజ్ ఎ బాయిల్డ్ రైస్ దే డోంట్ టెస్ట్ ఆల్ ది రైస్ గ్రెయిన్.
0: సముద్రం దగ్గరికి పోతారు, సముద్రం యొక్క టేస్ట్ ఎట్లా ఉందంటే సముద్రాన్ని అంత తాగనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ నో ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్ యూ డోంట్ నీడ్ టు డ్రింక్ ది హోల్.
0: ఎవరూ సముద్రాన్ని తాగలేరు.
1: నో వన్ కెన్ డ్రింక్ ది ఓషన్ వాటర్.
0: డ్రాప్ నీవు నాలుగు పైన వేసుకో, దాని యొక్క రుచి తెలిసిపోతుంది.
1: ప్లేస్ వన్ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఆన్ ద టంగ్, యూ నో ద టంగ్.
0: అదే విధంగానే ఒక్కటి ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ వన్, దట్స్ ఎనఫ్.
0: ఎందుకు ఈ కొండలు కొండలు గుట్టలు గుట్టలు ఆ బుక్లు చదివేది?
1: వై డు యూ రీడ్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్?
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: ఇన్ బుక్స్ దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
1: బట్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: మడ్ మడ్ మడ్.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మడ్. మస్తకంలో అంతా ఉండేదంతా మడ్డే.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్ ఓన్లీ.
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: సచ్ ఫెలోస్ కెన్ దే ఎవర్ నో మీ?
0: ఎంత చదువులుండి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఎంత చదువులుండి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్?
0: ఇది కాదు మన చదువులు.
1: దిస్ నాట్ అవర్
0: చదివినది. అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు సమ్ ఎక్స్టెంట్ వాట్ ఆల్ దట్.
0: విన్నటువంటి విషయాలు ఏ ఒకటో రెండో అని కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆల్ దట్ వీ హెర్డ్.
0: ఊరికే రామ కృష్ణ గోవింద నారాయణ అని మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎ లిప్ సర్వీస్.
0: ఇది కేవలం నాలుగుతో ఉచ్చరించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ విత్ యువర్ టంగ్.
0: హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు హావ్ టు ఇన్స్టాల్ యువర్ హార్ట్.
0: ఆ ప్రతిష్ఠింప చేసుకున్నటువంటిది నీకు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: Divine installing your heart will follow you, will be with you always.
0: కానీ దైవం చూసిన రామ అనుకోవటం.
1: బట్ యు సే రామ.
0: ఇంకోటి చూసిన కృష్ణ అనుకోవటము.
1: అదో వన్ విల్
0: సే ఇవంతా పెద్ద స్టంట్స్.
1: ఇట్స్ ఆల్ బిగ్ స్టంట్.
0: నిజంగా కూడా ఇవి సరైనటువంటివి కానే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ నాట్ ప్రాపర్.
0: కాలంలో మనం విచారణ చేసుకుంటే నేడు మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది.
1: యు మే నాట్ అండర్స్టాండ్ నౌ, యుల్ నో ఇన్ ఫ్యూచర్.
0: ఎవరు నీకు చెప్పకపోయినప్పటికీ నీ కాన్షియస్ నీకు తప్పక చెప్తుంది.
1: నో వన్ నీడ్ నాట్ టెల్ యూ, స్పెషల్లీ యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ.
0: కనుక నీ కాన్షియస్ తో నీవు సాక్షిగా నీవు పోవాలి.
1: హ్యావ్ యువర్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: బయట ఆకారంలో బయట యొక్క స్వభావంలో కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించలేదు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్.
0: నీ తత్వాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ఇన్నేట్ నేచర్.
0: అందుకే నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నించకూడదు. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, దాన్ని ప్రశ్నించుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషయాలంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యూ వాంట్ టు నో ఆల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్.
0: అమెరికా పేపర్ ఎట్ల వచ్చింది, రష్యా పేపర్ ఎట్ల వచ్చింది, ఇంగ్లాండ్ పేపర్ ఎట్ల వచ్చింది, పాకిస్తాన్ పేపర్ ఎట్ల, అన్ని పేపర్లు మనం చూస్తున్నాము.
1: యూ గో త్రూ ఆల్ న్యూస్ పేపర్స్, సోవియట్, రష్యా, అమెరికా.
0: న్యూస్ పేపరే
1: ఇస్ ఆల్ న్యూస్ పేపర్.
0: అవంతా న్యూసెన్స్ పేపర్స్.
1: ఇట్ నాట్ న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్.
0: దట్ రియల్ న్యూస్.
1: బట్ విత్ ఇన్ యూ దేర్ ఇస్ రియల్
0: న్యూస్.
1: The real news in you is the real view.
0: దాన్ని మనం పట్టుకోవాలి.
2: దట్ యూ షుడ్ ఫాలో.
0: పేపర్కి ఏమాత్రం కూడా రుచులు లేవు.
2: ద పేపర్
0: పేపర్కి ఏమాత్రము వాసనలు లేవు.
2: పేపర్ హ్యాస్ నో అట్రిబ్యూట్.
0: కానీ ఆ పేపర్ తో మనం చేర్చినటువంటి పదార్థముల వల్ల ఆ పేపర్ కు వాసన కలుగుతుంది.
2: బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ ద న్యూస్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్ యూ హ్యావ్ దిస్ యువర్
0: థాట్. న్యూస్ పేపర్ చదివావు.
2: ఇఫ్ టుడే యూ రీడ్ ది న్యూస్ పేపర్,
0: అది రేపటి దినం వేస్ట్ పేపర్ అయిపోయింది.
2: టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
0: కానీ రేపటి దినం దాంట్లో ఒక పూలంతా కూడా పొట్టం కట్టావు.
2: అండ్ ది వేస్ట్ పేపర్ ఇస్ యూస్డ్ టు బండిల్ ఆఫ్ ద ఫ్లవర్స్.
0: కానీ ఆ పేపర్ ను మనం చూస్తే ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్స్ అంటే వాసనంతా మనకు తగులుతూ ఉండాలి.
2: దిస్ పేపర్ యూస్ టు మేక్ ఎ ప్యాకెట్ ఆఫ్ ద ఫ్లవర్స్ విల్ స్మెల్ వెల్.
0: ఆ మల్లెపూల వాసన పేపర్ లో ఉందా?
2: Do you think that there is a flower the smell of the jasmine in the paper?
0: Mallepoola aa paper lo kattadam cheta aa sammatham chetam cheta aa sampartham chetam cheta ee yokka pavithramaina vasana manaku labhyam avutundadi.
2: The paper smell says that of the jasmine because of its association with the jasmine flower.
0: Ane paper nundu unta pakodalu pottam kattuko.
2: If you make use of this paper to pack a pakoda,
0: ఆ పకోడాలు తినేసేసి ఆ పేపర్ ను వాసన చూడు, పకోడాల వాసనే వస్తుంది.
2: అండ్ ఇఫ్ యూ స్మెల్ దట్ పేపర్ ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ ఎ పకోడా.
0: కారణం ఏమిటి?
2: వై?
0: ఆ పకోడాల సంపర్కం చేతనే ఈ పేపర్ కి వాసన వచ్చింది.
2: ఇట్ ఈస్ అసోసియేషన్ విత్ ది పకోడా ఓన్లీ.
0: అదే పేపర్ లోపల డ్రై ఫిష్ పొట్టం కట్టేసేయి.
2: ఇఫ్ యూ ప్యాకప్ ది సేమ్ పేపర్ దట్ డ్రై ఫిష్ దేర్.
0: కానీ ఆ దగ్గర కూడా పోలేము, అంత పెద్ద వాసన వస్తుంది.
2: యూ కెనాట్ గో ఎనీవేర్ నియర్ దట్.
0: ఇవన్నీ కూడా సంపర్కముల చేతనే వచ్చేటువంటివి కానీ స్వభావంతో వచ్చేటువంటివి కాదు.
2: ఆల్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ అసోసియేషన్ బట్ నాట్ ఒరిజినల్
0: నేచర్. సంసర్గం
2: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బుజ సాధు సమాగమం
2: బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం
2: డూ మెరిటోరియస్ యాక్టివిటీ ఆల్సో.
0: మన నిత్యం అనిత్యత ఈ నాలుగే అందరు కూడా నువ్వు ఫాలో చేయాలి.
2: ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ temporary, what is
0: it? Run away from the bad company.
2: Run away from the bad company.
0: ee dushtangam cheta mana bhavalanta kuda durgunanga maaripothayi.
2: Because of bad company we will have bad thoughts.
0: Bhaja sadhu samagamam satsangamu cherali.
2: Join the good company.
0: Kuru punya mahoratram neevu nirantaram kudanu manchi karyamu cheyi.
2: Do meritorious action all through.
0: Ee manchi karyamu chesinappude
2: when you do good action
0: manu manchi manushuluga tayar avutam.
2: You become good ultimately.
0: Karukane vyasudu kuda cheppadu paropakara punyaya papaya palapeedanam 18 yokka puranamlo yokka saramunu rendu vakyamlo cheppadu teja durjana samsargam.
2: Vyasa composed 18 epics and he said the essence in 2 sentences.
0: Help ever, hurt never.
2: Help ever, hurt never.
0: Ee rendinti yandu manam jeevithanni gadithe chalu.
2: We should lead our life with these 2 principles.
0: Ekkada kuda ye desham kudanu aapadalu guri kaadu.
2: No country would ever face any problem.
0: అన్ని దేశములు కూడా సుక్షేమంగానే ఉంటుండాలి.
2: All countries should be happy and prosperous.
0: ఎందుకంటే కంట్రీస్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కాదు.
2: Countries are not separate.
0: ఒక్కొక్క దేశం అంతా ఒక్కొక్క రూమ్ వంటిది.
2: Each country is compared to the other
0: room. ప్రపంచమంతా కూడా పెద్ద భవనం వంటిది.
2: The whole world is a mansion.
0: ఈ భవనంలో అన్ని దేశములు కొన్ని రూములే.
2: All countries are the rooms in this mansion.
0: కానీ మన భారతదేశం అనే రూమ్ లోపల మనం ఉంటున్నాము.
2: We are living in this room of
0: ours. ఇది ఒక రూమే.
2: Is a room.
0: ఇదే ప్రపంచం కాదు.
2: Is not the world.
0: ఈ విధంగా మనం భావించుకొని పోతే అందరూ ఏకమైపోతారు.
2: When you have that feeling, we'll all be one.
0: సర్వభూత తిరస్కారం.
2: If you deny anyone,
0: ఎవరిని మనం తిరస్కారం చేసినా దైవాన్ని తిరస్కారం చేసిన.
2: It amounts to total denial of God.
0: ఈ విధంగా మనం విచారం చేస్తూ ఈ ఐ అనేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా దృఢంగా విశ్వసించాలి.
2: We should exercise the discrimination full well and know the nature of I.
0: స్వామికి బర్త్డేలు ఇలాంటివంతా ఇప్పుడు కూడా ఇష్టం లేదు.
2: Bhagavan does not like the birthday celebration.
0: కానీ మీరందరూ వచ్చినారు కనుకనే మీ సంతృప్తి కోసం ఇది చేయవలసి వచ్చింది.
2: Since all of you are here to make you happy,
0: నాకు ఏది ఆశ లేదు.
2: Bhagavan does not want anything.
0: మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా నాకు ఏ డిజైర్ కూడా లేదు.
2: Believe it or not, Swami has no desire.
0: కాలు మొదలు తల వరకు ఉన్న ఒక్క డిజైర్ కూడా నాకు లేదు.
2: Top to toe, there is not even one desire.
0: ఏం చెప్పినా మీకోసమే.
2: Whatever Bhagavan
0: ఏం చెప్పినా మీకోసమే.
2: Whatever he tells for you.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
2: Know this truth.
0: నాకెవరూ ద్వేషం లేరు.
2: Bhagavan does doesn't hate anyone.
0: ఎవరు నాకు ద్వేషం లేరు. ఎవరు నాపైన ద్వేషం కాదు.
2: No one will ever hate him either.
0: అందరూ నా వారే, నేను అందరివాడిని.
2: All belong to Bhagavan and Bhagavan belongs to everybody.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
2: Everybody should be happy.
0: అది ఏ నా యొక్క వాంఛ.
2: దట్ వాట్ స్వామి వాంట్.
0: అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి.
2: ఎవ్రీబడి షుడ్ బి గుడ్.
0: అందరూ మంచి పేరును తెచ్చుకోవాలి.
2: ఎవ్రీబడి షుడ్ గెట్.
0: అందరూ ఆత్మ స్వరూపులుగా విశ్వసించాలి.
2: ఎవ్రీబడి షుడ్ హావ్ కన్విక్షన్ దట్ ఇస్ డివైన్.
0: మీరు కూడా అనుభవించాలి.
2: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి ఏకత్వం వచ్చేంత వరకు కూడా కొంతవరకు మనము భజించటము, స్మరించటము, జపించటము, ధ్యానించటము, ఇలాంటి చిన్న చిన్న కార్యాల్లో మనము కొంతవరకు పూనుకోవాలి.
2: Until that unity, oneness is attained, we have to follow the spiritual path of chanting His glory, serving Him, and repeating His name, worshipping Him.
0: భజన బినా సుఖ

0: ఈనాటి యొక్క సందేశం యొక్క మూలాధారమైనటువంటి సూత్రము మీ హృదయంలో కొంచెం ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ప్రిజర్వ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్టేటెడ్ బై భగవాన్ టు ఆల్ ఆఫ్ us.
0: నాకు ఐదు విధమైనటువంటి డిజైర్స్ కంట్రోల్ చేయాలని కూడా.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు కంట్రోల్ ఫైవ్ ఆఫ్ ద డిజైర్స్.
0: మొట్టమొదటిది,
1: ద ఫస్ట్ వన్,
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: కనుక మనకు ఒక్క ఫోటో మీకు కావాల్సింటే ఒకదాన్ని పెట్టుకోండి.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ ఫోటో.
0: అనవసరంగా ఫోటోలు కొనేసేసి ధనమునంతా వ్యర్థం చేసి దాన్ని ఏ విధమైన దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ బై బయింగ్ సో మెనీ ఫోటోస్.
0: కనుకనే ఫోటోస్ కూడా ఎక్కువ మీరు కొనకండి.
1: డోంట్ బై మెనీ మెనీ ఫోటోస్.
0: ఇంకా రెండవది, మిస్యూజ్ ఆఫ్ ఫుడ్.
1: మిస్యూజ్ ఆఫ్ ఫుడ్
0: అనగా ఏమి? ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: తల్లిదండ్రుల యొక్క ఆహారం యొక్క స్వరూపమే మీ దేహము.
1: Your body is the result of the food partaken by your parents.
0: Don't waste food.
1: Don't waste food.
0: Food waste is God waste.
1: Wasting food is wasting God.
0: Inka moodavadi.
1: Third one.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time is God.
1: Time is God.
0: Kalayana maha. Kalakalayana maha. Kalapramayana maha. Kalatitayana maha. Kalaswarupayana maha. Kalanimita. Anta kalame.
1: Everything is time. Time is God.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: ఇంకా నాలుగోది, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఎనర్జీ అనగా మన చూపులు ఎనర్జీని, మన వినికిడి ఎనర్జీని, మన పలుకులు ఎనర్జీని, మన థాట్స్ ఎనర్జీని, మన కర్మల ఎనర్జీని.
1: అవర్ లుక్స్, అవర్ థాట్స్, అవర్ హియరింగ్, అవర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.
0: కనుక వీటన్నిటి కూడా ఏమాత్రం మనం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ ఎనర్జీ.
0: ఇంకా ఐదవది,
1: ద ఫిఫ్త్ వన్,
0: అది ఏ దైవ విషయమునందు మాత్రము ఏ నిమిషం కూడా మరవకుండా ఉంటుండాలి.
1: డోంట్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా దైవం ఉంటున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, గాడ్ ఫాలోస్ యు.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: హీ ఇస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, ఆల్ ఓవర్.
0: కనుక ఏ దేవాలయంలో ఎక్కడికో పోయి నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్పెషల్లీ గో టు ఎ టెంపుల్ అండ్ ప్రే ఫర్ హిమ్.
0: నీ టెంపుల్ నీ హృదయమే.
1: Your heart is a very
0: నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: టర్న్ విత్ ఇన్ ఇన్వర్డ్.
0: తద్వారా నీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మీరు ఈ ప్రయాణాల లోపల కూడాను అనేక అలసట కింద పొందిపోతుంటారు.
1: యు మస్ట్ హావ్
0: ఎక్కడికైనా సరే ఎక్కువ రానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ మెనీ టైమ్స్.
0: మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చును.
1: యూ డూ ఇట్ ఓన్లీ టు యువర్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే కాలమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: మన యొక్క భావములు ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ సీక్రెట్.
0: మన ప్రేమను ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ లవ్.
0: ఈ ప్రేమ చాలా ప్రాణ సమానమైనటువంటిది.
1: లవ్ ఇస్ లైఫ్.
0: ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి ఇది.
1: విదౌట్ లవ్ ది బాడీ ఇస్ లైఫ్ లెస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: వీ షుడ్ ఇన్స్టాల్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఎక్కువ ఇతరులతో సంబంధం కల్పించుకోకుండా చూసుకోవాలి.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ రిలేషన్షిప్స్ విత్ పీపుల్.
0: మన కొత్త వారిని మన పాత వారిని మనం దూరం తీసుకుని పోతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వీఆర్ అవే ఫ్రమ్ నియర్ అండ్ డియర్ వన్.
0: ఏ అమెరికా నుంచినో, ఏ రష్యా నుంచినో, ఏ జపాన్ నుంచినో, జర్మనీ నుంచినో తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి ఇక్కడ వస్తున్నారు.
1: పీపుల్ ఫ్రమ్ అమెరికా, జపాన్, జర్మనీ, దే కమ్ హియర్.
0: కొత్త వారితో ఎందుకు ఈ సంబంధాలు?
1: దెన్ వై షుడ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ న్యూ పీపుల్ హియర్?
0: నువ్వు ఏకాంతంగా ఉంటుండు.
1: రిమైన్ ఆల్వేస్ అలోన్.
0: మనసును పవిత్రంగా ఉపయోగింప చేసుకో.
1: మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడటం అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ టు టాక్ టు ఎవ్రీబడీ.
0: టాక్ లెస్.
1: టాక్ లెస్.
0: మోర్ థింక్.
1: థింక్ మోర్.
0: ఇది నీవు చక్కగా నేర్చుకోవాలి.
1: దిస్ వాట్ యు హావ్ టు లెర్న్ క్లియర్లీ.
0: ఎవరితో కూడా మనం సంబంధాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ పీపుల్.
0: ఎందుకంటే తద్వారా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
1: బికాజ్ యూ విల్ ఫేస్ ఎ డేంజర్ సమ్ టైమ్.
0: రాత్రి మీరు చూచారు డ్రామా పిల్లలు వేసినటువంటిది.
1: యు మస్ట్ హావ్ సీన్ ది లాస్ట్ నైట్ డ్రామా ఎనాక్టెడ్ బై.
0: కానీ ఒక స్నేహం చేతనే సత్యంగానికి కొంత విరుద్ధం చేశాడు.
1: బికాజ్ ఆఫ్ అసోసియేషన్ హి యాక్టెడ్ అగైన్స్ట్ హిస్ ఫ్రెండ్.
0: కట్టకడబటికి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: అల్టిమేట్లీ హాస్ నోన్ ద ట్రూత్.
0: ఈ దుస్సంగమే నా హృదయాన్ని ఇంత కలుషం చేసింది అన్నాడు.
1: హి సెడ్ దట్ మై మైండ్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అది వాడి సంబంధం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ హిజ్ ఓన్.
0: అది నీ యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్ ఓన్లీ.
0: నీవు చేయవలసిన వారితో నీవు సత్సంగం చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ నాట్
0: జాయిన్ రాని వారితో నీవు ఎందుకు సంఘం చేసుకోవాలి?
1: వై షుడ్ బి ఇన్ ఫ్యాక్ట్
0: ద్వారానే నీకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: బికాస్ ద బ్యాడ్ కంపెనీ యూ ఆర్ పుట్ టు సఫర్.
0: ఒక పిల్లవాడు కట్టకడ విచారం చేసి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: వన్ స్టూడెంట్ ఫెల్ సో సాడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ అల్టిమేట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఈ దుస్సంగం చేతనే నాకు ఏర్పడినటువంటి దుఃఖం ఇది.
1: దిస్ ఇస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక మనం దుస్సంగాన్ని ఎందుకు చేయాలి? దుఃఖాన్ని ఎందుకు మనం స్వాగతం చేయాలి?
1: వై షుడ్ యూ బి ఇన్ బ్యాడ్ కంపెనీ?
0: కేవలం దుఃఖించుకునుకున్నట్టుగా అయిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు బై ది సఫరింగ్.
0: ఎంతవరకు అంతవరకు.
1: యు షుడ్ హ్యావ్ లిమిట్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై, బస్.
1: ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇంతటితోనే పోవాలి, కానీ ఇంకా దాంట్లో గుడ్ బై అన్నారంటే ఇంకా పోతుంది. నెలల కొద్దీ ఆ స్నేహం పెరిగిపోతుంటది.
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ దస్ ఫార్, నో ఫర్దర్.
0: ఇలాంటి సంఘాన్ని నిజంగా సాధకులైనటువంటి వారు ఈ దుస్సంగానికి కొంచెం దూరంగా ఉంటుండాలి.
1: ట్రూ ఎస్పరెంట్స్ షుడ్ బి అవే ఫ్రమ్ దాట్.
0: మనకేదో అన్ని తెలిసినటువంటి వారిగా మనం భావించే అహంకారం చేత ఇతరులకు బోధించినట్టుగా మనం విశ్వసించరాదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్.
0: ఏమి తెలుసు నువ్వు?
1: వాట్ ఇస్ ఇట్ యు నో?
0: ఏమి నువ్వు చెప్పగలవు ఇతరులకు?
1: వాట్ ఇస్ ఇట్ యు కెన్ టెల్ అదర్?
0: నీ దగ్గర ఉన్నటువంటి సరుకు ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్టఫ్ ఇన్ యూ?
0: అలాంటి పరిస్థితిలో నీకు నీవు విచారం చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను ఎంక్వైర్ చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్.
0: అదే సెల్ఫ్ ఎంక్వైరీ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ,
0: ఈ సెల్ఫ్ ఎంక్వైరీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరమే.
1: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ నెసెసరీ.
0: సెల్ఫ్ ప్రొటెక్షన్ కు సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవసరమే.
1: అండ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ నెసెసరీ.
0: కనుక మానవులు ఎంతవరకు అంతవరకు సాధ్యమైనంత వరకు ప్రశాంతిగా జీవితాన్ని గడపడానికి తగినటువంటి వాతావరణాన్ని పెంచుకోండి.
1: సో మ్యాన్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ అండర్ సర్టన్ లిమిట్స్ అండ్ లీడ్ ద లైఫ్ ఇన్ పీస్.
0: స్వామి కోరేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ స్వామి వాంట్.
0: నేను దేనిని ఆశించను?
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: మీరందరూ కూడాను ఈ ప్రశాంత నియమం వచ్చి సత్యసాయి భక్తులు అని అంటున్నందుకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవులుగా రూపొందాలి.
1: హావింగ్ బీన్ ద డివోటీస్ ఆఫ్ సత్యసాయి, హావింగ్ కమ్ హియర్, యూ షుడ్ బి ఐడియల్స్ టు అదర్స్.
0: ఆహా, సత్యసాయి స్టూడెంట్స్, సత్యసాయి భక్తులు ఎంత ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు అనేటువంటి ఒక పేరుని తెవ్వండి. అది నాకు కాదు, మీకే ఆ పేరు.
1: These are the students of Satya Sai. These are the devotees of Satya Sai. What a peaceful life they lead. What a sacred life they lead.
0: నాకు ఎవరు డివోటీస్ లేరు.
1: స్వామి హ్యాస్ నో డివోటీస్ ఎట్ ఆల్.
0: మీరు చెప్పుకుంటున్నారు మేము సత్య సాయి డివోటీస్ అనుకుంటున్నారు.
1: యూ సే దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ సత్య సాయి.
0: నేనే ఒక డివోటీ.
1: భగవాన్ హింసెల్ఫ్ ఇస్ ద డివోటీ.
0: ఎవరికి డివోటీస్? భక్తులకు డివోటీ.
1: భగవాన్ హింసెల్ఫ్ ఇస్ ఎ డివోటీ టు హిస్ డివోటీస్.
0: భక్తులు కోరిన దానిని నెరవేర్చడమే నా యొక్క కర్తవ్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నాకెవ్వరు డివోటీస్ లేరు.
1: అండ్ స్వామి హాస్ నో డివోటీ.
0: అందరూ నా వారే, నేను అందరి వాడిని.
1: అండ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చక్కగా మీరు బలపరచుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ యూనిటీ
0: అండ్ డెవలప్ ఇట్.
1: అండ్ డెవలప్ ఇట్ ఫర్దర్.
0: ఇది ఒక్కటే నేను ఆశించేది.
1: ఇట్ వాట్ స్వామి వాంట్స్ యూ.
0: కనుక నా యొక్క బర్త్డే చదువుకోవటం అని కానీ,
1: సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే,
0: దీనికి అనేక విధమైనటువంటి అలంకారాలు చేసుకోవటం కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేదు.
1: బర్త్డే సెలబ్రేషన్, ద డెకరేషన్ పారాఫెర్నేలియా,
0: అలంకారాలంతా కూడా ఎవరికి మంచిది కాదు.
1: పాంప్ అండ్ షో ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక మనము ప్రాక్టికల్ దీంట్లో ప్రవేశించాలి.
1: వీ షుడ్ టేక్ టు ప్రాక్టీస్.
0: మాటలతో చెప్పి కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ టాకింగ్.
0: ఈ విధమైనటువంటి ఒక దినము మంచి భావాన్ని పెంచుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భావాన్ని 10 మందికి పంచుతూ పోవాలి.
1: డెవలప్ గుడ్ థాట్స్ ఆన్ దిస్ డే and share with everyone you meet.
0: Meeku meer maatrame anubhavinchi prayojanam ledu.
1: Is not enough if you enjoy yourself.
0: Kevalam prashantanamlo untinanta varaku maatrame ee bhakti ga kaadu.
1: Devotion should not be limited to prashantanalayam campus.
0: Aithe poyina tarvata kudanu dinni 10 mandiki panchutu povali.
1: Even if you go outside you should
0: Swami
1: start sharing.
0: Swami yetti bedamu levu.
1: Swami has
0: no caste, no religion, no language.
1: Swami doesn't go by the differences based on caste, religion.
0: Of humanity.
1: It's only caste of
0: religion
1: humanity.
0: Of love.
1: The religion of
0: then
1: love.
0: Then is at the heart.
1: And the language of the heart.
0: అదే నా యొక్క ముఖ్య ధర్మం.
1: That's from Bhagavan's message.
0: ఈ సత్యాన్ని చక్కగా అనుభవించి ఆనందించి 10 మందికి పంచి మీరు కూడా ఆనందించండి.
1: Experience this truth, understand fully, share it with everybody and be blissful.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ 5 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల విద్య

అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిలువగలడా, నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడా.
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్, వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్, వన్ కెన్ టేక్ టు యాక్షన్స్ ఆఫ్ చారిటీ, ఆఫరింగ్ ద గోల్డ్ అండ్ ది కౌస్, వన్ కెన్ ఈవెన్ కౌంట్ ది స్టార్స్ ప్రెసెంట్ ఇన్ ది స్కై, one can even mention the names of the different beings, one can learn different forms of education, one can reach more, but yet is there anyone who can control the senses and keep the mind steady and concentrated and maintain the state of equanimity?

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divyatma Sarupa.
0: Embodiments of divine Atma.
1: Bhoomilo neeru chaala tarigipoyinadi.
0: There's less and less of water on earth today.
1: Kaaranam enti?
0: What's the reason?
1: Manavuni yandu neeti nirmoolam kavatam chetane bhoomi yandu neeru kudanu imidipothundi.
0: As there is no morality in mankind, there's no water today.
1: Manava jeevitamunaku neetiye pranam.
0: For human life, morality is the very life.
1: Neeti manavattvam nundi vikasimpajestundi.
0: The morality blossoms in human life.
1: Atti neetini ee naadu manavudu kolipovatam chetane nirulukulanu kolipovadaniki avakasam erpadindi.
0: As man lost his morality, he is losing water also.
1: ఈనాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదముతో ఉండిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
0: It's not the religion that man needs.
1: సిద్ధాంతము కాదు.
0: Not theory.
1: దాంతము కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: ఈ త్యాగరాజు బోధించాడు.
0: It's taught by Chagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ
0: సిద్ధాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క శాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: Man today is not experiencing in practice this principle of sense control.
0: Manavattamulo edo vetukutu unnadu anta kaalam nundi.
1: He has been in search of the true human quality.
0: Enni vetukutunnado atanike teriyatam ledu.
1: He does know what he is searching for.
0: Kaani vetukutunnadu.
1: Yet he searches.
0: Itti vetukeetvanti yokka vishaya tattvanni gurtinchukolanatvanti vyaktulu inaadu kotlaku kala.
1: There are crowds of such seekers who do not know what they are seeking.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి ఒక స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man has submitted himself to the physical worldly aspect, but he has forgotten his eternal truth.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యూ అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమన్ ఈక్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: durasane oka pranamuga visheshisthunnadu.
1: The excess of desire is his life.
0: Anninti endu tanake vijayam chekuralani aashisthunnadu.
1: He wants to be successful in all.
0: Ee vidhamainatundi vyaktulu ekkada chusina takku ledu dinidina abhivruddhi pondutunnaru.
1: There are lots and lots of people ever rising today.
0: Prati vyakti endu kudanu ee swarthamu sapriyodaname taandavamaadutundadu.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇంకా గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావవంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: Itti manavulu pratibhaku pattabhishekam kattagalara?
1: Can ever they be talented? Can they recognize talent?
0: Kaadu kaadu.
1: No.
0: Ee naati manavuni yandu tyagamu seelamu damamu ee moodinti yandu tana yokka jeevithanni ankitam gaavinchadu.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: Manavudu nityamu aneka manditu parichayam gaavinchukuntunnadu.
1: Man acquaints himself with many people.
0: Aithe ee parichayam gaavinchukunnatundi vyaktulalo kondaru mitrulu mari kondaru shatrulu.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: Kaani ee mitrattamu shatrutamu ekkada nunchi vachindi?
1: Friendship or enmity, where from have they come?
0: Manavuni yokka manasu nundi aavirbhavinchinatundive ee rendu kudalu.
1: Both of them originated out of the human mind.
0: Prati manavuni yandu kudanu ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రుత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్ హి
0: కమిటెడ్? కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్.
0: రావణుని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: రావణ హ్యాస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్.
0: కృష్ణుని చూస్తే దంతవక్రుడు శిశుపాలకి మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైచియస్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఎట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు. ఎవరి భావములే వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
0: మిత్రుత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
1: లైక్ ఎనీవన్ అక్యూజ్ యు,
0: విమర్శించినప్పటికీ,
1: క్రిటిసైజ్ యు,
0: పరిహసించినప్పటికీ,
1: మేక్ ఫన్ ఆఫ్ యు,
0: మనం ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism?
0: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: ద ఇండివిజువల్స్ మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: ద వన్ హూ క్రిటిసైజెస్ విల్ బి గివింగ్ ఎ రిలీఫ్ టు ద పర్సన్ హూమ్ హీస్ క్రిటిసైజ్.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: అండ్ దేర్ ఫోర్ ద సిన్స్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడు, ఎవరు పొగడించుకుంటున్నాడు, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
0: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని నర్మించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters
0: you.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
1: Every person must understand this clearly.
0: కర్మమున పుట్టు జంతువు.
1: Man is born out of action.
0: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను.
1: He grows in return.
0: కర్మమే నరునకు దైవము.
1: It is very divinity.
0: Karma me sukha dukkhamulaku karanamillo.
1: This action is responsible for the pleasure and pain.
0: Ee karma anetundi,
1: this action,
0: moodu vidhamulaitundi karmalaga untunnayi.
1: Is of three types.
0: Sankalpinchadamu oka karma.
1: One, the decision.
0: Sankalpinchinatundi dani abhivyaktam cheseetundi maroka karma.
1: Expression is second.
0: Abhivyaktam chesinatundi karmanu aacharinchadamu inkoka karma.
1: Having expressed, taking to action is third.
0: Kanukane sankalpame manasu.
1: Therefore, this thinking is the mind.
0: Abhivyaktam cheyatame vaku.
1: Expression is speech.
0: Abhivyaktam chesinatundi dani aacharinchadame hastam.
1: That which is expressed is taken to action by
0: hand. Kanukane శరీర మనోవాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
0: ప్రతి మానవుని యొక్క సుఖదుఃఖములకు ఈ మూడే కారణము.
1: For the pleasure and pain, these three are the cause.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: Without these three, man cannot exist.
0: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: Therefore, the friendship and enmity are the nature of our mind.
0: ఎవడు విమర్శిస్తాడు వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: The one who criticizes is your true friend.
0: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
1: The mistake is not in you.
0: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి తన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: Therefore, we have to investigate this way and develop.
0: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు, ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: act. ఇలాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవిస్తున్నాయి.
1: Today what you see is one passes through the consequences of one's own action.
0: అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: ఎట్టి తిండో అట్టి త్రేపు.
1: As is the food, so is the bed.
0: కర్మము మాత్రము తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
1: At hug of God's grace you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి ఒక పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దేర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: యాజ్ వి వాక్ వి స్లిప్.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
1: ఇమ్మీడియట్లీ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తక్షణమే రక్తం వస్తుంటుంది.
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి? కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు
1: వెన్ యు సో ద సీడ్
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది. మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ గ్రో ఇంటు ట్రీ టేక్స్ ఇయర్.
0: వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్
0: ఇయర్స్. ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ ఆర్ అవర్స్ ఇన్ ద డేస్ అండ్ ఇయర్స్. కానీ కొంతమంది
0: మూర్ఖులు నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ దీనికి ఫలితం ఏమిటి నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
0: కానీ ఉన్నది ఉంటున్నది ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: అయితే
0: కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: బట్ దర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్
0: సుకర్మ వికర్మ అకర్మ.
1: సుకర్మ వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి పనులు చేయించటము.
1: మేకింగ్ అదర్స్ టు డూ గుడ్ యాక్షన్.
0: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: గుడ్ యాక్షన్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్ డూ దట్.
0: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
0: అకర్మలు
1: అకర్మ.
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: యు మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యట్ యు గెట్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రైయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలిచడానికి కారణమేమిటి?
1: బట్ హెడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హెడ్ టు టేక్ కేర్ ఆఫ్
0: ది ఫ్యామిలీ. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్.
0: ఈ జ్ఞానాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యు మే ఎక్స్పీరియన్స్ అట్రాక్షన్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్ రైట్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి.
1: యువతుడు
0: కావాలి.
1: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము ప్రేమ శాంతి కరుణ సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్ లవ్ పీస్ కంపాషన్
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము దుష్టత్వము దురాలోచన పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ and sinful actions, it will emit foul smell compared
0: to
1: the
0: వైతరి. విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్నా లేక వైతరి నదినా అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
1: ఎనీవన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఈజ్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్?
0: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు నో.
0: చెడ్డ భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరిణి నదిలో పడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్నోయింగ్లీ గెట్స్ ఇన్ టు దిస్ వైతరిణి.
0: మంచి భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్.
0: కనుకనే ఎవరికి వాడే సాక్షి.
1: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీవన్.
0: మనసుకు మనం సాక్షి.
1: We are the witness to the mind.
0: మనిషికి గుణం సాక్షి.
1: ఇట్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు
0: మృగాలకు మూర్ఖం సాక్షి అని.
1: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఈజ్ విట్నెస్.
0: ఎవరికి వారే సాక్షి.
1: ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: దీన్ని ఆత్మ సాక్షి అని అంటున్నారు.
1: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.
0: కనుక మనం తప్పులు చేసి ఒప్పులుగా మనం యాక్ట్ చేయవచ్చును.
1: వి మే కమిట్ మిస్టేక్స్ అండ్ ప్రిటెండ్ యాజ్ యు హావ్ డన్ గుడ్.
0: కానీ నీ యొక్క అభినయంలో మంచిగా కనిపించవచ్చును, కానీ లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యూ వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడా ఏమాత్రం కూడా ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని పరుగులు కూడా ప్రేమిస్తుంటారు.
1: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్, దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ లవ్డ్ బై ఆల్.
0: వారు కూడా అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఇది కాదు,
1: నాట్ దిస్.
0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు నుంచి చెప్పవచ్చు.
1: వి కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
0: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఫ్లాటర్స్ దేమ్.
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: బట్ వాట్ ఈస్ దట్ ఇస్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్.
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: గాడ్ హ్యాస్ నైదర్ సిన్ నోర్ మెరిట్.

0: భగవంతుడి ఎందు ఉన్నటువంటిది ఇదే నా పుణ్యం. పుణ్యం లేదా తండ్రి అంటు.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం
1: నౌ స్టేన్
0: నా మంత్రం నా తీర్థం.
1: నో మంత్ర దేర్ నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నా.
0: నా జపం నా తీర్థం
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి గాని ప్రేమించినటువంటి వానికి గాని పరిహసించినటువంటి వానికి గాని శివోహం శివోహం శివోహం మంగళం మంగళం మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్ యు మే బ్లేమ్ బట్ గాడ్ విల్ బ్లెస్ యు లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది మీకందరికి తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుణ్ణి దూషిస్తూ వచ్చాడు.
1: యు నో ఇన్ భాగవత కంస వెంట ఆన్ అక్యూజింగ్ కృష్ణ కంటిన్యూ.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: ఏ ట్రూ డివోటీ విల్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ హి సీస్ హిమ్ ఇన్ వర్షిప్.
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: ద వన్ హూ హేట్స్ హి గోస్ ఆన్
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ హేట్రెడ్ హి థింక్స్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూస్లీ.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాలపైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాలపైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుణ్ణి దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ యూ.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at the time?
0: Talaladadu neeku arjambuliduta adi oka pedda tappu.
1: It's a big mistake to worship you because you are involved in playful acts there.
0: Talunika katti pettu panchanga ninka.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku tarinchu moolinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Touch me, cut up, I pay undi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapadiki, thana yokka vakke, thanaka prathibhalanga rupandindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు. ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటారు.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్ ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: No one can escape from the consequences of one's own action.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Who can say when and how and what one has to experience?
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరుని వలె ఎచ్చెనన్నా.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: అలనాటి పాండవులు అలు ఆకులలు మేసి అడవి పాలై పోయిరన్నా.
1: Pandavas had to spend their life in a forest.
0: ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: One has to be prepared to suffer because of that.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము లాంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మనసు వలె మాయం చేస్తాయి.
1: ద మిజరీ ఆఫ్ ది సైజ్ ఆఫ్ మౌంటైన్ విల్ బ్యాన్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత కఠుత్వంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్
2: ఎనీథింగ్. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్ముని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు వర్షిప్ అవర్ లార్డ్ విత్ ప్రాపర్ ఫీలింగ్.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురుస్,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వీ ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వీ అక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
1: గురు
2: గురు అజ్ఞానము
1: గు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
1: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
1: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
1: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రునికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
1: దేర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు నందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలం అవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
1: సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
1: దర్ నాట్ ది వరల్డ్లీ గురుస్
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
1: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడు అనగా వేరు దేశమందున లేడు దేవుడు అనగా తనదు దేహమందే
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుండు
1: sin is not present in a foreign country both are in our heart
2: kada mana hrudayanni vishalam gavinchukovali
1: therefore we should expand our heart
2: malinyanni kadigi pettali
1: we should cleanse the dirt
2: ee manasunu kadiginatvanti samayam nunde
1: when we wash our mind
2: ee manasunandu madhavudu nivasistadu
1: then madhava dwells there
2: ee manasulo durbhavamulu praveshinchinappudu
1: when there are bad thoughts
2: madhavattam anetundi akkada nivasinchadaniki veelu kadu
1: divinity cannot stand there
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
1: యూ హ్యావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
1: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
1: నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: పిచానపశ్చటి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలనుకుంటున్నావు
1: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
1: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడా నువ్వు భగవంతునివే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
1: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
2: అన్ని నేత్రములు భగవంతునివే
1: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
1: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
1: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు
2: సీ గాడ్ ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
1: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
1: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూసేది ఎక్కడ వెతికేది ఎక్కడ
1: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
2: కనుకని భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వారికి అన్వేషించడం ఎందుకు
1: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
1: యు ఆర్ గాడ్
2: నిన్ను నేను వెతుకోగలుగుతున్నావా
1: ఆర్ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
1: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్ సోన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
1: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
1: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి అది పూర్ణమే ఇది పూర్ణమే
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
1: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
1: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
1: ఈజ్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
1: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
1: సమ్ ఆ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యూ టాక్ టు హిమ్ డిడ్ యూ క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ ఆ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
1: స్మైలింగ్ హీ సెడ్ యెస్ ఐ సా హిమ్ ఐ టాక్ టు హిమ్ ఐ క్వశ్చన్ హిమ్ అండ్ ఐ ఆల్సో హాడ్ హిస్ డివైన్ ప్రెజెన్స్
2: నాకు అట్ట కనిపించడం లేదే
1: but I don't see him that way then
2: appudu chakkari jawabu cheppadu ramakrishnudu
1: then ramakrishna gave a prompt reply
2: pichivada
3: మ్యాడ్ మ్యాన్,
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యు క్రై ఫర్ మనీ,
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్,
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్,
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ,
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: యు క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్,
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యు పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యు డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యు హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యు హావ్ లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: పాసిబుల్ పోమన్నాడు.
3: హి సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బట్ యు గో బ్యాక్.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ హి సెడ్.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగ పరిత్యాగం చేయి.
3: దేర్ఫోర్ యు ప్రే టు గాడ్,
2: అప్పుడు
3: యు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: ఫర్ ఎ బ్లైండ్ మ్యాన్ ఈవెన్ హిస్ సన్ ఈస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హీ కెనాట్ సీ.
2: చూడలేడు,
3: హీ కాంట్ సీ.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. గుడ్డి వానికి బిడ్డ పుట్టండి.
3: ఎ బ్లైండ్ మ్యాన్ అండ్ హిస్ సన్.
2: బిడ్డలు పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అని పెడితే ఏమి భేదం లేదు.
3: హ్యాండిక్యాప్డ్ ఆర్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: But he can't see his own child.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: Wife kept a bottle by the side of the child.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్, వాట్ యు మీన్ బై మిల్క్?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్, వాట్ యు మీన్ బై వైట్?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్ ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్?
2: కొంగ అంటే ఇట్టుంటది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడిని నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ టు ద మౌత్ ఆఫ్ ద చైల్డ్, వాట్ వుడ్ హ్యాపన్?
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్, వాట్ ఇస్
2: భగవంతుడు ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: In spite of repeated teaching, he will never be free from all
2: punishment.
3: God is of eternal bliss.
2: నిరంతరం కూడా నూతను ఆనందంతో ఉండేటువంటి వాడు.
3: ఈజ్ వన్ ఆఫ్ ప్లస్ కంటిన్యూస్
2: రూపరహితమైనటువంటి వాడు.
3: ఈజ్ ఫార్మ్లెస్.
2: కానీ తలంచినప్పుడు ఏ రూపమైనా తాను పొందవచ్చు.
3: బై హిస్ విల్ హీ కెన్ ఇష్యూ మెనీ ఫార్మ్.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ డివినిటీ, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ పర్సూట్.
2: ఒకానొక సమయం లోపల
3: ఎట్ వన్ టైమ్
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండది పడవలో.
3: రాధ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధుర టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: గొంతుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: They have driven it for long.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: They had pain.
2: తెల్లవారింది.
3: It's morning.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: దే వాచ్ ద రామ్.
2: తిరిగి మధుర రేవు లోపల మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
2: దేవి చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
3: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటి దీనికి కారణమని చూసుకుంటే,
3: వెన్ దే వాంటెడ్ టు నో ది రీజన్,
2: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ అ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: దే డిడ్ నాట్ లూజ్ ఇట్, దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: సో లాంగ్ ఇట్ ఈస్ టైట్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హస్ బీన్.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
2: మనసు విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంది.
3: వన్స్ వి అన్టై ఇట్, the rope of attachment and possessiveness.
2: కానీ అటాచ్మెంట్ అంతా కూడా దీని లంకనం చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్టపోగలము.
3: విత్ దిస్ రోప్ ఆఫ్ అటాచ్మెంట్ హౌ కెన్ యూ మూవ్ ఫార్వర్డ్?
2: ఇది వీలు కాదు.
3: ఇట్ నాట్ పాసిబుల్.
2: కనుకనే మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసం. త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: యూ షుడ్ రిడ్యూస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: దెన్ అవర్ ఫీలింగ్ విల్ మర్జ్ ఇన్ డివినిటీ.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: వెన్ యు ఆర్ రిలీజ్ దెన్ యుల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ మైండ్.
2: పూర్ణ చంద్రుని లోపల ఏ మత్త కూడా మనకు కనిపించదు.
3: ఇన్ ఫుల్ మూన్ దేర్ ఇస్ నో స్పాట్.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: లైక్ వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: మన భావములే మనకి ఈ విధమైనటువంటి సఫర్ అందిస్తుండాలి.
3: Our thoughts are responsible.
2: మన యొక్క దోషములే మనకి కష్టములు అందిస్తుండాలి.
3: It's only our mistake that
2: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
3: We have to know this truth.
2: ఎవరో వీరి వల్ల మాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల మాకు ఈ నిందలు వచ్చినాయి అని ఎవరినో నిమిత్త మాత్రంగా మనం పోషించరాదు.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: నీవే మూల కారణము.
3: You are responsible for both.
2: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వి హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: మెంబర్స్ చేరారు. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
3: ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వకుడము మెంబర్స్.
3: Therefore, in society, all are members.
2: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: Therefore, we should grow and develop sacred thoughts. You will get good profit.
2: అతను వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
3: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
2: షేర్ హోల్డర్స్.
3: యూఆర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్
2: తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది. అది
3: లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంకులో చూడండి మీరు, క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాస్ యూ హావ్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారో వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్
2: భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల.
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ.
2: ఈ డబ్బును ఈ వ్యవహారంలో భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ మీకు అందిస్తుంది.
3: Therefore, when you issue the check of sadhana spiritual practice, you get the cash of God's grace.
2: ఇక్కడ బ్యాంక్ యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
2: ధనం కావాలనుకుంటే
3: when you want money,
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
3: The money you have, you should deposit there.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో కట్టకుండా ఉండినప్పుడు
3: సపోజ్ దేర్ ఇస్ నో మనీ టు
2: పే అడుగుతావు.
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పును తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: దట్స్ నాట్ దేర్.
2: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
3: యూ నీడ్ మనీ.
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్. ఇన్ ద ప్రెసెంట్ ఆల్సో యూ కెన్ విత్ డ్రా.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నీవు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్ట్ గేజ్ యువర్
2: స్థిరాస్తి అనేటువంటిది ఏమిటి?
3: What is that permanent asset?
2: నీ పూర్వం చేసినటువంటి పుణ్య ఫలమే స్థిరాస్తి.
3: ఇట్స్ ఆల్ ది గుడ్ యూ హావ్ డన్ ఇన్ ది పాస్ట్.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: దెన్ ష్యూరిటీ గ్యారంటీ.
2: ఎవరంటే వారు చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటర్.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ
2: గొప్ప వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్.
2: అంటే ఎవరు?
3: అండ్ హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
2: తీసుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు ఆ విష్ణువే గురువు.
3: దట్ విష్ణు ఇస్ గురు.
2: గురు దేవో మహేశ్వర ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఇస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
3: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: ఫర్గాటన్ ది సీక్రెట్
2: మీనింగ్. ఆకాశ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వీ రన్ ఆఫ్టర్ ది ఆఖర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if you just give 10 rupees
2: chauno oka mantram cheptadu
3: he will whisper into your ear.
2: Chauno mantramu
3: cash on hand and whispering into your ear.
2: Idi kaadu gurutvani karinchi artamu.
3: This is not the meaning of a guru.
2: Daivani nee hrudayamlo pratishtimpa chesukovali.
3: Install God in your heart.
2: Aa consciousness nunchi vache atvanti oka vibration ni nee anugrahinchali.
3: You should follow the vibrations that come out of your consciousness.
2: Aa vibration nunchi nee radiation lo poi cherikovali.
3: Out of the vibration you reach radiation.
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
3: ద వేద కాల్డ్ ఇట్ ప్రజ్ఞాన.
2: ప్రజ్ఞానం అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
2: ఒక సమయంలో ఉంది మరొక సమయంలో తెలియకపోవటం కాదు.
3: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్ లేదు.
2: ఇది ఒక టవలు. ఇది జ్ఞానమే.
3: He's a tumbler, that's knowledge.
2: ఒక స్పీకర్ అది ఒక జ్ఞానమే.
3: He's a speaker, knowledge.
2: టమ్లర్ ఇది ఒక జ్ఞానమే.
3: టమ్లర్
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: This is all the worldly objective matter.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: This is not the true knowledge.
2: పదార్థ జ్ఞానము.
3: It is a spiritual knowledge.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: This worldly knowledge is full of reaction, reflection and resound.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: A small example.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా.
3: Suppose you have thumped this table.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు.
3: యూ సే దట్ యూ హావ్ బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టా అనుకుంటున్నావు.
3: యూఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యూ హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ది యూఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: called reflection reaction ఉండేటువంటి పదార్థం.
3: The worldly knowledge will have reaction reflection
2: resound. కానీ దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏ మాత్రం కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ లేదు.
3: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్ నన్ ఆఫ్ దీస్.
2: కాలము స్థానము భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రము మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: That is Brahma.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిరర్.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని స్విచ్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిరర్ యు హావ్ టు వైప్ ఇట్.
2: ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: You take the towel of love.
2: Shraddha anetvanti jalamlo munchu.
3: Put it there in the water of sincerity.
2: Hrudayam anetvanti yokka kartanlo danni pavitramu gavinchu.
3: Then wipe it the mirror
2: in your jnanamu.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: దట్ సీక్రెట్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: యు కాన్ నో త్రూ టెక్
2: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: టు బి టాట్ బై టీచర్.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నావెల్ యునిక్ డివైన్ నాలెడ్జ్.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా
0: పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్ సో యాస్ టు మేక్
0: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
0: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
0: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
0: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
0: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lovers.
0: ప్రేమనే కావాలి.
3: You should not be lovers. You should be love.
0: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరినో ప్రేమిస్తాడు.
3: A lover may love one or two.
0: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: If you are love, you can love the whole world.
0: కనుక నేను ప్రతి పర్యాయంకుడను.
3: Every time.
0: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: వెన్ యూ ఆర్ లవ్ యూ కెన్ లవ్ ది యూనివర్స్.
0: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: బట్ ఇఫ్ యూ ఆర్ మియర్ ఏ లవర్ యూ కెన్ లవ్ వన్ ఆర్ టూ.
0: నారో మైండ్.
3: దిస్ ఇస్ నారో మైండ్.
0: ఇది సంకుచితమైన భావమే.
3: ఇట్స్ నారో ఫీలింగ్.
0: పూర్ణ భావం కానే కాదు.
3: ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ ఫీలింగ్.
0: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
3: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ఇది నిజమైనటువంటి యొక్క పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: దిస్ ఇస్ ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthinilara.
0: Dear students, boys and girls,
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటో, వ్యక్తిగతమైన స్వాతంత్రం అంటే ఏమిటో, ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు.
0: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ ది రియల్ నేచర్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ అండ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్.
1: ఈ ఆధ్యాత్మికం అనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: వెన్ యు సే ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఎ సాలిటరీ లైఫ్ ఆర్ ఎ లోన్లీ లైఫ్.
1: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
0: ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సోయింగ్ ద
1: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
0: అవేకనింగ్ పేషెన్స్ పర్సివరెన్స్ అండ్ సచ్ గ్రేట్ వర్చ్యూ,
1: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
0: ఆఫరింగ్ సేక్రెడ్ లవ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద మెన్, దాట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు, ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు.
0: ఇఫ్ యూ వర్ టు జస్ట్ ఎగ్జామిన్ దిస్ ఇన్ ఎ డివైన్ వే అండ్ ఫ్యాషన్, దెర్ ఈస్ నథింగ్ లైక్ సపరేట్ స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: The debate that was carried on was not very fruitful and throwing light.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రం అని భావించారు.
0: They expressed the feeling that giving expressions to one's own feelings is freedom.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: బట్ పొలిటికలీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఒబ్టెయిన్ ఫ్రీడమ్.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించటము స్వాతంత్రం అని భావించారు.
0: ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ గెటింగ్ రిలీజ్ ఫ్రమ్ ది ఫారిన్ రూల్ అండ్ హ్యావింగ్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ రూల్ ఈజ్ ఒబ్టెయినింగ్ ఫ్రీడమ్.
1: ఇది వ్యక్తిగతమైన ఫ్రీడమ్ కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు.
0: ఇట్ ఈజ్ నైదర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నార్ ఫండమెంటల్ ఫ్రీడమ్.
1: కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే.
0: ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం, ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: ఆఫ్టర్ ది ఫారినర్స్ హ్యావ్ లెఫ్ట్ దిస్ కంట్రీ, వీ సెడ్ దట్ వీ హావ్ గాట్ ద ఫ్రీడమ్.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ మెన్షనింగ్ ఫ్రీడమ్,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ యూనిటీ దెన్ వీ కెన్ సే దట్ వీ హావ్ ఫ్రీడమ్.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: Freedom should emerge and emanate from the heart.
1: హృదయం అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: కేవలం రక్త మాంసముతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: It is not this physical heart which consists of blood circulation and muscles.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కాని ఒక కాలమునకు కాని ఒక వ్యక్తికి కాని ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country.
1: సర్వత్రా సర్వకాలమునియందు కూడాను సర్వ దేశమునియందు కూడాను సర్వ వ్యక్తినియందు కూడాను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times in every country. And
1: ee hrudayamunaku roopamu ledu,
0: there is no form for this heart.
1: Kaani manavuni yokka dehamulandu deenini manam hrudayamuga bhavistunnamo adi madhyalo vachi madhyalo poyyetvantidi.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్ ఎవరీ అదర్ ప్రిన్సిపల్, ఈ వన్ రియలైజ్ సచ్ డివినిటీ దెన్ ఓన్లీ వన్.
1: యదా అండా అంటే తథా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యు సే అండాండ, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: బ్రహ్మాండ రెఫర్స్ టు ది కాస్మాస్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు.
0: ద వన్ హూ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ హాజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే తానంటే ఎవరు?
0: When you say he, who is the
1: two? ఈనాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is trying to know everything.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: He also feels proud that he knows everything.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకొనుటకు కూడాను ప్రయత్నిస్తున్నాడు.
0: If he does not know, he is also making efforts to know.
1: కాని మానవుడు తానెవరో తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలకుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి సేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: In Upanishads, there is an instance wherein Uddalaka sent his son Svetaketu to another master for studies.
1: 12 samvatsaramulu chakkaga sarva vidyanu kudanu grahinchadu.
0: He spent 12 years learning all types of education.
1: Kani anniyu telisina ni verravigi verrivadai tana daggariki tana dandi daggariki vachi nanna nenu sarva vidyanu nerchinanu annadu.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: హీ వాజ్ ఎ లిటిల్ He got down from his conceit and ego a little.
1: Annintikante kudanu vidyahankaramu chala verritanam estu untuntadi.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: Appudu loka gnanamu kante atma gnanamu brahma gnanamu atyavasaramani uddharakudu tana kumarudaina Shvetaketunaki chakkaga bodhinchadu.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎవరైనా మనం చూచినప్పుడు కొత్త వారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదంటే మనం ఏమని భావిస్తాం, అతను ఒక పిచ్చివాడని భావిస్తాం.
0: యూ కమ్ అక్రాస్ ఎ స్ట్రేంజర్, లెట్ అస్ అస్యూమ్. You ask him, may I know who you are? If he tells you, I do not know who I am, you consider him as a mad person.
1: Adhe vidhamuga neevevaro neeku telinappudu itaramainatvanti daalani telusukoratakai prayatninchinappudu neevu kuda aa pichivaadikante pedda vaadu kaadu kada.
0: Similar is your case. If anyone asks you who you are, if you really do not know who you are and if you are trying to find out everyone else, are you not worse than that mad person?
1: కనుక మొట్టమొదటి తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ ఎవరీవన్ హాస్ టు అండర్స్టాండ్ హూ హీఈస్.
1: లేక దానికి జవాబు చెప్పచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పచ్చు.
0: వన్ మే సే దట్ ఐఎమ్ సచ్ అండ్ సచ్ రామయ్య.
1: నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు, నేననేటువంటిది ఎవరు?
0: వన్ సే దట్ ఐఎమ్ రామయ్య, రామయ్య ఇస్ ద నేమ్ గివెన్ టు ద బాడీ. Then who is that
1: Ramayya? Pratyekanga nenu aneetundi okati untundali kada adhikanga.
0: There is one I separate from Ramayya. Who is that I?
1: Aa yokka nenu tattvanni matram gurtinchali.
0: It is necessary to find out that I principle.
1: Aa nenu aneetundide hrudayam.
0: That I.
1: Aa nenu aneetundide aatma. Aa nenu aneetundide brahmam.
0: That principle of I is heart, atma and brahman.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: దిస్ హార్ట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు.
0: The picture was caught in such a posture that it was representing dancing in every limb of hers hand.
1: Tala trippinattuga kanipinchindi, kaalu vanchinattuga kanipinchindi, chelu vanchinattuga kanipinchindi, reellu vanchi anni vompulutona hechu taggulutona kanipinchindi aa chitram.
0: In that picture it was so clear that the head was turned, the hand movement of hand, the movement of legs, fingers, everything was giving the impression.
1: దృశ్యానికి హెచ్చు తక్కువలుగా కనిపిస్తుంది, కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: When you see the picture there are those ups and downs, but you see the surface of the paper, there is nothing, no difference on the surface.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: In the picture, some of the mountains will be looking, there will be a lot of ups and downs, modulations, and
1: kaani picture nu manamu aa yokka kaagitamunu anti chusthe andulo ee maatram kuda hechu pallam levu.
0: But you feel that paper with your hand, there is no ups, no downs, it is a clean surface.
1: Adhe vidhamgane ee hrudayamunandu ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యూ ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్. బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్సెల్ఫ్, actually there is no such a difference at all.
1: అది అంత్యమునకు లేనటువంటిది, మధ్యలోకు కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
0: That which doesn't exist in the beginning and at the end, even when it makes its appearance in the middle, truly speaking it doesn't exist.
1: ఇది ఒక టంబ్లర్ అంటాము.
0: Here is a tumbler.
1: దీనికి రూపము ఒక్కటి నామం ఒక్కటి ఉంటుండాలి.
0: ఇట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఇది రూపము.
0: దిస్ ఇస్ ది ఫామ్.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎంటి మాత్రమే ఉన్నది.
0: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
1: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
1: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
0: యు రిడ్యూస్ ఇట్ ఇంటూ ఎ మాస్, ఇట్ ఇస్ అగైన్ సిల్వర్.
1: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది. మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
0: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యూ గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
1: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్ము లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
1: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
0: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
1: విద్యార్థులారా, డియర్ సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడిని ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
1: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మైండ్.
1: ఇది వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికు ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబం యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదము ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారణ లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ, వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ మనస్సు అనేటువంటిది స్వతఃసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్.
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
1: సర్వ ద్వంద్వము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చేయాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధన చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యు టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈస్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావం.
0: ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్స్.
1: స్వాతంత్రం లేదు.
0: ఈవెన్ దేర్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: హీ గోస్ సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ మై ఫ్రీడమ్.
1: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ టు స్టీల్ అండ్ హి సేస్ హి హస్ ఫ్రీడమ్.
1: తన కాన్షియన్స్ ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్ట అవుతుంది?
0: హిస్ కాన్షియన్స్ డజంట్ పర్మిట్. దెన్ హౌ కెన్
1: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది?
0: దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలన గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వ అదే ఏకం.
0: స్వ రెఫర్స్ టు దట్
1: స్వభావం. అది స్వభావం.
0: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
0: ది ఫ్రీ విల్ స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
1: స్వ ఇచ్ఛ స్వ అనగా ఆత్మ.
0: స్వ దేర్ రెఫర్స్ టు ఆత్మ.
1: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము. అదే స్వేచ్ఛ.
0: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
1: అంతేకాని దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
0: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్, ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఇస్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
1: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రం స్వాతంత్రం అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్, నో ఇట్ ఈస్ రాంగ్. నో,
1: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: పదమునకు అక్కడ స్థానమే లేదు.
0: There is no room for any bondage at all.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Kontha mandi antuntaru nenu swami ki sampurna saranagatini ayipoyinanu kaani naa baadhalu taggaledu, naa dukham nivarana kaaledu, naa kashtamu theeraledu ani anukuntuntadu.
0: Some people say that we have completely surrendered to swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేనది.
0: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
1: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దాట్ ఇన్ మెడిటేషన్ ఐ రీచ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డూ యూ మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి ఎందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు ఎందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ దిస్ సమాధి.
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: He might soon and fall off.
1: కానీ ఇది సమాధిలో ఉన్నాడు అనుకుంటాం.
0: బట్ వీ థింక్ దట్ హీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సమాధి.
1: దీనికి సమాధి అనే పేరుకి ఇది సార్థక నామం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాలింగ్ దట్ స్టేట్ యాజ్ సమాధి.
1: ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు.
0: ఇట్ మే బి ఎన్ ఎమోషన్.
1: లేక హిస్టీరియా కావచ్చు.
0: ఇట్ కుడ్ బి హిస్టీరియా.
1: లేక ఫిట్స్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి ఫిట్స్.
1: లేక వీక్నెస్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి అనదర్ వీక్నెస్.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: మనస్సును ఆత్మలో చేర్చడమే సమాధి.
0: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
1: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
1: సమ ది ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్ అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
1: స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ వన్ కెన్ సే దట్ ఈక్వాలిటీ ఈస్ ఎక్స్పీరియన్స్.
1: అదే నిజమైనటువంటి స్వభావం.
0: దట్ ఈస్ ద రియల్ నేచర్ స్వభావ.
1: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ a sort of perversion of the mind or aberration of the mind.
1: Manasu undinanta varaku kudanu swatantram anetundi evvariki ledu.
0: As long as man has mind, he does not have freedom.
1: Prakrutamainatti margamulo edo konni konni idi na swatantramu, na dhanamu nenu athaniki istunnanu, idi na swatantram anukochu, adi swatantram kaadu.
0: In a worldly sense people may say, I have the freedom to use my money the way that I want.
1: Adi swechha kaadu.
0: That is not real freedom. That is not free will.
1: Manobhavamulo yerpadinatvanti konni sahaja sattvika gunamulu.
0: These are all the sattvic qualities arising in mind.
1: Manasu anni gunamulu yokka mishramam untuntadi.
0: Mind consists of a number of qualities.
1: Okkoka samayalo okkoka gunamu abhivruddhi avutuntadi.
0: One quality emerges and predominates at one point of time.
1: రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
0: యు హావ్ డిసైడెడ్ టు గివ్ 1 rupee.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యు సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవిచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫార్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: ఇఫ్ వన్ సేస్ దట్ మ్యాన్ హ్యావ్ దట్ ఫ్రీ విల్, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఇన్ నేచర్ అట్ ఆల్.
1: జస్టిస్ కస్తగిరి చెప్పింది, ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకుని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.
0: జస్టిస్ కస్తగి మెన్షన్ దట్ వన్ ఇండివిజువల్ టుక్ హోల్డ్ ఆఫ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బిగాన్ డూయింగ్
1: కంపౌండ్ లో చేసుకోవచ్చును, తన టెరెస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
0: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరెస్ ఆఫ్ హిస్ హౌస్,
1: అదే కర్రను తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: వాట్ ఈస్ డన్ ఇన్ ద పబ్లిక్ రోడ్ ఇస్ నాట్ ఫ్రీడమ్.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: It would be against the rules and regulations of the government.
1: Tana compound lo tana terrace paina kuda tan cheyatam kuda swatantram kaadu.
0: Even doing on the terrace of his house or in his compound is not freedom.
1: Idi kevalamu tana ishtam.
0: దట్ ఈస్ ఓన్లీ హిజ్ ఓన్ విల్, హిజ్ ఓన్ డిజైర్.
1: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డిజైర్ అండ్ ఫ్రీడమ్.
1: ఇష్టం వస్తువును బట్టి, స్వార్థమును బట్టి వినియోగించుకుంటూ వచ్చును.
0: డిజైర్ అరైజెస్ విత్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ అండ్ వన్స్ సెల్ఫిష్నెస్.
1: కనుక ఏ వస్తువైనా కాని, ఏ స్థానమందైనా కాని, ఏ వ్యక్తి ఎందైనా కాని, ఏ కాలమందైనా కాని, తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ప్లేస్, వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్, దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకొని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితంలో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్,
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని,
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
1: మేధాశక్తులు కాని
0: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
1: ఇది కేవలము ఎక్కడి నుంచియో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ సంవేర్ లైక్ జస్ట్ లైక్
1: తన నుండి తానుకు ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుండి అనుకుంటాను.
0: You consider yourself as very weak.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాను అనుకుంటాం.
0: By undertaking some sadhanas, you think that you have achieved something.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: Dear students, to consider that one has attained by one's own effort,
1: సర్వము నీయందే ఉంటుండాలి.
0: Everything is within you only. There is nothing external to you.
1: నీ ఎందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: All your efforts are to manifest what is already there in you.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధన లేదు.
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: మనస్సు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
0: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
1: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
0: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
1: సర్వము నీ యందే ఉంటున్నది.
0: యూ, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
0: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
1: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
0: అర్జున, వెన్ యు ఆర్ బోర్న్, డిడ్ యు నో ఆర్
1: థియరీ? పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
0: When you were born, did you learn all these
1: kramakramina kramakramina edo goppa vidyanu nerchukunnamani meer bhavistunnaru?
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learned.
1: Mee endunnatuvantive meeku aavirbhavimpa chesindi.
0: The only thing is all those things which are already there within you have manifested themselves for you.
1: Dronacharyudu emto neeku viruvidya nerpinadani neevu bhavistunnavu.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యు ఆర్చరీ.
1: ద్రోణాచార్యం నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యు ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానినే తాను బయట తెప్పి చూపించాడు.
0: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ వాట్ వాస్ ఆల్రెడీ
1: వాటిని. ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దాన్ని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
0: నో మాస్టర్, నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దురదృష్టం కాని,
0: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
1: ఆనందము కాని దుఃఖము కాని,
0: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
1: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివే.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక బావి తవ్వినాం,
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ బావి తవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ యు గాట్ వాటర్.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: హావ్ యూ బ్రాట్ అవుట్ దట్ వాటర్?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: వాటర్ వాజ్ ఆల్రెడీ దేర్.
1: దానికి దీనికి మధ్య, నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: ఆల్ దట్ యువర్ డన్ ఈస్ యువర్ రిమూవ్ ది మట్ విచ్ వాస్ బిట్వీన్ వాటర్ అండ్ యూ.
1: అంతేకాని నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ వాటర్ దేర్.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మరిచినావు.
0: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మరచడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ వై యూ హ్యావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: బికాస్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కాని, పవిత్రము కాని, అపవిత్రము కాని, దుఃఖము కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడా మనలో ఉండినటువంటివి.
0: వెదర్ ఇట్ ఇస్ డివినిటీ, సేక్రెడ్నెస్, అన్సేక్రెడ్నెస్, సారో ఆర్ జాయ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ ఇన్ అస్.
1: దీనిని నేను స్వాతంత్రమని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: ఇఫ్ యు సే దాట్ యు హావ్ గాట్ దిస్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్,
1: స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రీ విల్, ఇట్ ఈస్ యువర్ ఓన్ కెపాసిటీ టు డూ.
1: కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: వెన్ యూ సే యూ హ్యావ్ ఫ్రీ విల్, దెర్ ఇస్ నో మీనింగ్.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రీ విల్ అండ్ దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ హార్ట్.
1: అది ఎప్పటికీ ఉన్నది,
0: ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ వన్స్ అండ్ గోస్ అవే అట్ అనదర్ టైమ్.
1: కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మెంటల్ ఫీలింగ్స్, హీ విల్ బి హ్యావింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
0: దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గెట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది హార్ట్ అండ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ మైండ్.
1: సంపత్ చెప్పాడు.
0: సంపత్ సెడ్,
1: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
0: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
1: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: He has tried to know what he did not know.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడా కొంతవరకు మార్చుకోవాలి.
0: He has to make some changes in the way that he puts the question.
1: వినయ విధేయతలను పురస్కరించుకొని
0: in tune with humility and obedience,
1: తాను సరియైనటువంటి స్థితిగతులను పురస్కరించుకొని
0: and he should be in a proper posture.
1: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
0: హీ హ్యాస్ టు పుట్ క్వశ్చన్, దిస్ ఈస్ ది ప్రాపర్ రూల్.
1: ప్రశ్న అడగటము, దానికి జవాబు తీసుకోవటము, ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం, ఇది స్వాతంత్రం కాదు.
0: పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఎ రిప్లై ఈజ్
1: నీ విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
0: దిస్ ఈజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: నీ కర్తవ్యం అది,
0: ఇట్ ఈస్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డ్యూటీ.
1: దీనికి మూడు రకములు ఏర్పడి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
0: వన్ ఈస్ స్వాతంత్రం, ఫ్రీడమ్.
1: దీనిని ఒకటి నిబంధన,
0: వన్ ఈస్
1: ఒకటి కర్తవ్యము,
0: అనదర్ ఈస్ డ్యూటీ,
1: ఒకటి స్వాతంత్రం అన్నాం.
0: థర్డ్ వన్ ఈస్ ఫ్రీడమ్.
1: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్?
1: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
0: లెట్ అస్ సే దట్ దేర్ వాజ్ అ సండే.
1: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
0: యూ వాంటెడ్ టు జస్ట్ అరేంజ్ ఫార్ ఎ టీ పార్టీ.
1: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
0: యు హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేమ్.
1: హై టెంపరేచర్ వచ్చింది.
0: హీ గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ దట్ డే.
1: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
0: దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్,
1: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
0: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
1: ఇది స్వాతంత్రము,
0: దిస్ ఈజ్
1: అనుకుంటున్నాం.
0: యూ
1: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
0: యూ కన్సిడర్ దిస్ యాజ్ అ ఫ్రీడమ్ బికాస్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ లైక్, యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ యూ సో లైక్.
1: నీవు ఆఫీసులో ఉంటున్నావు,
0: యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్.
1: అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది.
0: యూ డెవలప్ హై టెంపరేచర్ వెన్ యూఆర్.
1: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
0: ఆన్ ద సేమ్ డే యువర్ డైరెక్టర్ వాజ్ షెడ్యూల్డ్ టు విజిట్ యువర్ ఆఫీస్.
1: నీవప్పుడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: యూ డోంట్ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అప్లై.
1: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి, కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీ ఆఫీసుకు పోయే తీరాలి.
0: యూ అప్రోచ్ ఎ డాక్టర్, టేక్ సమ్ మెడిసిన్ అండ్ విత్ ఫీవర్ కంటిన్యూయింగ్ యూ గో టు ది ఆఫీస్.
1: ఇది నిర్బంధం,
0: దిస్ ఈజ్ రెస్ట్రిక్షన్.
1: మొదటిది సంబంధం,
0: ద ఫస్ట్ వన్ ఈజ్ సంబంధం, రిలేషన్షిప్.
1: మూడవది కర్తవ్యం.
0: ద థర్డ్ వన్ ఈజ్
1: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్ట్రిక్షన్, ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ద టైప్ ఆఫ్ కంపల్షన్ విచ్.
1: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దెర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
1: ఈ కోపం చేత భర్త ఆమెను రెండు కొట్టాడు.
0: బీయింగ్ ఎన్రీ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
1: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
0: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే, షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాజ్ క్రైయింగ్.
1: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
0: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: చాలా కోపంగా ఉన్నాడు.
0: హీ వాజ్ ఇన్ ఏ హైలీ ఎన్రేజ్డ్ మూడ్.
1: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి, ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు.
0: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
1: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
0: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్ హిమ్, హలో హలో కమిన్,
1: కూర్చోమని చెప్పాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
1: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలం గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా.
0: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
1: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
0: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
1: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
0: హిజ్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్, హిజ్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
1: ఇది కర్తవ్యం,
0: దిస్ ఈజ్ ది డ్యూటీ.
1: ఈనాడు సంబంధము పోయింది,
0: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
1: నిర్బంధము పోయింది,
0: the restrictions and the rules are also
1: ee kartavyam antakante kanipinchatam ledu
0: and duty is not existing even for sample.
1: ide dharma nashanamu, ide dharma gnani annaru.
0: This is the decline of dharma and
1: varito potadinaatvanti vyakti drawing room lo unte friend vachithe get out anante vaadu emuta ee friend ki pichi pettindi anukuntadu.
0: Just because a person has quarreled with his wife,
1: samaya spurtiga mana yokka bhavamulu kaani మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
0: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము, ఈ మూడింటి ఎందుకు మానవుల స్వతంత్రం లేదు.
0: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
1: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
0: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయే స్వాతంత్రము.
0: అవర్ రియల్ ఫ్రీడమ్,
1: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
0: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డూ యు కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ హార్ట్.
1: ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరు వేరుగా లేవు.
0: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
1: ఇది ఎట్లా ఉంటుండదనగా ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: పాలు ఉన్నాయి,
0: దేర్ ఇస్ మిల్క్.
1: పాలు పెరుగు చేసుకున్నాము,
0: యు కర్డ్ ఇట్.
1: పెరుగును చిలికినాము,
0: యు చర్న్డ్ ఇట్.
1: వెన్న వచ్చింది,
0: యు గాట్ బట్టర్ అవుట్ ఆఫ్
1: మజ్జిగ నిలిచింది,
0: దేర్ ఇస్ బటర్ మిల్క్.
1: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము, ఇన్ని రూపాలు చెందింది.
0: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బటర్ మిల్క్, బట్టర్, కర్డ్స్.
1: అయితే ఇన్ని రూపముల్లో ఉండినటువంటిది పాలు ఒక్కటే.
0: బట్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
1: అదే విధంగానే
0: ఇన్ సేమ్ వే
1: సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామం ధరించింది, కానీ నాలుగు చేరి ఒక్కటే.
0: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్, బట్ ఫోర్ నేమ్స్.
1: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు,
0: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
1: సాలోక్యం,
0: సాలోక్యం,
1: ఈ లోకం అది సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
0: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
0: యాజ్ యు కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యూ ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
1: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
0: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్, యు ఫీల్ లైక్ గెటింగ్ స్వామీస్ ఫార్మ్.
1: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
0: Once you want get the feeling that you would like to have the same form of ivanni
1: kudanu okadani yokka binna swaroopam le kaani veru veru kaadu.
0: All these things are different forms of the same thing.
1: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, abhimana swatantram ane cheppochu.
0: The type of worldly freedom that one enjoys is the freedom of the ego, freedom of some kind of craze, madness, freedom of
1: na bidda paina na swatantram untundadi nenu kottavachu tittavachu.
0: When you say that these are my children, you have got the right to beat
1: na bharya paina na swatantram undi aamenu kottavachu tittavachu.
0: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
1: Idi kevalam nee bhrantiye kaani neeki adhikaram ledu.
0: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
1: Manchini cheppavachunu, manchini bodhinchavachu.
0: You can tell something good and teach also something good.
1: Kottadamu tittadamu na swatantram anukotamu idi kevalamu telivu takkuva pani.
0: Chiding and beating are not freedom.
1: Nijamuga manavudiga undinatvanti vaadu manavuniga betakalanukuntunte ee vidhamainatvanti yokka ahankara chiryalu maninappude manavudu manavudiga uddharistadu.
0: If man wants to live as a human being, his behavior must be human and he should not be this kind.
1: Nijamuga naaku swatantram undi anukunte nee ishtamulu neeku enta swatantramo aam ishtamulu kuda aamiki enta swatantram kada.
0: Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do.
1: Baita vaari swatantram anagadokki tana swatantram ne penchukovalanukotam idi swartham kada.
0: Is it not selfishness to try to suppress one?
1: Nijamaina swatantram anukunte emti? బయట వారి స్వాతంత్రం మనకు అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
0: రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు సప్రెస్ సమ్వన్ ఎల్సెస్ ఫ్రీడమ్.
1: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
0: దట్ కైండ్ ఆఫ్ రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఒబ్టైన్ విత్ రెఫరెన్స్ టు ఎనీ మ్యాన్.
1: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
0: If there is some fight going on, police people may
1: ఇది నా అధికారం, ఇది నా స్వాతంత్రం అంటాడు.
0: He says that I have freedom, therefore I am doing it.
1: కాని అతనికి అధికారం కాదు అది.
0: He doesn't have that power or authority.
1: తప్పప్పును నిర్ణయించడమే అతనికి అధికారం.
0: He has the right to decide.
1: అది కూడాను అతని అధికారం కాదు.
0: Even that he doesn't have.
1: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకొని తాను చరిస్తున్నాడు.
0: He is conducting himself as
1: ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
0: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has freedom.
1: అందరికంటే ఉన్నత స్థాయి ఎందున్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
0: The one who occupies the highest state,
1: అయితే అతనికి మరి రెండవది అనేటువంటిది లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
0: As there is no second entity at all, he also does not have freedom.
1: కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవరికి కూడా స్వాతంత్రం లేదు.
0: If you think on these proper lines, truly speaking,
1: నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
0: దీస్ ఆర్ ఫర్ ఎర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
1: ఇవి ఉండవలసింది.
0: There is need for these two.
1: ఇవి కాదని ఎవరు కూడాను విసర్జించడానికి వీలు కాదు.
0: No one can give up these two.
1: రోడ్డు ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
0: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
1: మన సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ, మేము మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
0: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సహాన్ సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
1: కానీ అది స్వాతంత్రం కాదు.
0: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
0: ఇట్ ఈస్ వయలేటింగ్ ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
1: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
0: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
1: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
0: Essentially, one has to suffer.
1: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
1: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదములకు అర్థమే వానికి తెలియదని.
0: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రియల్ ఫ్రీడమ్,
1: వానికి జన్మమే లేదు.
0: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
1: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
0: Once he comes with a body into this world, he does not have freedom.
1: Jayamma cheppindi.
0: Jayamma
1: said, oka pasuvunu madhya gootaniki katti petteste
0: friends.
1: Kanuka manavunaku ye vidhanga yochinchinappatikini swatantram aneetundidi ekkada kudanu ledu. Swatantram aneetundi oka padamunaku artham e vaaniki teliyadani.

0: వాస్ టైడ్ టు ఎ పెగ్ విత్ ఎ రోప్.
1: అది ఒక 10 అడుగుల దూరం ఉంటుంటే 10 అడుగుల వరకు మాత్రమే పోగలదు, కానీ ఆ తర్వాత పోవడానికి వీలు కాదు.
0: ఇట్ కెన్ మూవ్ ఓన్లీ ది లెంగ్త్ ఆఫ్ ద రోప్ 10 feet ఆర్ వాట్ ఎవర్ బి దాట్ బియాండ్ దట్
1: గూటం చుట్టూ తిరగవచ్చును, గూటంకు దగ్గరికి పోవచ్చును, మధ్యలోకి పోవచ్చును, అంతేగాని దానికి ముందుకు పోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ మూవ్మెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు దట్ ఏరియా, ఇట్ వి కమ్ టు ది సెంటర్.
1: కాబట్టి దానికి స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది?
0: వేర్ ఈస్ ఫ్రీడమ్ ఫర్ దిస్ ఎనిమల్?
1: ఒకటి గూటం ఉంది, రెండోది తలుపు ఉంది.
0: దేర్ ఈస్ ఎ పెగ్, దేర్ ఈస్ ఎ రోప్.
1: ఇది స్వాతంత్ర్యం కాదు.
0: This is not freedom.
1: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: All our freedom has certain limits and limitations.
1: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
0: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
1: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
0: We have not been able to correctly understand the true meaning of the words.
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమేగిన తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
0: If only you correctly understand the freedom.
1: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి యందు అదే హృదయమే ఉంది.
0: Just as you have your own heart, the other one also has his own heart.
1: నీ యొక్క దేశియందు కూడాను ఇది హృదయమే ఉంటుండాలి.
0: Even in your physical body, you have got your own heart.
1: సర్వులయందు ఒకే హృదయమే ఉంటుండాలి.
0: Everyone has the same.
1: అయితే సర్వులయందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
0: If everyone has the same heart, the feelings must also be the same.
1: కానీ ఈ భావములు మనోకల్పితాలు.
0: But there are so many differences in the feelings.
1: Vidyarthulara, ee bhedamulu, ee bhavamulu, ee yokka charyalu anni konu manasuto vachinatuntivi kani hrudayamuto vachetuntivi kaadu.
0: Dear students, all these things arise from mind, not from heart.
1: Heart ante physical heart okkundadi, spiritual heart okkundadi.
0: When you say heart, there is a physical heart, there is a spiritual heart.
1: Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
0: When I say heart, I am not referring to physical heart.
1: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
0: I am referring to spiritual heart, which is all pervasive.
1: Iniki roopam ledu kani ani roopamu taane.
0: It doesn't have a form.
1: Sarvata paanipadam tasarvato chesi roomukam sarvata srutimalloki sarvama avrutisthadi. Anninti endukudu taanu ekamai untundali.
0: It exists in everything. It is a part of everything.
1: ఏ విధంగా అంటే,
0: you may ask, how is it possible?
1: ఒక చక్కెర పాకం చేసి,
0: there is a sugar juice made.
1: ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాం.
0: With this sugar essence, you have converted this into forms of
1: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసేసి, నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పులి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
0: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్, అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
1: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతువు స్వరూపమే లేదు.
0: In the eyes of these small little children, they consider them as animals. But it is really sugar. There is no animal in the sugar.
1: Idi yenugu annadu, idi jinka annadu, idi puli annadu, idi simham annadu. Idi kevalamu vaari yokka drishti kalpitamainatundi swaroopame.
0: One is called a deer, another is an elephant, another is a dog, and so on.
1: Chakkeralo etti bhedamu ledu.
0: This is all on account of difference in one's own looks, one's own
1: hrudayam.
0: దట్ ఈస్
1: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
0: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
1: ఒకరిని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
1: ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్.
1: ఒకరిని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
1: కనుకనే నీ యొక్క రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్స్ మనకు ఈ జగత్తునందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ యు సీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఓన్లీ రిసౌండ్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు భేదములు ఏమాత్రము కలగవు.
0: ఇఫ్ యూ

0: గివ్ అప్ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ విచ్ రిలేట్ టు నేచర్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ హర్ దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్
1: భగవంతునకు ఎట్టి విధమైనటువంటి భావములు లేవు.
0: God doesn't have any such difference at all.
1: కాని వ్యక్తి యొక్క చర్యలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క పూజలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క భావములను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క ప్రార్థనలు పురస్కరించుకొని తాను దానికి తగినట్టుగా నటిస్తుంటాడు.
0: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings and so on.
1: భగవంతునికి ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు.
0: God has neither anger nor special grace.
1: ఇష్టము లేదు, అయిష్టము లేదు.
0: He has no likes nor dislikes.
1: ఈ యొక్క తత్వమునందు ప్రతి ఒక్కటి కూడాను మీ యొక్క ప్రతిబింబం యొక్క స్వరూపమే.
0: What you see is only a reflection of your own feelings.
1: దేహాన్ని ధరించడం చేత అవతారములు ఎందుకును ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్, రియాక్షన్స్, రీసౌండ్స్ అంతా ఉంటాయి.
0: As avatars have taken a body, you can come across this kind of reflection, resound and reaction.
1: ఈ అవతారం నందు కూడాను ఎందుకోసం ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్స్ ఉండాలి?
0: Why should there be this kind of reaction, reflection, resound in an avatar?
1: అయితే ఈ భౌతికమైన జగత్తునందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలు చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఆఫర్ ఎన్ ఐడియల్ టు దిస్ ఫిజికల్ వరల్డ్, దిస్ కైండ్ ఆఫ్ రిసౌండ్
1: కులమని కానీ, ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదం లేనిటువంటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
0: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
1: రాముడు మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు, ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
0: కన్సిడరింగ్ దట్ రామ వాజ్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
1: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
0: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
1: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వము.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, there is no room for narrow mindedness, narrow interpretation.
1: సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు,
0: దిస్ ఆర్ ఆల్ నారో ఫీలింగ్స్, నారో ఇంటర్ప్రిటేషన్స్, నారో ప్రిన్సిపల్స్.
1: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
1: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
0: వెన్ యు సే స్పిరిచువాలిటీ, యు షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
1: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్,
1: ఇవన్నీ కూడా మానసిక వికారము.
0: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్,
1: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
0: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
0: You go on describing God as a mother, father, so on and so on.
1: Endukinta devudu, daivamu, talli, tandri, snehitudu, ee rakamainatundi bhavalu enduku? Neeve nenu, nene neevu anukunte pothundi kada.
0: Why all these kind of feelings? God, father, mother, you can as well say you and I are one and the same.
1: Anti aithe you and I are one anatam kuda nu ikka sariga saripodu.
0: Even if you say you and I are one, it is not proper. It is not.
1: ఇది ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది.
0: స్పిరిచువాలిటీ కండమ్స్ దిస్ క్రిటిసిజం.
1: యు అండ్ ఐ ఆర్ వి అవుతుంది కానీ వన్ కాదు.
0: యు అండ్ ఐ ఆర్ వి, ఇట్ కెనాట్
1: బి వి అండ్ వి ఆర్ వన్.
0: వి అండ్ వి ఆర్ వన్
1: అనగా నీలోనే నేనున్నా, నాలోనే నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతాం.
0: ఐ ఆమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, అండ్ వెన్ వి బికమ్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్.
1: వి అండ్ వి ఆర్ వన్. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ ఉయి,
0: వెన్ వి సే ఉయి, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్
1: బాడీ. ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి యొక్క దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా ఉయి.
0: ఇన్ ది సెకండ్ ఎంటిటీ ఆల్సో దేర్ ఇస్ ఎ ఫిజికల్ బాడీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, దేర్ ఫోర్ ఇట్ ఇస్ రైట్ టు సే ఉయి.
1: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
0: వన్స్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ ఫాదర్
1: కనుక ఫ్రెండ్ ఇరువురు ఒక్కరే ఇరువురు అనేటువంటిది లేదు.
0: దేర్ ఆర్ నో టూ అట్ ఆల్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్
1: రెండుగా కనిపించినప్పటికీ అందులో ఒక్కటే.
0: దే ఆర్ అపియరింగ్ యాజ్ టూ బట్ ట్రూలీ దేర్ ఇస్ ఓన్లీ వన్
1: ఇక్కడే మీకు ప్రత్యక్షం ఇవి రెండుగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ యూ కెన్ సీ దెమ్
1: కానీ ఇవి రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి.
0: But you can hear only one sound coming
1: from these two. Rendu vinipinchadam okkate.
0: You can see two things there in the mic, but what is heard is only one thing.
1: Kanuka, dehatma bhavam.
0: Therefore,
1: ee hrudayam tattu
0: dehatmini
1: okkatiga cherchali.
0: You have to come
1: adhe manam cheyavalsina sadhana.
0: The sadhana that you have to undertake is you have to combine the feeling, the body as well as atma and make them into one.
1: Vidyarthulara, spiritual anaga, adhyatmikam anaga, daivam tho ekam kavatame.
0: Becoming one with God is real spirituality.
1: Daivamu neevu veru kaadu.
0: Yourself and God are not
1: neeve daivamu, daivame neevu.
0: You are God, God is you.
1: Ee vishwasanni manamu ee okka sthayi nunchi manamu abhivruddhi gaavinchukunnappudu inki ee vidhamainatundi sadhanalu cheyanakkarledu.
0: Right from now onwards, if you develop this kind of faith, there is no need for any other sadhana.
1: Kaani kontha mandi kevalam vachanam dwara palugutaru kaani neevu nenu okkateni aacharanalo shunyam.
0: But some people declare in words you and I are the same, but in practice they do all the
1: opposite. Guruvu ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
0: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
1: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
1: స్వామి శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
0: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
1: శివోహం నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు.
0: ది మీనింగ్ ఈస్ ఐఎమ్ శివ I am Shiva.
1: నిజమే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అనుకుంటున్నాడు.
0: ది డిసైపుల్ బిగాన్ చాంటింగ్ ఐ ఆమ్ శివ ఐ ఆమ్ శివ ఐ ఆమ్ శివ.
1: నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు.
0: If he had really experienced that divinity and that spirituality, that ఆత్మిక్ principle in him, he would not have got there is
1: ఒక స్నేహితుడు వచ్చాడు.
0: He came to his friend's house.
1: Shivoham Shivoham anu uchcharichukunte ayya emiti idini artham annadu.
0: His friend asked him, what is the meaning of Shivoham which you are chanting?
1: Shivoham ante nene shivudu nene shivudu nene shivudu ani artham cheppadu.
0: He replied to his friend, that means I am Shiva.
1: Aithe neeve shivudu aipite aa Parvati neeku em kavali annadu.
0: Then the friend asked, if you are Shiva, what is the meaning?
1: Nijanga vishwasinchinatuntu vaadite Parvati kuda nene cheppochunu kada.
0: If you are really considering yourself as Shiva, you can say
1: kevalam Parvati niki em kavalante aparadam aparadam Parvati nakante goppade innadu.
0: The moment friend put the question, what is your relationship with Parvati, he said, well, I am so sorry.
1: Deha sambandhanni puraskarinchukunte ilanti vikaralanni bayil deertai.
0: If you consider your physical body relationship, all these wrong feelings
1: kanuka ee vidhamaina talli tandri snehi ee bhavamule manaku akkarledu.
0: Therefore, you should not.
1: ఈ భౌతిక సంబంధమునే మనం ఏ మాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
0: We should not develop this kind of worldly relationships at all.
1: నీవే నేను నేనే నీవు.
0: I am you and you are I.
1: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఇంకా ఎట్టి భేదములకు అవకాశం ఉండదు.
0: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
1: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
0: This is real freedom.
1: ఇదే నిజమైనటువంటి స్వేచ్ఛ.
0: This is real free will.
1: అదే స్వేచ్ఛ.
0: That is real his will.
1: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు.
0: Free will.
1: మనమే స్వేచ్ఛ.
0: Free will is not something which you can acquire and accomplish.
1: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
0: While speaking about dharma in Bhagavad Gita, he introduced two concepts, swadharma and paradharma.
1: Managa deha dharmam.
0: Paradharma refers to the
1: swadharma
0: dharma
1: managa
0: of the body.
1: Atma dharmam.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
1: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
0: హియర్ ధర్మ ఈజ్ నాట్ విత్ రిఫరెన్స్ టు ది ధర్మ ఆఫ్ ది క్షత్రియ.
1: స్వధర్మం ఆత్మధర్మం.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
1: ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు.
0: ఆత్మధర్మ విల్ నెవర్ గివ్ యూ ఫియర్.
1: పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యూ గెట్.
1: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలు కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనం గురి కాము.
0: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
1: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
1: అప్పుడు ఎట్టి దుఃఖములు కాని కష్టములకు కాని నిందలకు కాని నిష్ఠూరములు కాని ఏమాత్రము మనకు అవకాశం చిక్కదు.
0: దేర్ విల్ బి నో రూమ్ ఫార్ సారో గ్రీఫ్ ప్రాబ్లమ్స్ అండ్.
1: విద్యార్థులారా మీకు తెలియకపోవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్ యూ మే నాట్ నో.
1: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
0: ఫార్ divinity there cannot be any change at all.
1: Namaka poyinappatiki
0: whether you believe or you don't believe.
1: Dukkham ante emto naaku teliyadu.
0: I really do not know what sorrow is.
1: Vicharam ante emto naaku teliyadu.
0: I really do not know what worry is.
1: Kashtam ante emto naaku teliyadu.
0: I do not know what difficulty is.
1: Nindalu nishthuramu chestunnarante idi emto baadha ante naaku teliyadu.
0: When people criticize and comment I really do not know what.
1: Adi vaadistamu pooja cheyatam nee ishtamu. ఎవరిష్టం వారిది.
0: క్రిటిసైజ్
1: ఎందుకు మనం బాధపడాలి?
0: క్రిటిసైజింగ్ ఈజ్ హిజ్ విష్, వర్షిపింగ్ ఈజ్ యువర్ విష్.
1: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
0: ఈ వన్ టాక్స్ లౌడ్ ఇట్ గోస్ ఇన్ హెయిర్. ఈ వన్ టాక్స్ విత్ హిమ్సెల్ఫ్ ఇట్ విల్ రిమైన్ విత్ హిమ్సెల్ఫ్.
1: నా వరకు రాదేది.
0: ఇట్ కెన్ నెవర్ రీచ్.
1: నేను ఎందుకు బాధపడాలి?
0: వై షుడ్ ఐ బి ట్రబుల్డ్?
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
0: రికగ్నైజ్ యువర్ రియల్ ట్రూత్, దెర్ విల్ బి నో రూమ్ ఫార్ ఎనీ డిఫికల్టీ.
1: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండాది అని వచ్చి ఏడుస్తాను, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్డ్, ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
1: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి.
1: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికీ సమత్వమే.
0: అవర్ రిలేటివ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ.
1: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
0: ఐ రియలీ వాంట్ టు సీ వాట్ రియల్ సారో ఈజ్.
1: లేకపోతే
0: సారో విల్ నెవర్ కమ్ టు మీ.
1: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
0: In things relating to Swami, there may be so many upsetting things which may be happening.
1: Anekamandi aneka rakamainaatundi bhavamulato kudanu untuntaru.
0: Different people have different feelings towards me.
1: Oka vaipuna poojinchevaru, oka vaipuna dushinchevaru.
0: On one side, people who worship me.
1: Idi oka parvatamu, adi oka parvatamu.
0: This one side is a mountain, another side that is also another mountain.
1: Kani ee parvatamulu rendu kudanu kinda gruntalu untunnayi.
0: But besides both these mountains, there is a big pit.
1: ఒక దగ్గర మట్టి కుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
0: If there is one mound, there must be a pit elsewhere.
1: ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: The mud in the pit and the mud in the mound are the same. The same mud.
1: సమానమే.
0: For me, both are the same.
1: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
0: This is the real type of ఆత్మతత్వ విచ్ వన్ హాస్ టు.
1: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీనిని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
0: సమ్ టైమ్స్ ఐ యాక్ట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ, డిపెండింగ్ అపాన్
1: నటనే కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ దెర్ ఇస్ నో యాంగర్ వాట్స్ ఎవర్.
1: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
0: సమ్ టైమ్స్ ఫర్ మంత్స్ ఐ డు నాట్ టాక్.
1: ఇది వాళ్ళ రోగానికి తగిన మందు.
0: This is medicine appropriate to his disease.
1: Endukante varini sarichese nimittamai ee rakamainatundi mandalu upayogapettali.
0: In order to rectify and correct them, this kind of treatment is
1: necessary. Endukante naato maatadatam ledhu.
0: వై ఈజ్ స్వామి నాట్ టాకింగ్?
1: అడిగే అధికారం నీకు ఎక్కడుంది? అది నా ఇష్టం.
0: వెల్, ఇట్ ఈస్ మై విష్.
1: ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్ వచ్చారు.
0: ఫోర్ పేషెంట్స్ గో టు ఎ డాక్టర్.
1: నలుగురికి కడుపు నొప్పి.
0: ఆల్ ది ఫోర్ ఆఫ్ దెమ్ హ్యావ్ ది స్టమక్.
1: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
0: వెన్ యూ సీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోత్ ఆఫ్ ఆల్ ఆఫ్
1: దెమ్ వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
0: డాక్టర్ ఎగ్జామిన్స్ వన్ పేషెంట్.
1: నాయన ఏమి లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
0: యూ గివ్ ఎ లిటిల్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే.
1: పంపించేస్తాడు తక్షణమే.
0: హీ గివ్స్ మెడిసిన్.
1: ఇంకొకరు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
0: సెకండ్ పర్సన్ కమ్స్ విత్
1: వాళ్ళకి సోడా బైకార్బోనేట్ మ్యాక్స్ హెల్ప్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
0: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ద మెడిసిన్ అండ్ డిస్పోజస్ హిమ్ ఆఫ్.
1: మూడవ వాడు వస్తాడు.
0: ద థర్డ్ పర్సన్ కమ్స్.
1: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూర్లు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
0: ఇఫ్ ది బౌల్స్ వర్ టు మూవ్ యూ వుడ్ బి ఆల్ రైట్. హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ సెండ్స్ హిమ్.
1: నాలుగో వాడు వస్తాడు.
0: ఫోర్త్ పర్సన్ కమ్స్.
1: ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు.
0: హీ సేస్ ఇమ్మీడియట్ ఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: ఈ వీడిపోయిన ద్వేషం ఆ డాక్టర్ కు.
0: ఈజ్ యాంగ్రీ విత్ హిమ్.
1: కాదు కాదు, వీడి జబ్బు వేరే.
0: యువర్ డిసీజ్ యూ ఇస్
1: అపెండిసైడ్.
0: దిస్ ఈజ్ అపెండిసైటిస్.
1: తక్షణమే చెయ్యాలి.
0: Therefore, there is need for surgery.
1: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
0: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిపెండింగ్.
1: ఒక్కొక్కరి చూడనే చూడను.
0: ఐ డు నాట్ లుక్ అట్ ఆల్ సమ్ పర్సన్.
1: ఒక్కొక్కరితో మాట్లాడనే మాట్లాడను.
0: ఐ డు నాట్ టాక్ టు సమ్ పీపుల్ అట్ ఆల్.
1: ఒక్కొక్కరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
0: If some people come this way, I go the other way.
1: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్. ఆ మందులు ఇంత ఇచ్చేటువంటి ఇవన్నీ.
0: దిస్ ఆర్ ఆల్ ది ప్రిస్క్రిప్షన్స్ అండ్ ది మెడిసిన్స్ గివెన్ టు ది వేరియస్ డిసీజెస్.
1: ఎందుకోసం ఇస్తున్నాను?
0: వై ఆర్ ఐ గివింగ్ దిస్ మెడిసిన్?
1: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
0: ఐ ఆల్సో హ్యావ్ సమ్ కోడ్.
1: నా మాటకు చాలా విలువ.
0: మై వర్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్.
1: పోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
0: యూ మే నాట్ గివ్ వాల్యూ టు మై వర్డ్ బట్ ఐ గివ్ వాల్యూ టు మై వర్డ్.
1: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు.
0: ఇఫ్ వన్ డస్ నాట్ ఫాలో మై వర్డ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్డ్ ఆన్ హిమ్.
1: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ ఆఫ్ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
1: మీరు ఎందుకు నడుచుకుంటారు? స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
0: You go on telling that Swami is not talking to me. Why don't you tell yourself that you are not following Swami?
1: Kevalam idi one way traffic kaadu.
0: This is not
1: one way traffic.
0: This is not one way traffic.
1: Give and take. Rendittini vicharam cheyali neeku samatvam unte.
0: There must be give and take.
1: Nenu ee vidhanga cheyatam chethane Swami naato maatladatam ledhu aneetundi yokka satyanni neevu gurtinchukunte neevu inka mundu aa rakamga cheyakunda untavu.
0: Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not talking.
1: Kaani ee naati bhaktulu aa rakamga vicharinchatam ledhu. స్వామి మాట్లాడటం లేదు. అదేన్నీ చూస్తున్నా కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్. దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
1: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్, స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్, ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది రెయిన్, ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది
1: ఆజ్ఞను శిరసా వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
0: ఫాలో ది కమాండ్స్, గ్రేస్ డాన్స్ దేర్ ఆటోమేటిక్.
1: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
0: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ ది వర్డ్ విచ్ హాస్ జస్ట్ గివెన్. కన్సిడర్ యువర్ ఓన్ వర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్.
1: రెండు కన్నులున్నాయి, రెండు చూడొచ్చు మీరు.
0: యూ గాట్ టూ ఐస్.
1: రెండు చెవులున్నాయి, రెండు వినొచ్చు మీరు.
0: యూ కెన్ యూ హ్యావ్ టూ ఇయర్స్.
1: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
0: బట్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ వన్.
1: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
0: That is why truth is the very life of the world.
1: Mataku pranamu satyamu, kotaku pranambu valu, koti tarittin.
0: For the promissory note, it is the signature which
1: kotaku.
0: ఫర్ ది ఫోర్ ఇట్ ఈస్ ది ఆర్మీ విచ్ ఇస్ ది లైఫ్.
1: జాతికి ప్రాణము మానము.
0: ఇట్ ఈస్ ది రెస్పెక్ట్ అండ్ ఆనర్ విచ్ ఇస్ ద లైఫ్.
1: నోటుకు ప్రాణము రాను.
0: ఫర్ ఎ ప్రామిసరీ నోట్ ఇట్ ఇస్ సిగ్నేచర్.
1: మరి సిగ్నేచర్ లేకపోతే ప్రామిసరీ నోట్కి ఎక్కడ విలువ ఉంది?
0: ప్రామిసరీ నోట్ ఈస్ వాల్యూలెస్ వితౌట్ ది సిగ్నేచర్.
1: కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము.
0: Therefore, truth is the life of our world.
1: అప్పుడు సత్యమేవ జయతి.
0: That is the meaning of truth always triumphs.
1: కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for everyone to understand.
1: సై దైవము దేనికి కూడాను కుంగడు పొంగడు.
0: God never sings or
1: ప్రపంచమంతా వచ్చి దూషించినా గానీ నేను కుంగరు.
0: Let the whole world come and criticize me.
1: ప్రపంచమంతా వచ్చి వర్ణించినా నేను పొంగను.
0: I don't get flattered even the whole world.
1: నా సత్యము నాది.
0: My truth is truth by itself.
1: కుంగి పొంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్.
0: The person who sings on account of
1: దోషము లేనప్పుడు ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
0: A person who is free from defects, where is the need for him either to sing?
1: Kanukane ee hrudayasthayindu unnatundi okkate ade pavitramu aneetundi vishwasanni manam balaparchukunte inga deniki ni manam ee vidhamainatundi vicharamuku avakasame undadu.
0: If you can strengthen the faith that heart is a divine entity and if you fix your sight on that, there is no need for
1: anybody. Kramakramena mana yokka summer class course anta kudanu samipistuntunnayi. ముగించడానికి
0: అవర్ సమ్మర్ క్లాసెస్ ఆర్ గ్రాడ్యువలీ కమింగ్ టు ఎండ్.
1: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్
1: పురస్కరించుకునియే నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
0: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
1: ఇంకా ఉన్నది రెండు దినములే.
0: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
1: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
0: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
1: దానిని మీరు అర్థం చేసుకుంటే
0: రియల్ ఫార్మ్
1: దేనిని మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవి అనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
0: వన్స్ యు నో
1: ఆధారాన్ని ముందు చూడాలి.
0: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దట్ ఈస్ ఎనఫ్.
1: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
0: The real basis of Swami, not merely form.
1: Adhyayam anta marpu chendetundi.
0: The form may be changing.
1: Adharame marpu chendanetundi.
0: The basis does not change.
1: Adi satyam.
0: That is
1: adi nityam. Adi atma. Adi hrudayam. Adi nenu.
0: That is heart. That is atma. And that is yourself.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 23rd of November 1984 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హిస్ 59th బర్త్డే సెలబ్రేషన్స్.

సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా చదువులనియు నేర్చి విలువసున్నా.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేర్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: మనసుని గట్టితనము. ఎవరెరుంగు చేరుదురు, ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into greed. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ దట్ వన్ క్యాస్ట్ అవే ద ఫీలింగ్ పర్టైనింగ్ టు ద బాడీ అండ్ దేర్బై అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ విదిన్, it is necessary that a human being strives forward.
0: Manavuni hrudayamulo daharakashamuna needato kudani endavale jeevito kudi paramatmudu nivasistu unnadu.
1: In the sky of man's heart you have the reflection of God to be found within you.
0: Enda needalu janta pachulu,
1: like you have the light and shadow which go together, the twin birds.
0: Endavalane neeru needa erpadutunnadi,
1: because of sunlight you have shadow.
0: Needa endu kudanu kaanti unnadi,
1: but within the shadow you could find light.
0: Deeniki kaaranamu prakkalo enda undatam chetane.
1: The reason for this is there is light by the side of shadow.
0: Enda needalu avinabhava sambandhamulu,
1: this light and shadow are inseparably linked.
0: Ade vidhamugane జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్ టుగెదర్.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము,
1: బట్ దెన్ దేర్ ఆర్ షాడోస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్.
0: ఎండ ఒక్కటే,
1: బట్ ద లైట్ యాజ్ సచ్ ఈజ్ వన్.
0: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ దేర్ ఈస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఆత్మ నిత్యము,
1: ఆత్మ ఈస్ పర్మనెంట్.
0: అదే సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
1: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్,
0: చర్మ అస్థి స్వరూపము కప్పబడటం చేత ఈ ఆవరణము నుండే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
1: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ, చర్మ అండ్ అస్థి, మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే, ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వములకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: Itti divya sattvani ee ruttani manavudu oka vidhamainti anubhutiki tevalananna aneka vidhamulainti sadhanalu salpavalsi vastundi.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunti karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetunte sadhana.
1: Sadhana, therefore, is a process wherein you, this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu. Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యు వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ ఎందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సత్యధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్యధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్యధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విదిన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీర్ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
1: There is these five senses of
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ట్రై అండ్ టర్న్ యూ టువర్డ్స్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: దే కీప్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ మెటీరియల్ వరల్డ్.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: అండ్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ ద రీన్స్ విచ్ చెక్స్ ద రన్ ఆఫ్ దీస్ హార్సెస్.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: If the intellect were not to be steady, these horses would run after these material things and the charioteer himself could come to grief in the process.
0: కనుకనే బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: So our intellect should be made pure, sacred and strong.
0: దీనికి సాధన ఏమిటి?
1: What is the sadhana for this?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
1: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్
0: వర్డ్. కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
1: trying to indulge in
0: పరులను బాధించేటువంటి మాటలు ఎందు
1: in impure words or deeds and hurting others
0: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు
1: or making others come to grief
0: ఈ వాక్కును ఏమాత్రం కూడా ప్రవేశపెట్టరా.
1: You should not use the word for such purposes.
0: వాక్కునందు మాధుర్యము
1: in your word there should be sweetness
0: శాంతము
1: and an element of peace
0: ఈ పరతత్వం కూడాను ఇందులో నిమిత్తమై ఉండాలి.
1: And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్ దాట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
1: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
1: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగ వేరు దేశమందున లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగ తన దేహమంది.
1: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపమనగ వేరు పరదేశము లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
1: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
1: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
1: రీచ్ అవుట్ టు గాడ్
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వి రియల్లీ అండర్స్టాండ్ ది డివినిటీ కంటైన్డ్ విత్ ఇన్ మ్యాన్
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇట్స్ లేటెంట్
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: ఇట్ ఇస్ త్రూ ది మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విత్ ఇన్ ఈజ్ షోన్ అవుట్
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్ కెన్ బి ఎ మోడల్ ఐడియల్
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఇస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్
0: ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీ హర్టింగ్ హిమ్ అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: యూ డూ నమస్కార్ యు పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్ యువర్
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము. అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడా దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్ ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్ అండ్ దేర్ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్ ద ఆత్మతృప్తి.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరుచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్ యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్ దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: ఆత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్

0: His vision of the Lord before you, but
1: నీవు మొట్టమొదట
0: but at the very beginning
1: తృప్తిగా ఉంటుండాలి.
0: You should be contented.
1: త్యాగము చేయాలి.
0: You should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
0: Only then will you come to face to face with the vision.
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
0: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
0: Sacrifice and sakshatkar is faith. Without faith you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
0: Today we have erected a mansion.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
0: And in this mansion you are able to sight the walls and the ceiling.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
0: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
1: ఆధారమే నమ్మకము.
0: That foundation proper is your faith.
1: భవనము నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులను భద్రతను.
0: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence అదే పునాది.
0: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction అదే గోడ.
0: Self satisfaction is like the walls.
1: Self sacrifice అదే roof.
0: Self sacrifice is like the roof.
1: Self realization అదే life.
0: And self realization. Self realization, that is your life.
1: కనుక మన self realization ఆత్మ సాక్షాత్కారమైనటువంటిది మన హస్తంలోందే ఉంటుండాలి.
0: So this process of self realization is within your grasp.
1: ఎట్టి తిండో అట్టి త్రేపు.
0: The type of food you eat determines the belch that you get.
1: ఎట్టి పిండో అట్టి రొట్టె.
0: The type of flour that you have determines
1: ఎట్టి భావము అట్టి ఫలితము.
0: Determine the taste of the bread.
1: ఎట్టి చర్యలో అట్టి స్థానము.
0: The thought determines the action.
1: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
0: So try to do good.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
0: For man the primary thing is action.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
0: Through karma you have upasana.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
0: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
0: దిస్ జ్ఞాన విల్ టేక్ యు ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
0: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. There should be equal minded purpose from your side. There should be very little yoga.
1: Mana aasalanu adupulo pettukovali.
0: At the very beginning again we should try and curb our desires.
1: Aasalu kaliginatunti vaniki evvadu kudanu ye naatiki ni trupti cheyaledu.
0: One who is carried away by desires can never be satisfied.
1: Tyagiki ye vidhamainatunti yokka aasalu undavu.
0: But a man of sacrifice has no aspirations or desires.
1: Okanoka samayalo,
0: once upon a time,
1: oka bhaktudu,
0: one devotee,
1: brahmanu darshinchi
0: saw, had the vision of Brahma.
1: Mahanubhava, neevu meru parvatanni puttinchavu.
0: O Lord,
1: anaga bangaru kondanu puttinchavu.
0: O Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
1: Evari kosam puttinchavu?
0: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
1: Tyagiki danito pani ledu.
0: A man of sacrifice has no place for it.
1: Aasa kaliginatundi vaniki inlanti parvatalu inka veyi srishtinchina vaniki aasa theeradu.
0: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్నాడు.
0: So what's the use of having any number of these mountains of
1: Meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
0: What it means is today's desires and wishes are on the increase.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
0: Only when you curb your desires can you have peace and
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
0: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
0: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండినా జీవితమే వ్యర్థము.
0: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
0: In times of difficulties, in order to shoulder such difficulties,
1: mana badhalu,
0: we should pray to
1: mana dukkamulu,
0: God. Our difficulties,
1: mana vicharamulu,
0: our worries,
1: teeravalanante ee prema dwarane manam teechukodaniki prayatninchali.
0: If we have to free ourselves from these, love is a medium for that.
1: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kodanu manam.

0: When we secure the love of God, no difficulty can possibly trouble us.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండినా
0: వితౌట్ దిస్ లవ్
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
0: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
0: అవర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
0: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
0: అవర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
0: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్. వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్న తమ్ముళ్ళ అనేటువంటి సంబంధం కూడా లేదు.
0: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
0: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
0: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈస్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
0: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యం చేయాలి.
0: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
0: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
0: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
0: And peace. We should try and secure these in a natural way.
1: శాంతి అనగా ఏమిటి?
0: What is this peace?
1: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
0: Trying to put the senses under control is true shanti.
1: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
0: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
0: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
0: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
1: సుఖ దుఃఖముల యందు,
0: ఐదర్ ఇన్ డిఫికల్టీ
1: లాభ నష్టముల యందు,
0: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్ గెయిన్,
1: ఆస్తుతుల యందు,
0: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
1: క్షమను వహించటమే శాంతి.
0: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
1: ఓర్పును వహించటమే శాంతి.
0: To being having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
0: Being having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతి అన్నారు.
0: దిస్ ఈక్వానిమిటీ ఈస్ వెరీలీ యోగ.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
0: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగ, యూ హ్యావ్ పీస్.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
0: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
0: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
1: అక్కడ కూడా నువ్వు దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
0: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
0: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
0: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వేర్ యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వేర్ యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదిలమ్ము మనం ఎప్పు దలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
0: గాడ్ ఇస్ టైమ్ ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: సో వీ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: కనుకనే ఉపాసన స్థానమందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః, అంత కాలమే ప్రధానము.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ that God is time, God transcends the limitations of time, God is beyond past, present and future.
1: కాలమును సార్థకం చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
0: That body which sanctifies time, he is really sanctifying its existence.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: This body is given for the sake of serving others.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యూ హ్యావ్ దిస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
0: There is no distinction between joy and sorrow.
1: Ivi rendu kudanu needala vantivi.
0: They are like shadows within one.
1: Enna needala vale kudanu ventaadutuntai.
0: They are like light and shadow.
1: Ivi rendinti endu kudanu avinabhava sambandham undi.
0: They two are linked up in such a way you cannot separate them.
1: Bahya jagattuku,
0: the world outside,
1: antar prapanchamunaku,
0: and the world within,
1: ekattvam aneetundi untundadi.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
0: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
0: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
0: Is it the body or the ఆత్మ?
1: కాదు కాదు.
0: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
0: It is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మా ఆర్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
0: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్,
1: అనుభవించేదంతా అంతఃకరణమే.
0: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: యూ కెనాట్ రియలీ tap that which is permanent to
1: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయః.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా పని చేయలేవు.
0: Without the mind the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
0: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
0: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనసును సరియైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్ కంట్రోల్.
1: మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించాలి.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కో సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరియైన బుద్ధి ఉంటే తాను సరియైన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
0: try to rectify the mistakes
1: తనలో ఉన్న తప్పులను
0: and the shortcomings within you.
1: దీన్ని తాను చూచుకుని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: One who can rectify his own shortcomings can follow the
1: నిరంతరము పరదోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
0: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
0: వన్ హూఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడాను వెతకడు.
0: One who has taken the noble path will never seek the false
1: path. కనుకని ఆంధ్ర ప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: దట్స్ వై ఇన్ ఆంధ్ర ప్రదేశ్ దేర్ ఇస్ ఎ సేయింగ్ విచ్ గోస్ ద డాగ్ ఈస్ ఆఫ్టర్ చప్పల్స్ అండ్ శాండల్స్ అండ్ ఫుట్ వేర్ అండ్ ద ఈవిల్ మైండెడ్ ఈస్ ఆఫ్టర్ మిస్టేక్స్ అండ్ షార్ట్ కమింగ్.
1: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనము కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: దేర్ ఇస్ నోబడీ హూ ఇస్ బియాండ్ ది మిస్టేక్.
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
0: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
0: బట్ వి షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: యు ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యు.
1: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
0: Now one who looks for faults in others cannot find his own faults.
1: Andar yendu sodarattamunu
0: this brotherhood in everyone
1: andar yendu kudunu divyatvanni manamu anubhavinchinappude
0: and seek and experiencing the divinity in all
1: daiva premaku neevu paatrudavutavu.
0: You will become deserving of the grace of God.
1: Evaru daivaniki paatrudu evaru daivaniki sannihitulu ani manam prashninchukunnappudu sarvulannu preminchinatuvanti vaade daivaniki sannihitudu.
0: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings
1: daivani
0: prasannulu
1: gavinchina samayamunande sarvasvanni kudano prasannulu gavinchina vaaru.
0: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: Prema swaroopulara,
0: embodiments of love,
1: kevalam dehamunaku puttina dinamanni
0: that this body has a birthday.
1: Ee bhautikamainatundi yokka కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: Kaaboyetunti varu sadhakulu kaaboyetunti varu
0: those who aspire to become sadhaka
1: sarveshara anugrahanni pondadalchinatunti varu
0: who want to secure the grace of God
1: pallallo praveshinchi
0: should go to the villages.
1: Ee baadalato krungipoyetunti variki
0: one who are weighed down with these sorrows
1: తగిన సేవలు చేసి
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: లీవ్ అవుట్ సేవ యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
0: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు
1: జిల్లాలో అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
0: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు
0: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని
0: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్.
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి
0: those who have been afflicted thus
1: atti kashtamulaku chikkulukunnatundi varini
0: those who are subjected to such untoward misery
1: tagineetundi sevalo meer palgonali
0: trying to bring relief to such people do some service.
1: Nellore jilla nunchi vachinatundi seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagineetundi sahayam cheyali.
0: Now those seva dal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisara prantramulu varainatundi Guntooru, Krishna, వెస్ట్ గోదావరి వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: నాట్ ఓన్లీ దాట్ ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ శాంక్టిఫై.
1: తోటి సోదరి సోదరి మండలంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: When your own brothers and sisters are suffering thus, we should not be mere passive spectators. It's not proper on our part.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడాను కలగవచ్చు.
0: Certainly suffering would come to every person.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: When you go to the help of the suffering ones now, tomorrow others will come to your moment, in your moment of distress.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడాను మనం సేవలు చేయరాదు.
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapechato,
0: without having any
1: nishkama karmalu acharinchali,
0: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
0: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma,
0: the selfless service.
1: Idhe sthita pragna lakshanam.
0: This is the hallmark of any
1: kanuka
0: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatundi aadeshamu.
0: Today the primary injunction being given to you is
1: sarva jeevanunu preminchi,
0: love all living forms and beings,
1: daiva anugrahamunu pondutakai,
0: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
0: in your daily worship,
1: loka samasta sukhino bhavantu,
0: may all wherever they are enjoy peace, prosperity,
1: sarvulu kudanu chemanga untundali,
0: let all beings be safe,
1: sarva deshamulu kudanu chemanga untundali,
0: let all countries enjoy peace and prosperity.
1: Bharat desham anetvanti yokka sankuchitamaina bhavamu unchukoraadu.
0: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vichara bhavamuto
0: have this broad mind, broad thoughts.
1: Meeru sevalu cheyataniki prayatninchali.
0: Do your service in the form of a broad vision.
1: Vichara hrudayame lekundina,
0: without this broad-mindedness,
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam ayipothayi,
0: all your service would become useless and fruitless.
1: Kanaka neti nundi,
0: therefore from today,
1: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru,
0: and what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: Okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: Vidya samasthanu sthapinchali.
0: In every village, have an education
1: institution. Vaidyamunu prayatnapurvakanga sadinchali.
0: Bring the health care to these villages.
1: Jalamunu variki andinchali.
0: Give them drinking water.
1: Roadlanu veyyali.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరి అయినటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances.
1: అంటే వరకును ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహముతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: So thereby you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డూ నాట్ హ్యావ్ మనీ టు గో బై.
1: అన్నారు
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: Therefore, don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own convenience.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము,
0: for want of money, they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కాని,
0: this money is given now for you to undertake
1: your...
0: for undertaking journeys for your spots of service.
1: ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
0: It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి ఒక పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమ తత్వాన్ని మేము అందుకున్నామని ప్రజా సేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: You must regard this as a significance of today's celebration of birthday. That is this element of love.
1: నా ప్రేమ పూర్వకంగా,
0: and having received this love,
1: దయా ప్రేమల హృదయముతో
0: plunge into service activities.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
0: Today I, born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్. గోగాయ్, అస్సాం. గుప్తా, బీహార్. మాథూర్, బీహార్, మాథూర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: గుజరాత్. మాథూర్,
2: హిమాచల్ ప్రదేశ్.
1: హర్యానా, హర్యానా.
2: దెన్ కర్ణాటక, మిస్టర్ ఏ మోహన్ రావు. కేరళ, కేఎస్ మేనన్. మధ్యప్రదేశ్, మిస్టర్ హింగోరాణి. మహారాష్ట్ర, శ్రీకాంత్ సావంత్.
1: మధ్యప్రదేశ్,
2: ఒరిస్సా, మిస్టర్ పానీ.
1: కమాన్,
2: మధ్యప్రదేశ్,
1: ఒరిస్సా.
2: పంజాబ్, మిస్టర్ బీకే సోని. రాజస్థాన్, కేఎస్ గోయల్. తమిళనాడు, డాక్టర్ పూనమ్. ఉత్తరప్రదేశ్, కమలా మాల్. వెస్ట్ బెంగాల్, నితిన్ మజ్ముదా. దీస్ ఆర్ ఆల్ స్టేట్ సేవాదల్ కన్వీనర్. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
3: ప్రేమ ముదిత మనసే కహో.

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

చేయవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్ర

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students.
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుము, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి, కానీ తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagatnandu udbhavinchi ee visala prapanchamnam sarva vidyalu nerchi motta modata tanantanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇదియే అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: బట్
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి ఒక అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఆల్ వన్.
1: రూపనామములు భిన్నముగా ఉన్నవి కానీ
0: దో ద నేమ్ అండ్ ఫామ్ డిఫర్,
1: పరిస్థితుల యొక్క ప్రభావం భిన్నముగా ఉన్నది కానీ
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కాని
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్ భిన్నముగా
1: కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు
0: దట్ విచ్ ఇస్ ప్రెజెంట్ కామన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
1: అందరి ఎందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతం
0: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం అట్ ది ఇండివిజువల్
1: లెవెల్ ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు
0: విత్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూసినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే
0: దేర్ఫోర్ నేమ్ అండ్ ఫామ్ మే వేరీ బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ ఎసెన్షియలీ సేమ్
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడా పంచభూతములే ఏకత్వం
0: నాట్ మియర్లీ దోస్ హూ హావ్ అసెంబ్డ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ఆల్ ద రెస్ట్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి
0: And what is this non-dualism in respect of matter?
1: Oka sthitigatulanu puraskarinchukoni
0: basing on the state and position
1: prati manavudu kodanu edo konni adishtamulu nilpukoni untuntadu
0: every person entertains certain ambitions desires
1: aneka asalato nindi untadu
0: yes so many ambitions
1: kaani asalato nirasalu kodanu pondutuntaru
0: but he has got frustrations and disappointments
1: antuleni asalato
0: because of too much of desire
1: అర్థం కాని ఆవేదనతో
0: and the worry with the meaning
1: రూపమైన ప్రాప్తికై
0: struggles
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై నిస్సందేహంగా నిలిచి ఉంటాడు
0: he struggles to achieve that though quite undeserving he has got the meaningless worry and anxiety excessive desire
1: ఏ పనులు చేసినప్పటికీ
0: whatever work that is done
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: whatever thought entertained
1: కాని అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతం
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్ దెర్ బి అపాయింట్మెంట్ అండ్ డిసాపాయింట్మెంట్
1: అసంతృప్తిగా రూపొందుతుంది
0: ది సాటిస్ఫాక్షన్ టర్న్స్ ఇంటూ డిస్సాటిస్ఫాక్షన్
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ సో యాస్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ గాడ్ దేర్ నో డిసాపాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్
1: మానవులు యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్
1: మానవుని యందు దేవుడు
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు
0: అనిమల్ ఇన్ మ్యాన్
1: కనుకనే దైవము మానవుడు రాక్షసుడు పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి
0: దేర్ఫోర్ గాడ్ మ్యాన్ డెమన్ అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్
1: ఏ విధంగా ఉంటున్నాయి
0: హౌ
1: పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం కూడా పురస్కరించుకొని కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు?
0: In what form God is present in man?
1: బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరము కూడాను దైవ చింతన సల్పుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు
0: మ్యాన్ థింగ్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింగ్స్ ఆఫ్ ద డివైన్
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు
0: హి ఎంటర్టైన్స్ సీక్రెట్ థాట్స్.
1: పరోపకార సంబంధమైన దీంట్లో పనిచేస్తుంటాడు.
0: హి రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హి హస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ దట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకనే ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: These sacred qualities, virtues present in man, will prove the divinity in him.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రమును చింతించక నిరంతరము కూడాను పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: Man doesn't think of himself nor of the world. He thinks of this eternal truth, that is divinity latent in him.
1: ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from you get this?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండి వచ్చాయి.
0: They emanate out of the human heart.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this, God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మం రథో మర్త్యః. ఈ మర్త్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్య ధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్య ధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హి డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మలు విసర్జించకుండా
0: హి డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తన కుటుంబం యొక్క
1: కర్తవ్యాలు పోషిస్తుంటూ వస్తుంటాడు.
0: హి టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: హి ఎంటర్టైన్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ ఛారిటీ
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్.
1: మానవుడు అనగా ఏమిటి?
0: హు ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
1: మానవుడు కూడా మానవుడు అనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: Andarni visheshistuntadu.
0: He has got full faith in everybody.
1: Itanu bayapattaniki avakasam ledu.
0: He has no fear at all.
1: Bayapattedi mrugamu, bayapadedi pashu.
0: It is only the animal that is fully of fear.
1: Pashu bayapadutundi.
0: It is the cow that is afraid of situation.
1: కాని మనిషి మృగము కాదు పశువు కాదు కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone fear.
1: నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not animal. You are not
1: మనిషి.
0: You are a human being.
1: కనుకనే నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: Itti nitya karmala cheta tana nitya jeevitanni gaduptu untadu manavudu.
0: So man spends his daily routine of activity in this way.
1: Inte kaakunda
0: not only
1: paropakara sambandhamainatundi oka social works anaga samaja sevalu yendu palgontuntadu.
0: He also renders service, participates in social work.
1: Manava samajamulopala nitya satyamainatundi keertulu pondutuntadu.
0: He also earns reputation, name and fame in society.
1: Manavata vilavanu thanu acharistu aanandistu itarulaku aanandimpa chestuntadu.
0: He practices human values and he delights himself and makes others happy.
1: Satyamu anetundi manava dharmamu dharmam paina aadharapadi untadi.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతిపైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమపైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింసపైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండినా హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be
1: violent. నీలో శాంతి ఉండినా హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండినా హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హు ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్ లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి

0: సమాధానమైనటువంటి మూల కారణం.
1: ఆల్కహాలిజం ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్ డెమోనిక్ యాక్టివిటీ.
0: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
1: The one who drinks naturally forgets his human quality.
0: ఏం చేస్తున్నాను, ఏం అంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
1: He forgets what he speaks and what he does.
0: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
1: At the time there will be no consideration of mother, father, child.
0: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడాను విచారించడు.
1: He loses that discrimination whether it is a sin or a virtue.
0: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్ని మర్చి
1: So he undertakes to such activity and forgets the human quality.
0: And విశ్వసించి
1: అండ్ హీ గోస్ బై దిస్ ట్రాన్సియెంట్ వరల్డ్
0: భవిష్యత్తును విస్మరిస్తాడు.
1: హీ ఫర్గెట్స్ ద ఫ్యూచర్.
0: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
1: సచ్ డెమోనిక్ నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండది?
1: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
0: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: The one without wisdom is equal to an animal.
0: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
1: He has no trace of wisdom.
0: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
1: He has no sense of discrimination.
0: కేవలము తన కడుపుకు తాను తినటము.
1: He eats full.
0: నిరంతరముగా లౌకికమైన భోగభాగ్యములను అనుభవించటము.
1: He always experiences worldly pleasure.
0: ఆహారం నిద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
1: He spends all his time eating and drinking and sleeping.
0: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
1: These are qualities of animal.
0: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటం.
1: He will also be violent against those that come in his way.
0: పరమం దూషించటము.
1: He goes on accusing others.
0: పరమను హాస్యాస్పదం గావించటము.
1: He will be making fun of others.
0: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
1: These are all the qualities of an animal.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
1: Therefore every man has got these four qualities: animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
0: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
1: Today we study various forms of knowledge.
0: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
1: What is that we are actually losing?
0: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
1: In this world there are many people who have learned many forms of
0: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
1: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
0: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవునిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుని అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
1: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone put the question of human or not?
0: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
1: He has got an attire of a human.
0: మానవుని వలె అధికారం చలాయిస్తున్నాడు.
1: He occupies the position of
0: a human. కానీ మానవత్వాన్ని గుర్తించడం లేదు.
1: But he doesn't recognize the human quality.
0: మానవుడు అంటే ఏమి?
1: Who is the human being?
0: కామ క్రోధ లోభ మోహ మత్సరమైనటువంటి దానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
0: తన హృదయంలో ఉంచుకొని
1: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: వెల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్?
0: సంపాదించి ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అమాసింగ్ వెల్త్?
0: ఇది అంతా నిరర్థకము.
1: ఇట్స్ ఆల్ యూజ్లెస్.
0: ఇదంతా వ్యర్థమైనటువంటి చదువులు.
1: ఇట్ విల్ ఆల్ బి ఇన్ వెయిన్.
0: చదువు చదివినటువంటి వాడు సరైన మార్గంలో ప్రవర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ప్రాపర్లీ.
0: సద్గుణములు,
1: వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: good intellect,
0: satya nirati,
1: adherence to truth,
0: bhakti,
1: devotion,
0: krama siksha,
1: discipline,
0: kartavya palanamulu,
1: discharging the responsibilities,
0: mere vidya.
1: It is the education that teaches all.
0: Vidyati nirvavalayu,
1: student must learn.
0: ఏమిటి నేర్చుకుంటున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు లర్న్?
0: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
1: డూ యూ హ్యావ్ డిసిప్లిన్?
0: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ డివోషన్ అండ్ డిసిప్లిన్ వాట్ ఇస్ ది యూజ్?
0: ప్రతి దాని ఎందుకు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
1: We have to see that there will be human values in every aspect of our life.
0: ఎప్పుడు చూసినప్పుడు ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
1: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనం చింతించడం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: When we go on thinking of others, good and bad, those qualities get into you.
0: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
1: You're not thinking of anyone.

0: అంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటుంది.
1: ఆల్ ద బ్యాడ్ యు థింక్ ఆఫ్ విల్ బి ఇన్ యు ఆల్సో.
0: కారణం ఏంటి?
1: వై?
0: పరలో చెడ్డను నీవు చింతిస్తున్నావు.
1: బికాజ్ యు కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
1: సో నెవర్ థింక్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
1: If anyone is bad, try to correct, rectify.
0: అంతే కాదు, నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
1: If you are truly good, why should you think of anybody?
0: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా నువ్వు ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
1: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
0: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
1: This is not a qualification.
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
1: It is just opposite the human life.
0: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
1: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
0: కనుక ఇతరులు కించిత్ పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
1: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
0: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
1: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
0: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ ఎవర్ ఆన్ ద రైజ్, యూ ఫైండ్ దిస్ అటాచ్మెంట్.
0: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
1: దిస్ సెల్ఫిష్నెస్
0: అంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
1: Until the end approaches, he spends all the time in selfishness.
0: సరి అయినటువంటి స్థితిని పొందేది.
1: When does he reach the correct
0: level? పుట్టినందుకు ఏమి సార్థకము?
1: What is it?
0: భూమికి బరువు, తిండికి చేటు.
1: And it's just a burden to earth and also waste of food that he part.
0: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
1: Having been born a human being, we should help.
0: అది 18 పురాణముల యొక్క సారము.
1: That is the essence of 18 epics.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
0: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
0: చదువుకున్న వాడి మొదలుకొని
1: చదువులేనటువంటి
0: వాడి వరకు,
1: డౌన్ కోటీస్
0: నుండి మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
1: Right from the educated to the illiterate, the pauper to the millionaire,
0: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
1: If a poor man harms in a little way a rich man,
0: sahayam anetunte vaada manasu emattukunnu aavirbhavinchatam ledhu.
1: There is no trace of help in
0: him. Oka daanamu dharmamu anetunte oka sadbhavame athani endu untatam ledhu.
1: There are no good feelings of charity.
0: Ee prapanchamlo putti emi prayojanam?
1: What is the use of this human life and birth?
0: Ee vidhamulo sampadinchi emi prayojanam?
1: What is the use of earning money?
0: Kalukane mana chaduvulanta kuda nu nirupayoganga maaripothunnayi.
1: Therefore all our learning
0: dana sampada nimittamai kaalamunu karmamunu kaayamunu kuda nu vyattam gaavinchukuntunnamu.
1: We waste our time only to earn money. We waste our money.
0: Oni inta sampadinchi emaina mana venta teesu పోతున్నామా? లేదు.
1: Do you take money with you at the end? No.
0: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
1: You don't take single
0: ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
1: Not even sand.
0: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
1: That is the teaching of Alexander in this context.
0: భారతదేశం పైన దండెత్తి వచ్చి
1: హావింగ్ అటాక్డ్
0: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
1: As he was returning, as he was back home, he sustained heart attack.
0: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
1: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
0: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
1: అలెగ్జాండర్ వాజ్ నాట్ అఫ్రైడ్.
0: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
1: హీ గేవ్ ది ఆన్సర్. హీ టాట్ దెమ్ విత్ ఆల్ ది కరేజ్.
0: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
1: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ది వే.
0: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body is a five of all the senses. When we are going to die, we can't
0: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: 100 years life span though prescribed, you cannot.
0: బాల్యమందు
1: ఏక
0: ప్రాయమందు, ఏక ముదిమియందు, ఏక ముసలియందు,
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
0: ఏం గుర్తిస్తావు.
1: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
0: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
1: అలెగ్జాండర్ టాట్ దిస్ వే అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్
0: దేశానికి తీసుకుని పోయారు.
1: the body is taken to
0: Alexander cheppinattuga vaaru natincharu.
1: They acted as per his instructions.
0: Chetulu paiki pettaru.
1: The two hands
0: body
1: are lifted up.
0: Body anta white cloth tho bandhincharu.
1: The body is wrapped by a white cloth.
0: Chetulu paiki petti veedi kudanu Alexander dehanni tipputunnaru.
1: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
0: streetlo prati okkaru kudanu prashnistu vacharu.
1: Everyone started questioning.
0: Enduku chetulu paiki pettaru?
1: Why hands are lifted?
0: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
1: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
0: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
1: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
0: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
1: హిస్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
0: అతనికి ధనమునకు తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో డర్త్
0: తక్కువ లేదు.
1: హిస్ వర్చ్యూస్.
0: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
1: హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
0: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
1: అరిస్టాటల్ ఇస్ ది డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
0: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
0: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
1: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
0: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
0: నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
1: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
0: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
1: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
0: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
1: At the time of birth you don't bring a piece of
0: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
1: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
0: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
1: Where are you born and where do you go?
0: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
1: And your mind or
0: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
1: You should declare with all the courage that I will certainly go to heaven
0: and done meritorious activity. నేను నరకానికి వెళ్తున్నాను అని చెప్పవచ్చు.
1: For all the sinful acts I did, I am bound to be in
0: నరకం. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
1: So heaven and hell are the results of your own actions.
0: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: So everything depends on human
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
1: Good and bad depend on thoughts.
0: కనుకనే మొట్టమొట్ట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
1: First develop good thoughts.
0: త్యాగభావంలో మనం ప్రవేశించాలి.
1: పవిత్రమైన
0: మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్
0: సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
1: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
0: కనుకని నీవు మంచి పేరును సంపాదించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది నీకు జగత్తులో ఎంట వచ్చేది.
1: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
0: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
1: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: అందరు బంధువులు వస్తారు.
1: ఆల్ రిలేషన్స్.
0: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
1: When a rich man dies, hundreds of cars reach the burial ground.
0: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
0: బంధమణితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: But there is only one God who
0: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
1: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
0: కనుక అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మనం జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
1: Therefore we have forgotten this divine eternal truth. But we are carried away by
0: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైనా కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో.
0: అటాచ్మెంట్, అటాచ్మెంట్, అటాచ్మెంట్.
1: వాట్ ఇస్ ద రీజన్? అటాచ్మెంట్.
0: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
1: What is this attachment?
0: Kalukani detachment kavali.
1: So we should develop detachment.
0: Lock undi.
1: Here is lock.
0: Key pettu.
1: Put the key there.
0: Turn right side.
1: Turn right side.
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ అన్లాక్స్. ఓపెన్.
0: టర్న్ రైట్. లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: సేమ్ లాక్.
1: సేమ్ లాక్.
0: సేమ్ కీ.
1: సేమ్ కీ.
0: టర్నింగ్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఈస్ లాక్.
0: నీ మనసే కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ గాడ్ సైడ్.
1: టర్న్ గాడ్ సైడ్.
0: డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
1: టర్న్ గాడ్ సైడ్. దట్ డిటాచ్మెంట్ లిబరేషన్.
0: టర్న్ వరల్డ్ సైడ్.
1: Turn world side.
0: Attachment.
1: That is attachment.
0: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
1: అండ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ బాండేజ్.
0: ఏనాడు నిరంతరం కూడా రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
1: ఇట్ విల్ మేక్ యూ వరీడ్ డే అండ్ నైట్.
0: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ?
0: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
1: విత్ ఆల్ దిస్ హీ ఇస్ రెస్ట్లెస్.
0: కనుక మనము ఏది ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వీ షుడ్ నో ద పాత్ టు
0: అది ఈ వేదము బోధించినటువంటిది. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
1: డూ గుడ్ యాక్షన్స్.
0: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
1: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
0: ఎడ్యుకేషన్ దానం చేయి.
1: ఆర్ డొనేట్
0: హెల్త్ దానం చేయి. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
0: కనుక మానవునికి హెడ్ హార్ట్,
1: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
1: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: హార్ట్ ఈజ్ హెల్త్.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్
0: బాడీ ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
1: బాడీ ఈజ్ వాటర్.
0: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
1: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
0: ఎలాంటి హెల్త్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
0: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
1: నాట్ ఫర్
0: సేవ కోసం హెల్త్ కావాలి.
1: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
0: సర్వీస్ చేసే కోసం దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
1: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
0: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
1: వీ షుడ్ డిజైర్ హెల్త్.
0: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
1: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
0: మనకు హెడ్ ఉండాలి.
1: వీ నీడ్
0: ఎలాంటి హెడ్ ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
0: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
1: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్
0: బట్ అక్యూజ్. చింతించేటువంటి హెడ్ కావాలి.
1: ద హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
1: వై డూ నీడ్ ఫుడ్?
0: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
1: టు డెవలప్ మై హెడ్.
0: నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం. అని
1: డెవలప్ మై
0: గుణం ఎందుకోసం ఉండాలి?
1: వై డూ నీడ్ దిస్?
0: సమాజ సేవలో పాల్గొనడానికి,
1: టు రెండర్ సర్వీస్,
0: సహాయం చేయడానికి, సమాజానికి సత్కీర్తి తేవడానికి,
1: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
0: కనుకనే సమాజం యొక్క సంకర్షణ మనం అందంగా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్
0: సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. ఇందువల్లనే
0: మనం సమాజంలో పుట్టాము.
1: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో
1: వీఆర్ బోర్న్ ఇన్
0: సొసైటీ. సమాజంలో
1: గ్రో ఇన్ సొసైటీ.
0: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
1: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
0: వీడంతా కూడా కృతజ్ఞుడు.
1: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
1: హ్యావ్ బీ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
0: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
1: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
1: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: మన క్షేమం అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
1: For the social service, love is essential.
0: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
1: There is no other thing beyond love.
0: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
1: Through love you can get everything.
0: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
1: Without love, what is the use of reading so many books?
0: అంతే కదా bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
1: Therefore the head and the book become one and the same.
0: ఏ ప్రయోజనం?
1: What is the
0: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏంటి?
1: When you don't put it into practice,
0: what is the use? కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
1: There is no use. You can burn
0: అంత బుక్ అంతా మనం చదవకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
0: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
1: యూ టర్న్ మ్యాన్.
0: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని ఆచరణలో పెట్టు.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యూ కమ్ టు నో.
0: కానీ ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should act, we should do and find happiness there.
0: ఏ నిమిషం మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
1: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
0: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
1: దట్ ఇస్ రెప్యుటేషన్.
0: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు,
1: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్,
0: కంఠం సత్యస్య భూషణం,
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్,
0: హస్తం త్యాగస్య భూషణం,
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్,
0: త్యాగం హస్తస్య భూషణం,
1: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్,
0: శాస్త్రం శ్రోత్రస్య భూషణం,
1: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద ఆర్నమెంట్.
0: భూషణ కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
1: వాట్ ఎల్స్ డెకరేషన్?
0: కంటే మనకు సత్యమే అలంకారంగా ఉంది.
1: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
0: త్యాగమే అలంకారంగా ఉంటుంది.
1: సాక్రిఫైస్ ఇస్ ఆర్నమెంట్.
0: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
1: సాక్రిఫైస్ టెక్స్ట్ ఇన్ ద డెకరేషన్.
0: అలంకారాలు కావాలి.
1: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
0: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
1: If you have got the diamond necks and golden chain and
0: Manak
1: gold rings,
0: alankaramu.
1: It's not that.
0: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
1: ఇస్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద ట్రూ డెకరేషన్.
0: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
1: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునొందే పరసతిని ఆశించి పదితలల వాడేమి తీసుకపోయను గట్టిగాను ఇలా సూది మోప ఇంతైన ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకొని ఏం పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏపాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున బోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకున బోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్ హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ ద 10-headed రావణాసురా గాడ్ having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Isvaro Loke సత్యం పద్మాసితాసన్.

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండిన లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: The very dictum that the whole world should, universe should live happily and prosperously is based on this truth.
0: Itti pavitramaina nitya satyamainatundi yokka satyamunu ee naadu manavulu marchipothunnaru.
1: That sacred eternal truth is forgotten by man today.
0: Satyame lekundina dharmame ledu.
1: Without truth there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavattame ledu.
1: Without truth there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఈజ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుని యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyam unandundi sarvam visruttinche.
1: From the point of truth, God has created everything.
0: Satyam unandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satyam himaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is the pure unsullied truth that exists.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: Truth might sound like a simple word.
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: But it's a great thing to know the meaning of truth.
0: ఈ సత్యమందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యముపైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: Satyamu leni sthaname ledu.
1: There's no place here without truth.
0: Satyamu sarvatra vyapinchinatvantidi.
1: Truth is all pervading.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Satyamunu aadharam chesukoni,
1: basing on truth,
0: balachakravarti prajalanu pranamga chuchukuntu biddalaga poshinchukuntu kaalam gadupthu vachadu.
1: Basing on the principle of truth, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: premaswarupudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Bali. Bali Chakravarti aanadu Kerala desamlo undatam chetane మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు గాని వస్తుపాదములకు గాని ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River.
0: దానిని విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishwajit.
0: ఆ సమయంలోపలే
1: at that time
0: వామనమూర్తి జన్మించినాడు.
1: Vamana appeared.
0: ఆ వామనమూర్తి కశ్యప అదితులకు జన్మించినాడు.
1: He was the child of Kashyapa and Aditi.
0: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
1: He was proceeding towards the sacred ritual Vishwajit.
0: అతని నివాసం సిద్ధాశ్రమం.
1: He lives there in that Siddhashrama.
0: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
1: from that Siddhashrama as he was proceeding to this yaga
0: అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు.
1: All started looking at him with all surprise.
0: అతను చాలా బాలుడు.
1: He was so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందరిని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejassu? Emi ee pillavaadi yokku vachassu? Ilanti pillavaade naaku putti unde nenu enta adrushtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance.
0: Atanni poshinchi, laalinchi, paalinchi, aneka rakamuga kodina aadincheetuvanti daanini.
1: He wanted to have a child of that type so as to foster that child.
0: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: ఈ లోపల
1: in the meantime
0: వామనమూర్తి
1: వామన
0: బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చీ ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హు వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainattuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వి షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed the Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukune prati manavudu kudanu sat sankalpamunu abhiruddhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ye sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramantanu gurtinchukolaleni manavulu aneka rakamulainatundi chintanu chestuntaru.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చెయ్యాలి.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: No evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: ఈ నాడు చెడ్డ సంకల్పం చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములకే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: కానీ ఈ ఫలితములను మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయము.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కానీ భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ ట్రూత్ఫుల్ థాట్స్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ జాయిన్ గుడ్ కంపెనీ, యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ నేచురలీ.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్, ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి,
1: ఎంపరర్ బలి,
0: మహాదానపరుడు,
1: ద వన్ ఆఫ్ చారిటీ,
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హి వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హీ నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్, హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్, హీ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హీ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్ హియర్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్, యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సేడ్,
0: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin? More than that, going back.
0: Guru vaagne nanu dhikarinchi.
1: He even disobeyed command of Guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to Emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును అణగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళ మనకి ఏమి జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్.
0: స్వామి, ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
1: Just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: Bali was highly virtuous one.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికి తనకు దైవతా భావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ in the company of Vamana.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: This day Vamana is stepping into that state of Kerala.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకొని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము,
1: that is moral.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము,
1: that is righteous.
0: న బ్రూయాత్, సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకని సత్యం పైనే ఈ మూడు గుణములు ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేట్.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayamu maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి,
1: వై
0: మన ప్రవర్తనే,
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకని మన జీవితం లోపల దానిని బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు కూడాను భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలన కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరూ కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్స్.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: ఆల్ ది హ్యూమన్ సొసైటీ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రేస్.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: దట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఎ థీస్ట్ ఆర్ ఎ థీస్ట్ ఆర్ యూదు ఆర్ ఎనీవన్.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: దట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు రిమెంబర్ దిస్.
0: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being. I am a human.
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values we have to develop.
0: నేను మానవుడను అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and show and jealousy and getting in.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐ ఆమ్ నాట్ డాగ్, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 times, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ నాట్ డాగ్, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లాస్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమును తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనిది కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహము అత్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మ యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించడము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కాని భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకనే మొట్టమొదటి నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: Chaala mandi krodhamu taapamanta arikattukodaniki prayatnam chestunnaru.
1: Many people make an effort to control the anger.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Arikattakoodadu.
1: You cannot control.
0: Dani praveshimpa cheyakunda undali.
1: See that they do not get into you.
0: Dani praveshinchakunda nee hrudayanni moosukovali.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find the extraction of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: Puram andulo boodipoyinatuntive.
1: In fact they were there hidden.
0: Avi eenaadu baitiki teestunnaru.
1: They are extracted today.
0: Ade vidhamgane kama krodha lobhamulanta kudanu neelo boodipoyinatuntive.
1: Like that desire, the anger,
0: neelo anigi unnatuntive.
1: Those which are hidden in you.
0: Eppudu okatore avu baitapadipothuntayi.
1: They just find themselves an expression.
0: Kadu yarini ye maatramu lopala praveshinchukunda chuchukovali.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు,
1: దాట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: యాంగర్, కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో మెనీ many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణములను మనం అడుగొట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొట్ట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్. Spend the day with love, fill the day with love, end the day.
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి పెంటి విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎంటి డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ద వే టు గాడ్, స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫీల్ ద డే విత్ లవ్.

0: than the love as well.
1: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
0: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్.
1: అది సరస్వతి స్వరూపము.
0: దట్ సింబలైజెస్ సరస్వతి.
1: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
0: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
1: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
0: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
1: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
0: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
1: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
0: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
1: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
0: వీ కెనాట్ స్పీక్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
1: కరగని మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
0: Therefore we should attach value to our word.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
0: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
1: కరగని మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
0: So you should never slip as you.
1: ఎవర్ని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
0: Your words should never hurt anybody.
1: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
0: You should see such a way that no one would be hurt by your.
1: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
0: That is the main quality of a man.
1: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
0: యూ మే ఫీల్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ఫ్యాక్ట్.
1: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
0: వర్డ్స్ ఆర్ అండర్ యువర్.
1: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
0: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
1: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
0: ద టంగ్ హ్యాస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ.
1: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మానర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
1: కనుకని మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
0: In fact the sound arises out of the tongue.
1: కనుకని భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
0: So God is the sound, the very form of sound.
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
0: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
1: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి.
0: Therefore our words have got to be
1: sweet. వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి.
0: Listeners should be so happy to hear you.
1: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
0: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వం వికసించాలంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
0: ఫర్ హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ హెవెన్.
1: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
1: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
0: Body vanished but the mind remained, which is so
1: ye natikainanu deham nasinchetundi.
0: Wonder the body,
1: body is like a water bubble.
0: Body is like water.
1: Mind
0: bubble.
1: Is like a mad monkey.
0: Mind is like
1: don't
0: a mad
1: follow
0: monkey.
1: The mind, don't follow the body.
0: Don't follow the mind, don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Adi ye athani yokka swarupamu.
0: That is the teaching of Bali.
1: Adi ye natikudunu maradu.
0: It is changeless.
1: Ye natiki chavadu.
0: It is deathless.
1: Chavu puttuga lenatti shashvathundu.
0: He is so permanent who has neither birth nor death.
1: Adi మధ్యాంతరహితుడు, అనాది వాడు. తాను చావక పుట్టక చంపబడక ఎప్పుడు ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
0: హీఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
1: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
0: దట్ సెల్ఫ్ హౌ కెన్ యు అండర్స్టాండ్.
1: నీ ఏ భావం నీ ఎందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్
1: యొక్క ఇమాజినేషన్.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
0: ద సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైన పాటలు మాట్లాడారు.
0: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
1: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
0: యు హావ్ లిసన్ టు మెలోడియస్
1: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
1: సర్వత్రా చేరిపోయినాయి.
0: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
1: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
0: ఇట్ ఇస్ హియర్ ఇన్ ద టేబుల్.
1: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి.
0: హియర్ ఆన్ ద రోస్ట్.
1: ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనేటువంటి శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
0: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ సే దట్ దిస్ ఇస్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
1: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
0: యాజ్ యు లిసన్ యు థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
0: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about.
1: కనుక మనము పవిత్ర

0: పలుకులు పలుకుతూ రావాలి.
1: సో వీ షుడ్ అటర్ సీక్రెట్ వర్డ్స్.
0: ఎవరిని బాధించేటువంటి పలుకులు పలకకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ వర్డ్స్.
0: ఎవరిని దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్
0: ఎవరిని విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: అప్పుడే దీని ఒక భావము నీలో చక్కగా మధురంగా మారుతుంది.
1: దెన్ ది ఇమోర్టల్ నెక్టరైన్ ఫీలింగ్స్ విల్ ఫైండ్ ఎ ప్లేస్.
0: కనుక పాపభీతి లేని పావరత్వం పట్టి,
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ that you don't take
0: daiva preeti leni dani patti,
1: you don't have love for God and fear
0: manavattam anage manavulanduna,
1: the human value is lost hidden in man.
0: Vishwa shanti kidiye viplavambu,
1: and this is the cause for the revolution in this world.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడుక.
1: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందరికీ అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: Therefore we should find a path as to share all the goodness of our life with the others.
0: కనుక మనమంతా కూడాను ప్రేమ చేతనే పాడాలి.
1: సో వీ షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్.
0: ప్రేమ చేతనే మాట్లాడాలి.
1: వీ షుడ్ స్పీక్ విత్ లవ్.
0: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు.
1: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్.
0: ప్రేమ రహిత మరుభూములలో,
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంద,
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్,
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే,
1: విత్ రెయిన్ ఆఫ్ లవ్, with the river of love flowing continuously, O Krishna, sing for us.
0: Nee gaanamanta ikkudunu madharamto koodinatvantidi.
1: Your music is so melodious. Nee
0: hrudayamanta ikkudunu premato koodinatvantidi.
1: Your heart is full of love.
0: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
1: And therefore music is the reflection of love.
0: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: ఎట్టి ప్రేమ. ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలున్నాయి లోకంలో.
1: వీ ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: వరల్డ్లీ లవ్,
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్,
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు.
1: ఇట్ ఇస్ జస్ట్
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు
0: డిడ్. ఇదంతా నెగటివ్స్.
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్.
0: ప్రేమ నుంచి వచ్చేదంత పాజిటివ్స్.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్
0: పాజిటివ్. నువ్వు పూజలు చేస్తున్నావు,
1: యు వర్షిప్,
0: జపం చేస్తున్నావు,
1: యు డు జప,
0: ధ్యానం చేస్తున్నావు,
1: యు మెడిటేట్,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
0: నువ్వు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
0: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ద మైండ్ గోస్ టు ద మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్.
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ ద గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్.
0: మన ఏమో మనుష్యానం కారణం బద్ధమోచేయు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం తిప్పవలసింది దైవం వైపు తిప్పాలి.
1: వి హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్. రైట్ సైడ్.
1: రైట్
0: లాక్.
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: నీ మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: దైవం వైపు తిప్పు మోక్షము.
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్.
0: లోకం వైపు తిప్పు బంధన.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్.
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా గానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు.
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైన ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది?
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్. నో డౌట్
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడాను కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: టెంపరరీ. ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఆత్మ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జి.
1: ఇట్ ఇస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదర్.
0: ఇది మిరాజ్.
1: It's not marriage, it's only mirage.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కాని
1: యు సీ ద మిరాజ్
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్.
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: When the wife says yes, husband says no.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: When husband says yes, wife says no.
0: ఎట్లా ఇది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుందదే.
1: Where is the marriage? Is there
0: ఏకత్వం? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను
1: ఫ్రమ్ డాన్ టు డస్క్
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై.

0: మోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: O man, inquire clearly from dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God, what kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni,
1: only to fill this little
0: stomach,
1: face problems.
0: Koti vidyalan punika meeranechi,
1: we acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక
1: ఈ
0: మానవ జాతి లోకమున మ్రగ్గదనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: O man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: janadu pottanimpu kosam kosani enni avasthalo padutunnamu
1: just to eke out your
0: enni vyaparamlo chestunnamu
1: you do business
0: enta dhanamunu aarjistunnamu
1: you earn money
0: inka dhanamu dhanamu dhanamu dhanamu
1: you want to amass money more and more
0: ee dhanamunu manam emaina teesukoni potama
1: would you take this money with you at the
0: manam undenta varaku kodunu enough manaku jeevithaniki avasaramainanta varaku kavali
1: yes you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that
0: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థిని కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం లేదు.
1: బట్ హీ వాంట్స్ టు హావ్ కలిమి ఫ్రెండ్షిప్ బలిమి ద
0: స్ట్రెంగ్. ఆ గుణమే లేకపోతే ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది ప్రాపర్టీ
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వర్చ్యూ దట్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హస్ గాట్ వర్చ్యూ.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూస్ హి ఇస్ నో హ్యూమన్.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటాయి.
1: అనిమల్ హస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హస్ గాట్ రీజన్ ఇన్
0: కానీ ఈనాటి మానవునికి నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హస్ నో రీజన్ హస్ నో season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకనే అట్టి పవిత్రమైన భావం ఉండేటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చును.
1: ది సేక్రెడ్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: samanyamainatundi kaadu
1: is not ordinary.
0: Yodo prapanchikanga map lo chuchi idi Kerala rajyam anukuntunnam.
1: We just located in the map, that's all.
0: Kaadu kaadu adi bhagavantuni yokka center.
1: Kerala is the center of God.
0: Idi kevalamu oka vidivipoyinatundi yokka aanandamayamainatundi.
1: It is the center of bliss.
0: Bari chakravarti puttinadi
1: బర్త్ ప్లేస్ ఆఫ్ బలి.
0: వామనుడు పుట్టినది
1: బర్త్ ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడా అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవః వైబ్రేషన్
1: భూవః వైబ్రేషన్
0: సువః రేడియేషన్
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You are not one.
0: But three.
1: But three.
0: The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are, mental body.
1: The one others think you are is psychological,
0: the one
1: mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యూ అట్ ద ఎండ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: The mind is the flower.
0: ఆనందమే తోయము.
1: The bliss is water.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: The intellect is the result.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై ద సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయమునకు పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ మ్యాన్షన్.
0: గుండెలో ఉన్నది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఈస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఈస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఈస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ దైవము.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులు.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్. ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deeni chintisthavo aa swaroopani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: If you think constantly that you are human, you remain a human.
0: కనుక నీవు మానవుడు కాదు.
1: You are not human.
0: ఆ కారణం మానవుడే కాని
1: you are human in
0: form. ఆచార దైవ స్వరూపుడవు.
1: You are human in form, but basically
0: ఆత్మ నీలో ఉంటున్నది.
1: That Atma self is in
0: you. ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: Therefore we should prepare.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది ఏ నిజమైనటువంటి తత్వం.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: We perform and observe.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: the aim of a festival
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: is the transformation.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: Where there is purity, there is unity.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: Where there is unity, there is divinity.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: For the divinity, purity is important.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్ టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి ఎందుకు మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వము చేత
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ప్రేమ భావము చేత
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్
0: ప్రేమ కర్మల చేత
1: నిత్య
0: జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమ ముదిత మనసే కహు.

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగనేని మనసు విరిగనేని మరి చెప్పగలరటయా, మనసు విరిగనేని మరి

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: ప్రేమ స్వరూపులార, అన్ని యుగముల కంటే కరించుటకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప, ఆఫ్ ఆల్ ఏజెస్ ద కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సేక్రెడ్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవవిధ మార్గములు యందు ప్రధానమైనటువంటిది కీర్తనం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాం.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: Samyak kirtanam itihi sankirtanam mani. Hudayamuto vichchalavidiga, hudayanandamuga, nirbhayamuga, niratankamuga, bhagavantuni yokka namamunu uchcharinchadame sankirtanamu ani kodanu deeniki sarthaka namam.
0: The word sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
1: ఒక వ్యక్తి కీర్తనం చేయటం చేతనే తాను మాత్రమే తరించగలడు. సంకీర్తనం అనగా 10 మంది కూడి చేరి నామ సంకీర్తన చేయటంలో ఇది విశ్వమునే తరింపచేస్తుంది.
0: If one individual participates in Sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the Sankirtan, such Sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku Sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between Kirtan and Sankirtan.
1: Kirtana oka vyaktigatamainatvanti yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: హిట్టి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్, 4 డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is Guna Sankirtan.
1: Rendavadi Leela Sankirtan.
0: The second is Leela Sankirtan.
1: Moodavadi Bhava Sankirtan.
0: The third is Bhava Sankirtan.
1: Nalagavadi Nama Sankirtan.
0: The fourth is Nama Sankirtan.
1: Aithe ee naati manavula yendu leka sadhakula yendu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు, కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi Guna Sankirtana.
0: The first one is Guna Sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eluvadinatundide kani Guna Sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్తాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: ఇక రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatuvanti yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతానదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్లుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఈస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీ వన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
1: అది నిజనకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మదిగలంగరు ముదము చెందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు, కానీ చివరకి మేలకి అది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be the
1: result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ani uchcharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటం ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధమైనటువంటి ఐక్యత భావము.
0: The last one is all kinds of identity, ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు, సర్వ సౌఖ్యములకు, సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kalukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanam.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti, this is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa arjunudu krishnunaku aneka vidhamulaga kudanu sannihituduga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kudanu krishnunu sannidhiye pennidiga bhavinchukoni తన కాలమును, తన కాయమును, తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున హూ రిగార్డెడ్ టు బి క్లోజ్ టు కృష్ణ యాజ్ ది గ్రేటెస్ట్ థింగ్, అట్ ఆల్ టైమ్స్ వాంటెడ్ టు బి నియర్ టు కృష్ణ, బట్ హీ రిగార్డెడ్ హిస్ క్లోజ్నెస్ యాజ్ వన్ ఆఫ్ రిలేషన్షిప్ బట్ నాట్ యాజ్ వన్ ఆఫ్ డివినిటీ.
1: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరము గావిస్తూ ఉంటుంది.
0: సచ్ ప్రాక్సిమిటీ ఇస్ కనెక్టెడ్ ఓన్లీ విత్ హ్యూమన్ రిలేషన్షిప్స్ బట్ దిస్ గోస్ వెరీ డిస్టెంట్.
1: కారణమేమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది ప్రాక్సిమిటీ విచ్ హీ అటైన్డ్ ఈజీలీ హీ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ప్రాక్సిమిటీ దట్ బికమ్స్ ఎ వీక్నెస్.
1: భగవంతుడు కే ఒక్క పదమును కానీ అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదమునకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడాను తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: అట్ ఆల్ టైమ్స్ హనుమాన్ డెడికేటెడ్ హిస్ బాడీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ రామ.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: Hanumantudu matram samanyudu kaadu.
0: Hanuman too is not an ordinary person.
1: Samanya manavulaku koti roopamunu matrame taaru darshinpajeyagalugutunnade tappa హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోకవ్యాప్తి గావించినటువంటివి.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ హీ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మంకీ బట్ హిస్ అబిలిటీస్ అండ్ హిస్ డివోషన్ హ్యావ్ రీచ్డ్ ఎ వరల్డ్ స్టేచర్.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమున నుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితముగా వించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ. నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: విత్ క్వయట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హి డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది దాస, ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: తన వచనందు కూడాను దాసత్వమే, తన ప్రవర్తన యందు దాసత్వమే.
0: There was service even in his words. There was service even in his conduct.
1: మనసునందు కూడాను దాసత్వమే.
0: In his mind too, it was filled with service.
1: మనోవాక్ కర్మముల యందు దాసత్వమును అనుభవించడం చేత త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
0: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got త్రికరణ శుద్ధి.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: Even in such a case of Hanuman, who had all the trikaranas filled with service, he too promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadeetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatunte buddhi.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్ర శేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడాను సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: ఏతావాతా దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బీ దట్ యాజ్ ఇట్ మే, ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ దాస్యభక్తి ఆల్సో ఈజ్ నాట్ ఎ టోటల్లీ అక్సెప్టబుల్ టైప్ ఆఫ్ భక్తి.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి ఈజ్ యశోద.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవా నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
1: వెన్ ఇస్ హీ కమింగ్,
0: వెన్ ఇస్ హీ గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: ఎవడా మధురాపురి విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్.
1: గోపికా మానస సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫిల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్ ఈజ్ మై గోపాల వెల్.
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను అభిలషించటం లేదు.
0: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ విచ్ షీ హస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కులను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని నేను చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హస్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్ మేనర్ అండ్ దే డు నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల
0: నేమ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కులను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్

0: సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు. ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్. వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు. దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గంను పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చెరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చెరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్ టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్ టేక్స్ సెవరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హు ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్. ఇఫ్ దేర్ ఇస్ నో
1: కనుక పరీక్షలు అన్నీ కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
1: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
1: వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo bhartha alisipothu vachade ani aame kodunu athaniki e maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
0: Using that occasion, Krishna came at 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: He was knocking at the door.
1: గోపికకు భయం వేసింది.
0: The Gopika was afraid.

0: లోపల ఉన్నాడు. కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: హస్బెండ్ ఇస్ ఇన్సైడ్, కృష్ణ ఇస్ నాకింగ్ ఎట్ ద డోర్. షీ వాజ్ అఫ్రేడ్ ఇఫ్ షీ డస్ నాట్ ఓపెన్ ద డోర్ కృష్ణ మే గెట్ యాంగ్రీ.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: షీ వాజ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అండ్ వాంటింగ్ టు నో హౌ కెన్ ఐ గెట్ ఓవర్ దిస్ టెస్ట్.
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: బట్ కృష్ణ plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: Talupu daggariki vellindi ee gopika. Taalam pettetuvanti randram untuntadi.
1: The gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
0: Aa randram daggariki velli prarthistu untundadi gopika.
1: She went to the keyhole and she was praying.

0: ఓ కృష్ణ, వై ఆర్ యూ సో ఇంపేషెంట్ అండ్ డూ నాట్ లెట్ మీ టైమ్ టు ఓపెన్ ద డోర్. వెయిట్, బీ పేషెంట్, ఐ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ లిటిల్ వైల్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్?
1: పతిని దూర పోవలేదు మది సంధ్యముందు మేము.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది, కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble, but Krishna was knocking at the door.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది, మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడకపైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ, హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్, అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
1: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
1: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for the ignorance? It is a duality.
1: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుంది.
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికుల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్. సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ, దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
1: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
1: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
1: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
1: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్, షీ యూజ్డ్ టు ఫర్గెట్ హర్సెల్ఫ్.
1: కాన ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి, కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since all these six types of sankirtan, there are some kinds of duality everywhere. They are not the right type of sankirtan.
1: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
1: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
1: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనస్సునకు హాయి, జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
1: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూపస్, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
1: దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
1: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్, హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
1: ఈ 100 కోట్ల రామాయణంను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
1: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
1: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
1: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
1: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
1: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమా.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of ప్రేమ have been distributed and remained equally.
1: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
1: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామా అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
1: ఆ రామా అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became హరి.
1: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became హరా.
1: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
1: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
1: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
1: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
1: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
1: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
1: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
1: నా ఆ మా, 3 చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
1: నా 0,
0: ఆ ఇస్ 2,
1: మా 5,
0: మా ఇస్ 5.
1: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
1: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
1: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. Ee anni vidhamulaitundi intolo cheripoyinaatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
1: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
1: దీనిని సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
1: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
1: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, ఇదంతా సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
1: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
1: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
1: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్, గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
1: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
1: Nee bhavamulo porlali.
0: that thought should be full.
1: ప్రేమలు మునగాలి.
0: It should be dipped into
1: prayer. తర్మయత్తుడు కావాలి.
0: You should forget your
1: ఇది తపస్సు.
0: This is called tapas.
1: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
1: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
1: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ వితౌట్ ఫియర్ లౌడ్లీ.
1: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
1: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
1: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
1: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you but they can never help you at
1: all. స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
1: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
1: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
1: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
1: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
1: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what path others may take,
1: nishartamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
1: Nee vishwasam needi.
0: Your faith is yours.
1: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
1: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
1: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
1: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సాత్వికం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

సాయిరామ్ డియర్ లిస్నర్స్, హ్యూమన్ లైఫ్ ఈస్ బిజెట్ విత్ అప్స్ అండ్ డౌన్స్, జాయ్స్ అండ్ సారోస్. హౌ బెస్ట్ కెన్ వి డీల్ విత్ సచ్ డ్యువాలిటీస్ ఇన్ లైఫ్? కుడ్ దీస్ బి సాల్వ్డ్ జస్ట్ బై ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్? భగవాన్ బాబా కంపాషనేట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద వే టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ వి ఫేస్. Let us now listen to the first part of a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Krishna Janmashtami celebrations at Prashanti Nilayam on the 2nd of September 1991.

0: all the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Anuragamu, prema, rendu, anyonyasrame, avinabhava sambandhamai, okkatigane nirupinchuchunnavi.
0: Anuragam, attachment, and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, భౌతికమైన జగత్తునందు మరల్చినప్పుడు దీనిని అనురాగము అని, ఈ మనస్సుని దైవం పైన మరల్చినప్పుడు దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈజ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: లవ్ అలోన్ కెన్ మ్యాచ్ లవ్.
1: ప్రేమ ప్రేమను మాత్రమే అందించగలదు.
0: లవ్ కెన్ గివ్ ఓన్లీ లవ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కంపరబుల్ విత్ లవ్.
1: ప్రేమ కవిత్వం చేత వర్ణించుటకు వీలు కాదు.
0: యూ కెనాట్ డిస్క్రైబ్ లవ్ బై ఎనీ పోయట్రీ.
1: ప్రేమ మనస్సుతో కాని వాక్కుతో కాని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedamu deenini adeka vidhamulaga varninchi.
0: That is why veda
1: yatho vacho nivartante apraapya manasa saha. Vaakunaku kaani manasunaku kaani deenini varninchutaku veelu kaadu ani nirupinchinadi.
0: Veda has described and proved that love cannot be described either by any word or it cannot be accessible even to mind.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: It is impossible to describe the value of love as such and such.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా, అమరత్వమైనటువంటి రీతిగా, అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ have described amruta, that is the nectar, in number of ways, in an immortal way, in an infinite way.
1: Kani atti atitamaina madharam kaliginatunti yokka amrutamu prema mundu chappidiga roopondutundi.
0: Such a sweet nectarine nectar would taste tasteless before love.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఇస్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు యందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడి యందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యు హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని.
0: If you want to purchase such a diamond, things such as japa and tapa,
1: yajna yagadi kratulu anetuvanti yokka cheryalu kani,
0: activities associated with different types of sacrifices, yajna and yaga,
1: chintana bhajana anetuvanti yokka kriyala dwara kani,
0: remembering and doing bhajan and such other activity,
1: deenini konaleru.
0: These things can never buy you.
1: Yajna yagadi kratulu, dana dharmadulu, chintana bhajanadulu, ivanni kudunu kevalamu manasika truptini maatrame chekurchunu kaani ee prema aneetunti yokka manini manamu pondalem.
0: Whether it is yajna yaga, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
1: ఎంత అధికంగా మనం భగవంతుని ప్రేమింతుము అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
0: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
1: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందము కూడాను తరిగి క్షీణిస్తుంది.
0: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, the joy also gets declined in him.
1: Pichi kukka karichinatunti vaadiki ekkadi chuchina kukkale kanipistuntayani lokavaaduka.
0: There is a saying, when any person is bitten by a mad dog, he can see mad dogs all around, wherever he looks to or turns to.
1: Ade vidhamugane bhagavantunni preminchinatunti vaaniki సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ వే ఏ ట్రూ లవర్ ఆఫ్ గాడ్ కెన్ ఫైండ్ గాడ్ వేర్ ఎవర్ హీ టర్న్స్.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్స్ మైండ్ అండ్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: స్వార్థము అహంకారంతో కూడిన హృదయాలలో ఈ ప్రేమ ప్రవేశించలేదు.
0: లవ్ కెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
1: కనుక తనను తాను మరచి, తన తత్వాన్ని తాను మరచి భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్, వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ వెరీ నేచర్ అండ్ లవ్ గాడ్ ఎంటైర్లీ.
1: ప్రేమ భగవంతుని తన్మయత్వం కావిస్తుంది.
0: ట్రూ లవ్ కెన్ మేక్ గాడ్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్.
1: భక్తుణ్ణి ఉన్మత్తుని కావిస్తుంది.
0: హీ మేక్స్ ది డివోటీ ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్ ఫర్ లవ్.
1: ప్రేమ తనకు తానే మత్తుగా మారిపోతుంది.
0: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవమాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
0: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మరిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మురిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ఇట్ ఎంజాయ్స్ ఇట్సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు యందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రోపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి ఒక తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణములు యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లై ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిన్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకనే వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి ఒక పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులును కూడాను ప్రేమమయం కావించి
0: త్రూ లవ్ ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్ వర్ ఫిల్డ్ విత్ లవ్.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: Today's man has lost such sacred love. He is filled with selfishness and self-centeredness. Therefore, he is becoming an animal like a tiger.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లను.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Siloam. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: Today's man is becoming a tiger. Whereas in those days, even tigers were becoming men with full of love.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
1: ఆనాటి మానవుల యొక్క మనసు విశాలమైనటువంటిది.
0: The minds of those ancient days, the people was very, very broad.
1: Chala saralamainatundi.
0: It was very simple.
1: Ee yokka prema inta saralamainadi ainappudikini appudappudu prema yokka prabhavam cheta katinam kudanu maaripothundi.
0: In spite of love being so simple, so easy, it can become firm and hard.
1: Ee vidhamga anaga ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ త్రూ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ సర్టన్ థింగ్స్ హార్ష్ వర్డ్స్ మే హావ్ టు బి యూజ్డ్.
1: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: ఇట్ మే బికమ్ నెససరీ టు గివ్ హార్ష్ పనిష్మెంట్ ఆల్సో.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవి.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షము కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: Kanuka varshamu vadagandu oke jalamayinatundi.
0: It is true that both water and hailstorm may come together.
1: Adi prema kani kathinamaina shiksha kani ivi rendu kudanu premato koodinatundi.
0: Similar is love and punishment. Both are filled with love.
1: Kani okoka samayalo bhaktulu kudanu అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: బలరామకృష్ణుడు బలమైనటువంటి వారిని గుర్తించి కంసుడు తన ప్రాణములకు ప్రధానమైనటువంటి యొక్క యములు బలరామకృష్ణుడే అని గుర్తించి వారిని ఏ రకంగానైనా కూడాను కడతీర్చాలని అనేక రకమైనటువంటి యొక్క పన్నాగములు పన్నాడు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ హీ వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ టు డిస్ట్రాయ్ కృష్ణ.
1: ఎన్ని పన్నాగములు పండినప్పటికి బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస he was not able to catch Balarama or Krishna.
1: Yedo oka yagamu aneetunti peru cheta akrurunni pampi Balarama Krishnanu teesukuni ramani aagnapinchadu.
0: Kamsa ordered sending Akrura to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chaala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: atanu parama bhaktudu.
0: He is a great devotee.
1: కానీ అతను బలరామకృష్ణుని తీసుకుని పోవటము ఇష్టము లేకపోయినప్పటికీ ప్రభువాజ్ఞను పరిపాలించక తప్పదు.
0: He did not have a heart to take Balarama and Krishna knowing fully well the consequences. But he had to obey the command of his master.
1: ఈ అక్రూరుడు రేపల్లె చేరి ఈ వార్తను దేవకి, వసుదేవులకు, నంద యశోదలకు తెలిపి బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోవటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీతి రేపల్లె మెట్ దేవకి, వసుదేవ, యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: Gopikas came to know of this news.
1: Andaru Yashoda intu mundu cheri,
0: all of them assembled in front of the house of Yashoda.
1: Ee vachina krurudu evaru annaru.
0: Who is this krura, this cruel person who has come?
1: Itaniki kevalamu porapaatato akrurudu ani peru pettaru kaani itana akrurudu kaadu, krurudu.
0: By mistake the name akrura is given, free from cruelty is given, but actually
1: is a cruel one.
0: Can we entrust our Balarama and Krishna to this cruel person?
1: కాని ఇతనితో మనకే పని.
0: But what work do we have with this person?
1: Balarama Krishna oppinchi varini itanito pampakunda chuttani tagina prayatnam cheyalani aneka rekatula varu rishi salipadu.
0: They made every effort to convince Balarama and Krishna not to accompany and go with akrura.
1: Kani Balaramakrishnudu janmame dushtulanu sammarinchatam kosam.
0: The very birth of Balarama and Krishna was to punish and kill the wicked ones.
1: Kanaka vachina pani konasagali.
0: What for which they have come has to be fulfilled.
1: Kanaka varu ee gopikali yokka prarthananu manninchaledu.
0: Therefore they did not heed the prayers of Gopikas.
1: రథం ఎక్కారు.
0: దే గాట్ ఇన్ టు ది చారియట్.
1: గోపికలందరూ కూడా చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: ఆల్ ది గోపికాస్ సరౌండెడ్ దిస్ చారియట్.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడా కృష్ణుడి చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో, ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెం విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రేయర్ స్వామి షోస్ కంపాషన్, టేక్ కేర్ ఆఫ్ అస్, వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్, ఈజ్ ఇట్ యువర్ లీలా, వై ఆర్ యూ డూయింగ్ దిస్, వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్, ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్, అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి, వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ, యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ, షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయచేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటికి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్, వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్. దే వెంట్ ఆన్ అడ్రెసింగ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulu gaane bhavistu unnaru.
1: They considered everything as living beings.
0: Parigattaru Brindavanam.
1: They ran to Brindavana.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: He is dark complexioned one, lotus eyed one, the one who showers the juice of compassion on everyone. He has run away from us. He is the one whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
1: Have you seen?
0: Have you seen? Please let us know.
1: కనుక ప్రేమోన్మత్తులైనటువంటి వారికి, ప్రేమలో తన్మయత్తులైనటువంటి వారికి సర్వము సజీవమైనటువంటి రూపాన్ని చూడగలుగుతారు.
0: Those who are mad with love, who are possessed and obsessed with love, they can see everything as full of life.
1: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి.
0: The principle of love is such a sacred one.
1: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ యూజ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
0: గోపికాస్ హూ ఆర్ సుప్రీం డివోటీస్ ఆల్వేస్ ప్రే టు కృష్ణ యాజ్ కృష్ణ.
1: నీవే మా సర్వస్వము అని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: They firmly believe that Krishna was their very entire life and everything.
1: Adi Matru Devi anetti Yashoda tana kumaruniga vishwasistu vachindi.
0: Mother Yashoda considered Krishna as her son.
1: Rendu dinamulu chuchindi mother nunchi ye vartalu raledu.
0: 2 days she waited expecting some news from Madura, but none.
1: Gopikalaku undinatundi prema tattamu యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వమునకు వ్యత్యాసాన్ని గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ గోపికాస్ హ్యాడ్ టువర్డ్స్ కృష్ణ అండ్ ద టైప్ ఆఫ్ మదర్లీ లవ్ విచ్ యశోద హ్యాడ్ టు కృష్ణ.
1: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
0: హౌ వాజ్ యశోద కన్సిడరింగ్
1: సామాన్యమైనటువంటి బాలునిగా,
0: యాజ్ అన్ ఆర్డినరీ స్మాల్ బాయ్,
1: తన ముద్దుల బిడ్డగా,
0: హర్ ఫేవరైట్ చైల్డ్,
1: కసిగంధలేనటువంటి వారిగా భావిస్తుండాలి.
0: As an innocent child who did not know anything.
1: నరరాక్షసులు చేరి

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: భక్తుల యొక్క భావమునకు ఈ మాతృమూర్తి యొక్క భావమునకు చాలా వ్యత్యాసం ఉంటుంటాయి.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకొని మదర్ నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావం ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: ఓ యూ ద వన్ హూ ప్లేస్ అపాన్ ద ఫ్లూట్, ఓ గోపాల, వై డోంట్ యూ షో యువర్ చార్మింగ్ ఫేస్ టు అస్? యు ఆల్వేస్ రెవెల్ ఇన్ అవర్ కంపెనీ అండ్ గేవ్ అస్ జాయ్.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధా ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, గ్రేస్ మీ టు బీ వన్ విత్ యూ, వాట్ ఎవర్ ఫారం యూ టేక్, వేర్ ఎవర్ యు ఆర్.
1: వృక్షంబువై నీవు వెలువందు చిండిన వల్లికనై నీకు అల్లుకొందు.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద

0: The father of Brahma is love and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
1: Prema ane padamu chala chinnadi.
0: The word love is a very small little word.
1: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
0: It consists of only two letters.
1: రెండు అక్షరములతో కూడినటువంటి ఈ ప్రేమ యందు అక్షర జగత్ అంతా కూడా ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ దిస్ వర్డ్ మేడ్ అప్ ఆఫ్ టూ లెటర్స్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే పీపుల్ ఆర్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లవ్.
1: తమ తమ సంకుచితమైన ప్రేమమునకు పోల్చుకొని దివ్యమైనటువంటి అనంతమైనటువంటి అమరమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
0: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్ సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ విచ్ ఇస్ ఇమ్మార్టల్ దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
1: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
0: Love is associated with
1: amrutamayamainatundi
0: nectar
1: anantamainatundi.
0: It is infinite.
1: Deenini polchutaku evariki sadhyame
0: kaadu. It is impossible to compare with it.
1: Deenini polchinatti padartham kodunu ee jagattulo marokati ledu.
0: There is no object which can equal or match the love.
1: Kanuka ee prema tattvanni prapanchamunandu manavulaku neerpe nimittamai ఈ ప్రేమనే మానవాకారము ధరిస్తూ వస్తుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ టు మ్యాన్ ఆన్ ఎర్త్ లవ్ టేక్స్ ఎ హ్యూమన్ ఫామ్.
1: కేవలము ధర్మము న్యాయము సత్యము అనేటువంటి యొక్క మార్గమును ప్రవేశపెట్టి మానవును సరి అయినటువంటి స్థితిలో పెట్టే నిమిత్తమై వస్తున్నాడని అనేక గ్రంథములు బోధిస్తుంటాయి.
0: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ that in order to teach righteousness, justice and truth, God descends on earth.
1: Dharma sthapanarthaya sambhavami yuge yuge. Idi okka premamayame untunte sarva dharmamulu sarva satyamulu sarva nyayamulu kudanu andulone militavai untuntai.
0: If people are full of love, in them is found all righteousness, all justice and all truth.
1: Premane leka enta dharmam undinappatikini idi kevalamu oka krutrimamainatundi dharmam gaane roopondutundi.
0: Whatever amount of righteousness may be found in people, if there is no love in them, all such righteousness is artificial.
1: Premaleni dharmam etti dharmam.
0: What type of righteousness is it?
1: Premaleni nyayam etti nyayam.
0: What type of justice can you get without love?
1: Idi kevalam pranam leni jeevitham vantidi.
0: It is like a body without life.
1: Premane pranam.
0: Love is life.
1: Premaleni manavudu jagattulo kshanamaina nilavadaniki veelu kaadu.
0: A man cannot exist even for a moment without love.
1: Kanukane aa prema swaroopame paramaatma swaroopam.
0: That is why God's very form and nature is love.
1: Atti prema tattvanni bodhinche nimittamu కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద టైమ్ అండ్ ద ప్లేస్
1: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
0: different names have been given to those persons.
1: Prajalaku andistu vachadu
0: and thus such sacred things are handed over to the people.
1: Meeku andariki telusu,
0: all of you know,
1: chakrato chesina pakamunu,
0: the juice which is made of sugar,
1: okati nemeliga okati pachiga okati kukkaga okati nakkaga daniki print chesi pillalakanta ammutu untaru.
0: It is given the form of either a peacock or a
1: bird,
0: or a bird,
1: dog,
0: fox, etc. and it is sold to children.
1: కానీ ఇవన్నీ చేయడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ గివింగ్ సో మెనీ ఫార్మ్?
1: పిల్లల యొక్క అభిరుచిని పురస్కరించుకొని
0: ఇన్ ట్యూన్ విత్ ది టేస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: ఒకరికి కుక్క ఇష్టంగా ఉంటాడు,
0: వన్ పర్సన్ లైక్స్
1: ఒకరికి నక్క ఇష్టంగా ఉంటాడు,
0: అనదర్ ఫాక్స్
1: ఒకరికి పులి ఇష్టంగా ఉంటాడు,
0: థర్డ్ వన్ ఏ టైగర్
1: ఇంకోటి పక్షి ఇష్టంగా ఉంటాడు, హంస ఇష్టంగా ఉంటాడు,
0: వన్ ఇస్ హంస.
1: వారి ఇష్టాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకుంటారు.
0: డిపెండింగ్ అపాన్ దర్ టేస్ట్ ఈచ్ వన్ కెన్ హ్యావ్ ది చాయిస్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నది చక్కెర ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ వాట్ ఈస్ కామన్ ఈస్ షుగర్.
1: అదే రీతిగా కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనము, కలియుగ నామస్మరణ, ఈ నాలుగు యుగములకును ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
0: ఇన్ దిస్ వే డ్యూరింగ్ ధ్యాన మెడిటేషన్ త్రేత తపస్ పెనన్స్ ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
1: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
0: అమంగ్ ఆల్ దీస్ థింగ్స్ యు ఫైండ్ వన్ థింగ్ కామన్ అండ్ దట్ ఈస్ లవ్.
1: అదే విధముగానే నవవిధ భక్తులు ఎందు కూడాను ఉన్నది ప్రేమ ఒక్కటే.
0: ఇన్ ద సేమ్ వే ఇన్ ఆల్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ వాట్ ఈస్ కామన్?

0: ఈ నవవిధ మార్గములు ఎందుకూడను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడాను కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్ ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందుకూడాను ఈ ప్రేమ తత్వమును మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బీట్ one should take care to see that there is love in all situations and all.
0: Pandavakrajudainatundi dharmajuni yokka vishwasam ittidi.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu
1: when he was living in forest,
0: rarajuga palinchinappudu
1: when he was ruling as the emperor,
0: ద్రౌపదిని పరాభవం గావించినప్పుడు
1: వెన్ ద్రౌపది వాస్ డిస్రోబ్డ్
0: అభిమన్యుని ప్రాణము తీసినప్పుడు
1: వెన్ అభిమన్యు వాస్ కిల్డ్
0: ఉప పాండవుల గొంతులు కోసినప్పుడు
1: వెన్ ఉప పాండవాస్ వర్ కిల్డ్
0: అన్ని స్థితులు ఎందుకూడను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందుకూడను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ వాస్ రిమెంబర్డ్ ఎక్సెప్టింగ్ కృష్ణ.
0: రారాజునైతే నేను పొంగిపోవటం కానీ
1: వెన్ హీ వాస్ ఎన్ ఎంపరర్ హీ వాస్ నాట్ ఓవర్ జాయిడ్.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందుకూడను ఓడిపోతున్నాను కానీ
1: ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్ వెన్ హీ వాస్ డిఫీటెడ్
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడి ఎందుకు కాను రాలేదు.
1: దేర్ వాస్ నథింగ్ లైక్ ఎయిదర్ గ్లోటింగ్ ఆర్ సింకింగ్.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుని యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దోస్ లోలీ వన్స్ అండ్ మీన్ పీపుల్ హూ ప్రైజ్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ హూ క్రిటిసైజ్ అండ్ కండెమ్ గాడ్ వెన్ దే హావ్ టు సఫర్ on account of their own actions.
0: Kanuka sukamunuku dukkamunuku samatvani bhavincheetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any circumstances.
0: Sarvulu endu undinatvanti sarveshudu okkade ani visheshinchali.
1: We should firmly believe that there is only one God in all beings.
0: Deeniki oka chakkani upamanam.
1: There is a beautiful example for
0: mana deham unnadi.
1: Here is our body.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our body.
0: ఏ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: పళ్ళు తనకంటే వేరేనది కాదు కదా.
1: Tooth is not different from you.
0: ఆ పళ్ళు నొప్పి తానే అనుభవిస్తున్నాడు.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: కారు నొప్పి వస్తే అయ్యో పాపం కారు బాధపడుతుందాది అని ఎవరైనా దయచేస్తాడా?
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: ఆ కారు తనదే?
1: That leg is also his.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: యూ షుడ్ కన్సిడర్ ఇన్ ద సేమ్ వే విత్ రెఫరెన్స్ టు ద కాస్మస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ఎనీ పర్సన్ హ్యాపెన్స్ టు వన్. వాట్ ఎవర్ హెల్ప్ యూ ఎక్స్టెండ్ యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ హార్మ్ యూ డూ టు ఎనీ వన్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. దిస్ మస్ట్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించటమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు ద
0: మన అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ లాసెస్.
0: ఇవి మానవులకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఇఫ్ దెర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బోల్డ్లీ.
0: ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఇచ్చింది.
1: ది డివోషన్ ది ఎగ్జాంపులరీ డివోషన్ ఆఫ్ ప్రహ్లాద స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ వాస్ గివెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ బై హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ కలి ప్రభావం చేత
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి
0: కష్టములు కలగకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ
0: కాలు కడప దాటకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది
0: థ్రెషోల్డ్ ఖర్చు కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ
0: పైవల్య ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: ఇట్ ఆల్సో డిసపియర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇట్ డ్రాప్ డౌన్.
0: కష్టముల ద్వారా లభించినటువంటిదే మనకు సరి అయినటువంటి బలమును అందిస్తుంది.
1: దట్ విచ్ యు గెట్ త్రూ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ alone is going to be permanent and you
0: swami maaketti kashtamulu nashtamulu dukkhamulu undakunda aashirvadinchali antaru.
1: People pray swami should bless us so that we may not have any difficulties any problems any.
0: Idi sariyaina prarthane kaadu.
1: This is not a good prayer at all.
0: Raavali kashtalu
1: we should get difficulties
0: dani edurkovali
1: we should face them
0: dani jeyinchali
1: we should conquer
0: dani sadhinchali
1: we should achieve things
0: sadhinchi సాక్షాత్కారాన్ని పొందాలి.
1: ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ గెట్ ఫేస్ టు ఫేస్ గాడ్.
0: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
1: వెన్ యూ కాల్ ఏ షుగర్ కేన్ అండ్ సే గివ్ మీ ఏ లిటిల్ జాగరీ విల్ ది షుగర్ కేన్ గివ్ యూ
0: పిగొట్టి రసము పీల్చకున్న.
1: అన్లెస్ యూ క్రష్ దాట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ అవుట్ ఆఫ్ ఇట్
0: సనరాపిడి చేత సగమైపోవును ఆపైన వర ఇచ్చు అధిక వజ్రం.
1: ద డైమండ్ గెట్స్ యాడెడ్ వాల్యూ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ కట్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎన్ యాడెడ్ వాల్యూ అండ్ గెట్స్ యాడెడ్
2: ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: వితౌట్ కటింగ్స్ ఏ డైమండ్ విల్ నెవర్ గెట్
2: చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: యూ కెనాట్ గెట్ షుగర్ వితౌట్ క్రషింగ్ ఏ షుగర్ కేన్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ జ్యూస్
2: కనుక మన శరీరములే ఒక షుగర్ కేన్ ఒక చెరకు వంటివి.
1: We can take our own physical body.
2: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్ని తీసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: అదే రసో వై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః, ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: Kanuka joint daggariki vachetappudu kadupu daggara katinanga untuntadi.
1: But as you come to the joint, it becomes hard also.
2: Aa katinamainatuvanti pradesham nundi modram kuda ekkuva untadi.
1: You can get real sweetness only where there is some hardness.
2: Kanuka mana shariram anetuvanti cherakunandu
1: in the body
2: కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటి గడలు వస్తుంటాయి. అక్కడ
1: దేర్ విల్ బి దిస్ జాయింట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
2: డిఫికల్టీ. మధురమైనటువంటి యొక్క రుచి మనకు గోచరిస్తుంది.
1: రియల్ టేస్ట్ అండ్ రియల్ స్వీట్నెస్ ఇస్ ఫౌండ్ దేర్ అలోన్.
2: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: We have faith in love.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇది అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: What doubt people get is this: how to develop such sacred love in which we have great faith?
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: Everyone says we want to develop more and more day after day.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: There is only one రాయల్ పాత్.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ దాట్ డెవలప్స్ ఆటోమేటిక్.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు బిలీవ్ ఇన్
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: A sapling will grow only when you pour water every day regularly.
2: Enta manchi jati o mokkaina naatinappudu neere poyakapothe adi abhirudhi kaadu.
1: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
2: Kanuka ee prema aneetuvanti oka mokkanu neevu naatinappudu,
1: if you have sown the seed,
2: ee prema jalamu nithyamu daniki postu raavali.
1: Should go on watering that seed with water of love.
2: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: Then only the tree of love grows.
2: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: Then only you can get the fruits of love.
2: కానీ ఈనాటి మానవుడు
1: but today
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: Man is not undertaking activity which show his love.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉన్నటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ. పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజర్వ్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాప కార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్, బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ సిన్, వై షుడ్ యు కమిట్ ఎ సిన్?
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాప కార్యం చేయకూడదు.
1: ఎ పర్సన్ హూ డిజైర్స్ నాట్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్,
2: పుణ్యఫలమును ఆశించినటువంటి వాడు పుణ్య కార్యములు ఆచరించాలి.
1: ఎ పర్సన్ హూ డిజైర్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్ మస్ట్ పర్ఫార్మ్ గుడ్ యాక్షన్.
2: అది ఆచరించినప్పుడు ఈ పుణ్యఫలం మనకు లభ్యం కాదు.
1: If you perform good action,
2: అదే విధముగానే భగవంతుని ప్రేమ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం నిత్యమును అభివృద్ధి గోపుల ఆచరణలో పెట్టాలి.
1: If you want love for God to grow, you have to practice that.
2: నిత్య ఆచరణలో పెట్టక ప్రేమ ఏ రీతిగా అభివృద్ధి కాంచుతుంది?
1: Without practicing in your day to day life, how can you develop love?
2: మానవుడు అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే విశ్వాసము కలవాడు అని అర్థం, నమ్మకము కలవాడు.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మానవుడు మ్యాన్ ఈస్ ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్.
2: నమ్మిన దానిని ఆచరించినప్పుడు ఈ నమ్మకం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ది ఫెయిత్ గ్రోస్.
2: కనుక నమ్మిన దానిని ఆచరణలో పెట్టకపోవటం చేతనే నమ్మిక క్షీణించిపోతుండాలి.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: కేవలం బాహ్యమైనటువంటి మంత్రములపైన యంత్రములపైన ఈ స్వరూపంపైన మన మనస్సు ప్రసరిస్తూ పోతుండాలి.
1: You are directing your mind to external things like mantras and japa etc.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: విక్రమాదిత్యుడు ఒకానొక సమయంలో మారువేషము ధరించి దేశ సంచారం ప్రారంభించాడు.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: కాని ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ప్రదేశంలో యజ్ఞమును ఆచరిస్తున్నాడు.
1: He found one old man performing యజ్ఞం.
2: కాని ఎంతకాలం నుంచి చేస్తున్నాడో ఏమిటో, ప్రక్కనే ఈ యజ్ఞము యొక్క ధూళి అనగా భస్మము ఒక గుట్ట మాదిరి పెరిగిపోయింది.
1: For what a length of time he must have been performing yagna, it was not known. But the sacred ash...
2: Uttalaga uttundadi yagnam yokka bhasvam.
1: The dust and the sacred ash collected became big mountains.
2: Chuchadu ee Vikramadityudu.
1: Vikramaditya looked at it.
2: Swami, yeh meeru cheyinchina pani annadu.
1: He addressed the Brahmin, Swami. What are you doing?
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
1: The Brahmin replied, "Child, for the past 60 years I am performing yagna."
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: These heaps of ash to see are the result of 60 years of yagna.
2: 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు ఇంత కఠినమైనటువంటి యజ్ఞమును క్షణమైనా నేను మానకుండా ఆచరిస్తున్నాను.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu choodalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Atani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far far removed from the grace
2: ani baadhapaddadu.
1: He was extremely pained.
2: ఈ బాధపడుచున్నటువంటి పండితుని యొక్క హృదయం చేత విక్రమాదిత్య హృదయం కరిగింది.
1: విక్రమాదిత్య మెల్టెడ్ అట్ ది ట్రబుల్ విచ్ దిస్ బ్రాహ్మిన్ వాస్ టేకింగ్ ఫర్ యజ్ఞ.
2: కూర్చున్నాడు విక్రమాదిత్యుడు ధ్యానములో.
1: విక్రమాదిత్య వెంట్ ఇన్ టు మెడిటేషన్.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనన్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞపురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెసెన్స్ ఆఫ్ యజ్ఞపురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞపురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
2: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ మై
2: భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: వై షుడ్ ఐ హ్యావ్ ఎ లైఫ్ విచ్ హాస్ నాట్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
2: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: హీ డ్రూ అవుట్ ది స్వార్డ్.
2: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్? ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ద సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకుండా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించుతున్నాను అని కర్త తీశాడు హృదయపూర్వకంగా.
1: హీ డ్రూ ది స్వోర్డ్ అవుట్. హీ వాంటెడ్ టు కట్ హిజ్ ఓన్ థ్రోట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్. దిస్ హీ డిడ్ హోల్ హార్టెడ్లీ.
2: తక్షణమే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఇమ్మీడియట్లీ దేర్ అపియర్
2: యజ్ఞపురుషుడు కత్తిని లాక్కున్నాడు.
1: He took away the sword from the hand of Vikramaditya.
2: Vikramaditya, ఇది సాహసము కాని సాధన కాదు అన్నాడు.
1: ఓ విక్రమాదిత్య, దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అడ్వెంచర్ బట్ నాట్ ఎ సాధన.
2: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
2: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపును సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపును సాక్షాత్కరించమని కోరుకుంటుండేది ఇది ఏమైనా సాధనక లక్షణమా?
1: ఈజ్ ఇట్ ఏ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ వైల్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా?
2: కనుక నేను నీలోనే ఉంటున్నాను.
1: ఐఎమ్ విత్ ఇన్ యూ.
2: ఇది కేవలము రాజసిక సుఖ సాహసమే కాని సాధన కాదు అన్నాడు.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
2: Kanuka ee vidhamainatundi sahasalaku bhaktude poonukoraadu.
1: A devotee should never venture to such kind of adventures.
2: Nannu pondatagitamu marganiki prema margame kaani ee sahasam kaadannadu.
1: To attain me the right royal path is the path of love, not
2: this
1: kind of adventure.
2: Yedi chesina yedi chuchina anta daivamayam ga nivu cheyali.
1: Whatever you see, whatever you do,
2: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
2: Kani ee yokka brahmanudu 60 samvatsaram nunchi chestunnadu.
1: This brahmin is doing yagna for the past 60 years.
2: Kani aa brahmanudu uchcharincheetundi mantramula paina sariyenitundi artham teliyakunda aa yokka padamullo maatrame ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: He does not know the correct meaning of the words which he is uttering and he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
2: మనసు మంత్రం పైన ఆశ నా పైన పెట్టుకుంటే ఎలా వస్తుంది?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
2: పురాణం అనుశాసితో అనీయాంశ్య సర్వస్య తాతారం చింత రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వానికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
2: అదే త్రికరణ శుద్ధి మనోవాక్ కర్మల యొక్క ఏకత్వమే నా ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: That is the purity of Trikaranas, unifying thought, word and deed.
2: Inni cheyadaniki vaaniki shakti lekapoyinappudu,
1: if he does not have the capacity to do this,
2: naa agnini sirasa vahinchu,
1: let him follow my command.
2: Idi chey annappudu chey,
1: when I ask you to do it, do it.
2: Idi etta chesedi aneetundi sandehaniki avakasam ivvadu.
1: You should not entertain any doubt, how can I do this?
2: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమ్మీడియట్లీ షుడ్ డూ ఇట్.
2: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
3: యూ జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

0: You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat.
1: Vidyarthulara.
0: Students.
1: Manasu chala vichitramainatundi.
0: Mind is very peculiar.
1: మనసు చాలా వేగమైనటువంటిది.
0: మైండ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: మనసు మహా చంచలమైనటువంటిది.
0: ఇట్స్ వేవరింగ్.
1: మనసు మహా బలమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ పవర్ఫుల్.
1: ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు.
0: When the man is here, right here, the mind will run fast.
1: ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ దృశ్యాలను చూడగలుగుతుంది.
0: In a moment of time, it can reach thousands of miles and watch what happens there.
1: Kanukane Arjunudu, Chanchanam vi manakrishna pramadi balavadrudam. Idi chala drudamainatundi manasu. Maha chanchalamainatundi manasu. Maha balamaina manasu. Dinini ye reetiga memu arikattagalamu annadu Arjunudu.
0: So Arjuna said, how can I have control on the mind which is so strong, powerful and wavering?
1: ee manasuku rendu tattvam unnadu.
0: Mind has two aspects.
1: Okati pashu tattvam.
0: One is animal nature.
1: Rendavadi manushyattvam.
0: Second, human quality.
1: Manushyattvam anaga pashuttvam anaga emito manamu gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to know these two, animal quality and human quality.
1: Kama krodha lobha moha vatsalyamainatundi harshad vargamulaku lonai aneka vidhamainatundi vasanalaku longi tadvara kevalam pasuvale pravartistu manavatvanni vismarinchi kevalamu peda margam patti pasuvuga maaripothundi ee manasu.
0: With all the evil tendencies like desire, avarice, hatred, lust, it forgets its human quality and attains the animal behavior.
1: Inka rendavadi bhagavantudu prasadinchinatvanti matini sthitini gatini sampattini ee naligintini sadviniyoga parichukoni tadvara divyattvamainatvanti yokka manavatvanni vahinchi tadvara deshaniki అనేక విధములైనటువంటి ఉపకారం జరుపుతూ వస్తుంది.
0: ద సెకండ్ స్టేజ్ ఇస్ గాడ్ హెస్ గిఫ్టెడ్ ద ప్రాపర్ పొజిషన్ ద డెస్టినీ అండ్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద మైండ్ త్రూ దాట్ వన్ విల్ రికగ్నైజ్ ద హ్యూమన్ వాల్యూ టు అటైన్ డివినిటీ.
1: ఈ మంచి చెడ్డలకు రెండింటికి మనసే మూల కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: మనసు నందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు.
0: ద గుడ్నెస్ కంటైన్డ్ దేర్ is present nowhere else.
1: మనసునందు ఉన్నటువంటి ఒక చెడ్డతనం కూడా మరొక దీని యందు లేదు.
0: The bad quality present in the mind is present nowhere else.
1: ఎంత మంచిదో అంత చెడ్డది.
0: It is very good at the same time very bad.
1: ఎంత చెడ్డదో అంత మంచిది.
0: It's very bad but yet very good.
1: కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి?
0: In what way can we know the nature of our mind?
1: మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: Mind is pure.
1: ఇది సంగదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది.
0: బేసింగ్ ఆన్ ద కంపెనీ అరౌండ్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి.
0: సపోజింగ్ దేర్ ఇస్ ఎ ప్యూర్ న్యూస్ పేపర్ క్లీన్.
1: ఈ న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఎ క్లీన్ న్యూస్ పేపర్ అండ్ యూజ్ ఇట్ టు ప్యాక్ అప్ jasmine flowers, the newspaper also will smell that of jasmine flowers.
1: ee newspaper ku ee vidhamainatundi oka sugandham raavadaniki kaaranam emiti?
0: What is the reason for the newspaper to smell so nicely?
1: Anaga ee sugandhamainatundi oka malle poola cheta deenni chuttabattam cheta deeniki ee sugandhanni andinchindi.
0: Because the newspaper is used as packing material for the jasmine flowers.
1: Adi newspaper nandu
0: same newspaper
1: konni pakodalu manam potlam kattinappudu
0: if you pack pakoda
1: ee newspaper kuda nu pakodalu vasana vastundi.
0: The newspaper also will smell as that of pakoda.
1: Anaga ee pakoda yokka సంపర్కం చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసన రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ పకోడా ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ పకోడా.
1: అదే న్యూస్ పేపర్ కు
0: ఫర్ ది సేమ్ న్యూస్ పేపర్
1: డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్
0: వెన్ యూ ప్యాక్ ఇట్ విత్ డ్రై ఫిష్ కంప్లీట్లీ
1: ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది.
0: ద పేపర్ ఆల్సో స్మెల్స్ యాస్ దట్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు.
0: The newspaper as such doesn't smell.
1: ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది.
0: As is the material with which the newspaper associates, it smells that way.
1: అదే విధంగానే మనసును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అది మంచిగా రూపొందుతుంది.
0: When the mind is directed along the good path, it will be good.
1: అనగా ఎట్టిది మంచి మార్గం.
0: What is the good path?
1: సద్భావములు,
0: గుడ్ థాట్స్,
1: సత్చింతనలు,
0: గుడ్ థింకింగ్,
1: సత్ప్రవర్తనలు,
0: గుడ్ బిహేవియర్,
1: సదాలోచనలు, సత్సంగముతో, ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత, నైతిక భావముల చేత, ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు.
0: విత్ ది సీక్రెట్ ఫీలింగ్స్, సీక్రెట్ థాట్స్, సీక్రెట్ ఎమోషన్స్, ద డివైన్ ఫీలింగ్స్, spiritual feelings, mind would transform divine and good.
1: Durgunamala cheta, duralochana cheta, dussangam cheta, dushpravartanala cheta, idi maha durgunanga maaripothundi, oka dushtulalaga roopondutundi.
0: Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it transforms wicked.
1: Manasu koneetundi manchi cheddalu pratyekanga vacheetundivu kaadu.
0: Good and bad, they are not that separately present in the mind.
1: Ee samparkam yokka ప్రభావం చేత మనసు ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంటాడు.
0: మైండ్ బికమ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది అసోసియేషన్ కంపెనీ.
1: మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వెరీ గుడ్ మైండ్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: అయితే ఒక్కొక్క సమయం లోపల మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది.
0: బట్ ఎట్ టైమ్స్ గుడ్ విల్ అపియర్ యాస్ బ్యాడ్ అండ్ బ్యాడ్ అపియర్స్ యాస్ గుడ్.
1: ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
1: అనగా మంచి సంస్కారము, మంచి నడత, మంచి మాటలు, మంచి ప్రవర్తన మనకు కొంతవరకును గుర్తింపచేస్తుంది మంచివారిని.
0: However, we can say so-and-so is good, basing on the culture, behavior, the talk and so on and so forth.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను ఒక సంస్కారం అనేటువంటిది అత్యవసరము.
0: Everyone needs culture.
1: ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరం గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది.
0: It's only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities.
1: ఇది ఒకానొక సమయం లోపల షిరిడీ లోపల
0: this at one time in Shirdi
1: baba kuchari pakkuna navutunnadu.
0: Baba started smiling.
1: Idi evariki em artham kaledu.
0: Nobody could comprehend.
1: Kontha mandi pichivadani paluktuntaru.
0: Some thought that he is mad.
1: Kontha mandi itanu oka bairagi ani bhavistuntaru.
0: Some thought that he is a bairagi.
1: Itanu oka fakiru ani cheppani visvasistuntaru.
0: Some thought that he is fakir.
1: Ilanti paristhiti lopala ee pichivadu anukunnatunte variki pichigane kanipistuntadu.
0: To those that thought that Baba is mad, he appeared so.
1: Fakir anukunnatunte variki fakirigane kanipistuntadu.
0: To those who thought that he is fakir, he looked like that.
1: Ee vidhanga navutu navutu
0: as he was smiling.
1: వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
0: హి సెడ్ కుల్కర్ణి కమ్ ఆన్.
1: అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కుల్కర్ణి.
1: అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
0: హిస్ ఫుల్ నేమ్ అప్పా కుల్కర్ణి.
1: పిలిచాడు.
0: హి కాల్డ్ హిమ్.
1: ఏం స్వామి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్స్.
1: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి
0: హి గేవ్ హిమ్ టూ కాయిన్.
1: నీవు వెళ్ళి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకునిరా అన్నాడు.
0: యు గో టు పహల్గాం అండ్ బ్రింగ్ నానా హూ ఇస్ దేర్.
1: ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: నానా వాజ్ సర్వింగ్ యాజ్ తహసీల్దార్ దేర్ ఇన్ పహల్గాం.
1: ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం.
0: ఇన్ దోస్ డేస్ తహసీల్దార్ హాస్ పవర్ దట్ ఆఫ్ కలెక్టర్.
1: గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని.
0: తహసీల్దార్ ఇస్ హైలీ రెస్పెక్టెడ్.
1: ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కంట్రోల్. రెవెన్యూ అండర్ కంట్రోల్.
1: ఇంతే కాకుండా దానికి తోడుగా పవర్ కు తగినట్టుగా ఇతను మహాసంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా.
0: ఈజ్ నాట్ ఓన్లీ ద వన్ ఆఫ్ అథారిటీ, ఈజ్ ఎ స్కాలర్ ఇన్ సంస్క్రిట్,
1: గొప్ప విద్యావంతుడు,
0: హైలీ ఎడ్యుకేటెడ్,
1: మంచి పదవిలో ఉన్నాడు,
0: అండ్ ఈజ్ ఇన్ హై పొజిషన్,
1: పర్సనాలిటీ,
0: గుడ్ పర్సనాలిటీ.
1: ఈ మూడింటిని పురస్కరించుకుని అహంకారం కూడా అధికమైపోయింది.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ ఫ్యాక్టర్స్ హి వాస్ ఈగోయిస్టిక్.
1: ఈ కుల్కర్ణి వెళ్లిన తక్షణమే ఎందుకోసం వచ్చావన్నాడు.
0: ద మూమెంట్ కుల్కర్ణి వెంట్ దేర్ హి ఆస్క్డ్,
1: బాబా నిన్ను తీసుకుని రామన్నాడు అన్నాడు.
0: బాబా వాంటెడ్ మీ టు బ్రింగ్ యూ ఓవర్ దేర్.
1: వెళ్ళు, ఈ బుద్ధి లేదా?
0: హీ సెడ్ గెట్ అవుట్, డోంట్
1: హియర్. ఎవరో ఎక్కడో ఒక ఫకీర్ ఉంటే వాడి దగ్గరికి నేను తహసీల్దారు, నేను గొప్పవాణ్ణి, మంచి అధికారిని, నేను గొప్ప విద్యావంతుణ్ణి, నన్ను వాడి దగ్గరికి పోమంటున్నావా? వెళ్ళిపోవన్నా.
0: What do you want me to meet that fakir? I am highly educated, the one of authority and position. Get out, he said.
1: Kani mari tarvata ee vaatha techi bhagavad ante baba kandinchutante tirigi velli teechukundam ani pampinchadu.
0: This message is conveyed to baba.
1: Aneka paryayamulu
0: go and bring him back.
1: Nanana chudali, nanana chudali, nanana chudali ani oka pichchi vaadi vele arustunnadu baba.
0: Baba was shouting simply like a madman that he wants to meet nana.
1: ఈ కుల్కర్ణి కూడా నువ్వు ఏమిటి ఇది, నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నాన్న, ఇంత అహంకారి అయినటువంటి నాన్నను చూడటం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు.
0: వాట్ యు వాంట్ మీ టు మీట్ దట్ ఫకీర్, ఐ యామ్ హైలీ ఎడ్యుకేటెడ్, ద వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, గెట్ అవుట్, హి సెడ్.
1: కానీ మరీ తర్వాత ఈ వార్త తెచ్చి భగవద్

0: కడపటికి ఈ కుల్కర్ణి పోయి కాళ్లు పట్టుకొని, బాబా నిన్ను చూడాలని ఆశిస్తున్నాడు, తప్పక నీవు రావాలి అని గట్టిగా ఏడ్చాడు పాపం కుల్కర్ణి.
1: ఫైనల్లీ కుల్కర్ణి వెంట్ దేర్ క్రైడ్ లౌడ్లీ క్యాచింగ్ ద ఫీల్డ్ ఆఫ్ నానా దేర్ బాబా వాంట్స్ టు సీ యు.
0: అప్పుడు చెప్పాడు నానా,
1: నానా సెడ్,
0: నీ బాధకై నేను వస్తున్నాను కానీ బాబాను చుట్టకై నేను రావటం లేదు.
1: ఐ కాంట్ బేర్ ది సఫరింగ్ యువర్ క్రైమ్.
0: పిచ్చి మనిషి
1: ఈజ్ బాబా ఇస్ మ్యాన్.
0: అతను కేవలం ఒక బెగ్గర్.
1: బాబా ఇస్ ఎ బెగ్గర్.
0: నేను గొప్ప రిచ్ మ్యాన్, అధికారిని,
1: రిచ్ మ్యాన్.
0: నేను అతన్ని చూడడానికి అయ్యే మాత్రం అవకాశం లేదు.
1: దేర్ నో ఛాన్స్.
0: అతనికి నాకు ఏ విధమైన పోలికలు లేవు.
1: దేర్ నో కంపారిజన్ బిట్వీన్ ది టూ.
0: అతన్ని చూడనక్కర్లేదు నేను.
1: ఐ డోంట్ నీడ్ టు సీ హిమ్
0: అన్నాడు.
1: హి సెడ్ సో.
0: నా ప్రార్థన అయినా మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ణి కోరాడు.
1: కుల్కర్ణి ప్రేడ్ దట్ హీ షుడ్ రెస్పాండ్ టు హిస్ ప్రేయర్.
0: షిర్డీకి వచ్చాడు నానా.
1: నానా కేమ్ టు షిర్డి.
0: షిర్డీకి వచ్చాడు, అసలు నమస్కారం కూడా చేయలేదు.
1: He did not do any namaskar, paid respects.
0: Chetulaina kattukoledu.
1: He didn't fold his hands either.
0: Endukante meer pilipicharata.
1: He said, why did you ask me to come here?
0: Neeku naaku em sambandham untundadi?
1: What is the relationship between you and me?
0: Neeku pedda adhikarini.
1: I am in high position.
0: Meeru kevalam oka bichchaga adigaru untunnaru.
1: You are only a beggar here.
0: Neeku bikari.
1: You are a bikari.
0: Neeto naakem pani undi, naato neekem pani undi.
1: What business have I to do with you?
0: Enduku nannu ramman chepparu.
1: So why did you ask me to come?
0: Daggariki vachadu baba.
1: Baba came close.
0: Nana.
1: Nana.
0: Baitu, baitu.
1: He said, sit
0: down. Udrekam manchidi kaadu.
1: Don't be agitated.
0: Nee ahankaram manchidi kaadu.
1: Ego is not good for you.
0: Ee ahankaram naakem nashtam ledu.
1: I will not be put to any
0: loss. Nee ahankaram neeke nashtam.
1: Your ego will ruin you.
0: Kucho nenu cheptanu.
1: Sit down, I'll tell you.
0: Ani kucchina tarvata.
1: When he said.
0: Nana. Prastutam paristhitilo neeku naaku etti sambandhamu ledu.
1: Right now there is no relationship between us.
0: Kani
1: but
0: poile janmalo neeku naaku chaala sanith sambandha bandhavyam undi.
1: But in the previous life we are intimately related.
0: Aa vidhamainatundi sambandha bandhavyam chethani ninnu choodalani nenu aashinchanu.
1: Because of that prior relationship I wanted to see you.
0: Appudu nana marinta koopam vachindi.
1: Nana was more angry this time.
0: Yevuti present paristhitilone sambandham lenappudu eppudigo past naaku neeku em sambandham undi.
1: Nana said, you're surprised, what? We have no relationship now. All the past is not anywhere present existing.
0: విషయాలు నేను నాకు నమ్మకం లేదు అన్నాడు.
1: I don't believe in those things.
0: బాబా లేచి,
1: బాబా got up,
0: దగ్గరికి వచ్చి,
1: he came close,
0: తన హస్తములు పెట్టి కన్నులను అట్టి తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి హస్తం స్పర్శింపజేశాడు.
1: He touched both of his eyes with his divine hands.
0: కానీ కన్నులు తెరిచారు నానా.
1: Nana opened his eyes.
0: Past life yokka chitralanta kanipincha.
1: He could see all the scenes of the past life.
0: Appudu idi na bhrama.
1: I don't believe this.
0: Nen dinni nammanu.
1: I don't believe.
0: Na past anetundi naaku kanipistundadi. Nee past naaku kanipinchali kada.
1: I see my past but I should also see your past life.
0: Tirigi baba kudanu anukunnadu.
1: Baba also touched his own.
0: Tarvata nana ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు.
1: అండ్ హీ ఆల్సో టచ్ ది ఐస్ ఆఫ్ నానా.
0: బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించాయి నానాకు.
1: నానా కుడ్ సీ హూ బాబా వాస్ ఇన్ ది ప్రీవియస్ లైఫ్, హూ హీ వాస్ ఇన్ ది ప్రీవియస్ లైఫ్.
0: సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: హీ ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: బాబా,
1: బాబా,
0: తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము.
1: వీఆర్ ఫూలిష్ బికాస్ వీ డోంట్ నో మెనీ థింగ్స్.
0: తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము.
1: Though we don't know, we pretend as if we know.
0: మీకు తెలిసి కూడాను తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు.
1: You know everything but you pretend as if you don't know.
0: ఇదే భేదము భగవంతునికి భక్తునికి.
1: This is the difference between God and
0: devotee. తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు.
1: A devotee pretends as if he knows though he does not.
0: తెలిసి కూడాను తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
1: God knows everything and pretends as if he does not.
0: అన్ని తెలుసు.
1: God knows all.
0: కానీ ఏమి తెలియని వాడిగా ఉంటాడు.
1: But he pretends as if he
0: does not. అన్ని చేస్తాడు.
1: He does all.
0: ఏమి చేయనటువంటి వాడిగా ఉంటాడు.
1: He acts as if he does nothing.
0: అన్నిటిని ఆకర్షిస్తాడు.
1: He draws, attracts all.
0: ఏమి ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు.
1: And appears as if he doesn't attract.
0: దైవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదము.
1: This is the difference between the individual soul and the super soul.
0: కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే, నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should have the unwavering faith and full concentration.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను ఈ సందేహాస్పదానికి అవకాశం అంతా అందిస్తుంటాడు.
1: Under any circumstances we should never entertain any doubt.
0: కానీ దానికి ఏమాత్రం కూడాను మనం లొంగకూడదు.

0: We should never submit to doubts.
1: ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు.
0: We should never be frustrated.
1: ఈ అనుగ్రహానికి పొంగకూడదు.
0: And we should not extol ourselves.
1: పొంగి కుంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: We should develop the spirit of equanimity with God's grace.
1: ఇది పరిపూర్ణమైన విశ్వాసం నందు మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: Then it's possible through total faith only.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపమును ధరించరాదు.
0: Divinity has no specific form.
1: ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారమే ధరిస్తూ వస్తుంది.
0: Divinity also puts on itself the human vesture.
1: దైవం మానుష రూపేణ.
0: God comes down in human form.
1: నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు.
0: If God doesn't come down in human form, it's not possible to be near to humans.
1: కళ్ళ నాగర కండరే కండ చక్కరేయుట్లు. రాతి నాగలను చూచేటప్పటికి కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు.
0: Many of us pay respects by placing candy in front of the stone idol.
1: కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం.
0: But the very snake appears in physical form, we pelt stones at it and run away.
1: ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని సారూప్యాన్ని సాయుధ్యాన్ని సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తూ ఉంటాడు.
0: God assumes human form to confer that proximity.
1: ఈ మనిషి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి.
0: Then there is scope to be very close to God.
1: మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకు ఒక విధమైన తెలివితేటలు ఉంటుంటాయి.
0: A human being can understand another human being.
1: మానవుని యొక్క మనసు పరిమితమైన దీంతో ఉంటుంటాది.
0: Human mind is under certain limits.
1: ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు.
0: Human mind is below senses.
1: కానీ భగవత్ తత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైన స్థితిలో ఉంటుంటాది.
0: But the nature of God is beyond senses.
1: దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: It's not possible to understand the gulf between the two.
1: కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి,
0: to develop that proximity,
1: స్నేహాన్ని పెంచుకోవడానికి,
0: develop friendship,
1: సమీపత్వం కావడానికి,
0: to be near,
1: సంభాషణలు సలపడానికి,
0: to converse,
1: సాక్షాత్కారం ఇవ్వడానికి,
0: to enjoy manifestation,
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: And this aspect of human of God is essential.
1: అట్లు కాకుండా నేను భగవంతుణ్ణి శంఖచక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు.
0: On the other hand, if God comes down with all the insignia of the count and the wheel, everybody will run away.
1: ఇవన్నీ ఇప్పుడు అసహజమైనటువంటివి.
0: They are all temporary.
1: సహజానికి సహజమే కావాలి.
0: And he should come in a natural form.
1: అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవత్ తత్వాన్ని కూడాను అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు.
0: Therefore God comes down in human form to bring out the latent divinity.
1: పై నుంచి క్రిందికి దిగటం కాదు.
0: It's not descent.
1: అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద డివినిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ స్థాయికి వచ్చినంత మాత్రమున భగవత్ తత్వము ఏమాత్రము కించిత్ పరచడానికి వీలు కాదు.
0: యాజ్ గాడ్ కమ్స్ డౌన్ టు ది హ్యూమన్ లెవెల్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్.
1: నేలపై ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద చైల్డ్ ద మదర్ హ్యాస్ టు బెండ్ డౌన్.
1: తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు.
0: యాజ్ మదర్ బెండ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ షీస్ పుట్టింగ్ హర్ సెల్ఫ్ ఇన్
1: భక్తులను ఉద్ధరించడానికి భక్తులకు క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ ఫర్ ద రిడెంప్షన్ ద లిబరేషన్ ఆఫ్ ద హ్యూమానిటీ.
1: ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతా కూడా తన స్థాయికి దిగుతూ ఉంటాడు.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ద హ్యూమానిటీ. ఈ దిగినంత
1: మాత్రమున మానవుడు భ్రమిస్తుంటాడు.
0: బట్ వీ షుడ్ నెవర్ బి డెల్యూడెడ్.
1: దైవం అంటే ఇట్లా ఉంటాదా? దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు, దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలుకరిస్తున్నాడు, ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తారు.
0: We consider that God cannot be a human being. He cannot talk like an ordinary man. God should be transcendental above.
1: మానవాకారంతో ఉండినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు మానవాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు?
0: When God comes down in human form, when you cannot understand his human quality, how do you know the transcendental principle? Impossible.
1: కనుకనే మీరైనా ఆ స్థాయికి రావాలి.
0: You should go to the
1: దైవమైనా మీ స్థాయికి రావాలి.
0: Or God should come down to the
1: state. సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible to know the intimate relationship.
1: కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు.
0: As God moves about in the form of human being, we should not
1: సర్వులు దైవ స్వరూపులే.
0: All are the forms of divine.
1: కానీ ఆకారములు వేరు వేరుగా ఉన్నాయి. కానీ
0: the forms are different.
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: But the spirit is one.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
1: కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది.
0: ఇట్స్ ది కల్చర్ ఆఫ్ ది ప్రీవియస్ లైవ్స్ దట్ ఆల్ వి అక్యుములేటెడ్ రైట్ నౌ.
1: ఏ జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపానామాన్ని ధరించారో ఆ జన్మ రూపానామాన్ని వారికి నిరూపించినప్పటికీ వారు నమ్మలేకపోతుంటారు.
0: We might have had so many forms and so many lives earlier. Even if they are shown, you don't believe it. Why?
1: వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు. ఆ జన్మ దీన్ని మర్చిపోయారు వీళ్ళు.
0: You were in a different form then which you have forgotten.
1: రెండు తెలిసినప్పటికీ ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు.
0: Though you know both, you don't believe one.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తెలుసు.
0: You know Telugu and English.
1: కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు.
0: As you speak in Telugu, you don't use English words.
1: ఇంగ్లీష్ పదాలు రాకుండా పోయినంత మాత్రం ఇంగ్లీష్ తెలియదని అర్థము.
0: As you don't use English words doesn't mean that you don't know English.
1: ఇప్పుడు అనిల్ కుమార్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
0: అనిల్ కుమార్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి.
0: హీ కెన్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇఫ్ ఓన్లీ హీ నోస్ తెలుగు.
1: కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును.
0: సో హీ నోస్ తెలుగు.
1: తెలుగు తెలిసినప్పటికీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతున్నాడు.
0: దో హీ నోస్ తెలుగు, హీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ దోస్ వర్డ్స్.
1: పాస్ట్ లైఫ్ కూడా తెలుసును.
0: పాస్ట్ లైఫ్ ఇస్ నోన్.
1: ప్రెజెంట్ లైఫ్ కూడా తెలుసును.
0: ప్రెజెంట్ లైఫ్ ఇస్ నోన్.
1: కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు.
0: యాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రెజెంట్ లైఫ్ హీ టోటలీ ఫర్గెట్స్ ద ప్రీవియస్ లైఫ్.
1: అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది.
0: వెన్ వన్స్ హీ సీస్ ఇట్ వన్స్ అగైన్ హీ విల్ నో.
1: కనుకని ఈ పాస్ట్ లైఫ్ ను కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి.
0: యు నీడ్ టైమ్ టు నో ద పాస్ట్ లైఫ్.
1: అది కూడా నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ పాసిబుల్ టు నో పాస్ట్ లైఫ్.
1: ఎంతమందో ఎన్ని విధములైనటువంటి యొక్క గడిచినటువంటి జీవితాన్ని తత్వాన్ని కూడా ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ హూ విల్ టెల్ యూ యువర్ పాస్ట్ లైఫ్.
1: అయితే గతించింది గతించింది.
0: హౌఎవర్ పాస్ట్ ఇస్
1: పాస్ట్ ఇస్ పాస్ట్ ఫర్గెట్ ది పాస్ట్
0: పాస్ట్ ఇస్ పాస్ట్
1: ఫర్గెట్ ది పాస్ట్
0: ఫర్గెట్ ది పాస్ట్
1: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్
0: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్
1: డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్
0: డోంట్ వరీ అబౌట్ ది ఫ్యూచర్ డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్
1: ప్రెజెంట్
0: ప్రెజెంట్
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
0: ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్
0: నాట్ ఆర్డినరీ ప్రెజెంట్
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్
0: ఇస్ ఆమ్ని ప్రెజెంట్
1: ఈ ఆమ్నీ ప్రెజెంట్ ను మనం మొట్టమొదటి గుర్తించాలి. పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద
1: ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ రైట్ నౌ.
1: ఏమి తిన్నామో అది ఇప్పుడు తెలుపుతుండాలి.
0: వాట్ యు ఈట్
1: ఇప్పుడు ఏమి తింటామో అది ఫ్యూచర్ లో తెలుపుతాం.
0: వాట్ యు ఈట్ నౌ యు విల్ బెల్చ్ లేటర్.
1: పాస్ట్ వృక్షము ఫ్యూచర్ వృక్షము ప్రెజెంట్ సీడ్.
0: So past is a tree, future is a tree, the present is a seed.
1: Without seed, where is the tree?
0: Without seed, where is the tree? Where is the tree?
1: Vruchamene.
0: No tree.
1: Kabatti, past vruchaniki, future vruchaniki, present seed e deeniki moola kaaranam.
0: So for the past tree and the future tree, the present seed is gone.
1: Bhagavad Gita yandu, bijam maam sarvabhutanam. Anni bhutamulu yandu kuda undinatuvanti vittanam nene.
0: I am the seed of all the entire creation for all of the beings, creatures.
1: కనుక
0: సో
1: ఈ దివ్యత్వం అనేటువంటిది దీనికి జన్మములే లేదు.
0: డివినిటీ డజంట్ టేక్ ఎనీ బర్త్.
1: అన్ని జన్మములే.
0: ఇన్ఫాక్ట్ ఆల్
1: అన్ని రూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: నిన్న చెప్పాను లక్ష్మీదేవి చపాతీ తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే వెన్ లక్ష్మీదేవి బ్రాట్ చపాతీ
1: భగవంతునికి భేదములు లేవు.
0: గాడ్ డజంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: కుక్కను నేనే, నక్కను నేనే.
0: I'm the dog, I'm the fox.
1: మనిషిని నేనే, దైవము నేనే.
0: I'm the human and I'm God.
1: కనుక ఆకారములు వేరు.
0: Forms are different.
1: రూపనామములు వేరు.
0: Names and forms are different.
1: కానీ ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: But the divinity is one and the same.
1: అది ఏకాత్మ తత్వము అనేటువంటి.
0: That is the principle of oneness, unity.
1: కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు.
0: Only one mind exists.
1: కానీ అనేక విధమైన రూపం ధరిస్తుంటాడు.
0: But it takes upon itself many forms.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason?
1: అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపమును తాను మార్చుకుంటుంటాడు.
0: Because of the combination of so many thoughts, it changes its
1: form. ఏ రూపమును ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: It has to act depending upon the form it takes.
1: రూపం వేరు, యాక్ట్ వేరు చేయడానికి వీలు కాదు.
0: The form and the action cannot be different.
1: పూర్వం గొప్ప యాక్టర్ గా ఉండేటువంటి వాడు నాగయ్య అని.
0: నాగయ్య ఇస్ ఎ గ్రేట్ యాక్టర్.
1: ఈ నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
0: నాగయ్య హెస్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య.
1: ఈ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య వల్లనే నటించాలి, కానీ త్యాగయ్య వేషం వేసి నాగయ్య వల్ల నటిస్తే రాళ్లు కొడతాయి.
0: ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ హాస్ టు ప్లే ద రోల్ బట్ హీ కెనాట్ యాక్ట్ ప్లే ద రోల్ ఆఫ్ నాగయ్య
1: స్టేజ్ పైన త్యాగయ్యే
0: ఆన్ ద డయస్ ఈస్
1: స్టేజ్ వెనకపోతే నాగయ్యే
0: బిహైండ్ ద స్క్రీన్ ఈస్ నాగయ్య
1: ఈ ప్రకృతి దృష్టి లోపల మీరు ప్రత్యేకమైనటువంటి వారే
0: from the point of nature you are
1: ee prakrutiki atheetamaipothe meeru nenu okkate
0: beyond the nature you and I are one
1: kaluka ee manasika tattvamu ee vidhamainatvanti roopane dharistu untuntadi
0: so is the mind that takes various forms
1: manchi chettalakante kuda nu moola kaaranam manase
0: mind is the cause for good
1: kaluka
0: and bad
1: kaluka mani eva manushyanam kaaranam bandhamochevu annaru
0: mind is the cause for attachment and liberation
1: aneka samayamlo pillalu cheptuntanu aneka mandi kotta pillalanta vacharu
0: bhagavan tells us repeatedly there are many new
1: ok lock untundadi
0: here is a lock
1: ee lock lo oka key untundadi
0: here is a key
1: ee key separate ga undi lock separate ga undi
0: lock and key are separate
1: kaani key iske lock lo petti రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది
0: దేర్ఫోర్ ఇఫ్ యూ టర్న్ ది కీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఇట్ ఓపెన్స్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్
1: అది ఓకే సేమ్ క్లాక్ సేమ్ లాక్ సేమ్ కీ
0: వీ ఫైండ్ హియర్ ద సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ
1: మన హృదయమే లాక్
0: ఆర్ హార్ట్ ఇస్ ద లాక్
1: మన మైండ్ ఏ కీ
0: మైండ్ ఇస్ ద కీ
1: ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు డిటాచ్మెంట్
0: keep the mind the key into the heart or the lock
1: ee mind lo hrudayamlo petti drishti vaipana jagat vaipana chudu adhe lock aipothundi
0: if you turn towards the world side it you are bound
1: ee kannulu okkate
0: in fact you have got same
1: jagat bhavamto jagattunu chuchinappudu idi prakrutiga maaripothundadi
0: if you have got the worldly feeling it appears
1: prakruti
0: as nature
1: daiva bhavamto chuchinappudu idi e daivanga roopondutundadi
0: the divine feeling if you see the nature it is
1: divine
0: dinni
1: vedantam pasanna picha napasyati mudho mudho mudho anna ఓ పిచ్చివాడా దైవం చూడాలని ఆశిస్తున్నావు నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని
0: ఓ మ్యాడ్ క్యాప్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సీయింగ్ హిమ్
1: చూచేదంతా దైవమే
0: ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్
1: ఈ శిరస్సంతా కూడా విశ్వ విరాట స్వరూపమే
0: ఆల్ దిస్ హెడ్స్ ఇస్ ది కాస్మిక్
1: ప్రతి పదార్థము దైవ స్వరూపమే
0: ఎవ్రీ మెటీరియల్
1: ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే
0: ఎవ్రీ ఇండివిజువల్
1: ప్రతి విషయము దైవ స్వరూపమే
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
1: ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు ఎంత నేరో మైండ్ నీది
0: వాచింగ్ ది డివైన్ ఎవ్రీవేర్ స్టిల్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
1: దైవం అంటే ఎట్లా ఉంటాడని నీవు అనుకున్నావు
0: వాట్ ఇస్ యువర్ ఇమేజినేషన్
1: ఏదాని చూస్తే నీవు దైవం అని విశ్వసిస్తావు
0: when will you develop faith
1: daivam ante etta untado neeke teliyadu
0: you don't know how god looks
1: alante appudu deni chuchi nu daivam ani vishwasinchagalavu
0: how do you identify him
1: adi murkhatvamu
0: that is foolishness
1: sarvam daivatvame
0: everything is divine
1: aa daiva vishwasam gudanga pettukunnappudu deenikante minchinatvanti oka vishwasam marakadu
0: when you have faith on god that's enough nothing more
1: okanok samayalo parikshit maharaju
0: at one time emperor parikshit
1: sukrini prashnistunnadu
0: started questioning
1: yedu dinamulo lopala tana yokka jeevitham gatistundi
0: he is going to die within 7
1: only
0: days
1: only 7 days lopale parichittu ee dehaanni vadalali
0: within 7 days he is bound to die
1: adi rishi yokka shaapam
0: that is the curse given to
1: him ee 7 days kuda nenu kaalam enduku vyartham cheyali
0: why should I waste these 7 days
1: daiva chintana lopala saarthakam gaavinchukuntanani వ్యాసు మహర్షిని పిలిపించుకొని వ్యాసం చోపడ అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు
0: హీ వాంటెడ్ టు శాంక్టిఫై ఆల్ ది 7 డేస్ స్పాన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హి సమన్ వ్యాస అండ్ లిజనింగ్ టు స్పిరిచువల్ టీచింగ్
1: వ్యాసుడు శుకుడు మహాబ్రహ్మచారి అలాంటి వాడైనప్పటికీ గోపికల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు
0: దే ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద నేచర్ ఆఫ్ గోపికస్ కంప్లీట్లీ
1: పరీక్షిత్ మహారాజుకు సందేహం కలిగింది
0: పరీక్షిత్ డౌటెడ్
1: స్వామి
0: స్వామి
1: గోపికలు కేవలం ఏ విద్యను తెలియనటువంటి వారు
0: గోపికాస్ ఆర్
1: ఇల్లిటరేట్ సాధనలో చేయలేనిటువంటి వారు
0: దే హావ్ నాట్ టేకెన్ హిస్ స్పిరిచువల్
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కూడా వారికి తెలియదు
0: దే హావ్ నాట్ గాన్ త్రూ ద ఎపిక్స్
1: ఇలాంటి గోపికలకు భగవంతుడు ఏ విధంగా వారికి వశమైపోయాడు
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెం టు ఎక్స్‌పీరియన్స్ గాడ్
1: పిచ్చివాడా వేద శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరూ
0: You are mad if you think that you can see God by going through the sacred texts.
1: Kaadu kaadu.
0: No.
1: Veda Shastra Puranalu kevalam vallinchadam maatrame kaani daani darshinchadam anetundi hrudaya parivittitam undali.
0: They only read the Veda Shastra Itihasa.
1: Shastram unepudu satyam buganenchu Veda sammatamagu viprulara Shastram shastram shastram. Emiti ee shastram?
0: What is the sacred text?
1: దీని చదివినంత మాత్రమే మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the profit you get by reading?
1: కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు.
0: You will have knowledge, that's all.
1: కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కాని
0: It's only worldly knowledge.
1: దివ్య జ్ఞానము కాదు.
0: It's not the divine wisdom.
1: కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం.
0: టు హ్యావ్ డివైన్ విజ్డమ్ దిస్ నాట్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఇస్
1: ఈ శాస్త్రంలో అనేక రూపములైనటువంటి మనస్తత్వాన్ని మారుస్తుంటాది.
0: ఇట్ విల్ చేంజ్ యువర్ మెంటల్
1: యాటిట్యూడ్. శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు పేజీ తిప్పుతున్నాడు.
0: One boy kept Ramayana in front of him and started turning pages. Very young.
1: ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: He was turning every page after
1: అదే రీతిగా ప్రకరణటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: At the same time another great scholar was also turning the pages of Ramayana.
1: ఒక పండితుడు అజ్ఞాని.
0: One is a scholar, another is innocent, ignorant.
1: కానీ పేజీలు తిప్పటం ఇద్దరు ఒకటే.
0: But both of them turned pages.
1: పిల్లవాడు బొమ్మను చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు.
0: బాయ్ విల్ బి వాచింగ్ ద పిక్చర్స్, స్కాలర్ విల్ బి గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ మ్యాటర్.
1: ఏ వ్యత్యాసం?
0: దట్ ఈస్ ద డిఫరెన్స్.
1: ఇతను విషయాన్ని చూచాడు,
0: హీ సీస్ ది సబ్జెక్ట్
1: రూపాన్ని చూచాడు.
0: ద బాయ్ సీస్ పిక్చర్.
1: ఒక ఆఫీసర్ ఒక ఆఫీస్ లో కూర్చున్నాడు.
0: ఎన్ ఆఫీసర్ వాస్ దేర్ ఇన్ హిస్ ఆఫీస్.
1: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అని.
0: యాజ్ ద బాయ్ సన్ ఈస్ హైలీ మిస్చువస్, the mother has asked him to go to the office to spend time company with the father.
1: Tandri oka bank lo unnadu,
0: and father was there in the bank.
1: Ee bank lo tandri untunte ee pillavaadu tandri daggariki poyadu.
0: The boy went there,
1: cheppadu akkada kuda allara chestunnadu, anni paper lanta lagatam cheyatam ittadanta chestunnadu.
0: The boy was mischievous even there in the bank.
1: Oka edo prakkana oka idu untunnadi map,
0: there's map on one side.
1: Aa map ni tisi aa pillavaaniki ichesesi kattarinchesi deennanta sarcheyira annadu. Vaniki oka pani pettalu kada.
0: The boy should be given some work. He should be assigned some work to engage in.
1: This world map idi.
0: This world map.
1: This world map lo pole ye desham ekkada untado vaniki emi teliyadu.
0: The boy doesn't know where every country exists in the world map.
1: Tippi chuchadu.
0: He turned reverse.
1: Venaka vaipuna oka manishi untundadi.
0: There he saw the picture of man.
1: Sulabhanga manishini artham chesukunnadu.
0: He could know the but picture.
1: Kaalu ekkada undali, chetulu ekkada untundali, tala ekkada undali ani kattarinchinatundi paper anta kudunu search chestu kurtu vachesadu.
0: He could assemble all the cut pieces depending upon the various parts of the body where exactly they should
1: be. Kuchetappatiki తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి.
0: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్,
1: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
0: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
1: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కరెక్ట్?
1: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
0: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్ ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
1: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచం అంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
0: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
1: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
0: Therefore human మనిషి మనిషిగా in a human way, he should be good.
1: మనిషి మనిషిగా నీవు జీవించు.
0: We should lead a human life.
1: ఇది ఏ మానవత్వం?
0: This is human.
1: మనిషి కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
0: If the human being also becomes
1: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
0: How can you live in this world?
1: ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
0: First lead a human
1: life. పశువుగా దిగజారిపోవద్దు.
0: And don't come down.
1: రాక్షసిగా రూపొందవద్దు.
0: Don't be demonic.
1: మనిషి మనిషిగా బ్రతుకు.
0: Remain as a human. That's enough.
1: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
0: That is the path to divinity.
1: కనుక
0: సో
1: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం.
0: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బిహేవియర్ యాజ్ ఎ హ్యూమన్ ఆర్ అనిమల్ ఆర్ డివైన్.
1: కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు,
0: హ్యూమన్ క్వాలిటీ
1: ప్రత్యేకంగా లేదు,
0: అనిమల్ నేచర్
1: ప్రత్యేకంగా లేదు,
0: నార్ డివినిటీ.
1: మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: మంచి ప్రేమ తత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు.
0: వెన్ యూ ఎంటర్టైన్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ యూ బికమ్ డివైన్.
1: నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు లోనుడైపోయి ఇంద్రియ స్వాధీనమైపోయి దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతూ ఉంటే నీవే ఒక రాక్షసుగా మారిపోతావు.
0: ఇఫ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఆల్ ద సెన్సెస్ యు టర్న్ ఇంటు ఎ డెమన్.
1: క్షణములో కోపం రావటము,
0: యు విల్ బి యాంగ్రీ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
1: టైం. క్షణములో ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము,
0: యు విల్ బి ఎజిటేటెడ్.
1: అన్ని క్షణాల లోపలని అన్ని మర్చిపోతుంటారు, అన్ని రూపొందుతూ ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ మోమెంట్ టు మోమెంట్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజో గుణం లక్షణం.
0: And this is emotional quality.
1: మంచిని చెడ్డగా చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిది తమో గుణ లక్షణము.
0: ఇట్ ఇస్ అనిమల్ క్వాలిటీ దట్ మేక్స్ యూ వ్యూ గుడ్ యాజ్
1: కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: సో మ్యాన్ has got three attributes.
1: ప్రపంచం కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే.
0: The whole world has these three attributes.
1: త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు.
0: The world of three attributes, we have to
1: live our life with three attributes. త్రిగుణాతీతంగా మారిపోవాలి.
0: But we should transcend the attributes.
1: అప్పుడే నీకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Then you will have supreme bliss.
1: కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది?
0: When do you enjoy it?
1: త్రిగుణాతీతుడు కావాలి.
0: When you go beyond attributes,
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి.
0: Meaning you should follow the command of God.
1: భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి.
0: We have to follow the ideal of God.
1: భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: We should know what God likes.
1: దైవత్వం అనేటువంటి అంతర్యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి ఒక సద్భావం కలగాలి.
0: We should have a very good feeling though the divinity is everywhere that I could have God in front of me.
1: దేవుడు ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
0: ఇఫ్ యూ గో బై ది బాడీ ఫీలింగ్ యూ కెనాట్ నో దట్.
1: సమానమే,
0: బోత్ ఆర్ సేమ్, నో
1: డౌట్. భావములు ప్రత్యేకమే,
0: బట్ ఫీలింగ్స్ ఆర్ సెపరేట్.
1: కనుక భగవంతుడు భావ ప్రియుడే కానీ బాహ్య ప్రియుడు కాదు.
0: గాడ్ లవ్స్ యువర్ ఫీలింగ్స్, నాట్ ది
1: ఎక్స్టర్నల్. మానవుడు బాహ్య ప్రియుడే కానీ భావ ప్రియుడు కాదు.
0: మ్యాన్ గోస్ బై ది ఎక్స్టర్నల్, నాట్ ద ఫీలింగ్ విద్ ఇన్.
1: కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ది ఫీలింగ్స్ విద్ ఇన్, నాట్ బై ది ఎక్స్టర్నల్.
1: నానాకు కలిగినటువంటి ఒక డౌట్స్,
0: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ నానా.
1: అలాంటి నానా కట్టగడబడికి ఒక్క క్షణమైనా కూడా నువ్వు బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు.
0: సచ్ నానా నెవర్ లెఫ్ట్ బాబాస్ కంపెనీ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: బాబా హుక్కాను పీల్చాలనుకుంటే
0: అండ్ బాబా వాంట్స్ టు హావ్
1: మొట్టమొదటి నానా పీల్చి బాబాకు అందించాలి.
0: ఫస్ట్ ఇట్ ఇస్ నానా.
1: అంత సన్నిహితుడుగా మారిపోయాడు ఈ నానా.
0: నానా వాజ్ సో ఇంటిమేట్ విత్ బాబా.
1: ఎవరో పిచ్చివాడు, పిచ్చివాడి దగ్గరికి నేను రావాల్సిన అవసరమేముంది అని పలికినటువంటి నానా కట్టగడబడికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది.
0: Nana who said that Baba is mad cap earlier, he considered him as his very life. Sixth life.
1: కనుక మొట్టమొదటి ప్రతి మానవుడికి ఐదు లైఫ్స్ ఉంటాయి.
0: సో ఎవ్రీ పర్సన్ విల్ హావ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ఎవ్రీ వన్ విల్ హావ్ దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: ఈ సమానమే కాదు, ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది.
0: నాట్ ఓన్లీ దీస్ ఫైవ్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్
1: రూపంగా తయారైపోయింది.
0: ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఆఫ్టర్.
1: బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు.
0: నానా నెవర్ హాస్ ఈటెన్ విదౌట్ బాబా.
1: నానా లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు
0: కాదు. బాబా ఆల్సో విల్ నాట్ ఈట్ వెన్ దేర్ ఇస్ నో నానా.
1: సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టు.
1: అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్.
1: ఆయన లేకపోతే ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ క్వశ్చన్ వై కాంట్ హీ ఈట్ విదౌట్ హిమ్, వై నాట్.
1: అది నా ఇష్టం కానీ నీవెవరు చెప్పేకి.
0: ఇట్స్ మై విల్, హూ ఆర్ యూ టు క్వశ్చన్.
1: నా భావం పట్టుంది,
0: ఇట్స్ మై ఫీలింగ్.
1: నానుంటే నేను భోంచేస్తాను.
0: ఐ విల్ ఈట్ ఓన్లీ ది కంపెనీ ఆఫ్ నానా.
1: ఇంత దయామయుడిగా ఉండినటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము.
0: ది కంపాషనేట్ గాడ్, వి ఇమేజిన్ హిమ్ విత్ వేరియస్ ఫార్మ్స్.
1: కనుక 100% కంపాషన్, 100% లవ్.
0: God has got 100% compassion, 100% love.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: There's nothing beyond this.
1: కనుకనే
0: so
1: ఈ ప్రేమ తత్వాన్ని అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ ఈ
1: ప్రేమనే సర్వులు ఎందు ఉంటుండాలి.
0: ది సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి సర్వులను ప్రేమించండి.
0: సో లవ్ ఆల్.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: Don't hate anyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Never hate anybody.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మనం ఎవరినైనా ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు.
0: If you hate anyone, you'll be hated in turn.
1: Resound and reflection.
0: Everything is reaction, resound and reflection.
1: కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
0: దీస్ త్రీ థింగ్స్ అపియర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుక
0: సో
1: ఎవరి జన్మము, ఏనాడు ఎట్టిదిగా ఉండేదు, ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
0: Nobody can say what we were in the past life. Nobody can say what's going to happen in the present life.
1: ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటాయి.
0: But without any cause there will be some effect whatsoever.
1: వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి వారు లాగుతూ ఉంటాడు.
0: Though they don't expect and ask for, God will come close to them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం.
0: ది డిజర్వ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
1: పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుంది.
0: ది సీడ్ దెన్ కమ్స్ అవుట్ హియర్ యాజ్ ఎ ట్రీ నౌ.
1: విత్తనమే లేకపోతే మొక్క ఎట్టొస్తుంది?
0: వితౌట్ ది సీడ్ హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ ద
1: ప్లాంట్. ఒక దినము సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంత ఇసుకనే కనిపించింది.
0: వెన్ యూ జస్ట్ మూవ్ అరౌండ్ ఇన్ ది ఈవినింగ్ అలాంగ్ ద బీచ్ యూ ఫైండ్ ద
1: సాండ్. రెండవ దినము వర్షం వచ్చింది.
0: నెక్స్ట్ డే ఇట్ రెయిన్.
1: మూడవ దినం బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి.
0: అండ్ థర్డ్ డే అలాంగ్ ద బీచ్ యూ ఫైండ్ ద గ్రీనరీ.
1: నిన్న ఏ మొక్కలు లేవు, ఈనాడు అప్పుడే పచ్చనిగా కనిపిస్తుండదనుకుంటే నిన్న దినం కూడా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ప్లాంట్స్ వర్ దేర్ ఈవెన్ బిఫోర్.
1: నిన్న విత్తన రూపంలో ఉన్నది, ఈనాడు మొక్క రూపంలో కనిపించింది.
0: యెస్టర్డే దే వర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సీడ్, టుడే
1: నిన్న విత్తనమే లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు.
0: విదౌట్ ద సీడ్ యెస్టర్డే డోంట్ గెట్ ప్లాంట్.
1: విత్తనము కనిపించదు,
0: యూ డోంట్ సీ ద సీడ్,
1: మొక్క కనిపిస్తుంది.
0: యూ సీ ద ప్లాంట్.
1: కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది.
0: దట్ వాట్ యు
1: సీ, వినిపించినదే తలపిస్తుంది.
0: సో వాట్
1: కనిపించినదే మురిపిస్తుంది, మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుంటే అదే మనమన్నంతా మురిపించి కనిపించింది.
0: ఇట్స్ ఓన్లీ దట్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ కాన్స్పిక్యూస్ మేక్ యూ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని ఇవే మాత్రం విచారించద్దు.
0: సో డోంట్ బాదర్ అబౌట్
1: ఆ సమయం వస్తే అదే రెండు ఏకమైపోతాయి.
0: అట్ ద రైట్ టైం దే బోత్ ఆఫ్ దెం గెట్ యునైటెడ్.
1: కనుక టైం కోసం వెయిట్ చేయి.
0: వెయిట్ ఫర్ ద టైం.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్్ట్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్
1: వేస్ట్. జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సో మెనీ అసోసియేషన్స్.
1: ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు.
0: అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్.
1: అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్ బట్ నన్ ఎల్స్.
1: కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు.
0: ఇన్ ద మోడర్న్ డేస్ పీపుల్ సే ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్
1: ఏమిటి దీనికి అర్థం?
0: వాట్ ది మీనింగ్?
1: ఎవరికి ఉంది ఈ ఫ్రీ విల్?
0: హూ హ్యాస్ దట్ ఫ్రీ విల్?
1: ఎవరికి లేదే.
0: నో వన్ హ్యాస్.
1: నేను ఏదో పని చేయాలనుకున్నది ఫ్రీ విల్ అంటారు.
0: If you want to do anything, you say, I have
1: free will. సందేహాలంట వస్తుంది, అవుతుందో కాదో, అవుతుందో కాదో సందేహం. ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ ఉంది?
0: బట్ యెట్ హీ డౌట్స్ వెదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్. దెన్ వేర్ ఇస్ ఫ్రీ విల్?
1: కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్. అదే నిజమైనటువంటి దైవత్వము, అదే ఫ్రీ విల్.
0: సో ఫ్రీ విల్ ఇస్ ద డివినిటీ విచ్ డజంట్
1: యోచించే అవకాశం ఉండదు.
0: నో డౌట్ అట్ ఆల్.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు.
0: ఫ్రీ విల్ ఇస్ ద డివైన్ పవర్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
1: కనుక ఎవరికి ఫ్రీ విల్ లేదు.
0: నో వన్ హ్యాస్ ఫ్రీ విల్.
1: ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు.
0: లెట్ హిమ్ ఎనీవన్.
1: ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును,
0: ప్రెసిడెంట్
1: ప్రైమ్ మినిస్టర్ కావచ్చును,
0: కానీ
1: ఫ్రీ విల్ అతనికి కూడా లేదు.
0: బట్ హి హస్ నో ఫ్రీ
1: విల్. చేయాలనుకున్న కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి.
0: వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ హీ షుడ్ బి అండర్ సర్టెన్ రెగ్యులేషన్.
1: ఎట్టి కట్టుబాటు లేదు.
0: బట్ గాడ్ హస్ నథింగ్. ఏమైనా
1: చేసుకోవచ్చును.
0: హీ కెన్ డూ ఎనీథింగ్.
1: అది ఫ్రీ విల్.
0: దట్ ఈస్ ఫ్రీ విల్. గాడ్ హస్ దిస్ ఫ్రీ విల్.
1: అది నిజమైనటువంటి ఒక శక్తి.
0: దట్ ఈస్ ది ట్రూ డివైన్ పవర్.
1: కనుక
0: సో
1: మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవుడు మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి.
0: హ్యూమన్ బీయింగ్ షుడ్ లీడ్ హ్యూమన్
1: లైఫ్. తోటి మానవులతోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి.
0: విత్ ఫెలో మెన్ యూ షుడ్ బి హ్యూమన్.
1: మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు.
0: అమంగ్ ఫెలో మెన్ యూ షుడ్ నాట్ బి లైక్ అనిమల్.
1: పశువు వలె ప్రవర్తించవద్దు.
0: ఆర్ ఎనీ అనిమల్ ఫర్ దట్
1: మ్యాటర్. ఎవరిని కూడా నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ డస్ నమస్కార్ యు రెస్పాండ్. హలో
1: గుడ్ బై అంటే గుడ్ బై అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ గుడ్ బై యు రెస్పాండ్.
1: భావం తద్భవతి.
0: యాజ్ యూ ఫీల్ సో ఆల్సో ద కన్సెప్ట్.
1: ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటది.
0: ఇఫ్ యూ టాక్ టు పీపుల్ ద సేమ్ ఫీలింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక మంచిగా మాట్లాడండి.
0: సో టాక్ నైస్లీ.
1: మంచిగా ప్రవర్తించండి.
0: హ్యావ్ గుడ్ బి.
1: మంచిగా నడుచుకోండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
0: మోల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్
1: ఈ వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవడానికి పూనుకోవాలి.
0: అండ్ యూ షుడ్ డెవలప్ దట్ పర్సనాలిటీ.
1: అప్పుడే మన జీవితము జయ అనిపించుకుంటుంది.
0: Then only your life will be fulfilled.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది ఒకేషన్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ఆల్సో ది యాన్యువల్ డే ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆన్ ది 25th ఆఫ్ డిసెంబర్ 1986.
1: అల్లాయంచు మహమ్మదీయును అల్లాయంచు మహమ్మదీయును జహోవాయంచు సత్క్రైస్తవును పుల్లజ్జా చుడటంచు వైష్ణవులు

వెలుగు నాలో నన్నున్నది, వెలుగు నేని అనుచు తలపుచు.

0: I am in the light and I am the light. The light is in me. Light am I. Thinking and contemplating on these lines in one's own heart, if one dwells continuously, such a person is Gnani, the knowledgeable one, the realized soul, and he becomes one with Brahman itself.
1: Prema Swarup Lara.
0: Embodiments of divine love.
1: Satyam Jnanam Anantam Brahma.
0: Truth
1: Anni Kalamuli Yandu, Anni Lokamuli Yandu ఉండగలిగినటువంటి అనంతమైన జ్ఞానమే బ్రహ్మ.
0: బ్రహ్మ ఈజ్ దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అండ్ ఆల్వేస్.
1: అదే నిత్యం, అదే సత్యం.
0: దట్ ఈజ్ ట్రూత్ అండ్ దట్ ఈజ్ పర్మనెంట్.
1: ఇట్టి బ్రహ్మను గుర్తించినటువంటి మానవుడు, మానవునకు తెలియనటువంటి పదార్థములను లోకములో మరొకటి ఉండదు.
0: సచ్ ఎ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ డస్ నాట్ నో ఇన్ దిస్ వరల్డ్.
1: జ్ఞాన విజ్ఞాన సర్వము అతని యొక్క సొత్తే.
0: నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, సైన్స్ అండ్ మెటాఫిజిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్ ప్రాపర్టీ.
1: ఇట్టి దైవత్వము నుండి శబ్దస్వరూపమైన ఆకాశం ఉదయించినది.
0: ఫ్రమ్ సచ్ ఎన్ ఎంటిటీ విచ్ ఇస్ గాడ్ ఎమర్జ్డ్ ద స్కై.
1: ఈ ఆకాశము నుండి వాయువు పుట్టినది.
0: ఫ్రమ్ స్కై ఆర్ స్పేస్ హ్యాస్ ఎమర్జ్డ్ విండ్.
1: వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ కూడాను ఆవిర్భవించినవి.
0: ఫ్రమ్ విండ్ ద ఫైర్ అండ్ ఫ్రమ్ ఫైర్ ఎర్త్ దే హావ్ ఎమర్జ్ ఇన్ దట్ సీక్వెన్స్.
1: ఈ పృథ్వీ నుండియే ఓషధులు, ఓషధుల నుండియే అన్నము, అన్నము నుండియే పురుషుడు ఆవిర్భవించాడు.
0: ఫ్రమ్ ఎర్త్ ది ట్రీస్ అండ్ ద లైఫ్ అండ్ ఫ్రమ్ దాట్ ది ఫుడ్ అండ్ ఫ్రమ్ ఫుడ్ has emerged the man.
1: Yeta vata brahmaku purushunaku sambandhamu avichinnamuga jarugutu vachindi.
0: This samman substance of this is that there has been a continuous relationship between brahman and man right from the times immemorial.
1: Purushudu annasara swarupudu.
0: Man has taken the form arising out of food.
1: Itanu kevalamu annamaya swarupude kaaka stulamaya swarupudu kudanu.
0: He has the form of food and he has also a gross body.
1: Ee stula shariramu nundi sookshmamainatvanti pranamu marinta sookshmanga kanipinchutunnadi.
0: From the gross body has emerged a subtle body which is very subtle in fact.
1: దీనికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు.
0: In the subtle body, mind is one important aspect.
1: మనస్సు కంటే మరింత సూక్ష్మమైనటువంటిది విజ్ఞానము.
0: Wisdom or knowledge is subtler than mind.
1: విజ్ఞానము కంటే సూక్ష్మమైనటువంటిది ఆనందము.
0: Bliss is subtler than wisdom or knowledge.
1: స్థూలమైన అన్నమయ శరీరం నుండి అతి సూక్ష్మమైనటువంటి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ జీవితములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ బాడీస్ హావ్ ఎమర్జ్ లైక్ ది షీత్ ఆఫ్ లైఫ్ ప్రాణమయ అండ్ మైండ్ అండ్ ఫ్రమ్ మైండ్ నాలెడ్జ్ అండ్ ఫ్రమ్ నాలెడ్జ్ బ్లిస్.
1: అన్నమనగా కేవలం మనం భుజించు ఆహారం మాత్రమే కాదు.
0: When we refer to food, ఫుడ్ ఈజ్ నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ద వన్ విచ్ యు టేక్ త్రూ ద మౌత్.
1: ప్రాణమయ పదార్థములు అన్ని కూడాను అన్నముగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్.
1: కనుక అన్నమే అన్నమయ స్వరూపంగా రూపొందుతున్నది.
0: ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఫుడ్ విచ్ టేక్స్ దిస్ హ్యూమన్ ఫామ్.
1: భుజించువాడు భుజింపబడినది కూడాను అన్నమే.
0: ద వన్ హూ పార్టేక్స్ అండ్ ద వన్ విచ్ ఇస్ పార్టేకన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్.
1: అన్నమే అన్నమును భుజించుచున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్ ఈటింగ్ ఫుడ్.
1: ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా రూపొందుతున్నది.
0: వన్ లైఫ్ ఫామ్ బికమ్స్ ఫుడ్ ఫార్ అనదర్ లైఫ్ ఫామ్.
1: జగత్ అంతై కూడాను స్థూలమైనటువంటి రూపంలో అన్నమయముగానే కనిపించుచున్నది.
0: ఇన్ ది ఎంటైర్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
1: కనుకనే అన్నం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని కూడాను నిరూపించారు ఋషులు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది ఏన్షియంట్ రిషీస్ హావ్ ప్రూవ్డ్ దట్ ఫుడ్ ఈజ్ బ్రహ్మన్.
1: ఇలాంటి అన్నమయమైనటువంటి యొక్క దేహతత్వాన్ని మనోమయ రూపకంగా మార్చుకుని విజ్ఞానమయంలో ఆనందాన్ని అనుభవించటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: మ్యాన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ది ఫిజికల్ ఫామ్ యాజ్ ద బేసిస్ అండ్ త్రూ ద మైండ్ అండ్ త్రూ ద నాలెడ్జ్ అండ్ బ్లిస్ హీ హాస్ టు ఎంజాయ్.
1: ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది సర్వ ప్రాణులకు కూడాను సామాన్యమైనటువంటిది కాదు.
0: దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈజీలీ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఏ కొంతమందికి మాత్రమే ఈ విజ్ఞానం ప్రాప్తిస్తుంది.
0: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈజ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ఎ
1: ప్రాణమయమైనటువంటి పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఈ యొక్క మనోమయం ఉండనప్పటికి ఇందులో విచారణ శక్తి లేకపోవటం చేత ఇవి అతి పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని పొందలేకపోతున్నవి.
0: ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో హ్యావ్ ది లైఫ్ ఇన్ దెమ్ అండ్ ఆల్సో ద మైండ్ టు ద సమ్ ఎక్స్టెంట్ బట్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేర్ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ మ్యాన్.
1: నిత్యానిత్య పరితత్వమును ఆ మాత్రం ఏమాత్రము కోల్పోయి తన యొక్క మంచి చెడ్డలు అనేటువంటి విచారణ శక్తి శూన్యమై విచక్షణ లేకపోవటం చేతనే పశుపక్షి మృగాదుల యందు ఈ విధమైనటువంటి విజ్ఞానము కనిపించలేకపోతున్నది.
0: Birds, bees and other living beings do not have the power of discrimination. They do not have the power to decide right and distinguish it from wrong. Therefore,
1: manchi chedala vicharana shaktini nityanitya visha parisilannu gavinchinatuvanti vaadu okka manavudu maatrame.
0: Therefore, they have not been able to enjoy all the facilities which man enjoys in terms of enjoying the bliss. It is only
1: manavude ఆనందమును పొందడానికి అనుభవించడానికి అర్హుడవుతాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ బ్లిస్.
1: అన్నముతో ప్రారంభమైనటువంటి మానవత్వం ఆనందంతో అంత్యం కావటమే దీని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ టు రియలైజ్ దట్ దే కమెన్స్ ఫ్రమ్ ద గ్రాస్ బాడీ బట్ ఎండ్ అప్ విత్ ది బ్లిస్ ఫామ్.
1: ఇదే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము.
0: This is the most important purpose and goal for humanity.
1: Ananda nimittame manavudu aneka vidhamulainatundi prayatnamu salpichunnadu.
0: Man has been trying relentlessly and in a number of ways seeking bliss and happiness.
1: Nirvirama krishche nirantara tapatramulake antuleni aasalache artham kaani aavedanalache apraapti roopamainatundi praaptiki praakulaadachu ashantiki guri avutunnadu manavudu.
0: He is making ceaseless efforts but not been able to just get the bliss which he is seeking for.
1: కాని ఇట్టి ఆనందమును అనుభవించుటకు మానవునికి అధికారం ఉండి కూడాను దానికి తగిన ప్రయత్నం చేయలేకపోవటం చేతనే ఇట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: While man is entitled to enjoy the bliss, he has not been able to do it because he is not putting efforts in the right direction.
1: ఆనందమే బ్రహ్మ.
0: Bliss is Brahman.
1: ఇదియే దైవము.
0: This is God.
1: దీనికి ఏ పేరేనను పెట్టుకోవచ్చును.
0: You can give any name for this.
1: కాని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు గురి అయి మానవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి లోక స్వరూపాన్ని విశ్వసించి తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: But unfortunately, man being subjected to ది పాసింగ్ ఫేజెస్ ద టైమ్ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ హీఈస్ లివింగ్, హీఈస్ ఫర్గెటింగ్ హిస్ రియల్ నేచర్ అండ్ హీఈస్ అండర్ ద స్పెల్ ఆఫ్ ద డెల్యూజన్, దేర్ ఫోర్ హీఈస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
1: మానవుడు తన యొక్క జీవితం ఏ విధంగా అర్థం చేసుకున్నది తన యొక్క గుణముల పైనను తన యొక్క భావం పైనను ఆధారపడి ఉంటుంటుంది.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ రియల్ నేచర్ ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: ఏ తావాత ఒక దేశము కాని ఒక జాతి కాని మానవుని యొక్క ప్రవర్తన పైన గుణముల పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Again, the sum and substance of all this is that one, the whatever country one belongs to or the caste or the community one belongs to, one's basic nature, his behavior, his virtuous life will decide what type of person he is.
1: మానవుని యొక్క ప్రవర్తన మంచిదైనప్పుడు మానవుని యొక్క భావములు ఉత్తమమైనప్పుడు జాతి కాని దేశము కాని పవిత్రమైన ఉత్తమమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అనుభవిస్తుంది.
0: If man's behavior is good and if man's feelings are proper to whichever country he belongs and to whichever community he belongs, he will be able to go on the right path and have all the happiness.
1: Manavuni yokka nadakalu bhavamulu which oka vikrutamainappudu desham kodanu jati kodanu chininchi pothundi.
0: If man's behavior goes in the wrong direction and if his feelings are crooked to whichever community and country he belongs, he will be going in the wrong direction.
1: Kanuka manavulu yendu uttamaina kriti bhavamulu pavithramaina kriti nadakalu abhiruddhi parchukovataniki krushi cheyali.
0: Man therefore has to make an effort to develop in himself good feelings, sacred thoughts and divine virtues.
1: Manavudanaga nammadaginatunti vaadu nammakam kalavaadani upanishattu yokka vakyamu.
0: Upanishads have declared when man is described, man refers to the one who has faith.
1: Thanu visheshinchinatvanti vishayanni aacharanalo pettinappude thana nammakam kudanu abhiruddhi gaatutu vastundi.
0: Only when man practices what he believes in, he will be able to make real progress.
1: Kaani ee naati manavunaku vishwasam aneetvantidi kevalam taatkaalikamainatvanti roopanni dharistundali.
0: But today's man's faith is very temporary.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
0: He has not been able to transform all his faith into action and practice.
1: కేవలం మాటల చేతనే దీన్ని మరుగు చేసుకుంటున్నాడు.
0: Only by words he is trying to satisfy himself.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క భావతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ మ్యాన్ రియలైజెస్ అండ్ ప్రాక్టీసెస్ ద సేమ్ దట్ మైండ్ వన్స్ థింకింగ్ వన్స్. బట్ టుడేస్ మ్యాన్స్ ఫెయిత్ ఈజ్ వెరీ టెంపరీ.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
0: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ హిస్ ఫెయిత్ ఇన్ టు

0: ప్రాక్టీసెస్ దిస్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ రియల్ గ్రేట్ మ్యాన్ అండ్ ఎ రియల్ మ్యాన్.
1: ఇది ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు యేసు.
0: జీసస్ వాజ్ వన్ హూ హ్యాడ్ రికగ్నైజ్డ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: సర్వమతముల సారము,
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్,
1: సర్వశాస్త్రముల యొక్క మూలము,
0: ది రూట్ ఆఫ్ ఆల్ ద
1: సర్వమార్గముల యొక్క గమ్యము,
0: ద స్క్రిప్చర్స్ అండ్ ది గోల్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్,
1: ఒక్కటే అనేటువంటి సత్యాన్ని సర్వమతములు కూడా చాటుతూ వచ్చాయి.
0: ది ఆల్ దిస్ ఈజ్ ఓన్లీ వన్, దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ రిలీజియన్స్.
1: భారతీయులు నమస్కారము అనేటువంటి పవిత్రమైనటువంటి చర్యల్లో ప్రారంభించారు.
0: భారతీయస్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ప్రాక్టీసెస్ విత్ వన్ థింగ్ కాల్డ్ నమస్కార్.
1: నమస్కారం అనగా రెండు చేతులు జోడించి అన్నింటినీ ఏకముగా ఉంచినటువంటిదే ఈ నమస్కారము. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేదే నమస్కారము.
0: నమస్కార ఈజ్ సింబలైజ్డ్ బై బ్రింగింగ్ టూ పామ్స్ టుగెదర్. దిస్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ యూనిఫైయింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ సీయింగ్ ద డివైన్ యూనిటీ ఇన్ ది అపరెంట్ మల్టిప్లిసిటీ.
1: ఐక్యతే మానవుని యొక్క ప్రధానమైనటువంటి జీవిత కర్తవ్యమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో ప్రూవ్స్ దట్ యూనిటీ ఇస్ ది వెరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మహమ్మదీయులు సలాం సలాం అంటారు.
0: మహమ్మదన్స్ సే సలాం సలాం.
1: సా అనగా దైవము,
0: సా రెఫర్స్ టు గాడ్.
1: లా అనగా ఐక్యము, లయము.
0: లా రెఫర్స్ టు మర్జింగ్.
1: దైవంతో ఏకము కావటమే సలాం యొక్క అర్థముగా నిరూపిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ దట్ సలాం రెఫర్స్ టు బికమింగ్ వన్ విత్ గాడ్, యునైటింగ్ విత్ గాడ్.
1: క్రిస్టియన్స్ యేసు యేసు యేసు అని పిలుస్తూ వచ్చారు.
0: క్రిస్టియన్స్ హావ్ కాల్డ్ యేసు జీసస్.
1: ఏ అనగా ఒక్కటి,
0: ఏ మీన్స్ వన్,
1: సు అనగా దైవము,
0: సు మీన్స్ గాడ్.
1: దైవము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అండ్ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ద గాడ్ ఈజ్ వన్.
1: ఏ తర్వాత సర్వ మాతములు కూడాను ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: The sum and substance of all this is that all the religions have declared oneness of God.
1: Kani devudu okkade aneetvanti gurtunu nirupincheetvanti yesu tattvamunu aneka mandi binna arthamuluga vibhajinchi yesu okkade daivamu aneetvanti padarthanga varu bhavistu vastunnaru.
0: Jesus has declared that God is one. People who have misunderstood this particular thing have gone on telling that Jesus alone is God.
1: Jesus okkade daivam aneetundi okka artham andulo ledu. Yesu ante okkade daivam. Ee tattvanni vishala drushtito pracharam chesina enta pavitramainatundi okka margamunu avalambinchadaniki avakasam untundi.
0: Yesu stands for the declaration that God is one. But it is misinterpreted as Jesus alone is God. If only we understand the correct meaning of Jesus.
1: There is only one God. ఎక్కడ చూసినప్పటికీ నీ ఒకే దైవము. రూపములు వేరుగా ఉండవచ్చును, నామములు వేరుగా ఉండవచ్చును.
0: Wherever you see, you will find only one God. God is only one. And there may be different forms and different names.
1: ఈనాడు ఎంత చదువులు చదివినప్పటికీ, ఎంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు సాధించినప్పటికీ విశాల భావం మాత్రము క్షీణించిపోతూ ఉండాలి.
0: హౌఎవర్ మచ్ వన్ మే గెట్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్, ది మోర్ వన్ గెట్స్ ఎడ్యుకేటెడ్ ది లెస్ హీస్ బికమింగ్ బ్రాడ్ ఇన్ హిస్ అవుట్లుక్.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ He does not know who he really is.
1: Enta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: Whatever education one may acquire, a mean person will not be able to give up his own meanness.
1: Sarichi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: As people go on learning more and more education, they end up only in argumentation.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvu.
0: What is the use of acquiring such useless book knowledge?

0: acquire knowledge ee
1: naadu manavuni kuda nu vishalamainatundi hrudayam atyavasaramu.
0: It is very important for the man of today to develop broad mindedness.
1: Vishala prema manam penchukovali.
0: We have to develop and foster love.
1: సంకుచితమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు నారో మైండెడ్ నారో వ్యూస్.
1: ఈ తత్వాన్ని జీసస్ అనేక విధములుగా కూడాను విచారణ సల్పి చాలా నిజ సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: జీసస్ హెస్ ఎన్క్వైర్డ్ ఇన్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రూత్, రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ డిక్లర్డ్ ఇట్ సో.
1: జీసస్ కూడాను ప్రప్రథమంలో ద్వైత భావం నుండి తన యొక్క సహజ భావాన్ని నిరూపిస్తూ ఐ ఆమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఇన్ ది బిగినింగ్ జీసస్ ఆల్సో ఫాలో ది పాత్ ఆఫ్ డ్యూయలిజం అండ్ హీ సెడ్ దట్ ఐఎమ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ టూ ఎంటిటీస్ హియర్.
1: తదుపరి కొంతకాలం విచారణ సల్పి పరిశోధన సల్పి పరిశీలన యందు ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఆఫ్టర్ హీ carried on his inquiry and his researches into the truth, he came to the next
1: kramakramina bhagavantuni sannigita sambandha bandhavyam ga nanu bhavistu vachadu.
0: I am the son of god, he said in the second stage. And further he carried on the things and he became closer and closer to God.
1: appude 12 samvatsaramulu edaralo sancharinchi daivattvamunaku మానవత్వమునకు ఉండినటువంటి యొక్క సంబంధాన్ని ఏకంగా అనుభవించి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: హీ స్పెండ్ 12 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది హాట్ డెజర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ అండ్ దెన్ హీ డిక్లర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అప్పుడే ప్రచార ప్రబోధములకు ప్రారంభించి నా జీవితము చాలా ఉల్లాసముగా ఉంటుండాలి, జాయిగా ఉంటుండదన్నాడు.
0: దెన్ హీ టుక్ అప్ టీచింగ్ అండ్ టీచింగ్ టు ద వరల్డ్. దెన్ హీ డిక్లర్డ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ జాయస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లైఫ్.
1: అతనితో సంచరించుచున్నటువంటి 12 మంది భక్తులు శిష్యులుగా చేరారు.
0: దెర్ ఆర్ 12 పీపుల్ హూ బికేమ్ హిస్ డిసైపుల్స్ హూ ఆర్ వాండరింగ్ విత్ హిమ్.
1: అందులో మొదటి వాడు పీటర్.
0: The first among them was Peter.
1: ఇతన్ని అనేక విధములుగా విశ్వసించి సన్నిహితంగా అతనితో అన్ని విధములు కూడాను విడిగా మాట్లాడేటువంటి వాడు.
0: Jesus had a lot of
1: ఏ విధమైన రహస్యం లేకుండా అతనికి తెలిపేటువంటి వాడు.
0: Jesus had a lot of affection for him and he used to treat him as a very close person. He never had any secrets with him. All the secret things he used to discuss.
1: అందరిని ప్రేమించుటమే ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం అన్నాడు.
0: He declared that loving everyone equally is the primary duty of
1: love. Is God live in love.
0: He declared love is God, live in love.
1: కనుక దైవమే ప్రేమ స్వరూపము.
0: God is the very embodiment of love.
1: ప్రేమ ఫలితాన్ని కోరేటువంటిది కాదు.
0: Love never expects any
1: reward. అడిగిన వారికి అందించేటువంటిది ప్రేమ యొక్క లక్ష్యము.
0: Love knows only giving.
1: ఇట్టి ప్రేమతత్వంతో బ్రతికినప్పుడే మానవత్వము దివ్యత్వాన్ని అనుభవిస్తుంది.
0: Only when man lives with this kind of love and practice, then only he will be able to reach divinity.
1: అప్పుడే పీటర్ తనలో ఒక విధమైనటువంటి యొక్క జీసస్ జాయిని వేరే అర్థంగా తాను భావించుకుని దాన్ని స్మరిస్తూ వచ్చేటువంటి వాడు.
0: When Peter realized this particular thing and experienced in his own mind these things, he used to remember Jesus in a very special way and practice that particular thought.
1: Joy. J-O-Y.
0: In joy, there are 3 letters, J-O-Y.
1: J. Jesus is first.
0: J stands for Jesus. Jesus comes first.
1: O, others are next.
0: O stands for others and others will come next.
1: Why? నిజంగా వై ఉన్నటువంటి అర్థం ఏంటి? యువర్ సెల్ఫ్ ఈజ్ లాస్ట్ అని.
0: వై యాక్చువల్లీ స్టాండ్స్ ఫార్ యువర్ సెల్ఫ్ ఈజ్ లాస్ట్ బట్ హీస్ టోల్డ్ హిమ్సెల్ఫ్ మై సెల్ఫ్ ఇస్
1: జే. జీసస్ ఈజ్ ఫస్ట్.
0: ద ఫస్ట్ వన్ జే. జీసస్ ఈజ్ ఫస్ట్.
1: ఓ అదర్స్ అదర్స్ ఆర్ నెక్స్ట్.
0: ఓ స్టాండ్స్ ఫార్ అదర్స్. అదర్స్ ఆర్ నెక్స్ట్.
1: వై యువర్సెల్ఫ్ ఈజ్ లాస్ట్.
0: వై స్టాండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఎవరికి వారు నేను నేను నేను నేను అనేటువంటిది ఈనాడు ఫస్ట్ గా ఉంటుండాలి. గాడ్ అనేటువంటిది లాస్ట్ గా ఉంటుండాలి.
0: బట్ టుడే ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ అస్ ఫస్ట్, ఐఎమ్ ఫస్ట్ అండ్ గాడ్ హస్ లాస్ట్.
1: కనుక ఈనాడు మనము గుర్తించవలసినటువంటిది దైవం ఫస్ట్, ప్రకృతి నెక్స్ట్, జీవుడు లాస్ట్.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ వెరీ క్లియర్లీ ఈజ్ గాడ్ ఈజ్ ఫస్ట్, నేచర్ కమ్స్ నెక్స్ట్ అండ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ది లాస్ట్.
1: అనగా తన తత్వాన్ని తాను మరచినప్పుడే ప్రపంచం అనేటువంటి అద్దములో ఉండినటువంటి ప్రతిబింబము తాను విస్మరించుకుంటాడు. తక్షణమే జీవితము ఏకమైపోతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ద రియల్ డివినిటీ రిఫ్లెక్టెడ్ ఇన్ నేచర్.
1: కనుకనే మానవత్వంలో ఇట్టి దివ్యత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై సర్వ దేశములు కూడాను సర్వ మతములు కూడాను అనేక విధమైనటువంటి మార్గములను నిరూపిస్తూ అందులో ఉండేటువంటి గమ్యాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్స్. ఆల్ ద కంట్రీస్ అండ్ ఆల్ ద రిలీజియన్స్ హ్యావ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పౌండ్ దిస్ పర్టికులర్.
1: కానీ మానవత్వంలో ఇట్టి విశాల హృదయము దినదినమునకు క్షీణించిపోవడం చేతనే భావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఇన్ హ్యూమన్ రెకనింగ్ దిస్ ఈస్ డిక్లైనింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ డిక్లైనింగ్. దేర్ ఫోర్ ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ.
1: ఈనాడు మనం ప్రేమనే ప్రధాన లక్ష్యంతో మనం అభివృద్ధి గావించుకోవడానికి కృషి చేయాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు డెవలప్ లవ్ ఇన్ అస్ బేసికలీ అండ్ ప్రైమరీలీ.
1: అందరూ ఒక ప్రభువు యొక్క బిడ్డలే.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: అందరి మతము ఒక్కటే.
0: ఆల్ ది రిలీజియన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఓన్లీ వన్.
1: అందరి జాతి ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్,
1: అదే మానవ జాతి,
0: ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన యొక్క పద్ధతి ప్రేమతత్వమే.
0: అవర్ మెథడ్ అండ్ అవర్ ప్రొసీజర్ మస్ట్ బి
1: సర్వమతముల యొక్క సమ్మతమే మన యొక్క అభిమతమని భావించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ యాజ్ అవర్ ఓన్ రిలీజియన్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఆల్ ది రిలీజియన్స్.
1: దానినే ఒక వ్రతముగా కూడా నువ్వు విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ వౌ.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విశాలము గావించుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి దానిలో పవిత్రంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ బ్రాడన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ ఇన్ ఎ గ్లోరియస్.
1: ఒక్క ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: కేవలం రూపమానవత్వమే మాత్రం ఇది సత్యంగా మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫామ్.
1: నేను మానవుడు, నేను మానవ జాతికి సంబంధించినటువంటి వాడను.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ బిలాంగ్ టు హ్యుమానిటీ.
1: నాకు ఒక్కటే ఒక్క జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: నేను పవిత్రమైనటువంటి దేశమునందు పుట్టినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
1: నా దేశం ఏమిటి?
0: వాట్ ఈస్ మై కంట్రీ?
1: పవిత్రమైన భారతదేశము.
0: My country is Bharat.
1: ఈ భారతదేశముకు ఎల్లలు ఎక్కడ?
0: వాట్ ఆర్ ది లిమిట్స్ ఫార్ ది
1: వైపున హిమాచలము,
0: ఆన్ వన్ సైడ్ దేర్ ఇస్ హిమాలయన్
1: మూడు వైపులా సముద్రము,
0: ఆన్ ది అదర్ త్రీ సైడ్స్ దేర్ ఆర్
1: ఇలాంటి హద్దులతో నేనుండినటువంటి వాడను.
0: ఐఎమ్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: హిమాచలం అనగా ఏమిటి అర్థము?
0: వాట్ డస్ హిమాలయన్ మౌంటైన్?
1: హిమము అనగా పవిత్రము.
0: హిమ స్టాండ్స్
1: అనగా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: దాని యొక్క గుణము చల్లదనము.
0: స్నో ఈజ్ ప్యూర్ అండ్ ఆల్సో కూల్.
1: అది ప్రశాంతతని బోధిస్తుంది.
0: ఇట్ టీచెస్ పీస్.
1: కనుక పవిత్రము, ప్రశాంతి, చలము అనగా నిశ్చలంగా ఉంటుండేటువంటిది.
0: సేక్రెడ్, సేక్రెడ్నెస్, పీస్ అండ్ స్టడీనెస్, దీస్ ఆర్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్.
1: అచలంగా ఉండాలి, చలనం లేకుండా ఉంటుండాలి.
0: వన్ షుడ్ బి స్టడీ, వన్ షుడ్ నాట్ బి చేంజింగ్ టూ ఫాస్ట్.
1: కనుక నేను భారతీయుడైనటువంటి వాడికి నిశ్చలము, నిర్మలము, ప్రశాంతి నా యొక్క ప్రభావము, నా యొక్క స్వభావము.
0: Everyone has to see that if I am Bharatiya, I must have steadiness, I must have purity, and I must have the sacred.
1: ఈ గుణములే లేకపోయినా నేను భారతీయుడనే కాదు.
0: If I don't have these qualities in me, I am not a Bharatiya at all.
1: ఈ భారతదేశములో గంగ, జమున అనగా జ్ఞానతత్వమైనటువంటి సరస్వతి, ఉపాంగములైనటువంటి యొక్క గోదావరి, కృష్ణ, కావేరి, ఇవంతా సింధు నదులంతా కూడా ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సేక్రెడ్ రివర్స్ సచ్ యాస్ గ్యాంజెస్, యమున, సరస్వతి, గోదావరి అండ్ వేరియస్ అదర్ రివర్స్.
1: నా పవిత్రమైన భారతదేశంలో రక్తనాళముల వలె గంగా, యమున, సరస్వతి ప్రసరిస్తూ ఉంటున్నాయి.
0: In this sacred land of Bharat, which is my mother country, all these sacred rivers may be compared to the veins in which blood is flowing.
1: ఈ రక్తమునకు అర్థములు లేకుండా పోలేదు.
0: For this blood also there is a significant meaning attached.
1: Ganga, ఇది పవిత్రమైన నిష్కామ కర్మకు చిహ్నం.
0: Ganga, Ganges, stands as a symbol for selfless work.
1: జమున పవిత్రమైనటువంటి యొక్క భక్తి ప్రభావములతో కూడినటువంటి యొక్క చిహ్నము.
0: జమున స్టాండ్స్ ఫార్ ద సేక్రెడ్ డివోషన్.
1: గంగ యందు నిర్మలము నిశ్చలమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుంది, అదే కర్మయోగము.
0: ఇన్ గ్యాంజెస్ దెర్ ఈస్ సేక్రెడ్ వర్క్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ కర్మయోగం.
1: ఫలాపేక్ష లేకుండా తాను పవిత్రమైన భావముతో సర్వులు ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి యొక్క విశాలమైన హృదయంతో సేవ సల్పటమే ఈ యొక్క కర్మకు సరి అయినటువంటి యొక్క గుర్తు.
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫ్రూట్స్ ఫర్ ది వర్క్ విచ్ వన్ పర్ఫార్మ్స్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్ విత్ ఎ ఫీలింగ్ దాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్ టేకింగ్ యాక్టివిటీ ఆర్ సర్వీస్ దిస్ స్టాండ్స్ ఫార్
1: ఈశావాస్యమిదం సర్వం. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అని ప్రేమతత్వంతో ఈ యొక్క ప్రభావాన్ని ప్రచురింపజేసినటువంటిదే జమున, అదే భక్తి ప్రభావము, అదే భక్తి కాండ.
0: జమున స్టాండ్స్ ఫార్ డివోషన్ విచ్ బేసికలీ మీన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్. విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ వన్ డెవలప్స్ లవ్ దట్ బికమ్స్ డివోషన్.
1: సరస్వతి జ్ఞానమును బోధించినటువంటిది.
0: సరస్వతి స్టాండ్స్ ఫార్ ది గాడ్.
1: కేవలం లౌకిక జ్ఞానమే కాదు
0: స్వామి,
1: కేవలం లౌకిక జ్ఞానం మాత్రమే కాదు.
0: హియర్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వములో ఆరనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది.
0: ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైస్ టు లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ది హార్ట్.
1: దీనిని అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ ఇన్ వన్స్
1: ఆత్మ దృష్టి కలిగినటువంటిదే జ్ఞానము అన్నారు.
0: Developing the vision of Atma is real wisdom.
1: Indulo sukadukkamulu kaani paapapunyamulu kaani manchi chedalu kaani ye maatram kodanu avakasam ledu.
0: In real wisdom and knowledge there is no room for duality like happiness and sorrow, profit or loss and
1: ilanti gaanatam tho kudinatundi saraswati pravahamu.
0: The flow or the river of saraswati is symbolic of
1: kalpanaya bharatiyudainatundi vaani
0: knowledge. Those people who claim themselves as Bharatiyas,
1: nishkama karma nacharinchatamu, nirmala bhaktito poojinchatamu, pavitramaina ekatvanni gurtinchatamu, ivi naa yokka pradhama lakshyamu aneetundi listo manam undali.
0: Those people who claim themselves as Bharatiyas should just say that I undertake work without expecting the fruits thereof, I undertake devotion which is pure, and I undertake to acquire the knowledge, real knowledge of spirituality.
1: దేశమునకు దేశమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుందని.
0: దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ యు లివ్.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన, అనగా దేహం అనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటి మానవ రూపకంగా మనం భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫిజికల్ బాడీ యాజ్ ఎ వెరీ ఆర్డినరీ థింగ్.
1: దైవ నివాసమైనటువంటి మందిరము,
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ మందిరము ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలో, ఈ మందిరమును ఎన్ని విధమైనటువంటి పరిశుద్ధంతో మనము దానిని ఆచరించాలో, దానికి తగినటువంటి కృషిని మనం సల్పాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ దేర్ ఫోర్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ వర్దీ ఆఫ్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: కేవలం స్వార్థ నిమిత్తమై అందించినటువంటి దేహం కాదు.
0: బాడీ ఈజ్ నాట్ గివన్ ఫార్ సెల్ఫిష్ పర్పసెస్.
1: సర్వోపకారార్థం ఇదం శరీరం.
0: బాడీ ఈజ్ గివన్ టు ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇతరులకు సేవ చేయాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు అండర్టేక్
1: ఈ సేవ. అంటే జీసస్ తన కాలంనంతా కూడాను పవిత్రముగా ఉంచుకున్నాడు.
0: జీసస్ శాంక్టిఫైడ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించాడు.
0: హీ హాస్ రికగ్నైజ్డ్ ద ఇంట్రికేట్ అండ్ యునిట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాజ్, ద టైమ్, ద కంట్రీ అండ్ ద ప్లేస్.
1: తనను ఎంతమంది విరుద్ధమైనటువంటి మార్గంలో తనను భావించినప్పటికీ తాను ఏమాత్రం కూడాను తాను సమత్వమునకు విరుద్ధంగా తాను నడుచుకోలేదు.
0: A large number of people misunderstood him, but he and they were opposing him, but he maintained his equanimity and equality.
1: Lokamulo manchi cheddalu undaka tappadu.
0: In the world there will be good and bad coexisting.
1: Jeevitham anetundi endaneedalato koodinatundi.
0: Life consists of light and shadow together.
1: Manam needaga bhavinchukuneetundi dani prakkane enda kuda untundali.
0: Where you find shadow, just besides you'll be having light.
1: Enganne lekuntine needane kanipinchadu.
0: If there is no light, there cannot be a shadow at all.
1: Kanuka ee endaku abhavame needa.
0: There is that kind of relationship between light and shadow.
1: Lokani abhruddhaleki techinatundi prati manavudu kudanu itti kashtamulaku nashtamulaku nishtoramulaku nindalaku guri kaaka tappaledu.
0: Every person who has come into this world and has taken birth will be subjected to this kind of criticisms, difficulties, problems, trials and tribulations.
1: Satyanni dharmanni chaatinche nimittamai manavudu denikaina anukunu siddhamga tyaganga undali.
0: One should be prepared to make any sacrifice if one wants to follow the path of truth and righteousness.
1: Bhagavat karyam yendu ee vidhamaina yokka yochana lekunda praveshinchali.
0: One should enter into the divine work and undertake
1: ఇట్టి పవిత్రమైనటువంటి విశ్వాసమును గాఢంగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: విత్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ విత్ ఫర్మ్ ఫెయిత్ వి షుడ్ అండర్టేక్.
1: దైవ విశ్వాసమే నా శ్వాసం అనేటువంటి ఒక దీంతో విశ్వసించాలి.
0: యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ యువర్ లైఫ్ బ్రెత్ ఈస్ రియలీ యువర్ ఓన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యుడ్ హావ్ రికగ్నైజ్ యువర్ రియల్ డ్యూటీ.
1: శ్రీరాముడు అవతార మూర్తిగా వచ్చినప్పటికీ,
0: when Sri Rama came as an incarnation on the earth,
1: kevalam oka kumaruniga taanu jeevinchadaniki prayatninchinappatikini,
0: he also tried to live as the son of a king.
1: Pitruvakya paripalane lakshyam nanduchukoni,
0: but at the same time he remembered that it is his responsibility to
1: prajachayame tane drushtiyan dunchukoni,
0: to respect the words of his father and to look after the welfare of the citizens. Endakandirukunnatundi
1: sitanu kudanu venta pettukoni,
0: wherever he went, he took Sita also with him.
1: Kathinamainatundi adavulalo
0: he entered into forests which were very tough to live in.
1: Taanu jeevichutu vachinappatikini okka naadaina naaku kashtame aneetundi bhavam taanu emaatramu talanchaledu.
0: In spite of all these kind of problems and trials which he faced, never, not even a day did he think that he was having some difficulty which he has to face.
1: Sarva kashtamulu kudano aanandamto swagatham chestu vachadu.
0: He welcomed always all the difficulties and problems.
1: Idi daivattam yokka pradhanamainatundi yokka arthamu.
0: This is a great significant thing about divinity.
1: Mottamota daivamu antante devudu ante deeniki artham emiti?
0: In the very first instance, you should understand what does God stand for.
1: Danini dinamu ani cheptu vacharu. Dinam.
0: Daivamu is also described as dinamu, day.
1: Dinamu anaga day and night, pagalu ratri ani.
0: Day consists of both day and night also.
1: Ee day and night ante pagalu ratri kaanatunti vaadu daivamu ani. Anaga kaalaatheetulainatunti vaadu daivamu ani dini artham.
0: God is one who transcends both the day and night, and he is a transcendental principle. This is the meaning of daivamu or God.
1: తనకు కాలాతీతమైనటువంటి దైవత్వానికి ఈ కర్మలు ఏమాత్రం కూడా అడ్డం రావు.
0: ఫర్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ఎలిమెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ నెవర్ థ్రెటన్ హిమ్.
1: కర్మ తానే, కర్త తానే, భోక్త తానే.
0: హీఈస్ ద డూయర్, హీఈస్ ద వర్క్ అండ్ హీఈస్ ద ఎంజాయర్.
1: కనుక అక్కడ ఏమాత్రం కూడా నువ్వు విచారములకు అవకాశం ఉంటుండవు.
0: దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ గ్రీఫ్ ఫర్ సచ్ ఎంటిటీ యాస్ గాడ్.
1: కర్తవ్యమును ఆదర్శంగా నిరూపించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్మ.
0: గాడ్ ఆల్వేస్ కన్సిడర్స్ హిస్ లైఫ్ షుడ్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డిశ్చార్జింగ్ డ్యూటీస్.
1: అదే విధంగా కష్టములు ఎందు, నష్టములు ఎందు, దుఃఖములు ఎందు, విచారములందు మనం ఏమాత్రం కూడాను కుంగటమో పొంగటమో మనం ఏమాత్రం కూడా చేయరాదు.
0: వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ విచ్ వి ఫేస్ వి షుడ్ నెవర్ గెట్ ఎలేటెడ్ ఆర్ నెవర్ గెట్ డిప్రెస్డ్.
1: రెండింటి ఎందు ఉండినటువంటి యొక్క సమత్వాన్ని ఆనందంగా మనం అనుభవించాలి.
0: వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: పాండవులు అనేక విధమైన మోసములకు, జూదములకు లొంగి కన్న కష్టములను అనుభవిస్తూ వచ్చారు.
0: పాండవాస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ టు సఫర్ ఇమ్మెన్స్లీ బీయింగ్ డిసీవ్డ్ బై పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్ ది గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ సత్యానికి ధర్మానికి వారు ఆ రక్తమునంతా ధారపోస్తూ వచ్చారు.
0: బట్ దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే వారిని దైవమే మెచ్చుకున్నాడు. కృష్ణుడే వెంట జంట ఇంటలిగా ఉంటున్నాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హింసెల్ఫ్ రికగ్నైజ్డ్ అండ్ అప్రీషియేటెడ్ దెమ్ అండ్ లివ్డ్ విత్ దెమ్ త్రూ అవుట్ దర్ లైఫ్.
1: ఈ సమత్వమునకు, దివ్యత్వమునకు ఏ విధమైనటువంటి దీని లోపల కూడా జంకక కుంకక తాను ముందంజ వేయటమే జీసస్ యొక్క కర్తవ్యంగా కూడా నిరూపిస్తూ వచ్చాడు.
0: జీసస్ ఆల్సో హ్యాస్ ప్రూవ్డ్ దట్ వితౌట్ కేరింగ్ ఫర్ ద డిఫికల్టీస్ ఆర్ ద జాయ్స్ ఎట్సెట్రా వన్ షుడ్ గో
1: ఫార్వర్డ్. తన రక్తాన్ని కూడా తన దేశానికి ధారబోశాడు.
0: అట్ ద ఎండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ హిస్.
1: అనేక మంది తన భక్తులైనటువంటి వారు ఈ బాధను సహించుకోలేక దుర్మార్గులైనటువంటి వారిని దూషించడానికి పూనుకున్నప్పుడు అశరీర వాణి గనుగా తాను ఒక సరైనటువంటి ఒక ఆన్సర్ తనకు అందించాడు.
0: వెన్ హిస్ డిసైపుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఆగునీ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్ హీ గేవ్ ఎన్ ఇన్విజిబుల్ అడ్వైస్.
1: వీళ్ళందరూ కూడా దీనిని భరించుకోలేకపోయారు.
0: హిస్ డిసైపుల్స్ వర్ నాట్ ఏబుల్ టు బేర్
1: విరోధులంతా కూడా అరికట్టడానికి వారిని ఎదుర్కోవటానికి సంసిద్ధులయ్యారు.
0: ఎక్సైటెడ్ దేవర్ రెడీ టు టాకిల్ అండ్ అపోజ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్.
2: ఆ సమయంలో కూడాను ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: At that particular point of time, he declared, "All are one, my dear son. Be alike to everyone."
1: Inte kadu. Inka konni konni samayam lopala tannu aneka vidhamuga kudanu dushinchi tana paina kachchanu sadhinchalani cheppani paalu kudanu chaala punukunnadu.
0: Not merely this, Paul once upon a time wanted to just subject Jesus to a number of
1: Jesus ku modati virodhi Paul.
0: In fact, Paul was the first critic of Jesus.
1: Okanadu ee paluku daivamu swapnamlo kanipinchi
0: Paul appeared in the and God appeared in the dream of Paul one particular day.
1: Paul, neevu chaala ajnanivi.
0: He told him, Paul, you are an ignorant person.
1: నీ స్వార్థపరుడైనగా నీవు భావిస్తున్నావు.
0: You are a selfish person and you think that Jesus is selfish.
1: జీసస్ లోకానికి ఏమి చేస్తున్నాడు?
0: What is it that Jesus is doing for the world?
1: ఎవరికి మోసం చేశాడు?
0: What has he deceived anyone this world at all?
1: ఎవరికి ఏమి కష్టములు కలిగించాడు?
0: What difficulties has he caused to
1: తన సర్వస్వాన్ని కూడా ప్రజలకే దారబోస్తున్నాడు.
0: He has sacrificed his all for humanity.
1: Alanti Jesus nu neevu dooshinchatamu chaala paapam annadu.
0: He declared that criticizing and condemning such Jesus who is
1: manchi variki ilantive jarugutunta eppudu kudanu.
0: Death is the proof of one's the
1: larchina kaachina chettuke raalu debbalu.
0: Only a fruit bearing tree will receive the shower of stones.
1: కనుకనే భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథములందు మంచివారిని చెరకు గడగా గంధపు చెక్కగా భావిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ దే హావ్ కంపేర్డ్ ఆల్ గుడ్ పీపుల్ టు ఏ షుగర్ కేన్ ఆర్ టు ఏ శాండల్ వుడ్.
1: ఈ చెరకునందు టీ అని రసం ఉంటుండాలి.
0: ఇన్ షుగర్ కేన్ యు గాట్ స్వీట్.
1: కానీ ఆ రసం మనకు లభించాలంటే చెరకును చాలా తిప్పి కొట్టాలి.
0: బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ అట్ ద జ్యూస్ యు హావ్ టు క్రష్ ది కేన్.
1: దానిని శ్రమించక చేయక, దానిని బాధించక, దానిలో ఉన్న మాధుర్యం మనకు లభ్యం కాదు.
0: వితౌట్ క్రషింగ్ ద కేన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు, పిప్పి కొట్టి రసము పీల్చకున్నా.
0: ఇఫ్ యు మియర్లీ ఆస్క్ షుగర్ కేన్ టు గివ్ యూ జ్యూస్ వుడ్ ది షుగర్ కేన్ బి ఏబుల్ టు గివ్ ఇట్? నో, యు హావ్ టు క్రష్.
1: అదే విధముగా మంచి వారులంతా చెరకు గడ వంటి వారు.
0: In this way, all good people can be compared to
1: ee mahaneeya yendu madhuramainatunti yokka divyamainatunti rasam untundali.
0: In all great people there is this kind of greatness.
1: Aa rasamunu jagattunakanta panchi pettadaniki konni samalu padavalsi ostundi.
0: If you want to distribute such kind of greatness which you have, you may have to undergo
1: konni kashtamulaku nashtamulaku nishtharamulaku kuda nu guri kavalsi ostundi.
0: One has to subject oneself to types of criticisms, comments and
1: anandal kodanu melu kosame.
0: All these things are meant only for one's own good.
1: Gandapu chekka,
0: you take a sandalwood,
1: dani raati paina vesi nuri nuri nuri enta varaku kodanu chakkani sugandham tho kodinatvanti rasam manaku andistundi.
0: Only when you rub this particular small piece of sandalwood on a stone, you'll be able to get the
1: ఆ చెక్కను మాత్రం మనం బాధించకూడదు అనుకున్నప్పుడు సుగంధమే మనకు లభ్యం కాదు.
0: యు గెట్ సాండల్ పేస్ట్ ఓన్లీ వెన్ యూ రబ్ లైక్ దట్. ఇఫ్ యు డోంట్ వాంట్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ టు సాండల్వుడ్, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది.
1: కనుక జగత్తునందు ప్రతి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులకు ఇలాంటి కష్టములు బాధలు తప్పవు.
0: దేర్ ఫోర్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ హెల్ప్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రయల్స్, difficulties and problems being faced by all good people.
1: Prati manavudu kudanu aadarshavantamainatundi roopanni dharinchali.
0: Every human being should become an ideal one.
1: Kevalam memu prati okka vyakti kudanu messengers of God anaga bhagavantuni yokka messengers ga bhavinchali.
0: Every human being should consider himself as messenger of God.
1: అతని యొక్క అంశంగానే మీరు విశ్వసించాలి.
0: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: విశ్వమంతా విష్ణు స్వరూపకంగా భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ వరల్డ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు గాడ్.
1: అప్పుడే మనము చెడ్డను దూరం చేసి మంచిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారమవుతాం.
0: దెన్ ఓన్లీ వి విల్ బి ఏబుల్ టు గెట్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా టు డెవలప్ గుడ్నెస్ అండ్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ వికెట్నెస్ అండ్ ఈవిల్.
1: మనం సంపాదించాలంటే భగవంతుని ప్రేమను మనం ప్రధానంగా పొందాలి.
0: ఇఫ్ యు షుడ్ రియలీ అక్వైర్ దిస్ కెపాసిటీ అండ్ దిస్ స్ట్రెంగ్త్, యు మస్ట్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
1: అనేక మంది అనేక విధములుగా భావించవచ్చును, నేను ఎన్నో సంవత్సరముల నుండి భగవంతుని నిమిత్తమై నేను ఎన్నో సాధనలు చేస్తున్నాను, ఎన్నో యాత్రలు చేశాను, భగవంతుడు నాకు కనిపించడం లేదనుకుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ మే బి థింకింగ్ డిఫరెంట్ వేస్, స్టేటింగ్ దట్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఐ బీన్ డూయింగ్ సాధన, ఐ అండర్టేకన్ ఎ నంబర్ ఆఫ్ పిల్గ్రిమేజెస్ బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ గాడ్.
1: భగవంతుని వెతికేటువంటి వారు, అన్వేషణ జరిపేటువంటి వారు కోట్ల కొలది కనిపిస్తున్నారు ప్రజలు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎన్క్వైరింగ్ అండ్ లుకింగ్ ఫర్ గాడ్.
1: కానీ ఇది ఒక పెద్ద వెర్రితనంగా కనిపిస్తుండాలి.
0: బట్ ఆల్ దిస్ లుక్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్.
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, వేర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ హిమ్? హౌ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్?
1: చాలా పొరపడుతున్నారు ప్రజలు.
0: పీపుల్ ఆర్ కమిటింగ్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్ ఇన్ దిస్.
1: సాధకులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే సాధకుని వెతుకుతున్నాడా అని గుర్తించాలి.
0: One has to find out whether aspirants are looking for God or God is looking for a true aspirant.
1: దైవం సర్వత్ర ఉండినటువంటి వాడిని వెతకడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నించనక్కర్లేదు.
0: When God is omnipresent, where is the need for making a special effort to find him in a particular place?
1: సరియైన భక్తుడు కనిపించటం లేదు.
0: But unfortunately, it is difficult to get a true
1: సంపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు ఈ యుగంలో కనిపించడం లేదు.
0: సరి
1: అయిన భక్తుని నిమిత్తమై భగవంతుడు వెతుకుతున్నాడే కాని భగవంతుని మీరు భక్తులు వెతకనక్కర్లేదు. సర్వత పాణిపాదం తత్సర్వతో చేసిన రోముఖం ఎక్కడ చూసినా ఉంటున్నాడు. వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హస్ బీన్ సర్చింగ్ ఫర్ ఎ రియల్ డివోటీ. డివోటీస్ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ ఇట్సెల్ఫ్. హీఈస్ ఓమ్నిప్రెసెంట్.
1: కనుక ఈ విశాల తత్వాన్ని మీరు గుర్తించుకుంటే భగవంతుని వెతకడానికి ఏమాత్రం కూడా మీరు ప్రయత్నించరు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫైండ్ గాడ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్.
1: తాను లేని స్థానము, తనది కాని రూపము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దేర్ ఇస్ నో ఫార్మ్ విచ్ హీ ఇస్ నాట్. ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఫార్మ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఈస్ ఫిల్డ్ విత్ హిమ్.
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: We should develop this firm faith.
1: ఇది సరియైనటువంటి భక్తికి లక్షణము.
0: This is a true index.
1: ఏదో జ్ఞానములు, పూజలు, యోగములు ఇలాంటివి చేయటము ఒక సత్కర్మల కింద చేరవచ్చును.
0: The other types of exercises may be considered as good acts, but not
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మలే ఇవన్నీ.
0: The other acts are only acts performed for sanctifying.
1: కానీ కర్తను గుర్తించుకునేటువంటి మార్గం విశాలమైనటువంటి ప్రేమ తప్ప అన్య మార్గములు మనకు అక్కర్లేదు.
0: But actually, we have to develop love, which can give us the experience of unity of God.
1: Tarukane premane daivamu, daivame prema.
0: God is love and love is God.
1: Itti unti premanu manam abhrudhi parchukoni daivatvanni manamu ekkadi chuchina unnada anetatu vishwasanto manamu atanni janistu unte ekkadiki akkade kanipistadu.
0: We have to develop this kind of true love. And we have to meditate on God existing everywhere. He manifests himself wherever
1: he is. భాగవతమునందు ప్రహ్లాద చరిత్రయ లోపల తండ్రి అయినటువంటి దుర్మార్గుడు సర్వత్రా వెతికి మహావిజ్ఞాని హిరణ్యకశిపుడు.
0: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ ప్రహ్లాదాస్ ఫాదర్ హిరణ్యకశిపు, హు వాజ్ ఎ వికెట్ పర్సన్, లుక్డ్ ఫర్ గాడ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్.
1: ఇతను ఈనాడి వైజ్ఞానుల కంటే చాలా గొప్పవాడు.
0: హీ కెన్ బి కంపేర్డ్ టు ఏ వెరీ గ్రేట్ సైంటిస్ట్, గ్రేటర్ దాన్ ఎనీ సైంటిస్ట్ ఆఫ్ టుడే.
1: సముద్రాన్ని శోధించాడు.
0: హీ హాస్ సర్చ్డ్ ఆల్ ద ఓషన్.
1: ఆకాశంలో పచ్చవలే సంచరించాడు.
0: హీ హాస్ ఫ్లోన్ లైక్
1: అణువణువునందు తాను పరీక్ష జరుపుతూ వచ్చాడు.
0: ఎవ్రీ స్టెప్ హీ ట్రై టు ఫైండ్ గాడ్.
1: అడుగడుగున కూడా విచారం చేస్తూ వచ్చాడు.
0: Every step he looked in and inquired.
1: ఎక్కడ గాని దైవత్వం అంటే కనిపించలేదు.
0: He did not find God anywhere.
1: కారణం తనలో దేవుడు లేడు లేడు లేడు అనేటువంటి భావంతో చేతికం చేత తాను లేకుండానే కనిపించాడు.
0: The reason as to why he did not find God is he was always looking with the feeling God doesn't exist at all.
1: ఎక్కడ చూసినా దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా దైవంగానే కనిపించాడు.
0: On the other hand, Prahlada was searching for God with the firm faith God exists everywhere. Therefore he found God everywhere. Your experience depends upon your own feeling.
1: Tandi adigaadu ekkada ra nee daivam annu adigaadu.
0: Father asked the son, where is your God? I say
1: indukalad andu ledanu sandeham valadu annadu.
0: Son declared, don't have any doubt that God exists in one place and doesn't exist in another place.
1: అయితే ఈ స్తంభంలో ఉంటున్నాడా అని నిరూపించమన్నాడు.
0: Then he said, can you just show me God in this pillar?
1: తండ్రి, ఒక స్తంభమే కాదు, ఎక్కడ చూసినా తాను లేనటువంటి స్థలమే లేదన్నాడు.
0: He declared, oh father, not merely in this pillar, anywhere you want to.
1: ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు, అందులో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
0: హిరణ్యకశిపు broke open that pillar and from there emerged.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్?
1: దేహమే ఒక స్తంభం వంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ పిల్లర్.
1: ఇందులో దైవత్వం అనేటువంటి చైతన్య స్వరూపంతో సర్వత్రా సర్వకార్యములు ఆచరిస్తున్నాడు.
0: గాడ్ హాస్ బీన్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మింగ్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ సైడ్ దిస్ పర్టికులర్ బాడీ.
1: కన్నులతో చూచేది తానే, చెవులతో వినేది తానే, నాలుగుతో రుచి చూచేది తానే, మాట్లాడేది తానే, సర్వము తానే.
0: He is seeing through the eyes, listening through the ears, and tasting and talking through the tongue, and experiencing everything through the body.
1: కనుక ఆ దేహభ్రాంతి అనేటువంటి దాన్ని బ్రద్దలు చేసేటప్పటికీ దైవ స్వరూపం ప్రత్యక్షమైంది.
0: ఇఫ్ యూ క్యాన్ డిస్ట్రాయ్ ది బాడీ కాన్షియస్నెస్ విచ్ యూ హ్యావ్ విత్ యూ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ దేర్ ఇట్సెల్ఫ్.
1: కనుక దేహభ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవ భ్రాంతి మనకు అభివృద్ధి కాదు.
0: So long as you think that you are the body, you would not be able to get the real experience of God.
1: Idi bhranti adi bhranti.
0: This is one type of illusion, that is another type of illusion.
1: Bhranti undinanta varaku nu brahma manaku praaptinchadu.
0: As long as you are suffering from illusion, you can never experience divinity and God.
1: Kanuka deha bhrantini kramakramena manamu kontha varaku nu tagginchukuntu raavali.
0: Gradually and slowly you should diminish that kind of body consciousness and attachment to the body.
1: దైవం యొక్క అపేక్షను పెంచుకుంటు పోవాలి.
0: You should develop attachment to God and
1: మన సమస్త ప్రేమను కూడా భగవంతునిపై అంకితం చేయాలి.
0: You should dedicate and offer your entire love to God alone.
1: కనుకని త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్తకత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.
0: Oh my Lord, you are my father, you are my mother, you are my teacher, you are my friend, you are
1: everything.
0: Everything is you and you alone.
1: ఈ తత్వాన్ని మనం ఏనాడు మనం అభివృద్ధి గావించుకుందామో ఇది దృఢమైనటువంటి రీతిగా మనము నిర్ణయం చేసుకుందామో అప్పుడే మనకు అనుకున్న ఆనందం లభ్యమవుతుంది.
0: That day when we develop to the full extent this kind of feeling and this principle in us, and when we manifest this within us, we'll be able to get the real experience that very moment.
1: Manasu ninduku edo sandehalu pettukoni ee doubts cheta mana jeevithanni vyaktham chesukuntu kadapatiki anubhavincheyatundi dani kudanu anubhavinchalekapothunnam.
0: If you fill your mind with all sorts of doubts, you would not be able to experience the divinity to which you are entitled to.
1: Chikkina dani kudanu dakkinchukolekapothunnam.
0: The one which you have been able to get, you would not be able to protect and safeguard that.
1: Kanuka chikkina danni anubhavinchadaniki taginatundi krushi cheyali.
0: The one which you have been able to acquire should be able to make efforts to enjoy that.
1: Virodhulu kodanu manam premistu povali.
0: You should go on loving even your own enemies.
1: Vara tappaka manaku తగినటువంటి ఒక మార్గంలో వారిని మనం మార్చుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యు లవ్ యువర్ ఎనిమీస్ యు విల్ బి ఏబుల్ టు టర్న్ దెం టువర్డ్స్ యు ది వే దట్ యు వాంట్ దెం టు బి.
1: ప్రేమ ఎంతటి దీనినైనా కూడాను చేరుస్తూ వస్తుంది.
0: లవ్ ఆల్వేస్ బ్రింగ్స్ థింగ్స్ టుగెదర్.
1: సమత్వాన్ని సమైక్యతను ఆవిస్తుంది.
0: ఇట్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు ఎక్కడో ప్రయాణం అయి వెళుతున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ Buddha was going to a particular place.
1: Oka rakshasi aa madhya margamlo atanni pattukundi.
0: He came across a demon who tried to catch him.
1: Ninnippudu champi ninnu bhujisthananindi.
0: The demon said, I am going to kill you and eat you up.
1: Buddhudu chirunavutopala, o daivama, neevu daivam kaadu, ninnu nenu daivam ga bhavisthunnanu, ninnu kuda nenu premistunnanu annadu.
0: Buddha with a smile declared, well, you are not the demon, you are God. I love you also. I treat you only as God.
1: ee hrudayapurvakanga buddhudu cheppinatundi maata cheta aa daiyam maarpu chindi oka shantiki chinnamainatundi paavuranga kodanu adi egiri pellipoyindata.
0: When Buddha uttered from the core of his heart these particular words, that demon became
1: anaga prema mundu virodham kodanu emaatram kodanu pani cheyaledu.
0: If you are having love, even enemies cannot do any harm to you.
1: Kanuka manamu premato evarini kodanu manam premistu poyinappudu etti virodhayina kodanu mana yokka kakshanu sadhinchukoledu.
0: If you are having love towards all people, even enemies will not be able to take vengeance against you.
1: Kanuka manamandaru kodanu samaikyatanu abhiruddhi parchukovali.
0: Therefore all of us will have to develop unity.
1: Samatvanni manamu sadhinchali.
0: We have to achieve success by having unity and equality.
1: Divyatvanni manam poshinchukovali.
0: We have to foster divinity in us.
1: Adi manavuni yokka pradhanamainatundi lakshyam.
0: This is the primary purpose of human life.
1: Kanuka Christians ani, Muslims ani, Hindulani, Buddhulani, Zoroastrians inga aneka rakamainatundi perlanta untunnayi. Kani ivi e matram kuda manu bhedamulu pettukoraadu.
0: There are different types of people like Christians, Hindus, Muslims, Buddhists, Zoroastrians and all that.
1: Anni matamulu yekkudanu సత్యమును ధర్మమునే బోధిస్తూ వస్తున్నాయి.
0: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్స్ అమంగ్ అస్.
1: ఈనాడు మనం చేసేటువంటి సామూహిక బదులన్నీ కూడాను కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది.
0: ఆల్ దీస్ religions will have only truth and right conduct as the basis. All the bhajans which you do today,
1: kevalam okkoka vyakti koodi bhagavantuni prarthistu vastunte idi kevalam swartham aneetundi reetikinda samuhikamainaatundi prarthanalu jarpinappudu daivattvam lopala ekatvam erpadutundani guru nanak samuhika bhajanlanta prarambhistu vachadu.
0: It was guru nanak who started the community singing, that is the bhajans which we carry on. He was the first person who said that singing all for oneself will prompt only and promote selfishness.
1: అందరు ఏకకంఠంతో ఒక్కతూరి భగవంతుని ప్రార్థించినప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వైబ్రేషన్, ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతులు అభివృద్ధి పొందుతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఆల్ పీపుల్ జాయిన్ టుగెదర్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ వన్ వాయిస్, వాట్ ఎ గ్రేట్.
1: కనుక ప్రతి మతమునందు కూడా మనం చక్కగా విచారిస్తే అన్ని సుబోధనలే చేస్తూ వచ్చాయి.
0: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ to in depth, all the religions are teaching only good things.
1: Kanaka mukhyamga jati mata bhedamulanu manam tyajinchi,
0: therefore primarily we should give up any kind of hatred between
1: ivanni kudilu bhramuluga bhavinchi.
0: We should consider this as
1: mana jati okkate, ade manava jati.
0: We should consider that we belong to only one caste in the
1: deshamulu veru kavachchu.
0: We may belong to different countries.
1: భాషలు వేరు కావచ్చు.
0: Our languages may be different.
1: వేషములు వేరు కావచ్చు.
0: Our forms and our
1: హృదయములు ఒక్కటే.
0: But we have, our heart is one.
1: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that kind of feeling that there is only one God who is in the hearts of everyone.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: The jewelry may be different, but gold is one.
1: Pashula vannelu veru, paalu okate.
0: The colors of the cows may be different.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The human beings may be different.
1: Jati neetulu veru, janmam okate.
0: The caste may be different, but the birth is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: The flowers may be different, but the worship that you do with flowers,
1: telivi lekanu manavu telivi dappi bratuku kosam bahubada badulairi, ee bratuku kosam inni vidhamaina margamulo avalambistu vacharu.
0: Not understanding the real meaning behind all these things, they have lost their intelligence and taken up all these things for the sake of eking out a livelihood.
1: Daivanto bratikeetvanti bratike nijamaina bratuku.
0: True life is life lived with Lord.
1: Daivam leni bratuku bratike gaadu, adu oka gatuku.
0: Life without the Lord is no life at all. It is as good as death.
1: Kanuka aa vishwasanni manam penchukovali. Appude desamanta kudanu entaina kudanu prashanthini pondagaledu.
0: We have to develop this kind of faith in us. Then only there is
1: ee deshamlo shanti bhadratanu ee maatram kudanu kanipinchatam ledu.
0: In the world of today, you don't have peace and
1: deeniki kaaranam maname.
0: Who are responsible for this? It is
1: mana nalatanu, mana gunamulu పవిత్రంగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది.
0: ఇఫ్ వి కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్, అవర్ ఫీలింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్, ది కంట్రీ అండ్ ద వరల్డ్ విల్ బి సేఫ్ అండ్ పీస్ఫుల్.
1: కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇంటూ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి దేహంగా నీవు విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ విచ్
1: నీది ప్రేమ స్వరూపమే.
0: యువర్ ఫారం, రియల్ ఫారం ఇస్ లవ్.
1: కనుక ఎప్పుడు కూడా నువ్వు దీన్ని మీరు స్మరిస్తూ రాండి.
0: కంటిన్యూస్లీ యూ షుడ్ గో ఆన్ రిమెంబరింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు. పచ్చబలమున పక్షులు ఎగురునట్లు ఈ విహంగ మార్గమును అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను

0: సేవలనగా ఏమిటి అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
1: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
0: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు, కానీ స్వార్థం కోసం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
0: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
1: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
1: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
1: Hence, service is most essential to achieve this unity.
0: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
1: We consider service is the one rendered to forlorn, weak and those that have left with nothing to fall back.
0: కాదు కాదు.
1: No.
0: ఇది మనం ఎవరికో చేస్తున్నట్టుగా భావించుకోవటం కూడా పెద్ద పొరపాటు.
1: It's a big mistake if you consider that service is rendered to someone else.
0: తనకు తాను చేసుకున్నటువంటి ఒక ఈ దివ్యమైనటువంటి సేవను పరులకు చేసినట్టుగా భావించుకోవటం పెద్ద పొరపాటు.
1: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
0: మానవుడు జన్మనెత్తటము నిస్వార్థ సేవ నిమిత్తమై.
1: Human birth is gifted to render selfless service.
0: ఈ సెల్ఫ్లెస్ అనగా ఏమిటి? స్వార్థరహితమైన.
1: Selfless, what does it mean? Beyond self?
0: అయితే సెల్ఫ్ అంటే ఏమిటి?
1: What is meant by self?
0: సెల్ఫ్ అంటే కేవలం తాను.
1: Self is this one's own identity, I-ness.
0: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
1: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
0: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
1: It's only the spirit of oneness that prevails.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: The same principle of love is in everyone.
0: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రమే ఇందులో కానరావు.
1: There are no differences in this aspect.
0: భేదములు మన భావములు ఎందే ఆవిర్భవిస్తున్నాయి, కానీ వ్యక్తులు ఎందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
1: The differences bedha lie in our bhava, the feeling.
0: Kanuka mana bhavamulu marchukoni andariyandu unnatundi daivattamu divyattamu okkate aneetundi satyanni gurtinchi tana sevanu taan cheskovataniki tagara upayamulu vetakali.
1: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
0: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
1: In fact, it is in this divinity where lies everything.
0: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga, annintiyandu oke shakti kaligi untunnadi.
1: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
0: చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తలతో విచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కొలిగినట్టు.
1: The work that we do with our hands and the words that we speak with our mouth.
0: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చు.
1: We'll have the same principle. The limbs may be different.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఒక్కటే.
1: The divine power is one and the same in all.
0: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
1: When we really understand, experience this feeling, it could be a divine service.
0: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకార పడుతుంటారు.
1: We are ego.

0: ఎగోయిస్టిక్ బికాస్ ఆఫ్ హై సర్వీస్ గ్రేట్ సర్వీస్
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది
0: సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్స్ దిస్ ఈగో
1: ఏ మాత్రం కూడా మానవుని అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు
0: వెన్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ ఈగో యూ కెనాట్ కాల్ ఇట్ ఎ సర్వీస్
1: కనుక మనము అహంకారంను మొట్టమొదట అణచిపెట్టుకోవాలి
0: దేర్ఫోర్ వి హావ్ టు సబ్డ్యూ అవర్ ఈగో
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఈగో
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపక్కల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవునికి మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness
1: manu evariki chesina kudunu tana aatma swaroopudainatundi bhagavantuniki seva chestunnaranne bhavam kaligi undali
0: you may serve anybody consider that it is service rendered to the spirit which is one and the same in all
1: ee angamulu veru verainappudikini aatma tattvam okate anetundi satyanni gurtinchali
0: the different parts the limbs of the body may be different but yet the spirit is one
1: dehamulo angamulu veru veruga unnavi
0: We have got the different limbs to
1: ఇవి చేతులు ఇవి కన్నులు ఇది ముక్కు ఇది నోరు ఇది అన్ని విధాలు కూడా భాగములుగా కనిపిస్తుంది
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగములు అన్ని కూడా దేహంలోని భాగములే
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక భేదములు
0: They are only individual.
1: కానీ ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి
0: Where do you find this unification though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైన ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజమునకు ఒక అంగము.
0: This individual is a part of the society.
1: సమాజము దేనికి అంగము?
0: The society is a part of.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: Is a part of the vast humanity.
1: మానవత్వం దేనికి అంగము?
0: The humanity is a part of.
1: ప్రకృతికి అంగము.
0: Nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: Nature is a part of.
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: Of the divine God himself.
1: కనుకనే ఈ ప్రకృతి అంతయకుడును భగవంతుని యొక్క అంగమే
0: Therefore, the entire nature is just a part of God.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు
0: Don't have too much of feeling towards this world which is so vast.
1: కనుక అన్నింటి యందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చు
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చు
0: They might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే నా రంగులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే నా బల్బులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే నా అది ప్రత్యేకంగా మనం భావించరాదు
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్ ద కలర్ అండ్ ద బల్బ్స్ వి కెనాట్ కన్సిడర్ దెం సెపరేట్
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్
1: అనేక భావములుగా ఉండవచ్చును
0: విత్ డిఫరెంట్ థాట్స్
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును
0: విత్ డిఫరెంట్ నేమ్స్
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: అట్టి ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలిడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగారు పొందుతుంది.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు ద్వేషములు అసూయలు ఇలాంటి పిచ్చిపిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి
0: దిస్ కైండ్ ఆఫ్ డ్యూయలిస్టిక్ ఫీలింగ్ గివ్స్ స్కోప్ ఫార్ ద హేట్రెడ్ జెలసీ ఎన్వీ ప్రైడ్ అండ్ సో ఆన్.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: kama
0: the lust and greed, differences are responsible.
1: Arishat vargam lanni kudunu manam yokka deenu nundi aavirbhavinchetundi.
0: In fact, they all arise from within the man.
1: Idi dehamuto manam anubhavinchetundi.
0: We experience with our body.
1: Kani prema, daya, sahanamu, sanubhuti ilanti vanta kudunu manasikanga manaku labhinchetundi.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావం నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటి భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Where the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: దేర్ఫోర్ ద హెడ్ అండ్ హార్ట్ స్టాండ్ ఫార్ ద అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ట్రెండ్స్ ఆఫ్ థాట్.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిచ్చిపోయిందిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a stand still if you don't serve.
1: నీ వలన ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా ఇక్కడ భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి ఒక భేదమును నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word manavudu, human being?
1: ఈ మానవ అనేటువంటి పదమునకు చక్కని అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: మానవ అనగా
0: మానవ meant
1: ఆకాశాది పంచభూతములన్నీ కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనేహ మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, is the personification, the manifestation of the five basic
1: manavudiga ee sharira sambandham kaadu,
0: not simply a form.
1: Atmake manava ani peru.
0: The spirit atma is called manava, human.
1: Manavudiga aakashaadi panchabhootamulakanta kudanu poorinatvantidi ee manavattam.
0: In fact, it is in the human life we find all the basic five elements.
1: Aithe ee panchabhootamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today,
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalamu idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Pancha bhutamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact, all the five elements are under your control.
1: Aa vidhamainatvanti adhinam chesukunnappude manavudu atma swaroopuduga roopondutadu.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ చేంజెస్.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: ద ఫస్ట్ లెవెల్ సూపర్ మైండ్.
1: రెండవది హైయర్ మైండ్ అంటారు.
0: ద సెకండ్ హైయర్ మైండ్.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: ద థర్డ్ వన్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of our mind, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: ప్రయర్ టు దిస్ ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ కు పూర్వము హైయర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హైయర్ మైండ్.
1: హైయర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హైయర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొట్ట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
1: తర్వాత క్రమక్రమేణ అది హైయర్ మైండ్ కి పోయేటప్పటికి
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హైయర్ మైండ్
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: వెన్ ద ఫిజికల్ బాడీ ఇస్ నియర్ యూ కెన్ బీ.
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ అట్ ది పర్సనల్ లెవెల్.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హైయర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హైయర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ట్రై టు రిమూవ్ యువర్ నెయిల్స్ యూ ఫీల్ ద కరెంట్ షాక్.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమీ బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: ప్రాచీన
1: ఋషులు నెయిల్స్ అంత బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవడం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
1: కానీ
0: బట్
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండదు.
0: బట్ దేర్ లైస్ ద కరెంట్ దేర్.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ విల్ మేక్ యూ ఫీల్ ద షాక్ ద మూమెంట్ యూ టచ్.
1: వారి హృదయములంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు దేహము సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతకరం కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: ది ఎలక్ట్రిసిటీ ప్రెసెంట్ విత్ఇన్ గోస్ అరౌండ్ ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ఆఫ్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: We have the lungs too.
1: ఈ లంగ్స్ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
0: Lungs are mainly responsible for the thoughts.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: డాక్టర్స్ కన్సిడర్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్. They're at for supply to all over the body because of the beating of the heart.
1: అది కాదు.
0: It's not so.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి,
0: the life force in the lungs,
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా,
0: through vibration,
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణా కరెంట్ గా మారిపోతుంది.
0: Because of its latent power, it becomes current.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యు కెన్ ఎలిమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే,
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ అండ్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్,
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడంతా కూడాను,
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్,
1: ఈ రక్తం అనేటువంటిది
0: ద బ్లడ్
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా, ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ద బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎంత కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికొకటి జాయింట్ చేస్తుంటే పోతే ఇదంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: ఆల్ ద వెసల్స్ ఇన్ అవర్ బాడీ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ జాయింట్ టుగెదర్ ఇట్ విల్ రన్ 12,000 మైల్స్.
1: స్మాల్ అండ్ బిగ్ ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: స్మాల్ అండ్ బిగ్ కాన్స్టిట్యూట్ 12,000 మైల్స్.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తుంది.
0: బికాస్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్ ద బ్లడ్ వుడ్ గో అరౌండ్ ఆల్ ది 12,000 మైల్స్.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: దేర్ఫోర్ హార్ట్ హస్ గాట్ ది కరెంట్.
1: దీని వల్లనే దీన్ని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: ది ఆత్మిక్ పవర్ ఓవర్ దేర్ ఇస్ ద డివైన్ పవర్.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: ద బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: ద మైండ్ ద లైఫ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ సటిల్.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేటువంటిది కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ది బాడీ ఈజ్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ద మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: This cannot be understood by any doctor or an engineer or a scientist.
1: ఈ దేహంలో ఏ భాగమునికైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: In fact, you can try to know any part of the body.
1: హార్ట్ ప్రొటెక్టివ్ వాడు ఎవరు ఉన్నారు?
0: But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: కనుక దీనికి రెస్ట్ లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుస్తూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: యూ మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు? ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నుల యందు కూడాను
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: Who combined there?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: It's all God's creation.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: God's mystery is full of wonder and mystery. Peculiar.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: Secret of the three worlds.
1: మందిరాల విత్తంబులు.
0: That's so precious. సన్మిత్రంబులు. So close.
1: ముని జన వన పౌత్రంబులు.
0: And they're so dear to the angels and people. That is the story and the glory of God.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external vision.
1: నీ వేదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God there.
1: అని దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గరికి పోతావని కన్నులు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కన్నులు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why didn't you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి బ్రెంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What is the inner significance?
1: అనగా భగవంతుని చర్మచర్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye.
1: జ్ఞాన సత్యములు.
0: You have got the wisdom eye.
1: కర్మసత్యములు క్లోజ్ చేయి, జ్ఞాన సత్యం అభివృద్ధి అవుతుంది.
0: క్లోజ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, ది విజ్డమ్ ఐ విల్ ఓపెన్.
1: భజన టైం ఎందు కాని, ధ్యాన సమయం ఎందు కాని కన్నులు మూసుకొని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ది రీజన్ వై వి మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వి హావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫామ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
1: కనుక ఇల్యుమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: సో ఇల్యుమినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎ కరెంట్.
1: అది ఏ జ్ఞాన శక్తి.
0: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది, అన్నమయ ప్రాణము,
0: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్,
1: ఇంకా మనసు బుద్ధి చిత్తము అహంకారం, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
0: అండ్ యు ఫైండ్ ది సటిలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్ ఇంటెలెక్ట్ అండ్
1: దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యుమినేషన్ మైండ్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యుమినేషన్ మైండ్.
1: ఇది కారణ దేహం అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద కాన్సెప్ట్.
1: ఈ కారణ దేహమందు ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ అవస్థలు కానీ ఒక్కటి మనకు తెలియదు.
0: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
1: ఇది ఎట్లనగా?
0: How is it?
1: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
0: You see all until you retire.
1: అన్ని పనులు చేస్తాము.
0: You do every act.
1: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏది మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where? What happens to mind?
1: అప్పుడు illumination mind అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటిని సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని చాలంలో పరిదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్లా చేస్తుంది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు.
0: You are in ప్రశాంత నిలయం.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to United States.
1: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much here.
1: కాదు కాదు.
0: No.
1: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
0: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము నామము లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: అన్ని పనులు చేస్తుంది.
0: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
0: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహ ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
0: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్ట్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: సో ఇల్యూమినేషన్ మైండ్, వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ థాట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
0: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ వరల్డ్లీ థాట్స్, ఇల్యూమినేషన్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే,
0: if you want to check your thoughts,
1: super mind lo manam praveshinchali.
0: You should get into that state of super mind.
1: Super mind.
0: Super mind.
1: Super mind ante emti?
0: What is super mind?
1: Superior mind.
0: It is superior mind.
1: Ee yokka manasuku atheetamainatundi.
0: It is transcendental.
1: Chudandi, idi ippudu cloth antunnam.
0: This is a cloth.
1: Neeku oka book pettukunnam.
0: Or you have a book.
1: Aa book nu manam chaduvutunnam.
0: You go through the book.
1: Kaani chadivinappudu adi em kanipistundi? Vishayalanta lopala chertundi.
0: As you go through the book, you'll get all the matter.
1: Kaani
0: but
1: kaagithalu manaku akkarledu.
0: You don't need paper then.
1: Kaagithamlo chadivinatuvanti anni kudunu nee yokka manasulo cheripothundadi.
0: All that is red is there in your mind now.
1: Kalukuni idi oka aakaram lenatuvanti ee yokka super mind.
0: Super mind is formless.
1: Deeniki oka form ledu.
0: It has no definite form.
1: Aithe
0: however
1: ilanti manu cheyalante em deeniki mottamota aadharam.
0: What
1: fundamentally empty.
0: What is it that we have got to do then?
1: Fundamental thing to do, super love.
0: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga yetti vanchalu lenatundi oka premane deeniki pradhanamainatundi.
0: Love which is independent of all desires.
1: Kalukunedi love is God, live in love annaru.
0: Therefore Bhagavan says love is God.
1: Manavudu kudunu bratukutunnadu.
0: Man is living in this world.
1: Ellavaru lechinappudu nunchi ratri parintunnanta varaku premathone jeevisthunnadu.
0: In fact man has been continuing to live.
1: Kanuka nenu puramanta chinna chinna pillalakanta cheppetuvanti vaanni.
0: Bhagavan used to say earlier,
1: start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: Fill the day with love. End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: Mottamota
0: first
1: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love without physical body.
1: Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే,
0: the moment you get up in the morning,
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా,
0: don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కాని ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము, తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నాడు.
0: భగవాన్ సెడ్ yesterday that thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే,
0: as the children notice parents accusing each other,
1: లేచేటప్పటికి పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other, the parents, children start fighting physically.
1: కనుకని ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకని మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో ఉన్నాం.
0: So in fact at the time of birth we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
0: As the child grows older and older, desire
1: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతనూ లేకుండా,
0: విదౌట్ ఎనీ థాట్,
1: అన్ని చింతలు మర్చిపోయి,
0: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్,
1: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ దిస్.
1: శ్రీ యోగి జ్ఞాన అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకి అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
1: Practice undalai.
0: Everything requires
1: walking
0: practice.
1: Practice.
0: Walking.
1: Talking practice.
0: Talking.
1: Eating practice.
0: Eating.
1: Anni practice. Writing practice. Reading
0: writing.
1: Practice.
0: Writing, reading, you know how to practice.
1: Anni practice. Kanukani ee aadhyatmikarigani premato manam start cheyali.
0: Therefore we have to begin the spiritual path with love.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
0: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
0: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్ 20.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం.
0: When once you practice this way, loving everybody,
1: you
0: have this oneness.
1: ఒక కుటుంబంగా మారిపోతుంది.
0: This will be one family of the universe.
1: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
0: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ దట్ థాట్ మైండ్.
1: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది, బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
0: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
1: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
0: from this level of the thoughts mind
1: illumination mind ko
0: then reach that illumination mind
1: andulo poyetappudiki thoughts kuda undavu
0: when by the time
1: action undadu edi undadu
0: by the time you reach that illumination mind there will be no thoughts no action
1: inivanu kodunu mudda chestundi
0: the fire would make the iron also into a mass
1: current
0: the current
1: ఆ విధంగానే మంచి చెడు అన్నిటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
0: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్.
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఇస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి, అదే సమాధి మనసు.
0: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
1: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
0: Good and bad are kept equal.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops oneness, equanimity.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి, ప్రేమతో అందరికి సేవ చేయండి.
0: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: ఎవరికి చేసినా కానీ భగవంతుడికి చేసినట్టుగా భావించండి.
0: యూ మే సర్వ్ ఎనీబడీ, కన్సిడర్ దట్ యువర్ సర్వింగ్ గాడ్.
1: నేను పెద్దవాడిని వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావం చోటు ఇవ్వకండి.
0: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యువర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యూ కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
1: నేను రిచ్ మ్యానే, వాడు పూర్ మనిషి.
0: నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ రిచ్, అదర్ మ్యాన్ ఇస్
1: పూర్. ఎవరు రిచ్, ఎవరు పూర్?
0: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్?
1: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
1: He who has much satisfaction is the richest man.
0: He who has much satisfaction is the richest man.
1: Evaru rich, evaru pooru. Truptiga unnatunte vaadu rich man.
0: Who is rich, who is poor? The contented man.
1: Vaadu penchukuntu poyetunte vaadu poorest man.
0: The one with the desires more and more is the poorest man.
1: Kanuka akkada nunchi kramakramine ee vaanchanu tagginchukuntu pondi.
0: And we have to cut short our desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Mana ee jeevithamainatunte yokka divya bhavamainatu ప్రయాణం లోపల మనం లగేజ్ అంత తగ్గించుకోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
0: దెర్ఫోర్ ఇట్స్ కాల్డ్ సమధి.
1: కోరికలు ఎంత తగ్గుతుందో
0: యాజ్ ద డిజైర్స్ ఆర్ లెసన్
1: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
0: ద సైకలాజికల్ పవర్ ఇంక్రీజెస్.
1: అన్నింటికీ చావులు ఉన్నది కానీ
0: ఎవ్రీథింగ్ హ్యాస్ డెత్.
1: కానీ మైండ్ కు చావు లేదు.
0: మైండ్ హ్యాస్ నో డెత్.
1: నో డెత్.
0: నో డెత్.
1: అన్నింటికీ అదే మూల కారణము.
0: దట్ మైండ్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
0: హావింగ్ దట్ మైండ్
1: మనస్సే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
0: ద వెరీ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ
1: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
0: యూ కెనాట్ కాల్ ఇట్ ఎ మైండ్ ఇఫ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
1: దాన్ని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
0: అండ్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
1: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకుని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
0: ద మైండ్ షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్ డే బై డే.
1: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
0: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్స్.
1: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్స్.
1: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
0: ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
1: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
0: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మరి తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
0: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
1: ఓవర్ మైండ్ మనోతీతం అని అంటున్నారు.
0: ఇట్స్ బియాండ్ ద మైండ్.
1: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
0: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది. అమనస్కం.
0: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
1: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
0: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఈస్ టు బి
1: అటైన్డ్. మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది, ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఈస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
1: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
0: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
0: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
1: సూపర్ కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
1: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
0: Divine consciousness can be attained when you take to practice.
1: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
0: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
1: దానికి కూడా అతీతమైనటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
1: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ఎనీ హై.
1: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెజెంట్.
1: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
0: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
1: సాధనమైన పనులు సమకూర ధరలో ఉన్నాయి.
0: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
1: ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
0: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్,
1: పెద్ద రెక్కలున్నటువంటి ఒక గరుడ,
0: ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్,
1: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది, ఒక అడుగైనా ముందుకు పోదు.
0: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
1: రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
0: Without wings, the bird cannot fly.
1: కనుకనే
0: so,
1: ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
0: And hence, love and service are the two wings to all of us.
1: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే ఎంత దూరమైన ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
0: With these two wings, you can fly high like an aeroplane.
1: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
0: యూ కెన్ రీచ్ ఇన్ ఎగ్జాల్టెడ్ హైట్స్,
1: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
0: యూ కెన్ రీచ్ హైట్స్.
1: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
0: విత్ దీస్ టూ వింగ్స్ వెల్, విత్ ది స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, ఈగోలెస్నెస్, యూ కెన్ రీచ్ దట్ సూపర్ మైండ్ స్టేట్.
1: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనం నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
0: మెనీ నోబుల్ సోల్స్ హావ్ రిసార్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రీచ్ ద డెస్టినేషన్.
1: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
0: Now we are not able to sit for a couple of minutes now.
1: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
0: Ancients could sit like that for a prolonged period of time.
1: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
0: We think that this movement is because of nerves and blood.
1: ఆ illumination మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
0: When once you come to that illumination mind state, even blood also stops.
1: Blood stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
0: When you think the blood circulation stops, leads to total ruin of the body.
1: Blood వచ్చేస్తుంది. Super blood.
0: But then comes the super blood.
1: అదే దీన్నంతా కదిలిస్తుంది. ఇంతో కదిలేటువంటి అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటారు.
0: That which comes out of the super blood is superior in quality.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
0: That's Veda that says, Rasoh Vai Saha.
1: Upanishadranta kudunu Rasoh Vai Saha annaru.
0: So also said Upanishads.
1: Rasoh Vai Saha, rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
0: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness.
1: Yedi chesina, yedi chuchina, yedi anubhavinchina, anta kudunu rasa swarupame.
0: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced, is full of rasa experience.
1: Parakamlo panchadara vetikechinte vaadu evadaina unnada murkudu? పానకలో పంచదార.
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
1: ఆ సిరప్ చేరిందంతా షుగర్ తోనే.
0: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
1: షుగర్. సిరపే కాదు,
0: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
1: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ది సిరప్ హస్
1: అది ఏ దివ్య శక్తి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
0: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
0: మ్యాన్ వీ థింక్ దట్ ఈస్ వీక్.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
0: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వీక్.
1: తన యందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ఇఫ్ యు నో ఆల్ ద ట్రూత్, ఫండమెంటల్ ట్రూత్, యు విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
0: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: లెటర్స్, వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్?
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నాం అనుకుంటారు.
0: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్?
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ చేస్తుంది.
0: ఇట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
0: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విద్ ఇన్, యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటలు రీసౌండ్,
0: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
1: హృదయము రియల్ సౌండ్.
0: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
0: ఇట్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
1: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము.
0: వేర్ వేస్టింగ్ లాట్
1: ఆఫ్ టైం. ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
0: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు డూ దట్.
1: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
0: యు నీడ్ టు
1: ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము, ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
0: in fact you need to practice to
1: satyanni gurtinchukunte ye dhyanamu akkarledu.
0: Then once you know the
1: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
0: Then once you know the truth, you don't need to do any penance, you don't need to do any meditation.
1: Nati thanam na shastrana japanahi samsara sagarottare tadyanam sevanam vina. ఆ సేవలో ఉంటున్నారు.
0: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
1: కనుక నీవు జనులకు సాధన చేయి.
0: Therefore, serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
0: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
0: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
0: This
1: అయస్కాంతం.
0: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
0: Because this magnetic power, you will be able to draw the power from the other person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదు, క్లీన్ అవుతుంటాదు, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
0: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
1: పవర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యు.
1: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
0: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
0: అండ్ యు హావ్ గాట్ ది
1: లేజర్.
0: లేజర్
1: పవర్ ఉంటుంది. ఈ అన్ని పవర్లు కూడా మానవుడు ఎందే ఉంటుంది.
0: ది ఎంటైర్ పవర్ ఈస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
0: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్, వై షుడ్ హి కన్సిడర్ హింసెల్ఫ్?
1: స్వామీ, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
0: స్వామీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెడిటేట్.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుంది.
0: మైండ్ ఈస్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
0: ఇస్ నాట్ ది మెడిటేషన్ దట్స్ ఇంపార్టెంట్.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
0: in fact you are controlling the body.
1: మనసును కట్టివేస్తున్నావా?
0: You are not able to control the mind.
1: మొట్టమొట మనసును కంట్రోల్ చేయాలి.
0: First control your mind.
1: ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది?
0: How can you control?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
0: You can control your mind through love only.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
0: When one there is love, there is no anger.
1: ఏ ద్వేషము రాదు.
0: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
0: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా ప్రేమిస్తావు.
0: When once you have got love, you will be able to love your enemy too.
1: అక్కడ ఎనిమి నవ్వాలనేటువంటి రెండు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్.
1: ఒక్కడే అయితాడు.
0: ఇస్ ఓన్లీ వన్.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
0: దాట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
1: బ్లిస్ఫుల్ లైఫ్,
0: బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
0: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
1: అన్నమయ కోసము,
0: ద ఫుడ్ షీట్.
1: మనోమయ కోసము,
0: మైండ్ షీట్.
1: ప్రాణమయ కోసము,
0: లైఫ్ షీట్.
1: విజ్ఞానమయ కోసము,
0: విజ్డమ్ షీట్.
1: ఆనందమయ కోసము,
0: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: అన్నమయ కోసం నుంచి,
0: ఫ్రమ్ ది షీట్ ఆఫ్
1: ప్రాణం ఉంటుంది అది ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
0: ట్రావెల్స్ అప్ ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
0: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి?
0: వాయ్
1: అని తెలియదు.
0: హీ డజంట్ నో.
1: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
0: హీ నోస్ ద పాత్ టిల్ దెన్.
1: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
0: హీ హస్ నో పర్మిషన్ టిల్ దెన్.
1: కానీ అక్కడ నుంచి, మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్ హీ షుడ్ గో టు ది స్టేట్ ఆఫ్
1: విజ్ఞానం. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
0: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్?
1: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
0: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
0: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్.
1: కానీ విజ్ఞానం అనగా,
0: బట్ ది విజ్డమ్,
1: అన్నిటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
0: దిస్ విజ్డమ్,
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే,
0: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: Therefore it is said, wisdom is divine.
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
0: ద డివైన్ కమ్స్ ఇన్ ద పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్
1: విజ్డమ్. అన్నింటికీ మూల కారణము సేవ.
0: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
0: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
1: ఏం బావా, అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
0: హి సెడ్, ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
0: హి సెడ్, ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
0: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
1: అయితే నాకే సేవ అన్నాడు.
0: దెన్ కృష్ణ ఆస్క్, వాట్ డ్యూటీ యూ అసైన్ టు మీ?
1: నాట్ డ్యూటీ, సేవ.
0: వాట్ సర్వీస్ యూ వుడ్ అసైన్ టు మీ?
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
0: Duty is a jewel.
1: Endukanaga
0: idi
1: dual mind.
0: It is a dual mind.
1: Seva anetundi ekatma mind.
0: Service is non dual.
1: Kanukane naake seva kavali.
0: So what service would you give me?
1: Swami meeku ee seva ichedi meer kurchondi maa seva teeskondi annaru.
0: Swami, what service can I assign to you? You sit there and receive our services.
1: Anche పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
0: God said, I don't need to be served by anybody.
1: ఇతరులు సేవ నాకు అక్కర్లేదు.
0: I don't want anybody
1: serving. నేనే సర్వులకు సేవ చేయాలి అన్న.
0: I will serve everyone now.
1: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైనటువంటి కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
0: God in human form serves everybody, that sustains the entire humanity.
1: I am servant, not master.
0: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
0: Understand this fundamental truth.
1: మీరు ఎక్కడికొచ్చినా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
0: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
1: ఇంతే కాదు, పూజరుగులకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవాన్.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
0: గాడ్ ఈజ్ రెడీ టు కన్ఫర్ ఎనీథింగ్ దట్ ద డివోటీ ఆస్క్స్ ఫార్.
1: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
0: టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ హస్ బీన్ వెయిటింగ్, ఈజ్ ఇన్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు.
1: ఇన్ యు, అరౌండ్ యు.
0: గాడ్ ఈజ్ బిలో యు, అబౌ యు, ఇన్ యు, అరౌండ్ యు.
1: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
0: గాడ్ వాంట్స్ యు టు సర్వ్.
1: ఆ సేవ దేనికోసము?
0: వై?
1: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
0: ఓన్లీ టు మేక్ యూ టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
1: నేను చేస్తున్నాను చూడండి.
0: భగవాన్ డస్ ఇట్.
1: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
0: అండ్ ధర్మజ ఆస్క్డ్, వాట్ సర్వీస్ యూ వాంట్?
1: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
0: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this, all these leaves which are empty or which food is served.
1: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
0: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
1: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడాను తీపు కారం వంటి తీపు.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
1: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
0: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్,
1: అది ఎవరు ఒప్పుకోరు.
0: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
1: భగవంతుడి యొక్క తత్వము,
0: గాడ్స్ నేచర్,
1: తన యందే ఉంటుండాది.
0: ఇస్ విత్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
0: యాజ్ మ్యాన్ గ్రోస్ ఓల్డర్
1: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
0: And he loves many other preparations.
1: Jilebi, gulab jamu, barfi, palko, ilantavanta vondukuntadu.
0: He likes so many sweets, jilebi and other sweets.
1: Vondukoni oka leta aritakulo pettukuntadu.
0: And all these sweets, delicious items, are served on the plantain.
1: Brahmarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam. అని ప్రార్థిస్తాడు.
0: బిఫోర్
1: భగవంతునికి ప్రార్థిస్తున్నాను, భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
0: బిఫోర్ స్టార్ట్ eating, he offers all the food served to God first.
1: Offer chestappudu bhagavantudu kuda jawab istunnadu.
0: God also replies.
1: Kaani aa jawab thanu vinatam ledu.
0: But he is not listening.
1: Ore pichivada,
0: oh man,
1: aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta achanyam nan chitudvijam.
0: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
1: it. Nenu cheppakoyana nenu bhujistunnanu annadu.
0: Whether you say or not, it is I that eat food.
1: Kaani ee naati manavulu,
0: but man today,
1: aa vidhanga cheyatam ledu.
0: It's not of offering prayer.
1: Manchi madhuramaina padarthamulu tattalo aakulo pettukoni,
0: all the delicious items are served on the plantain leaf.
1: Motta motta rakshasulukanta naivedyam chestunnaru.
0: First he offers all this precious food to demons.
1: ఎవరు ఆ డెమన్స్?
0: హూఆర్ ది డెమన్స్?
1: కామ, క్రోధ, లోభ, మోహం, మద మత్సర్యం అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
0: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్, ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
1: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపై దేవుడికి అర్పితం చేస్తారు.
0: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెం అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్. మనం
1: దైవానికి అర్పితం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
1: అదే ఆ దైవం ఎవరు?
0: హూ ఇస్ గాడ్ నౌ?
1: అహం వైశ్వానరూపత్వ తన యందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
0: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
0: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు, వి మే సర్వ్
1: ఎనీబడీ. నా ఇష్ట దైవానికి నేను సేవ చేస్తున్నానని భావించండి.
0: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
1: ఈ ప్రేమకు రూపం లేదు.
0: And this has no form.
1: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
0: And love has only the name that.
1: కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
0: And this will improve బై ఇట్ సెల్ఫ్.
1: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
0: అండ్ గోల్డ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కాయిన్.
1: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగ్ ఒక చైన్ ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
0: బట్ దిస్ గోల్డ్ కాయిన్ కెన్ బి మెల్టెడ్. It can be made into a chain or ring,
1: whatever.
0: And it, who gave it
1: that?
0: And we have given it a form.
1: కనుక దీనికి రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
1: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకొని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
0: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
1: మనకు ఎట్టి భావము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
1: ఎట్టి రూపము లేదు.
0: గాడ్ హాస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: గాడ్ ఈస్ ఇమోర్టల్ ప్యూర్ అన్పొల్యూటెడ్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్.
1: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
0: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫార్మ్.
1: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
0: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: రక్షించేది తానే, రక్షించేది తానే, శిక్షించేది తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
1: కానీ మనము పుట్టుకొక మినిస్టర్, తావుకు ఒక మినిస్టర్, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
0: బట్ వీ హాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
1: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
0: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
1: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
1: నీవు చేసే సేవలంతా కూడా భగవంతునికి చేస్తున్నాను అనుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: కన్సిడర్ the service that you render to others is service to God.
1: Seva chesina kani bhagavanta seva anko.
0: Whosoever you may serve, consider that you are serving God.
1: Endukati ishvara sarvabhutanam anni bhutamulu yendu untunnadu devudu.
0: Because God is present in all of the beings.
1: Neevu kanipinchinatvanti devudu gani unte,
0: if God is of your making,
1: ee kanipinchi devudu ga eduruga vastadu.
0: Well, how do you expect him to appear in the way you want?
1: ప్రత్యక్షము అది పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: బింబము అది ప్రతిబింబము.
0: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్
1: యాక్షన్. అది రియాక్షన్.
0: వన్ ఇస్ యాక్షన్, అదర్ ఇస్ రియాక్షన్.
1: ఎందుకు ఆ విధంగా వస్తుంటాయి?
0: దట్స్ దేర్ లైస్ ద రిలేషన్షిప్.
1: ఈ రెండు లేనే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ డ్యూయలిజం హియర్.
1: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
0: హౌఎవర్ యు సీ ద అపరెంట్ వన్.
1: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ ఇన్ ఎ థియేటర్ యు హావ్ ది స్క్రీన్.
1: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
0: దేర్ ఆన్ ద స్క్రీన్ యు ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బాన్ ఫైర్.
1: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
0: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: లేదు.
0: నో.
1: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
0: బట్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
1: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
0: అండ్ యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
1: అలాంటి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
0: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
1: కానీ ఆ తెరం చూస్తే ఏమైనా చింతితేన కూడా వెట్టుంటాదే.
0: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్
1: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి. కానీ
0: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
0: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ ద
1: మల్టిప్లిసిటీ. ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
0: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
1: దివ్య శక్తిని
0: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
1: దివ్య శక్తి సర్వుని యందు ఉంటుంది.
0: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
0: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
1: అందరి యందు ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
1: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు.
0: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
0: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: లవ్ ఆల్.
1: అప్పుడు అందరూ నీవే.
0: ఇన్ ఫ్యాక్ట్
1: నీవే అందరుగా మారిపోతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
1: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
0: యూ ఫైండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
1: మీ యందు ఉన్నదంతా ప్రేమనే.
0: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవత్ యొక్క ప్రేమ.
0: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
1: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
0: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. God dwells in all of
1: you. అంశంగా వచ్చేసిస్తున్నాయి.
0: You are here as a spark.
1: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
0: Because the bodies are different.
1: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
0: In fact, it's only one all put together.
1: కనుక మీరు నేటి నుండి,
0: from this day,
1: ఎవరికి సేవ చేసినా,
0: you may serve anyone.
1: దైవ సేవగా భావించుకొని,
0: consider
1: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
0: బీ రెడీ టు డూ ఎనీ వర్క్ ఎనీ సర్వీస్.
1: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
0: నాట్ సర్కమ్స్టాన్సెస్.
1: అందరి మనం ఏకంగా చెప్పుకోవాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి ఈక్వల్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఒక నా శక్తియే.
0: It's only divine power in
1: everybody.
0: And my power
1: is visualized.
0: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own.
1: You
0: should have that feeling more and more. Then you'll be able to reach that state of illumination
1: mind.
0: So first let's begin with the super mind. At this level, you are separate from others.
1: ఇది dualism లో ప్రారంభించింది.
0: And you begin with the state of dualism.
1: ఆ dualism కూడా సత్యం కాదు.
0: Dualism is never true.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: ఆ half blind లో నువ్వు పోతున్నావు.
0: You are proceeding in this half blinded nature.
1: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
0: And you begin with it correctly.
1: క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
0: Gradually it goes up to the higher mind.
1: ఈ higher mind కి పోయిన తర్వాత
0: after having gone there
1: నీ తత్వం నీకు రుచింపజేస్తుంది.
0: Then you will be able to reach that state of illumination.
1: కనుక మొట్టమొదట మీరు సూపర్ మైండ్ లో ప్రయాణం చేయండి.
0: So first let's begin with the super
1: mind. నేను వేరు ఇతను వేరుగా ఉన్నాడు.
0: At this level you are separate from others.

0: క్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదే నీ గమ్యము.
1: That is your goal.
0: అది నీ యొక్క సర్వము.
1: That is everything for you.
0: దానిని చేరడానికి నీవు చేసేటువంటి సాధనలంతా నీకు.
1: All the efforts only to reach that goal.
0: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
1: Not the practices that you do with the body that are important.
0: కేవలం కసరత్తు.
1: It is only exercise.
0: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: You must have seen Punjab children doing lot of exercise.
0: దానికి బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ మైండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ద ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్ టు
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికి స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: The man who receives service also is not same
0: act chestunnadu
1: and he is just acting that way.
0: Aa act lopulu kuda manu oka part ga undali.
1: In this acting you should be a part.
0: Kanuka
1: so
0: manam dhyanam chesina
1: we meditate
0: japam chesina
1: or
0: seva chesina anninti endukunu oke ekattam vastundadi.
1: We may meditate or chant or do penance we should.
0: Kanuka ni upanishad antadu natapamsi natithanam.
1: So upanishad said no pilgrimage and no penance would help you.
0: Na shastrana japanahi
1: nor textual information.
0: Idi manam cheyavalsindi. Ee practice lo manam japam chestunnukunte evarto maatladutunna gani chetlu tirugutune untayi.
1: If you start repeating God's name holding talisman on hand simply the beads on day
0: motta motta alanti practice kavali.
1: First however you need to practice to begin with.
0: Sajjanam sevanam vina
1: you should serve everybody.
0: సర్వీస్ పోనీ నీవు చేతులతోనే చేయనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ విత్ యువర్ హ్యాండ్.
0: మీరేదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
1: నాట్ దట్ యూ డోంట్ గో టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు సర్వ్.
0: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తిపరచు.
1: యూ కెన్ సాటిస్ఫై అదర్స్ విత్ యువర్ వర్డ్స్.
0: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
1: Satisfying others with your good words is service.
0: ఒకరి నీవు అన్నం పెట్టి ఆదరించు అది కూడా సేవనే.
1: Serve food to others it is service.
0: నీవు ఒక మంచి మాటలు చెప్పేదాన్ని సంతోషపెట్టు.
1: Make others happy by talking good words.
0: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
1: Talk softly and sweetly.
0: అప్పుడే మన సేవ.
1: That is true service.
0: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
0: samajamlo poi seva cheyanakkaraledu.
1: You don't need to go to society.
0: Neevu santoshamto maatalato seva chey.
1: You talk well with all the smile.
0: Nee cheyadainappudu neevu evarikaina inta kaasu ichi vaadi udhara pacheyu.
1: You can also contribute and make others happy.
0: Aa vidhanga udharam chesthe adi kuda sevane.
1: If you help others it is true service.
0: Kanuka
1: so
0: manu service cheyadaniki samajamlo praveshinchi go roadlu tootutam పేషెంట్ చూసుకోవటం సొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అనంతపురం కాలేజ్ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపురం గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ ఆర్ సర్వింగ్ ఫుడ్ అట్ ద డోర్ స్టెప్.
0: దాని అంతా బండిల్ మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకే పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్ వి డోంట్ హావ్ ఎనీ వర్క్.
0: కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వి వాంట్ టు డు నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: Bhagavan said, go by all means.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
1: యూ ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్ టైమ్స్.
0: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: యూ క్లీన్ దోస్ టెంపుల్స్.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: డూ దట్ వర్క్.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prabhuto jeevo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayam paint vestunnavani anukovaddu. Nee dehaniki ni

0: Don't think that you are painting the temple outside. No, no, no.
1: దానికి సున్నంతో పెయింట్ వేస్తే దీనికి ప్రేమతో పెయింట్ వేయి.
0: You paint the outer temple with lime, you paint your own body with love, the temple of God. That's enough.
1: అదే సేవ.
0: That is to serve.
1: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
0: Talk sweetly.
1: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
0: Never be harsh.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, you can speak obligingly.
1: మృదుమధురంగా మాట్లాడు.
0: Talk softly and sweetly.
1: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు పో అనేది వాడు
0: గదిలించేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
1: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
0: It's not service, it's hurting.
1: కనుకని అది అంత మాటలు మాట్లాడకూడదు.
0: Never be harsh to others.
1: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
0: Never hurt anybody by using harsh.
1: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
0: For any wound, you can put some medicine, put some bandage.
1: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
0: But the wound, because of the words, can never be healed.
1: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్టున్నావు?
0: Swami always says, oh boy, how are you?
1: Anta premane.
0: He's full of love, Swami.
1: Premato maatadu.
0: Talk with love.
1: Kaani aa prema manam abhivruddhi chesukunte vastundi.
0: Yes, you can develop love on your own.
1: Mottamota prakruti bhavanto manam premanu penchukovali.
0: You start with the feeling of the nature.
1: Tarvata adi divine prema ga maarthu.
0: Then that gets transformed into the divine love.
1: Divine love ga tayaravutundi.
0: That becomes divine love.
1: Divine love vachinappude
0: with this advent of divine,
1: divine
0: love,
1: person ga mari potao,
0: you become divine person.
1: Prapanchamanta unnadi okkate okkate okkate.
0: In fact, the whole of the world, there is only one thing that exists.
1: Alanti ekatvaniki manam uttey,
0: that oneness we should attain.
1: Seva ante edo uriki chevuto chesetundi pallu sevaga bhavistunnaru.
0: Service is not merely the one that done with physical hands.
1: Chesuntu chesetundi seva kaadu.
0: It's not really so.
1: Maatanto cheyavachunu.
0: You can serve by good word.
1: Manastho cheyavachunu.
0: With the mind.
1: Bhavamto cheyavachunu.
0: With your feelings.
1: Kaani ee vidhanga sharira manasika aadhyatmika tattvato ee sevanu manam cheyali.
0: So at the physical level, mental level also you can serve.
1: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
0: You can serve with both of your hands.
1: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు ఇక్కడ ఏడుస్తుంటే వాడను నువ్వు కూడా జోకొట్టు.
0: If you find the children crying, you can just help them in taking care of them.
1: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
0: If you got chocolate with you, you can give it to the child who is crying.
1: అది గొప్ప సేవ.
0: It's a big service.
1: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
0: Baby sitting is a big service. It is service.
1: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
0: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
0: యు సే సేవా దళ్.
1: సేవా దళ్.
0: సేవా దళ్.
1: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
0: యు ఫైండ్ మెనీ పెటల్స్.
1: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
0: Yes, you have many
1: petals. క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
0: And the petals fade out and drop.
1: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
0: Fundamental thing remains after all the petals fall down.
1: అందులోనే విత్తనములు బయలు చేస్తాయి.
0: And therefrom starts seeds.
1: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
0: And that's become the foundation for the future.
1: కనుక ఈ లోక వాంఛనైనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
0: So the petals of worldly desires should drop.
1: అవంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
0: When once the desires, the petals drop down, the will develops.
1: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
0: We have to develop good thoughts.
1: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
0: Good thoughts lead to good action.
1: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
0: Good action takes you to satsang.
1: సత్కర్మలంతా మనం చేస్తాము.
0: We do everything.
1: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
0: Let us do all good actions with love.
1: With love, with love.
0: With love, with love.
1: Anni love, love, love, love.
0: Everything should be based on love and love, love alone.
1: Enduki manavudu jeevinchedanta premathene.
0: Because human life is sustained.
1: Puttindedi premathone.
0: And you are born with love.
1: Sachchedi premathone.
0: You end your life with love.
1: Kalukuni ivanni kudanu ప్రేమమయంగా మారుతుందని.
0: సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ప్రేమమయమే జీవితము.
0: ద హ్యూమన్ లైఫ్
1: ప్రేమాధారమే జీవితము.
0: అండ్ ఇట్ లవ్ ఇస్ ద ఫౌండేషన్.
1: ప్రవర్తనే జీవితము.
0: ద హ్యూమన్ కాండక్ట్ ఇస్ లవ్.
1: ప్రేమ ప్రవర్తనే.
0: అండ్ ఇట్ ఇస్ ద లవ్ ప్రిన్సిపల్ దట్ గవర్న్స్ లైఫ్.
1: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది ఎసెన్స్ ఆఫ్
1: లవ్. భౌతికమైన ప్రాక్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ ఓన్లీ వరల్డ్లీ ఫిజికల్ లవ్.
1: ఇది కాదు నిజమైన ప్రేమ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
0: వెన్ యూ యాక్ట్ లైక్ దిస్,
1: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
0: There we have still two more days, tomorrow and day after, Bhagavan will explain you very clearly.
1: Prema mudita manasika.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 21st డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984. In this discourse, Bhagawan, in his usual matchless style, explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagawan Vacha.
1: Aashaya Daseye Te Dasa Sarvalokasya. The one ఎవడు ఆశకు దాసుడవును అట్టివాడు లోకమునకే దాసుడవుతాడు.
2: The one who becomes a servant of the desire becomes a servant of the entire world.
1: ఆశకు దాసులు కారాదని దీని యొక్క అంతరార్థం.
2: The inner significance of this is, do not become a slave for desire.
1: Aasenu aasenu daasiga gaavinchukunna vaadu lokamunake adhipati avutadu.
2: The one who makes desire his slave becomes a master of the world.
1: Lokamunandugala samasta sukhamulaku swayam jyoti swaroopamainatundi ఆత్మయే మూలాధారమని విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ ఆత్మన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ జాయ్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుని యొక్క ఇంద్రియ సుఖములకై తాపత్రయపడుతూ ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు.
2: People are immensely suffering, thinking that the world, the joys of the senses which they derive from the worldly objects are true. But this is not so.
1: Aite ee indriya sukhamulaku kaani indriya bhoga bhagyamulaku kaani jagattunandagala samastamainatvanti yokka vishayamulyandu kaliginatvanti aanandamulaku kaani edi aadharamu aneetvanti satyanni మానవుడు విచారించలేకపోతున్నాడు.
2: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ది లగ్జరీస్ ఆఫ్ ద వరల్డ్.
1: భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు.
2: ఇన్ భగవద్గీత బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పాట్.
1: ఈ యొక్క కుండకు 10 రంధ్రములు ఉంటున్నవని కూడాను బోధించాడు.
2: ఇట్ హెస్ ఆల్సో బీన్ టాట్ దట్ దేర్ ఆర్ 10 హోల్స్ ఫర్ దిస్ పాట్.
1: కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు.
2: ఇఫ్ యూ కీప్ ఎ లైట్ అండ్ ఆన్ దట్ లైట్ ఇఫ్ యూ కీప్ ఎ పాట్ విత్ 10 హోల్స్ అండ్ ఇఫ్ యూ కవర్ దిస్ పాట్ విత్ ఎ థిక్ క్లాత్ you would not be able to get the light.
1: Nemmadiga aa paina vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
2: Gradually and slowly, if you lift that thick cloth which covers the spot, you would be able to see the light through coming through the 10 holes of the pot.
1: 10 jyotuluga undinattuga manaku kanipistundi kaani aa moosinatvanti yokka ghatamunu kuda nu braddalu chesinappudu ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ దేర్ ఆర్ 10 లైట్స్ బట్ వెన్ యూ బ్రేక్ ది పాట్ యూ విల్ రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 లైట్.
1: స్వయం జ్యోతి అనేటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
2: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ ద 1 లైట్ విచ్ ఇస్ దేర్.
1: దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి ఒక దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
2: On this self-fulgent light of Atman, you have covered the with the body which has got 10 holes.
1: దీని పైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
2: This part has been covered by the thick cloth of mindness and attachment.
1: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ రిమూవ్ ది క్లాత్, ది థిక్ క్లాత్ ఆఫ్ మమత్వ ఫస్ట్.
1: ఇది
2: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇది కేవలము ఒక మాయాస్వరూపంలో ఉంటుంటాది.
2: దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
2: దిస్ ఇల్యూషన్ ఆల్సో ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
2: దేర్ఫోర్ గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ హాస్ ఇల్యూషన్ యాజ్ హిస్ ఉపాధి.
1: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: Once you take away this cloth of illusion, you can see 10 lights.
1: కన్నులు నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
2: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
1: మనం చెవుల నుండి వినేటువంటి ఒక శబ్దము కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షనే.
2: The sound which you can get to hear through the ears, this also is a reflection of
1: mana note nundi velavadeetundi shabdam anta kudano adhe ee sound.
2: The sound which you get through your mouth is the resound of that jyoti.
1: Ee vidhamga prati indriyam nunchi manam emem anubhavistunnamo, emem cheyagalugutunnamo, ivanni kudano atma jyoti yokka bimbame.
2: All that you have been able to do and experience through these sense organs is only a reflection and image of the atma jyoti.
1: ఇది కేవలం ఘటం ఉండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ గాట్ దిస్ పార్ట్ ది బాడీ, యూ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ ఎ డిఫరెంట్ జ్యోతిస్ అండ్ డిఫరెంట్ లైట్స్.
1: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
2: వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
1: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు.
2: But
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
2: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
2: వెన్ కెన్ యూ సీ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ?
1: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది బాడీ కాన్షియస్నెస్ then we'll be able to experience it as one.
1: Kanaka daivattam anetundi anekatvanga gocharinchadaniki moola karanamu ee deha abhimaname.
2: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
1: Ee deha abhimanamulo ekatvamulo anekatvanni visheshinchetundi maya tattvame.
2: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
1: కానీ అన్నింటి యందు ఒక ఏకత్వమే ఉంటున్నటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు.
2: ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఇస్ ది యూనిటీ ఇన్ ది మల్టిప్లిసిటీ.
1: సర్వోపనిషత్ సారమే ఈ భగవద్గీత.
2: భగవద్గీత ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్.
1: కనుక ఏ తర్వాత అన్నింటి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి ఏకత్వమే బోధించేటువంటి యొక్క సమత్వమే ఇందులో సరి అయినటువంటి అర్థము.
2: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the
1: samattam yoga uchchate annaru.
2: This has been said, described as equality is yoga.
1: Aithe annintu endukodano samattam ee reetiga unnadi aneetunte vishayanni manam nitya jeevithamlo kodano konni margam yendu manamu vicharana cheyali.
2: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
1: Pishta adhi guna samparkatani anninti endu kudinatvanti ekatvam anetunti yokka okka divyattam untundali.
2: It has been said that it is divinity which is inherent in everything.
1: Manamu bhujinchetunti aaharamlo aneka vidhamainatvanti madhura padarthamlo manam chesukuntuntam.
2: In the food that we take, we prepare different types of sweets.
1: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jileb, kheer, ilanti vanta manam chesukuntuntam.
2: A number of items like mysore pak, gulab jamun, barfi, etc. we just prepare.
1: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి. కానీ ఇందులో చేరినటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటి.
2: ద ఫార్మ్ అండ్ నేమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఇన్నర్ సబ్స్టెన్స్ ఈజ్ షుగర్, ఇట్ ఈస్ ది సేమ్.
1: ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగత్వ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
2: బికాస్ షుగర్ ఈజ్ దేర్, దేర్ ఇస్ స్వీట్నెస్ ఇన్ ఆల్ దీస్ ఐటమ్.
1: నిజంగా బియ్యపు పిండిలో తీపి లేదు.
2: ఇన్ రైస్ ఫ్లోర్ దేర్ ఇస్ నో స్వీట్నెస్.
1: ఈ ఏకత్వం అనేటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్యపు పిండికి తీపి ఏర్పడుతుండాలి.
2: బికాస్ ది రైస్ ఫ్లో ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్, యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
1: గోధుమ పిండిలో తీపి లేదు.
2: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దెర్ ఇస్ నో స్వీట్.
1: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
1: శనగ పిండిలో కూడా తీపి లేదు.
2: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో,
1: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లే లడ్డు తీయగా ఉంటుండదు అన్నాం.
2: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇట్, యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు యాజ్ స్వీట్.
1: కానీ ఈ సమత్వం అనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
2: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ మిక్స్డ్ విత్ సో మెనీ థింగ్స్, యు హావ్ బీన్ ఎంజాయింగ్ ఆల్ ద థింగ్స్ యాజ్ ద స్వీట్స్.
1: మానవుడు కేవలము ఆహార విహారములతోనే జీవితం అంతిమంగా చేయరాదు.
2: మ్యాన్ షుడ్ నాట్ ఎండ్ హిజ్ లైఫ్ విత్ ఓన్లీ జాయ్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
1: ఇట్టి ఆహార నిద్రను మాత్రమే అనుభవించే నిమిత్తమై మానవత్వం రాలేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep.
1: తిండి తీర్థాదుల నిమిత్తమే ఉద్భవించినటువంటి అనేక క్రిమికీటకాదులు పశుపక్షి మృగాదులు కూడాను మనం చూస్తున్నాము.
2: We are seeing a number of birds, animals and worms which are born for the sake of food.
1: ఈ విధమైనటువంటి యొక్క మృగములు పశుపక్షాదులు కూడాను అనుభవించేటువంటి సుఖమును అనుభవించుటకు మానవత్వమే ఎందుకు రావాలి?
2: Where is the need for having human life to enjoy all the pleasures which these animals, birds and worms are enjoying?
1: ఈ పశుపక్షాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
2: Where is the need for acquiring education to enjoy the pleasures which have been enjoyed by the birds, animals?
1: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: What is the special ideal which has been held out for humanity?
1: జంతువు నామ నరజన్మదుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of the statement that it is difficult to obtain human life?
1: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు. మానవుడు పశుపతిగా మారాలి.
2: Human life has been given not for becoming an animal, but he has to become the master of the.
1: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు, కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
2: Man has taken human life to become divine and not to become a demon.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the fact that human life is given to us in order that we reach an elevated place.
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు, మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
2: The same thing has been just said by Jesus that man is not living by food alone.
1: దీనికి ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
2: There is extraordinary significance which man has to attain.
1: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించటము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నాడు.
2: The primary duty of man is to give up things which are impermanent and to aspire for and attain things which are permanent.
1: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
2: బట్ టుడే వీఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధంగా బంధించి వేస్తుండాలి.
2: Therefore, Arjuna, this body consciousness and attachment to the body is binding you.
1: దేహాభిమానం ఉండవలసినది.
2: You must have a little bondy attachment to the body.
1: అయితే ఈ అభిమానం దేని నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించాలి.
2: But we'll have to first inquire, why should I have this attachment to the body?
1: తన యందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించే నిమిత్తమే మానవత్వం అనేటువంటిది ప్రకటితమైంది.
2: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
1: ఒక చిన్న ఉదాహరణ మనం యోచించుకోవచ్చు.
2: We can just think about a small example to understand
1: that మానవుని కూడాను అసత్య మాడరాదు అని తెలుసు.
2: Every man knows that he should not utter a lie.
1: అనేక మంది నేను ఇకపైన అసత్యం ఆడను అని ప్రతిజ్ఞ చేసుకుంటాడు.
2: Quite a few people take a note that they would not lie then onwards.
1: మరణం విషయమే అసత్యం ఆడుతున్నాడు.
2: Every next moment he is telling a lie.
1: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
2: బిజినెస్ మెన్ నోస్ దట్ హీ షుడ్ నాట్ డిసీవ్.
1: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
2: హీ ఆల్సో టేక్స్ ఎ రిజోల్వ్ దట్ హీ కెన్ ఎర్న్ ఎ లిటిల్ ప్రాఫిట్.
1: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
2: బట్ ది వెరీ నెక్స్ట్ డే హీ రిసార్ట్స్ టు ది అన్ఫేర్ మీన్స్.
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
2: మ్యాన్ థింగ్స్ అండ్ రిజాల్వ్స్ దట్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ షీ షుడ్ నాట్ హర్ట్, షీ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
1: కానీ కొన్ని నిమిషంలోని ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
2: బట్ విత్ ఇన్ మినిట్స్ హీ ఫర్గెట్స్ హిస్ రిజాల్వ్, హీ క్రిటిసైజెస్ అండ్ హీ హర్ట్స్ సమ్వన్ ఆర్ ది అదర్.
1: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
2: మ్యాన్ సీమ్స్ టు నాట్ హ్యావ్ ఎ స్టడీ మైండ్ అట్ ఆల్.
1: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
2: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు డెవలప్ ఎ ఫర్మ్ అండ్ ఎ స్టడీ మైండ్.
1: ఈనాడు ఏకాశి ఏకాశి, ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
2: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything
1: at all. Enta se payetappudiki edo inta palaharam aina tindam anukuntadu.
2: After some time he excuses himself by telling that let me take a little of
1: endu lekapothe edo inta godaprabhu uppindi aina cheskon tindam anukuntadu.
2: Let me have a little of upma at least.
1: Ee vidhamga tana yokka pratignalanu tana yokka sankalpamulanu మార్చుకోవటంలో లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
2: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
2: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word.
1: Edo manavuniki artham kaanatvanti gocharam kaanatvanti oka shakti lopala imidi untundadi.
2: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
1: Idi emiti ani lotuga vicharana chesthe,
2: if only one thinks a little deeply, what exactly is this power?
1: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ త్రీ గుణాస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
1: సత్వ రజో తమో గుణములు.
2: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమో.
1: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
2: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ సస్టైన్డ్ బై ఫుడ్ అండ్ స్లీప్.
1: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
2: Among the three, the Rajoguna and Tamoguna are likely to encourage him to take wrong paths.
1: Indulo Rajoguna munaku kaamam aneetunte puttudu puttadu.
2: For Rajoguna was born son of kama desire.
1: Aithe ee Tamogunamuku krodham aneetunte puttiga puttindi.
2: For Tamoguna a daughter was born called anger.
1: Kanuka mottamodata మానవుని అని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామం.
2: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హీ హస్ జస్ట్ టేకన్ ఈస్ ద సన్ ఆఫ్ తమోగుణ
1: రజోగుణ,
2: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
1: ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను క్యాప్టెన్ గా, ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
2: This desire is acting as the leader and the captain of all the bad qualities.
1: Aithe baita unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayamulu untundayi.
2: We can plan and have certain programs to defeat and
1: samadhana veda dandopayamulu untamu.
2: They have been described as samadhana veda dandopayas.
1: Aithe loni shatruvulaku lungipoyina vaadu baita ripulannittu pattagaladu.
2: But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies?
1: Lopalane intilone bandhipabaddadu veedu, inka baita shatruvulu yeritiga jayinchadaniki veel avutundi.
2: He has been bound within himself, how can he conquer the external and enemies at all?
1: Kanaka mottamota ee kaamam aneetuvanti captainu inti lopala randram vesi lopala praveshinchadu.
2: This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire.
1: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
2: The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also entered
1: the house. ఈ విధమైన శత్రువులు లోపల ప్రవేశించగానే తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు.
2: The moment these enemies enter inside the man, he loses his discrimination and wisdom.
1: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
2: The moment he loses his wisdom, he also gives up his resolution.
1: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
2: The most important reason for not fulfilling his own resolves is desire.
1: దేవాలయమునకు ప్రహారం అని ఒకటి.
2: For the temple, there is prahara.
1: Compound.
2: There is a compound wall.
1: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
2: For the compound wall, a few holes are usually made.
1: కనుకని ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
2: This body is something like a temple for the God who is Jiva inside it.
1: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
2: This is the compound.
1: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
2: This mamatva may be described as a big compound.
1: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విస్తృతమైపోతుంటాయి.
2: And through this, the sense organs make, they become holes and they encourage.
1: కనుకని ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
2: For this inside indwella God, this body becomes, it sets limits.
1: Goppa goppa rajulu nivasincheetuvanti yokka bhavanamunaku pedda kota godani kadutuntaru.
2: For the palaces constructed for living big emperors and kings, you will have a big fort.
1: Ee kota godaku konni navadwaramula puri ani pettintaru.
2: For this fort usually there will be 9 gates.
1: Adhe vidhamgane రాజనిక రాజ మహారాజ రాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి.
2: సిమిలర్లీ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఎంపరర్ ఆఫ్ ఆత్మన్, దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్ట్.
1: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
1: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
2: కృష్ణ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హెస్ గాట్ 9 గేట్స్.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్ తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
2: బట్ ది ఫోర్త్ ఎక్స్టర్నల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రిక్ సిమెంట్ అండ్ శాండ్ ఎట్సెట్రా.
1: కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
2: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
1: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
2: సో లాంగ్ యాజ్ ది లార్డ్ ఇన్వెలర్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహి ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
2: ద మోమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ, దిస్ బికమ్స్ డర్టీ అండ్ obnoxious.
1: కనుకని 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: Therefore, this body has been described as the one which has got 9 holes, but it is not a one which is full of diamonds.
1: నిమిష నిమిషములకు నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
2: Moment after moment, it emits bad smell rather than emits good and perfumes.
1: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్, బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ, దెర్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
2: But unfortunately, man is thinking this to be an instrument which can give him a number of joys, మెటీరియల్.
1: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
2: హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడాను పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: దట్స్ వై హీఈస్ టేకింగ్ అప్ ది యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
1: ఇది మానవత్వం చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
2: Krishna has just said that this is not final proof of real humanity.
1: Nayana, dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
2: Jay, body has been given in order to understand the indweller who is dehi.
1: Kanuka, neeku pasipachya mrugadulakante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
2: The inner significance of giving you the power of discrimination in the mind which has not been given to the animals.
1: పశుపక్షులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు.
2: Animals and birds do not have the discriminating power and power of inquiry.
1: మానవుడు ప్రతి క్షణమునందు కూడాను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
2: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
1: తన తత్వాన్ని తాను విచారణ చేసుకుంటుండో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
2: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
1: కనుక మన యందు ఉండేటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అగించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
2: Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we have to understand this.
1: కానీ వాంఛలు ఉండాలి.
2: There must be desires.
1: వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు.
2: Without desires, man is not going to live even for a moment in this world.
1: కానీ ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను,
2: these desires, man has to use it for good.
1: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
2: He has to hold this as a good example for others.
1: ఇది నిజమైన మానవత్వం.
2: దిస్ ఈజ్ ట్రూ హ్యూమానిటీ.
1: మానవత్వం లోపల సమాజ తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
2: మ్యాన్ హస్ టు కీప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సమాధి ఆల్సో ఇన్ హిస్ లైఫ్.
1: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
2: ఇఫ్ హి డజంట్ హ్యావ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ హిస్ గోల్, హీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: సమాజం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజంకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
2: యాజ్ హీ ఈజ్ బోర్న్ ఇన్ ది సొసైటీ, లివ్స్ ఇన్ ది సొసైటీ, గెట్స్ సో మెనీ బెనిఫిట్స్ ఇన్ ది సొసైటీ, హీ హ్యాస్ టు సర్వ్ ది సొసైటీ.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకం అవుతాయి.
2: బీ ఇట్ ఎ స్మాల్ వర్క్ ఆర్ ఎ బిగ్ వర్క్, వాట్ ఎవర్ మ్యాన్ హస్ బీన్ డూయింగ్, హి హస్ టు డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్.
1: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
2: వాట్ ఎవర్ వర్క్ వి డూ, వి హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటు ఎ డివైన్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
2: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్.
1: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
2: All the lights, 9 lights which are emanating from the body are the lights coming out of God and divinity.
1: స్వయం లింగం యొక్క ప్రకాశం.
2: This is the effulgence coming out of
1: swaswarupam yokka pratibimbam.
2: This is a reflection of swaswarupa.
1: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
2: This is the effulgence of the Lord Supreme. How to use this, we should always have that.
1: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnava kani daanu nundi veluvadeetunte yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledhu.
2: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
1: Oka chinna udaharanam,
2: a small example for this.
1: Kumbha varsham kurustu untundali.
2: There is a downpour.
1: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
1: కొన్ని షీట్ నుంచి కారుతున్నాయి నీరు.
2: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
1: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
2: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
1: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
1: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో.
1: మిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
2: వి ఆర్ డిస్క్రైబింగ్ దిస్ వాటర్ యాస్ వాటర్ కమింగ్ ఫ్రమ్
1: రేకు నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
2: సిమిలర్లీ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అటాచ్డ్ హౌస్.
1: ఈ రేకు నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
2: సిమిలర్లీ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్.
1: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
2: బట్ వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆల్ దిస్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద స్కై.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
2: దేర్ఫోర్ ఆల్ ది స్పీచ్ ఫ్రమ్ హూమ్ సో ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇట్.
1: ఈ దోణులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంట్లీ కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ సెల్ఫ్, దట్ దే ఆర్
1: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
2: We have to recognize the unity which is underlying all the different things.
1: ee ekatvanni manam pattinappude binnatvam aneetundi dooram avutadi.
2: Once we have been able to get hold of this unity, the diversity will disappear.
1: Binnatvam dooram kaagane ee kaamatattvam antardhanam aipothundi.
2: Once the diversity disappears, desire disappears.
1: Kaamam ee naadu antardhanam aindo ఇంక క్రోధమునకు ఏమాత్రమూ అవకాశం లేదు.
2: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఆంగర్.
1: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
2: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ ఆంగర్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
1: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
2: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఇస్ విదిన్ us.
1: దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
1: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
2: The different objects get their value by the position they occupy.
1: మనం చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ టు ద లార్డ్, దే గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ.
1: దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా నువ్వు పవిత్రమైపోతుంది.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ ది వర్క్ విత్ ద లార్డ్ దే ఆల్సో బికమ్ వెరీ సేక్రెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాం.
2: If we see a rat inside our house, we take the stick and try to punish it.
1: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
2: When we see a rat, we will be a little indifferent or we just will be disgusted.
1: కాని అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
2: But the same rat, when it becomes the vehicle of Vinayaka, we worship it.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
2: The value rat has been able to obtain because it has offered itself to the Lord.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
2: If you come across a snake, you hold it and you
1: లేక ఎవరైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
2: Otherwise you get a hold of a snake charmer and hand it over to him.
1: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
2: When the same snake adorns Ishwara, we worship and we offer salutation.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
2: Because it has offered itself to Ishwara, therefore it is.
1: కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసత్వములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
2: Even if it is a poisonous snake, once it offers itself to God, it becomes, it acquires a lot of fame and becomes
1: లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
2: Once upon a time, విష్ణు sent a message to Ishwara.
1: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
2: Through whom did he send the message? Through Garuda he sent it.
1: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
2: This Garuda came to Ishwara swinging its wings and it just
1: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
2: ది బ్రీజ్ విచ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది వింగ్స్ ఆఫ్ దిస్ గరుడ, ది స్నేక్ గాట్ ఎ లిటిల్ ఫీల్ ఆఫ్ ఇట్.
1: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
2: ద స్నేక్ విచ్ వాస్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్
1: ఈశ్వరుడిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
2: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్, ఇట్ సఫర్డ్ ఫ్రమ్ ఈగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
1: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
2: గరుడ ఆల్సో మెన్షన్
1: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది, అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
2: గరుడ సెడ్, ఓ స్నేహ్, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ, కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐ టేక్ యూ అవుట్.
1: ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
2: ద మోమెంట్ స్నేక్ లీవ్స్ ఇట్స్ పొజిషన్ ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ గరుడ.
1: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి యొక్క దీనితో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి.
2: బికాస్ ఇట్ ఇస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
1: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
2: ది రియల్ అహంకారం ఆర్ ఈగోయిజం కెన్ బి దేర్ ఓన్లీ వెన్ యూ సే దట్ వీఆర్ విత్ ది లార్డ్, వీఆర్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్.
1: దైవ సన్నిధి దైవ పెన్నిధి మనం విసర్జించినప్పుడు మనం అల్పులుగా మారిపోతాం.
2: వీ గివ్ అప్ ది నియర్నెస్ అండ్ ది డియర్నెస్ ఆఫ్ ద లార్డ్, వీ బికమ్ వెరీ మీన్.
1: దైవాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, వాల్యూలెస్ థింగ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
1: బజారులో గుండుగా బండ పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికీ అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారంలో అందుకుంటుంది.
2: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఈస్ when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshipped in a temple.
1: Kanukani దైవత్వాన్ని మనం పొందేటప్పటికీ ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి.
2: వీ కెన్ థింక్ వాట్ ఎక్స్ట్రాడినరీ వాల్యూ వీ గెట్ వన్స్ వీ బికమ్ డివైన్.
1: ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు.
2: దెర్ ఇస్ నో పాసిబిలిటీ వాట్స్ ఎవర్ ఫర్ స్మాల్ లిటిల్నెస్ టు గెట్ ఇట్స్ ప్లేస్.
1: ఈ అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
2: ఇన్ స్మాల్ లిటిల్ థింగ్స్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ డివినిటీ ఐదర్.
1: రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని.
2: కీపింగ్ సీత ఇన్ ది అశోక ఫారెస్ట్ రావణ వాజ్ సఫరింగ్ ది అగ్ని.
1: 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా వీటిని ముఖం చూడటం లేదు.
2: ఈవెన్ దో 10 మంత్స్ ల్యాప్స్ షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్
1: ఒక పలుకైనా పలకటం లేదు.
2: షీ డిడ్ నాట్ ఈవెన్ అట్టర్ వర్డ్ టు రావణ.
1: ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
2: వాట్ ఎవర్ థ్రెడ్స్ వర్ హెల్డ్ అవుట్ షీ డిడ్ నాట్ కేర్ ఎ లిటిల్.
1: ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంతచేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి.
2: దిస్ ఫ్యాక్ట్ వాజ్ రియలైజ్డ్ బై మండోదరి, షీ వెంట్ టు హర్ హస్బెండ్ రావణ అండ్ షీ వాజ్ టీచింగ్ హిమ్.
1: రావణ నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
2: రావణ యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
2: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
1: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
2: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
1: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని ఎన్నుకొనో మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
2: యు వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
1: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
2: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
1: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
2: షీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, వెల్ యూ కెన్ గెట్ ది ఫార్మ్ ఆఫ్ రామ హింసెల్ఫ్ అండ్ గో. వన్స్ యూ గో యాజ్ రామ, సీత వుడ్ ఇమీడియట్లీ జస్ట్ యాక్సెప్ట్ యూ. వై షుడ్ యూ నాట్ డూ దిస్?
1: అప్పుడు మండోదరికి చెప్తున్నాడు రావణుడు.
2: రావణ టోల్డ్ మండోదరి లైక్ దిస్,
1: మండోదరి ఆ పవిత్రమైనటువంటి రామస్వరూపమే నేను ధరిస్తే ఈ కామబుద్ధులు నాకు ఎందుకుంటాయి అన్నాడు.
2: మండోదరి, ఇఫ్ ఓన్లీ ఐ కెన్ జస్ట్ గెట్ ది ఫార్మ్ ఆఫ్ రామ, ఐ విల్ నాట్ హ్యావ్ సచ్ డర్టీ డిజైర్స్ అట్ ఆల్.
1: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా దగ్గర చేరవు.
2: వన్స్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
1: కనుక అర్జున మామను స్మరియు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
2: దేర్ ఫోర్ అర్జున, వెన్ యూఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ ఫైట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించినటువంటి వాడవుతావు.
2: యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: క్షత్రియ ధర్మానికి ఆదర్శవంతమైనటువంటి స్వరూపుడుగా నీవు రూపొందుతావు.
2: యూ హావ్ హెల్డ్ అవుట్ ఎన్ ఐడియల్ ఫార్ ది క్షాత్ర ధర్మ ఇట్సెల్ఫ్.
1: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
2: యూ వుడ్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
1: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణమేమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరి అయినటువంటి కారణం.
2: If only you can offer all these things to divinity, you will be able to get name, fame and success, everything.
1: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
1: ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ ఎ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్, దే విల్ బి అండర్ కంట్రోల్ వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో బి ఏబుల్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: సమచిత్తం నీలో అభివృద్ధి కాగలదు.
2: దే యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: కేవలం నీవు సమచిత్తాన్ని దూరం చేసి సంఘచిత్తంలో నీవు జీవిస్తున్నావు.
2: యు ఆర్ లివింగ్ టుడే విత్ ఆల్ అటాచ్మెంట్స్, కీపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్ అట్ డిస్టెన్స్.
1: కనుక సంఘం నిరంతరము మారేటువంటిది.
2: అసోసియేషన్స్ విల్ ఆల్వేస్ బి చేంజింగ్.
1: సంఘం నిరంతరం కూడాను కొంత చలనంతో కూడినటువంటిది.
2: అసోసియేషన్ విల్ ఫుల్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు.
1: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
2: రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
0: దాట్ వాస్ ద 21st ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఉంచు మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్సరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
0: Vidyarthulara,
1: your students, manasu
0: kadigini manav.
1: Man is a combination of body, mind and atma.
0: మానవుని యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.

0: ఆచరించినది దేహం. ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్. ఈశ్వరునిది మనస్సు. మైండ్ నోస్ అబౌట్ ఇట్. నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ. ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్. ఇదియే మానవుని అందరి దేవత. దాట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్. చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుల యొక్క అభివ్యక్తమే మానవత్వం. డూయింగ్, బికమింగ్ అవే అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్. అయితే మనసు, దేహము, ఆత్మ వేరువేరు రూపముల చేత వేరువేరు ఫలితములను అందించు వేరువేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి పోగొచ్చుంది. బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్. ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కుంగిపోతుంది. వెన్ యూ బ్రింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ అండ్ మేక్ దెమ్ గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, హీ బికమ్స్ ఎన్ యానిమల్. లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం. ఇట్ ఈస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పారలెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్. ఏమిటి ఈ అంతఃకరణ? వాట్ యు మీన్ బై దిస్ అంతఃకరణ?
1: దీని స్వరూపం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ ఫామ్?
1: దీని స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ నేచర్?
1: దీని విశిష్టత ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ?
1: దీని గమ్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ గోల్
1: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపములు ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
0: వెన్ యూ ఎంక్వైర్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ కన్క్లూడ్ దట్ ఇన్ ఇట్స్ సటిల్ ఫార్మ్స్ మైండ్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ అంతఃకరణ.
1: ఇది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ నాలుగు ఆకారములు కూడాను మనసే సృష్టిస్తూ ఉంటుంది.
0: దేర్ ఆర్ ఫోర్ ఫార్మ్స్ విచ్ దిస్ మైండ్ టేక్స్. మైండ్ పర్సే, ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో.
1: బుద్ధి, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
0: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
1: ఒక్కొక్క కర్మ యందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
0: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
1: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
0: వెన్ ఏ బ్రాహ్మిన్ ఈస్ పర్ఫార్మింగ్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ హీస్ కాల్డ్ ఎ ప్రీస్ట్.
1: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
0: వెన్ ద సేమ్ బ్రాహ్మిన్ ఈస్ కుకింగ్ ఫుడ్ ఇన్ ది కిచెన్ ఈస్ కాల్డ్ ఎ కుకింగ్ బ్రాహ్మిన్, ఎ కుక్ బ్రాహ్మిన్ కుక్.
1: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు ఉంటారు.
0: వెన్ ది సేమ్ బ్రాహ్మిన్ ఈస్ టీచింగ్ టు ది స్టూడెంట్స్ హీస్ కాల్డ్ ది బ్రాహ్మిన్ టీచర్.
1: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
0: వెన్ హీఈస్ టెలింగ్ సంథింగ్ అబౌట్ ది అస్ట్రాలజీ హీస్ కాల్డ్ ఎన్ అస్ట్రాలజీ.
1: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇంటి నామములు కలుగుతూ వచ్చాయి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ బై ది బ్రాహ్మిన్, ఆల్దో బ్రాహ్మిన్ ఇస్ వన్ గెట్స్ డిఫరెంట్ నేమ్స్.
1: అదే విధముగానే సంకల్ప వికల్పముతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
1: వివేచన అనేటువంటి ఒక సమయమునందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరు తప్పించారు.
0: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
1: ఇది కేవలము విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి విచారణ.
0: ఇట్ ఈస్ ఎన్ ఎంక్వైరీ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
1: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
0: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
0: ది థర్డ్ వన్ ఈస్ చిత్తము.
1: స్మృత్యాత్మకమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
1: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
0: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
1: ఒకే మనస్సు ఇన్ని కర్మలయందు ఇన్ని స్థానములయందు ఇన్ని రకమైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
0: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్
1: అన్నింటికి మనసే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఈ ప్రపంచమంతా కూడాను మనస్సు చేత కట్టబడి ఉంటుండాలి.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
1: మనోమూలం ఇదం జగత్.
0: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
1: మనస్సు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
1: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చి.
0: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హావ్ ఎ మనస్ మైండ్.
1: యత్ భావం తత్ భవతి అని ఈ మనుష్యుని యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితము కూడా అట్టివిగానే ఉంటాయి.
0: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ the feelings and the thoughts which man has.
1: దీనిని ఆంగ్ల భాషయందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈస్.
1: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
0: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
1: మనస్సు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: Manasanaga manishe.
0: Mind means man.
1: Manishanaga yemiti.
0: What do you mean by man?
1: Manase.
0: That means mind alone.
1: Kaduka, manishanaga manase. Manasanaga yemiti.
0: Man means mind. But then what is mind?
1: Sankalpamudu yokka cherike.
0: It is a conglomeration of thoughts.
1: Ee sankalpamudu yokka phalitame manamudu yokka cheryalu.
0: Actions of man are the result of the thoughts which he has.
1: ఈ శరీరం యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
0: The joys and sorrows which we enjoy in day-to-day life are the result of our own actions.
1: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యల పైన ఆధారపడి ఉంటుండాలి.
0: The good and bad which man gets depends upon his own actions.
1: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
0: What is the basis for man's actions?
1: Sankalpamuli.
0: Thoughts.
1: Kanukane, manavuni yokka sankalpamulu, satsankalpamuga undinappude, jeevitamu, sariyainatundi jeevitanga roopondutundi.
0: If man's thoughts are good, his life would be good.
1: Sankalpamulu chala shaktivantamainatundi.
0: Thoughts are very powerful.
1: మనిషి మరణించినప్పుడు సంకల్పం చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
1: కనుకనే ఆ సంకల్పములకు సరియైనటువంటి యొక్క సాధనను మనం కల్పాలి.
0: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్స్.
1: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
0: వుడ్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
1: దాని వల్లనే మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వం క్షీణించిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
1: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
0: మ్యాన్ హెస్ గివన్ అప్ ది ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
0: వన్స్ వి రియలైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవరీ మ్యాన్, దేర్ ఇస్ నో రూమ్ ఫార్ డిఫరెన్స్ అట్ ఆల్.
1: కనుక మానవత్వం అనేటువంటిది తన వ్యక్తిత్వంతో ప్రారంభమై
0: ది హ్యుమానిటీ స్టార్ట్స్ ఫ్రమ్ విత్ హిస్ ఇండివిజువల్,
1: సమాజంలో ప్రవేశించి
0: ఇట్ ఎంటర్స్ ఇన్ టు సొసైటీ,
1: దేశం నుండి వ్యాప్తించి
0: ఇట్ స్ప్రెడ్స్ టు ద నేషన్,
1: విశ్వం నుండి అంత్యమవుతున్నది,
0: అండ్ ఇట్ కమ్స్ టు ఎ క్లోజ్ విత్ ద వరల్డ్.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి అంతరికుడు వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
0: Therefore the peace of the world rests on individual.
1: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడాను మనసుపై ఆధారపడి ఉంటున్నారు.
0: The world and the man together rests on
1: కనుక mind. మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
0: We should make efforts therefore to divert our mind in the proper channel.
1: మత్స్యము
0: ఫిష్
1: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
0: గోయింగ్ కాంట్రీ
1: ప్రవాహములకు
0: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
1: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
0: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
1: అటులని మానవుడు దుష్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నట్టు ప్రయత్నించాలి.
0: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
1: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివితేటను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
1: ఈనాటి మానవుడు తన ప్రభావమును తన ప్రమాదమును కూడా తానే కల్పించుకుంటున్నాడు.
0: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
1: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
1: మన సుఖ దుఃఖములకు కానీ మన కష్ట నష్టములకు కానీ మన విచారములకు కానీ ఇతరులు దీనికి కారకులు కాదు.
0: ఫర్ జాయ్ ఆర్ సారో, ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
0: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
0: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
1: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షము కూడా నిర్మూలమవుతుంది.
0: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
1: ఏమిటి ఈ సంసారం అంటే?
0: వాట్ యు మీన్ బై దిస్? సంసారం
1: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
0: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
1: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
0: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ, ఇట్ ఇస్ ది థాట్.
1: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
0: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
1: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
0: ఇఫ్ యు కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
1: అయితే మనోనాశను గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
0: బట్ ఈజ్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్హిలేటింగ్ ద మైండ్?
1: యూ నిపుట్ దిస్ క్వశ్చన్. లేకపోలేదు,
0: దెర్ ఈస్.
1: అన్నింటికి అన్ని అంత్యములు ఉంటున్నవి.
0: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్.
1: పుట్టిన వ్యక్తికి నయములకు వస్తువులకు అంత్యం ఉంటుంది.
0: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
1: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైన స్థితి లేదు.
0: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యములందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటిది. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫైండ్ సంథింగ్ పర్మనెంట్ సంథింగ్ జాయస్ ఇన్ దిస్ ఇంపర్మనెంట్ అండ్ సారోఫుల్ వరల్డ్ ఇట్ ఇస్ ది ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్.
1: అందువలనే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
0: ఇట్ ఇస్ దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: అందరి ఎందు సమత్వంగా ఉండినటువంటిది కూడా మనస్సే.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మైండ్.
1: ఈ సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
0: బట్ ది థాట్స్ ఆర్ ది డిఫరెంట్ ఆల్దో ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ది ప్రాబ్లమ్స్.
1: మనసుకు కూడా కొన్ని రంగులు ఉంటున్నవా అని విచారం చేస్తే ఉన్నది.
0: డస్ మైండ్ ఆల్సో హ్యావ్ సమ్ కలర్స్?
1: ఎస్, దేర్ ఆర్ కలర్.
0: భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు. ది మైండ్ విచ్ ఈస్ చార్జ్డ్ విత్ యాంగర్, ఇట్ ఈస్
1: రక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంది.
0: సెల్ఫిష్ మైండ్ ఈజ్ ఇన్ ది నేచర్ ఆఫ్ బ్రౌనిష్ కలర్.
1: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంది.
0: ఈగోయిస్టిక్ మైండ్ ఈజ్ ఆఫ్ ది
1: ఆరెంజ్,
0: ఇట్ ఈస్ ఆరెంజ్ కలర్.
1: భగవంతు అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది ఈ వస్త్రం వలె.
0: The mind which is given to God will be as clean and white as this cloth.
1: కనుకనే మనస్సును కూడాను అనేక విధములైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
0: We put different colors to our own minds.
1: ఇది కూడాను ఇతరుల యొక్క ప్రభావం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఆల్సో ది
1: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడాను చేర్చగలుగుతుంది.
0: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
1: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
0: దేర్ఫోర్ ఇఫ్ వి చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్, ద ప్రాపర్ లైన్స్, ది సెక్యూరిటీ సేఫ్టీ అండ్ లోకములు ఇన్సూర్డ్.
1: ఎక్కడ చూసినా భయమే.
0: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
1: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
0: బి యూ ఇన్ ద హౌస్ యూఆర్ చార్జింగ్ ఫియర్, గో టు ద రోడ్ యూఆర్ చార్జింగ్.
1: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
0: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యూఆర్ చార్జ్ విత్ ఫియర్.
1: ట్రైన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
0: గో టు బోర్డ్ ఎ ప్లేన్, యూఆర్ హాంటెడ్ బై ఫియర్.
1: ఏదో నడిచిపోతామంటే కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ అప్, యూఆర్ హాంటెడ్ బై ఫియర్.
1: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
0: ఈవెన్ టు బి అలోన్ అట్ హోమ్,
1: వాట్
0: ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్?
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి.
0: ది రీజన్ ఇస్ సచ్ సేక్రెడ్ థాట్స్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్ ఆర్ అబ్సెంట్.
1: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ఫియర్.
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మవ్యూహంగా తయారు.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పద్మవ్యూహ.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: పద్మవ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహ?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి వెనుకకు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: ది స్పెషాలిటీస్ యూ నో హౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ పద్మవ్యూహ, బట్ యూ డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభిమన్యులకు
1: యు ఆర్ లైక్ అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కానీ ప్రవర్తన భిన్నులు.
1: The name is Abhimanyu, but their behavior is different.
0: ఈనాడు ప్రపంచంలో వారు భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటి మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైన బుద్ధి యొక్క సమాధానం మనకు లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు దీనిని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the
0: buddhi
1: senses are the horses, and the intelligence is the charioteer.
0: ఇక్కడ ఈ మనస్సు ఏ స్థానంలో ఉంటున్నదని మనం చక్కగా విచారించాలి.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: ఇక్కడ గుర్రమునకు సారథికి మధ్యలో ఉంటుందని ఈ పగ్గములు.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina buddhudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇంటు ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravritti margam.
0: Ini anusarinchadame nivritti margam.
1: Following the dictates of intelligence is nivritti path.
0: Kani adhika bhagamu pravritti ante tane pravartanu apavitram gaavichukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivrittiki ye matram kodunu vicharana salpatam ledu.
1: They are not trying to go in the path of nivritti.
0: Kanuka nivrittini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పద్ధతులు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పద్ధతుల వల్లే గుర్రములు అనుసరిస్తుంటాలి ఈ మనస్సు.
1: ది మైండ్ యాజ్ ఇఫ్ ఇస్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: అందులో ఈ గుర్రములు సామాన్యమైన గుర్రములు కావు.
1: These senses are not ordinary horses.
0: విషయ భోగములను కేవలం విచారం చేస్తూ పోతున్నాయి.
1: They go on the sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: Each horse is trying to go in one direction.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: And who will be facing this?
0: రథములకే కాదు,
1: not merely for the
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటర్ అండ్ ది అదర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రం గావించుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ,
0: దేహమునందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రై. ఈనాడు రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు. టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్. కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించవాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
2: If you want to understand the uniqueness of humanity as human being, you have to first understand
1: why. మానవుని యందు ఇతరులకు కీడుల గురించి చింతిస్తూ ఉంటారు.
2: People go on thinking bad of others.
1: ఇది చాలా ప్రమాదం.
2: This is great. This is dangerous.
1: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
2: By thinking bad of others, they think that something good would happen to them.
1: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తననే హింసిస్తుంటాడు.
2: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెడ్ ఇన్ హార్మింగ్ అదర్స్.
1: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్.
1: సరైనటువంటి ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుని.
2: దుర్యోధన దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
1: వీరు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన అనేక కక్షలు కూని వారి కీడుని నిరంతరము చింతిస్తూ వచ్చారు.
2: They took enmity against the Pandavas who were following the righteous path and continuously scheming and planning.
1: దుస్సంకల్పములైనప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవుల పైన జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది, అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
2: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవాస్ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఎ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది పాండవాస్.
1: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
2: డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
1: ఎవరి కీడును మనం కోరరాదు.
2: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
1: ఒక భాగంగా ఇతరులు కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు హార్మ్ ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హార్మ్.
1: ఎవరిని దూషించరాదు.
2: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
1: నీవు ఇతరులు దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
2: ఇఫ్ యూ సెన్సర్ సమ్మన్
1: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
2: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
1: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
2: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
1: తనను హింసించినటువంటి వాడు పరుల చేత హింసిపబడతాడు.
2: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
1: ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
2: దిస్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ ది నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మైండ్.
1: కనుక మనం ఎవరిని కూడాను ఏ విధంగా కూడాను దూషించటం కాని హింసించటం కాని మనం ప్రయత్నించకూడదు.
2: దట్ ఈస్ వై యూ షుడ్ నెవర్ అండర్టేక్ టు క్రిటిసైజ్ హార్మ్ అదర్స్.
1: కేవలము సామాన్యమైనటువంటి మానవులనే కాక భగవంతుని కూడా దూషించేటువంటి పాపం ఉంటున్నారు.
2: దేర్ ఆర్ సమ్ పీపుల్ నాట్ మేర్లీ క్రిటిసైజింగ్ అదర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ క్రిటిసైజింగ్
1: కేవలము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు.
2: ఇట్ లుక్స్ దట్ ఇట్ ఇస్ దేర్.
1: నిజంగా యోచిస్తే భగవంతుడు వారికి ఏ కీడు చేయలేదు.
2: ఇఫ్ యూ ట్రూలీ ఎగ్జామిన్ గాడ్ హస్ నాట్
1: ప్రమాదము సంబంధించలేదు.
2: హీ ఈజ్ నాట్ కాజ్ ఆఫ్ ఎనీ హర్ట్ ఆర్ హార్మ్ టు దెమ్.
1: ఏ అపకారము చేయలేదు.
2: హీ హస్ నాట్ హార్మ్డ్ దెమ్ ఇన్ ఎనీవే.
1: కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందుకు కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టిలో ఉంటుంటారు.
2: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్.

0: He's minding his own business. The wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silver fish which tries to destroy the clothes. What
1: benefit?
0: This sari is maybe very
1: costly.
0: Whether it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is
1: nature.
0: Its discrimination power is nil. It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలోస్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: దుష్సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుందంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ దేర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelmed.
1: కొంతమంది రూములు కూడా ఏ ఫ్రెష్ కొడుతుంటారు దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం రావించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చును, ఏ సాంబ్రాణి ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయ దుష్సంకల్పములను దూరం గావించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతనే మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అవుట్ మైండ్. వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం. శాంతి శాంతి శాంతి, ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves, it is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts,
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: It is necessary to have the individual thinking.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: If you want to put this humanity and human life on the right path, you should think thrice. I am man, I am man, and I am man.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమే పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, I am man, I am man, he will not become a full man.
0: Ardha manishi maatrame kaagaladu.
1: He will become man only to the extent of
0: tirigi moodu paryayamulu. I am not animal, I am not animal, I am not animal. Nenu pasivu kaadu, nenu pasivu kaadu, nenu pasivu kaadu.
1: He should repeat thrice, I am not animal, I am not animal, I am not animal.
0: Appude poorna satyam avutundi.
1: Then only it becomes full truth.
0: Inaadu nenu maanavudani ani bhavistunnadu, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్
0: యానిమల్. పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు, కనుక మనిషి మనిషి కంటే పశువే మేలు అనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్, యానిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ యానిమల్ అండ్ కండక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యానిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: Manasu nunchi vachindi.
1: This it has come from mind.
0: Kaluku manasu ni sariyaina sthitilo pettuko.
1: Keep your mind in proper form.
0: Manasu ni sariyaina sthitilo pettukunnappude neevu manishiga roopondutavu.
1: You would become a real man when your mind
0: samanyanga prapanchamulopala edaina tappu pani chesinappudu evra pasuva ani tirtam anaga emti neevu cheyavalsinatundi pani kaadidi pasuva cheyavalsina pani chesave ani dinni nindinchatam.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare neevu manishainappudu kudanu pasuvuga pravartistunnave ani danni nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manasu anetundi chaala uttamainatundi.
1: Mind therefore is really sacred.
0: Manayeva manushyanam karanam bandhamochayuhu mochchani kudanu deeniki arhata kalinatundi kanuka idi chedda dekka avutundi.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: Chetulo katti untundi.
1: You have a knife in hand.
0: Pandlu kosukochu, kooragayalu kosukochu, vipparani gantunte danini vippi danini sukhanga manam anukoolanga avinchukochu.
1: You can use it usefully by cutting, for cutting a fruit, a vegetable or any knot.
0: Edaina kopam vachinappudu ee kattito gontu kosukochu.
1: And in a fit of anger you can cut the throat also with this
0: knife.
1: Kani
0: ee dosham kattida?
1: Is it the mistake of the knife?
0: Kaadu kaadu. మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్, బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిది.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదిని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ ఆన్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఈస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్
0: నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే,
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారును ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటాది.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు, అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటాది.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చును.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం, తనకు తాను సంకల్పించుకుని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటు అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇంటూ మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి నీ సంకల్పం దే మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్భించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కాని మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot of haste.
0: అన్ని కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in a hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పల మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైన

0: యొక్క క్యారెక్టర్ సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: If you really want to have world peace, there is need for developing good character.
0: Manam right action adhe dharmamu dharmamu dharmamu annaru.
1: When you say dharmamu, it is the right action which is referred to.
0: Ee right action manaku kavalanukunnappudu right thoughts ane sarinattu talampulu manaku chikkali.
1: If you really want to do right action, there must be right thoughts in you.
0: Mottamota inti lopala shantini manam penchukovali.
1: There is need for developing peace at home.
0: Intilo shantini penchukune puravamu ontilo shantini manam penchukovali.
1: Before you developing peace at home, you should have peace in your heart.
0: Neelone shanti lekapothe intilo variki shantini ee reethiga andistavu.
1: If peace is absent in you, how can you get peace at home?
0: Intilone shanti lekapoyinappudu oorlo ee vidhanga shantini andistavu.
1: If there is no peace at home, how can there be peace in the village?
0: Andaru cheptuntaru bhajana ayin tarvata kaani leka dhyanam ayin tarvata kaani shanti shanti shanti emiti nurtu మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ ఆర్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తచ్చడమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati. Kartavyanni nirvartinchali.
1: Therefore, doing duty is very important.
0: Kartavyanni nirvartinchaka kevalam bhagavantude chusukuntadu anukunte idi kevalam somaripothutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda.
1: If the dishes from the plate should reach the stomach, should you not give water for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టాడు చపాతి పొట్టాడు చపాతి పొట్టాడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిండుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏమాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali.
1: Join good company.
0: Ee okka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okati undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee okka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితేంటే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మన పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with anger.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐల్ టెల్ యూ వాట్ యు ఆర్. దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.

0: కంపెనీ.
1: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
1: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి ఒక సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
0: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
1: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
0: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
1: భవిష్యత్తు లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
0: దేర్ ఫోర్ యూ నాట్ థింక్ ప్రాపర్లీ అండ్ డీప్లీ ఇన్ దీస్ మ్యాటర్స్.
1: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్స్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
0: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ రిసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్.
1: నీవు చేసినటువంటివి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
0: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచుండు.
0: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
0: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
1: లేవు.
0: There will not be any garland of pearls or diamonds.
1: బంగారు దండ మెడకు లేదు.
0: There will not be gold chain either.
1: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
0: There are no diamonds also.
1: పచ్చల పేళ్లను పెతకలేదు.
0: There are no emeralds.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is one garland undoubtedly.
1: పూర్వజన్మాల కర్మలు పొందుపరచి
0: on the basis of the actions performed in the previous
1: జన్మ. మంచి చెడుగైన తుంచకుండా.
0: Without removing whether it is good or bad, all the things.
1: Brahma meekichi pampunu baruvumala. Karmalanniyu chechina kantamala. Adhe manamala.
0: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
1: Manchini chesi, manchi malanu manam dharistam.
0: Do good and get a good garland.
1: Cheddamalam parulu chesi, cheddamalanu dharinchadakkaraledu.
0: Do not do bad things and do not wear bad garlands.
1: Vidyarthulara. పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
0: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
1: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవడం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
0: డియర్ స్టూడెంట్స్, వెనెవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఎ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
1: Indabadipoyinatundi oka towel andiste thanks antaru, kani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
0: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
1: all the things?
0: He has given you all the things.
1: Pavitramainatundi vatavaranam kaliginchadu.
0: He has given you sacred environment.
1: Tragutuku jalanni ichadu.
0: He has given you water.
1: Peelchukunutaku gaali ichadu.
0: He has given you air to breathe.
1: Undutaku sthanam ichadu.
0: He has given you earth to live upon.
1: Inni rakamainatundi panchabhutamulu meeku prasadinchinappudu ee panchabhutamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhutamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
0: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life and which you are living.
1: Mana dabbuto manam konnam nela.
0: Are we buying with our own?
1: Mana dabbuto manam kattam illu.
0: We have constructed our own house with our own.
1: Corporation vaallu aa intiki tax kattamantadu.
0: But the corporation people ask us to pay tax.
1: Poni athanu andichetuvanti emti current andistunnadu.
0: They supply current.
1: నీరు అందిస్తున్నాడు.
0: ద సప్లై వాటర్
1: ఊరికి అందిస్తున్నారా?
0: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
1: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
0: యూ హావ్ టు పే సపరేట్ టారిఫ్.
1: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
0: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
1: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
0: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్.
1: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
0: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
1: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
0: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్?
1: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమనంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
0: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
1: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదా?
0: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
1: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
1: మనస్సును కూడా మూడు గుణములు ఉంటున్నవి.
0: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్,
1: సత్వరజో తమో గుణాలు.
0: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
1: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

అదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది. మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ.

కుంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.

0: ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఆఫ్ ఆల్ ద ఫీలింగ్స్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద మదర్లీ ఫీలింగ్. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది లైఫ్. సచ్ వాజ్ ది క్యారెక్టర్ ద నొబిలిటీ ద లెగసీ అండ్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ రాబ్ టేకెన్ అవుట్ అండ్ వీఆర్ గివెన్ బై ది ఫారెన్ రూల్ ద డ్రెస్ అండ్ ద ఫ్రీడమ్. What kind of things that we have got now? Just as the elephant is not aware of its own strength, Bharatiyas do not know or not aware of their legacy.
1: Neeti leni jati nijamaina jati kadu jati gauravambu నీటిపై నిలుచును నీతి లేకయున్న జాతి చెడును.

0: వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్స్ నో నేషన్ విదౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. విదౌట్ దట్ ద నేషన్ విల్ రూయిన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ఎ నేషన్ దట్ హ్యాస్ గాట్ ది క్యారెక్టర్ ఇన్ ది ట్రూ పర్స్పెక్టివ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: Among human beings today, we find intelligence more and more.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: They have limitless intelligence, no doubt.
0: కాని గుణము మాత్రము కించిత్తైన కూడాను కలగటం లేదు.
1: But not even a trace of character is noticed.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish.
0: కాని
1: బట్
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమి లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై అండ్ హౌ టు స్విమ్. యూ షుడ్ నో హౌ టు లివ్ ఆన్ ఎర్త్.
0: మానవునికి భూమియే ఆధారము.
1: ఫర్ మ్యాన్ కైండ్ ఎర్త్ ఈస్ ది బేస్.
0: ఆధారమైన భూమిని వదిలి ఆకాశం నుండి సంచరించడం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is his very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట మాట ఏమాత్రము పనికి రాదు.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka medha shaktulu abhiruddhavutunnaru.
1: Today we have many intellectuals who would view multiplicity in unity.
0: Kaani anekatvamlo undinatvanti ekatvanni gurtinchetvanti yokka telivitetalu gunamulu ee naadu marchipothunnaru.
1: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
0: Kanuka anekatvamlo unnatundi ekatvanni gurtinchatame manavuni pradhana kartavyam, kaani ekatvanni anekatvanga vibhajinchatamu idi manavuni yokka alpa buddhi yokka lakshanalu.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits. To unify all these bits of cloth into one, it is
0: a sign of foolishness.
1: The utility and the conveniences and the bliss depend on this unity.
0: ఈ మానవత్వములో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: విద్యార్థులు ఉన్నారు.
1: There are students.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
1: Students, you collect 2 meters of cloth If you want to have a shirt, stitch.
0: 2 meters పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు.
1: 2 meters cloth is just one piece.
0: టైలర్ దగ్గరికి వెళ్తారు.
1: You go to the tailor.
0: టైలర్ నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు.
1: You say, tailor, stitch a bush coat for me.
0: అప్పుడు టైలర్ ఈ 2 meters ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: టైలర్ వాట్ హీ డస్ ఇస్ దిస్ 2 meter క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హీ కట్స్ హీ కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, క్లాత్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: He 2 meters cloth nu binnanga aneka mukkaluga chestadu.
1: He cuts this cloth into bits.
0: Aneka mukkaluga chesedi edi?
1: What is that cuts?
0: Scissor, kattira.
1: It's only the scissors that cuts.
0: Aneka mukkalu tirigi ekanga kuda chestadu shirt kuttadaniki.
1: The tailor will again make all these bits into one shirt.
0: Ah, ekanga chesedi emti?
1: What is that unifying?
0: Adi aa vidhamainatundi okka needle anuga soodi.
1: It is the needle that unifies all these bits into a shirt.
0: Annintini ekam chesetundi needle.
1: It is the needle that unites.
0: Ekatvanni bhinnanga chesetundi kattara.
1: One is made into many by scissor.
0: Ee naati prati manavudu kudanu కత్తెరగా తయారవుతున్నాడు కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీస్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: Oka kutumbam untundadi.
1: There is a family.
0: Tandri kumarudu.
1: There is a family, the mother, father and the son.
0: Tandri kashtapadi sampadinchi intiki dhanam teesukochinappudu ee talli chaala aananda padetundadi.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother feels
0: sad. దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain
0: sukha
1: and pleasure.
0: Sukha dukhi samaye krutva labhum na vijayajat. Labha nashtamulu, sukha dukkamulu, manchi cheddalu, chikati velugulu, ivanni kudunu okadani koti pratibimbamulu.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: Ee badhanu bharinchukoleka tandri oka kalika devalayamku vellaadu.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neeni baadhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The Goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched this scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatundi manastho prarthinchadu ta kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly.
0: Prakashamaindi.
1: Kali manifested there in front of him.
0: Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu unnadu.
1: He said, see that my mother come back to her life.
0: The
1: Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu, kumarudu jeevitanni koraadu.
1: The father prayed for death while the son prayed for life. Kattagadu meeli
0: prarthana emiti? Chavu maranam jeevitamu ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyam ayipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ యూ ప్రేస్ ఫర్
0: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: Can the father pray to Devi Kali for good quality?
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: What happened? The ultimate result of their prayer, it led to birth.
0: దీనికి ప్రార్థనలు ఎందుకు?
1: Why should you pray?
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

0: దేవుడి ఉడమతి.
1: వాట్ ఈస్
0: పునరపి జననం పునరపి మరణం?
1: The cycle of birth.
0: జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలోపలనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్ హైలీ
0: సేక్రెడ్. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్. వై?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ దిస్ దట్ వి షుడ్ ప్రే ఫర్.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina konni oka krutagnatanu chupeyatundi reetiga kanti daralato vaari krutagnatanu chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు ధారలైనా కూడా కంటి ధారలు వాళ్ళకి వచ్చడం అదే నిజమైనటువంటి తర్పణం.
1: On that day, what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిడ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you will be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you will be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainaatundi jagatunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ ట్రేస్ ఎనీవేర్.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటారు స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్ 1%.
0: 3/4 క్యారెక్టర్ ఇస్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat
0: war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: వీరసుడా.
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: ఢిల్లీని ఏలేటువంటి ఒక చక్రవర్తి,
1: ఏ కింగ్ హూ రూల్ ఢిల్లీ,
0: మొహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు.
1: హి వాజ్ ఏ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హీ హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైవ్ పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు ఎక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదరగాలమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నువ్వు అష్ట దిగ్గజములు పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు,
1: నన్నయ్య భట్టు,
0: చిక్కన సోమయాది,
1: చిక్కన సోమయాది,
0: ఎర్రాప్రగడ,
1: ఎర్రాప్రగడ,
0: మాదనగారి మల్లన్న,
1: మల్లన్న,
0: పింగళి సూరన్న,
1: పింగళి,
0: రామరాజు భూషణుడు, రామకృష్ణుడు,
1: రామకృష్ణ,
0: వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: దే ఆర్ ఎయిట్ ఎలిఫెంట్స్ ఇన్ స్కాలర్స్.
0: వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనీషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాము, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేడ్, తానీషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ. దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్?
0: యోచన చేశాడు. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవర్స్ నౌ. హూ ఆర్ కౌరవర్స్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ టు మై కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానీష గారు,
1: he said, Tanisha sir,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరు తీసుకుంటాము, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: ఇస్ తానీషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున. ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమ.
0: కనుక మీరు ధర్మజుడైనప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: ఈ దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the ploy.
0: ఈనాటి తెలివితేటలన్నీ కూడా ఈ విధమైన పెడమార్గం పట్టిపోతున్నాయి.
1: All the intelligence today is along the wrong.
0: కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి.
1: They are very intelligent, no doubt.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ
1: in spite of all
0: గుణం అనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With all the intelligence, there should be character also to be successful.
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన.
1: యు మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ద డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్.
0: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్.
0: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే హ్యావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
0: సతతంబు జపములు తపములు జీయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద.
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
1: They are never equal to a devotee.
0: నీదు భక్తులు గానిదే రాదు ముక్తి.
1: If they are not your devotees, they will never attain liberation. ఇంతకన్నను
0: ఎరెద్ది ఎరుగ పరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: విద్యార్థులారా,
1: students,
0: ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి
1: having been born in sacred Bharat,
0: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది గాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: మనం సంపాదించవలసినది రెండే.
1: We have to possess only two.
0: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: These two are eternal truths.
0: ఏదది?
1: What are they?
0: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: అనిత్యం జీవనం లోకే.
1: This life is transient.
0: ఇదంతా అనిత్యమైనటువంటి.
1: Everything is momentary.
0: అంత కదిలిపోయే మేఘంలో వంటివి.
1: Everything is like a passing cloud.
0: పుట్టినాడు పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: And a child is born, everybody started addressing
0: after
1: the newborn as child.
0: Boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time, they address him as boy.
0: 30 years ago, man, man అని పిలిచారు.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years ago, grandfather, grandfather అని పిలిచారు.
1: And later, he is called, addressed
0: child, as grandfather. Child, boy, man and grandfather ఒక్కడే.
1: Child, boy, man and grandfather.
0: కాని ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: Only one person is there.
0: కాని వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: Basing on the age, he gets all
0: this. ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: అది ఏ? టైం, కాలం.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very
0: important.
1: Don't waste
0: time.
1: Don't waste
0: time. Time waste is life waste.
1: Time waste is life waste.
0: God.
1: Time.

0: మిథాయనమహ
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో గడిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో కాలంని వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడా కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్ముడగునయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant
0: son. పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎంతకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If we don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worst.
0: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పనిచేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There's no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There's also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
0: ఎన్ని దేశముల నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నట్టు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ ఫీల్.
0: మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్ కాంట్ యు ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వి హావ్ టూ హ్యాండ్స్ బట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chavali.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kuda chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we indulge in argumentation.
0: Argument chesetundi vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There is lot of expertise and knowledge information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
0: పుస్తకంగా మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఫూలింగ్.
0: ఏం తెలిసిందని నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు.
1: యు థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యు హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్? యు
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యు కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్ మైండ్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యు ఆర్గ్యూ ఆన్ దట్ యు డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is wasted.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: ఓల్డ్ ఏజ్.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ మనలో ప్రవేశిస్తుండాలి.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడా రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్స్.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: దే సబ్మిటెడ్ ఫర్ మనీ.
0: ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
0: పని చేయలేనిటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: దే హావ్ బికమ్ లేజీ బగ్స్.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేశారు ఈ దేశాన్ని.
1: దేర్ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
0: కానీ మనం ఏనుగులు వంటి వారము.
1: బట్ వర్ మైటీ ఎలిఫెంట్స్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its
0: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: ఎలిఫెంట్ కెనాట్ ఎస్టిమేట్ ఇట్స్ స్ట్రెంగ్.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు దూరం పోయి పడిపోతాడు.
1: ఇట్ కెన్ జస్ట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్ అండ్ త్రో ఇట్ 90 feet
0: apart. మౌంట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
1: బట్ సచ్ ఎ మైటీ ఎలిఫెంట్ విల్ సబ్మిట్ ఇట్ సెల్ఫ్ టు ఎన్ ఐరన్ రాడ్ ఆఫ్ ద మౌంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ అండ్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది,
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Tyagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: శివ కేశవ ఎవరు?
0: హూ ఆర్ శివ అండ్ కేశవ?
1: శివ కేశవునిగా భగవ మానవుడే.
0: శివ అండ్ కేశవ ఆర్ ట్రూలీ మ్యాన్ హింసెల్ఫ్.
1: జీవితంలో ఉన్నటువంటి వాడే శివుడు.
0: ద వన్ ఇన్ లైఫ్ అలైవ్.
1: జీవితం లేనటువంటి వాడే శవము.
0: ద వన్ వితౌట్ లైఫ్ ద వన్ డే.
1: కాబట్టి శివుడు అనగా మానవుడే.
0: సో శివ మీన్స్ శివ
1: కేశవాదులలో
0: ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెళ్ళసి ఉండే.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got the
1: attitude. Adhe Tyagaraja kuda cheppar.
0: And same Tyagaraja said another instance.
1: Yemiti? ప్రతి ఒక్కటిని భగవత్ శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ పవర్.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని భగవంతు యొక్క శక్తిలే.
0: వాకింగ్, టాకింగ్, ఈటింగ్, రైటింగ్ ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ పవర్.
1: అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ పవర్.
1: కానీ
0: బట్
1: ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెము విసుగు పుట్టింది.
0: అట్ వన్ టైమ్ త్యాగరాజు వాస్ డిస్కస్.
1: త్యాగరాజు అన్నయ్య అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have
1: నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా?
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you
1: నీలో
0: ever
1: శక్తి లేదు నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no power.
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హ్యావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడు పోయి నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ యూ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: ఓ, ఇట్స్ మై మిస్టేక్.
1: రాముడు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటునా
0: Will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will the consort Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Suchva buddhi gala bharatudu. చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. మీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హూ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మీ? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: Swami, will that goddess of wealth
1: Lakshmi
0: ever worship
1: Devi
0: you?
1: Devi kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi

0: Will that highly intelligent Bharata serve you? Your power
1: is mine. గొప్పది నీ శక్తి స్వామి.
0: How great is
1: తెలుసుకోలే నాము.
0: We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: My feeling is so narrow.
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: The vessel is so small, therefore I could collect
1: కాబట్టి
0: నీది
1: కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై ఈ
1: పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, వీ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యూ బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ ఎట్ వన్ మోమెంట్.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: వాట్ హ్యాపన్ బికాస్ బ్యాడ్ కంపెనీ?
1: ఫాదర్, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: ద సన్ సెడ్ ఫాదర్ ఐ వాంట్ టు గో టు అమెరికా.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, లెట్
1: మీ గో. నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్ యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: Kani ee mondi bidda chaala pattu pattadu.
0: But this foolish fellow determined to go.
1: Kani oke kumarudu.
0: But he is the only son.
1: Daneshna, Dhareshna, Putreshna. Ee ishna tremulu tandini tallini puri vestunnayi.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: mankind. Ee kumarudu yokka baadanu tattukoleka sare oppukunnadu.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్ళిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And it's for father told his son, wherever you may go, our family deity is there.
1: కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: యూ థింక్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: గాయత్రీ దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: యూ చాంట్ గాయత్రీ.
1: భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అని.
0: నెవర్ ఫర్గెట్ గాయత్రి మంత్ర ఎనీ డే.
1: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు. అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: Nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యువస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే, ఏదో చూడాలని వెళ్ళిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: యూ మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది ఎవరింగ్.
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినట్టున్నాడు. మాటకు ప్రాణము సత్యము. మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఇన్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
2: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: నో. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
2: మదర్ డస్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి యొక్క తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
2: షీ ఇస్ ఎ లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది. తండ్రికి ఇచ్చింది.
2: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
2: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
2: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
2: హీ ఈజ్ ఓన్లీ స్పెండింగ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
2: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
2: He didn't find anybody, therefore cat became his client.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
2: He was spending the time like this.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
2: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: ఇచ్చేవాడిని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
2: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
2: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ రిటర్న్.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
2: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
2: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: దేర్ పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికా దేవి దగ్గరికి వెళ్ళాడు.
2: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
2: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
2: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
2: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
2: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
2: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
2: ఈజ్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
2: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హౌ ఆర్ యు మేడం?
2: కాంట్ హి సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ హి సే మేడం?
1: ఎంత పొగరు.
2: Oh, you good.
1: ఇది మానవత్వమా?
2: ఆర్ యు హ్యూమన్?
1: ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
2: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణం?
2: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
2: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
2: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
2: ఫస్ట్ మోరల్ వాల్యూస్.
1: మోరల్, మోరల్,
2: మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
2: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
2: The country is full of problems because of the absence of morality in society.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
2: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
2: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
2: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ.
2: అండ్ మొరాలిటీ,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
2: మొరాలిటీ ఇన్
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
2: When these three are there, it will be a unity in this Trinity.
1: కనుక ఎంత గొప్ప చదువు అయినప్పటికీ,
2: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్,
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
2: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
2: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
2: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: డెడ్ బాడీ నడవలేదు.
2: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
2: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
2: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
2: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
2: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఇస్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
2: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
2: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఐడియల్ లైఫ్,
2: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
2: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
2: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

माता पिता बंधु सख सब ही राम नाम भक्त जनर जीवन घन एक राम नाम।

0: వాట్ మస్ట్ వన్ డూ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్? భగవాన్ బాబా ఇన్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ రివీల్స్ దిస్ డివైన్ సీక్రెట్ ఇన్ హిస్ డిస్కోర్స్ డెలివర్డ్ ఆన్ 22nd April 1998 at Kodaikanal.
1: ధర్మములేక దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసంబునం

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee vishala prapanchamunandu,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహం నందు,
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ హ్యుమానిటీ,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: వి కమ్ అక్రాస్ త్రీ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: ద ఫస్ట్ కేటగరీ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: రెండో తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: Pushti jivas are those who are here because of the meritorious deeds they did in the past.
0: Yetti sadhanalu cheyakapoyinappatikini,
1: without undertaking any spiritual pursuit.
0: Yetti shastra vicharamu jallina teliyinappatikini,
1: without any knowledge of the spiritual text.
0: Veda shastra itihas puranamunu chadavanappatikini,
1: though they don't read any sacred text.
0: Ye peddala yokka darshana sparshana sambhashanalu కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: Bhagavantuni yokka aanandamunu anubhavistu,
1: experiences divine bliss.
0: Bhagavat premalo lolaladutu,
1: and dances in delight in God's joy.
0: Jeevitamunu prashantamaina jeevitanga gadaputuntaru,
1: and spends a peaceful life.
0: Deeniki etti sadhanalu cheyanakkarledu.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: ఆఫ్టర్ ద కుకింగ్ ఇస్ ఓవర్ వై డూ నీడ్ ఫైర్ వుడ్?
0: అదే విధంగానే అనేక జన్మలు ఎందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధనలు అక్కర్లేదు.
1: లైక్ వైజ్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్ లైక్ ద ఫైర్ వుడ్ హీ డస్ నాట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ నౌ.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in him.
0: Yetti satsangamunu cheraledu.
1: He is not in the company of the good.
0: Yetti vyakti yokka prabhavamu purva janma sukrutam yokka prabhavame.
1: All these good effects are because of the merit of the past life.
0: Atti vari jeevitame nijamainatuvanti jeevitam.
1: That is the true life.
0: Atti vari aanandame brahmaanandamu.
1: The joy of such people is the supreme bliss.
0: Adiye nityanandamu.
1: Eternal bliss.
0: Adiye advaitanandamu.
1: Non-dual bliss.
0: Adiye paramanandamu.
1: That is supreme bliss.
0: Itti paramanandamunku paatrudainatunte ma vyakti,
1: the person recipient of such blissful state,
0: ee prapanchamunandu ee baahyamainatunte jagattunandu etti sadhanalo cheyanakkarledu.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగరీ,
0: తన యొక్క జీవితంలో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్స్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ హార్డ్, స్ట్రగుల్స్ టు ఎర్న్ రెప్యుటేషన్, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: the textual information
0: ee pandita prabhavyam cheta
1: the scholarship aida
0: daiva anugrahanki ye matramu guri kaakapothundadu
1: doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ గాడ్స్ గ్రేస్ వై షుడ్ వి రీడ్? దట్స్ ఆల్
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: వెన్ వి గో ఆన్ రీడింగ్ లైఫ్ టైమ్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: Aneka grandhamulu chadutu untaru.
1: They read many books.
0: Aneka mandi maharinulu darshistuntaru.
1: They go to noble souls.
0: Aneka samaveshamlo palgontuntaru.
1: They participate in congregations.
0: Kani enniti endu palgonnappatikini
1: in spite of participation
0: anugrahamulaku matram atyanta duranga untadu.
1: They are far off from God's grace.
0: Karanam
1: why?
0: Tana hrudayamulo bhagavad bhavam ledu.
1: In his heart there is no divine feeling.
0: Granda parichayam matrame amitanga salpukuntu
1: he is based on the bookish information.
0: He is superficial knowledge ga jeevisthuntadu.
1: He leads life relying on superficial knowledge.
0: Ilanti jeevitamunaku shanti annadi chaala dooramu.
1: Such a life is far from peace.
0: Kanuka idi rendava taragati vaari yokka paristhiti.
1: This is the plight of the second category of individuals.
0: Inga moodava taragati vaari yokka paristhiti e vidhanga untundi?
1: Then what is the position of third class of people?
0: Eppudu chuchinappudigini praaptamaina jagattunu gurinchi bhautikamaina jagattunu gurinchi vicharinchatam.
1: All the time they gone thinking of this physical mundane temporal world.
0: Dehamunaku sambandhinchinatundi anukoolamulu maatrame thanu aashisthuntadu.
1: They expect and work for body comforts and conveniences.
0: భౌతికమైనటువంటి వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: They want the physical desires to be fulfilled.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి
1: such a person
0: కలయందైనప్పుడును దైవాన్ని స్మరించడు.
1: Will not think of God even in his dream.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయంలో ఉందని కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: We find wicked people thinking of God in times of difficulties.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకును దైవమును ఏమాత్రము చింతించరు.
1: The third class of people, pravaha jeevas, will never think of God any time.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి
1: man of this type
0: గతియే లేదు.
1: No destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: Aithe ee pravaha jeevullo kudanu kontha mandi gopyamainatundi bhavam kaligi undetundi varu unnaru.
1: However in this class of people there are some people with certain hidden latent feelings.
0: Bahya prabhavam prapanchamulaku bhaktulani guri teliyadu.
1: For the outside world they are not known as devotees.
0: Satsangamni ye matramu kaluvaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ye matramu saluparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu ye matramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulo bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్య భర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ when her husband would speak of God.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: Husband never said, never uttered the name of God under any circumstances of trial.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: The wife is very much depressed for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across.
0: ఇలాంటి పరిస్థితుల యొపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి
1: Having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: ఇఫ్ హి డజంట్ థింక్ ఆఫ్ గాడ్, వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది నా దురదృష్టమా?
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: లేక అతని అదృష్టమా?
1: ఆర్ ఈస్ హిస్ ఫార్చ్యూన్?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఒకనాడు భగవంతుని గురించి
1: వన్ డే
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ ప్రేడ్ టు గాడ్ ఫర్ వెన్ ఓ
0: దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగర,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైన కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు భగవత్ నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such
0: hard, tough heart? సుదా హృదయంగా నీవు మార్చుకున్నావు?
1: Why have you made him a stone-hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మనా?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్ హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు!
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
0: ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్యం.
0: భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ద పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుండాలి భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు.
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవు ఇంత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యు సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికీ ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు,
1: మై గాడ్ ఇస్ కంపాషన్,
0: దయానిధి
1: ఇస్ ద వెరీ,
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
0: ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
1: All these years I never heard you spelling out God's name. పరపాటునైనప్పుడు
0: ఇతర దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: By mistake also you never said God's name. I never heard it.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యూఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: Did I say Rama? Has it come out of my lips?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: I kept God's name in treasure.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: I kept God in my heart all along.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: Rama, has he come out of my heart last night?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: So saying, he breathed his last.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికలే ఫ్రమ్ ది వర్ల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజనలు చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది.
1: యుల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్ వై నౌ.
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside.
0: బిడ్డలం లబలమ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా.
1: Is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of
0: death. బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: బిడ్డలను లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain.
0: వస్తుందా?
1: Can you think of God's name?
0: ఎప్పటికీ రాదు.
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుస్తుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు.
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
0: అనేక సంవత్సరముల అభ్యాసం కావటం చేత
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని
1: హి వాస్ హోల్డింగ్ ఎ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
1: హోల్డింగ్ ద బెల్
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దాట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దాట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్ ఇన్ పర్ఫెక్ట్. వై?
0: తనకు అభ్యాసం పూర్వం అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of Him when the end approaches.
0: అనేక మంది యువకులు
1: many youngsters
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: జాయిన్ ద మిలిటరీ.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: దేర్ ఇన్ ద మిలిటరీ
0: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ దట్ టైమ్.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ కొట్టడం వీలు కాదు.
1: యు విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ది ఆర్మీ. మిలిటరీలో
0: చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బీ దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్
0: థింగ్స్.
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: హీ షుడ్ లవ్ గాడ్.
0: సమాజ సేవ చేయాలి.
1: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
1: హావింగ్ టేకెన్ ది సేక్రెడ్
0: దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
1: టు అటైన్ ది డివినిటీ,
0: ఈ రెండే మూల కారణము.
1: దీస్ టూ విల్ బి హెల్ప్ఫుల్.
0: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ క్యారీ అవర్ లైఫ్ విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
1: వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్స్ రైట్ ఫ్రమ్ ద టెండర్ ఏజ్.
0: ఈ వయసు నందు మనం చేసినప్పుడే,
1: when we do it at this young age,
0: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
1: We'll have the redemption, liberation.
0: జీవితంలో ఎంత కాలమో ప్రయాణము ఎప్పుడు చెప్పలేరు.
1: We cannot decide how long we are going to journey here, travel in this life.
0: ఎప్పుడు, ఎక్కడో,
1: where and when,
0: ముదివి యందు,
1: old age,
0: లేక ముసలి యందు,
1: or advanced,
0: లేక ప్రాయమందు,
1: youth,
0: లేక యువకునందు,
1: or as an youngster,
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When we are going to drop this body, we don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: If you are intelligent enough, know God right now in lifetime.
0: కనుక ఏ నిమిషంలో భగవంత్ యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's grace, from the worldly point of view,
0: ఎవరినైనా మనం ఫోటో తీవాలనుకుంటే,
1: if you want to click your camera and take the photo,
0: చక్కగా నిల్చుకోమని,
1: you'll ask him to stand
0: ready అని చెప్పినప్పుడు, అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడిపోతుంది.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్ వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మన పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరియే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ది అప్స్టేర్స్. అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అల్సేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవంతుని నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎటువంటి పరిస్థితి ఏందైనప్పటికీ,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: లోపల ఎందో బయట ఎందో ఏదో ఒక రీతిగా హృదయమునందు దాచుకుని,
1: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్,
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: హ్యూమన్ హార్ట్ ఈస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో,
1: when Draupadi was humiliated,
0: అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి.
1: She prayed Krishna in several ways.
0: ఆపద్బాంధవ, అనాథరక్షక,
1: oh the refuge of the forlorn,
0: వృందావన విహారి,
1: the one who goes around
0: సంచారి, ఏమేమో నామములంత చెప్పింది.
1: She called God in several names, the one who belongs to Vrindavana, the one who stays in Gokula.
0: కృష్ణుడు రాలేదు, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిన్ కమ్ టు హర్ రెస్క్యూ.
0: కడపటికి అలసిపోయింది.
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ అండర్ గ్రౌండ్.
0: హృదయవాసి అనింది.
1: Ultimately said, oh, she said, హృదయవాసి, indweller in my heart, God manifested there.
0: ప్రత్యక్షమయ్యాడు.
1: ఎస్, గాడ్ అపియర్డ్ దేర్.
0: తన సంరక్షించాడు.
1: అండ్ ప్రొటెక్టెడ్ హి.
0: సమయమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ద టైం,
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుణ్ణి ప్రశ్నించింది.
1: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ,
0: కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
1: ఐ ప్రే టు యూ రిపీటెడ్లీ, యూ డిడ్ నాట్ రెస్పాండ్.
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్, యు మానిఫెస్టెడ్ దేర్.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్. నౌ
0: ద్రౌపది,
1: ఓ ద్రౌపది,
0: నన్ను బృందావన విహారి అన్నావు.
1: యు కాల్ మీ యాజ్ బృందావన విహారి.
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
1: వెన్ యు కాల్ మీ బృందావన విహారి, ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్.
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్.
0: మధురాపుర సంచారి అన్నావు.
1: యు సెడ్ మధురాపుర సంచారి.
0: దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
0: హృదయవాసిని నేను.
1: ఐ ప్రెసెంట్ ఇన్ యూర్ హార్ట్.
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
0: కనుక నీవు లోపలిని స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
0: మనస్సుతో స్మరించు.
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు.
1: హోల్ హార్టెడ్లీ.
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి,
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే,
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
0: కానీ ఈ మార్గంలో అన్ని కూడాను,
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు.
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది?
1: హౌ ఇస్ ఇట్
0: హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని, హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు,
1: you have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడు భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందో లేడు.
1: God is not present.
0: దేవుడు అనగా వేరు, దేశమందుడు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో, ఏ మసీదు ఎందో, ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
1: God is not present separately, either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు.
1: దేర్ఫోర్ డివోటీ హూ హస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్
0: ఫేస్
1: ఎనీ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్.
0: పశ్యన్న పిచాన పశ్యతి, మూఢో మూఢో మూఢో.
1: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాజ్ నాట్. హౌ ఫూలిష్ హీ ఈస్.
0: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
1: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్.
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: గాడ్ యు ఫైండ్ outside is your own reflection and reaction.
0: Reality lopale untundadi.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Kani hrudayamulandu unnatundi bhagavantuni sampurnanga vishwasinchu.
1: Have full faith in God who is present in your heart.
0: Aa bhagavantu sarvatra untunnadu antundi okka bhavanni ee madhilo sthiram chesko.
1: Strengthen the thought that God is present in your heart.
0: Kanukane Bhagavad Gita sarvata paadi padam.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present
0: yet
1: all over.
0: Tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda,
1: oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నేను ఎప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీ వెనుకనే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, షూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్ I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Na venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: నా వెనుకనే ఉన్నావు అని చెప్పావు.
1: You said that you are behind me.
0: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
1: But when I turn back, I didn't find you.
0: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: And God says, oh madcap, when you turn behind, your back also turns.
0: నేను కూడా తిరగవలసి వచ్చింది.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టుడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టుడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీ ఇట్ ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యూ ఆర్ దేర్, దేర్ ఇస్ చైర్ బిహైండ్.
0: నీ ప్రక్కన తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుక నీ సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
0: ఎవరి ఎవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: God manifests and appears as per your own feeling and sentiments.
0: నా ప్రార్థన వినడానికి నీవు చెవులివ్వా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు?
1: Why don't you listen to my prayer?
0: నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టడం లేదు?
1: How is that my prayers don't get into your ear?
0: అటువంటి వారికి,
1: to those that pray like that,
0: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షీ శిరోముఖం, అట్టి వారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట.
1: There you find God listening with his ears.
0: స్వామి, నా బాధను నీ కంటికి కనపడలేదా?
1: స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై ప్రాబ్లమ్?
0: ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్ వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
1: ఓ గాడ్,
0: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాది.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డూ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యూఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటాయి.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical
0: కన్నముల చేత నా మాటలు వింటున్నావు.
1: You listen to me with your physical ears.
0: కనుక ఈ చర్మ కన్నములు మూసుకో.
1: close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: లివ్ ఇన్ అటర్ సైలెన్స్.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ మై ఫుట్ స్టెప్స్.
0: ఈ విధమైన యొక్క మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: లైక్ దిస్ వేరీడ్ పాత్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కనులు లేవు,
1: ఇస్ బ్లైండ్.
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పని
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్
0: వెంట పడిపోతున్నప్పుడు
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: భర్త నీ కనులను ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు.
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ Why God gave you eyes?
0: పరిస్థితిని చూచి నువ్వు వెంటబెట్టడానికి నీ కన్నులు ఇచ్చాడు.
1: Why God gave you eyes to run after a woman?
0: పోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధలను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నుండి ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are given?
0: ముందు తిరుగుటక.
1: Is it to go around everywhere?
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: I don't want these eyes.
0: ఇతరులతో నేను మందలింపబడటానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: Go God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి
1: since then
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: started chanting God's name Krishna.
0: ద్వారక చేరాడు సూరదాసు.
1: సూరదాస్ reached ద్వారక.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: as he was blind
0: సూరదాస్ ద్వారక పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: At one time as he was proceeding to Dwaraka, being totally blind, he was about to fall into the well.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
1: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
0: చేయి పట్టుకున్నాడు.
1: He caught hold of his hand.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
1: This little boy asked, O Dasu, where do you want to go?
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్, ఐ వాంట్ టు గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
1: సూరదాస్ సెడ్, ఓకే, అండ్ హి వాజ్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్, ఓ సార్, యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ విల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Surdas was doubtful if the boy goes, he may return or not.
0: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: So he never wanted the boy to go.
0: అప్పుడు అతని ప్రార్థనల కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: In response to the prayers, the boy stood there and remained.
0: కలవనే పండుకు.
1: And Surdas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave.
0: కొక నీ చేయి నా పైన వేసుకో.
1: Hold your hand on
0: me. నా చేయి నీ పైన వేసుకుంటాను.
1: And let me put my hand on you.
0: తెలుస్తుంది.
1: I will know when you go.
0: కనుక నీకు కదలడానికి వీలు లేదన్నా.
1: You cannot move about.
0: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
0: తెల్లవారు లేచి
1: he got up next morning.
0: సూరదాసు
1: said, సూరదాసు,
0: నేనే కృష్ణుణ్ణి.
1: ఐఎమ్ కృష్ణ.
0: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై
1: టు షో యూ ద పాత్,
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు ఇచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: అట్ ఎ మోమెంట్ హి టచ్డ్ బోత్ ది ఐస్,
0: కన్నులు వచ్చాయి.
1: Immediately his sight is restored.
0: Krishna chuchadu.
1: He saw Krishna.
0: Krishna, ink naaki kannulu akkarledu.
1: Krishna, I have seen you. I don't want eyes anymore.
0: Ninnu chusini kannulu ink kurin chudani ink.
1: I have seen you with these eyes. I don't want to see anybody.
0: Ee kannulu teesukoni po prapanchamlo sancharinchu.
1: And Krishna said, go around the world with the eyes I have given you now.
0: Endukosam ee kannulu?
1: Why these eyes?
0: Kannundi gruddulai kalyana karamaina నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: మెనీ పీపుల్.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: మెనీ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఐస్. డూ దే లుక్ ఎట్ గాడ్?
0: నాకింతే చాలు.
1: ఐ హావ్ సీన్ యూ, దాట్ ఈస్ ఎనఫ్ మై లార్డ్.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి.
2: మెనీ పీపుల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు లిసన్ టు ది మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ దీస్ ఐస్ అండ్ ఇయర్స్.
0: నాకు జ్ఞాన చెవునిచ్చి.
2: ఐ వాంట్ ది ఐ ఆఫ్ విజ్డమ్
0: అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
2: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది.
2: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడు ఎవరు చెప్పలేరు.
2: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెసెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
2: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
2: Consider that everything is God's play, whatever that happens in his
0: world. అబ్బాయి చెప్పాడు రాజుకు వేలు తెగింది.
2: This boy said now he a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
2: It was watched by minister.
0: Maharaja, it is good for you అన్నాడు.
2: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
2: అండ్ ది కింగ్ సెడ్ వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే ఇట్స్ ఫర్ మై గుడ్ యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్. ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
2: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
2: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్ దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
2: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు
2: గాడ్ ఈస్ సీక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు.
2: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు.
2: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
2: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
2: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
2: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
2: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
2: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా.
2: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్ వై ఆర్ ఇన్ సచ్ అ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు.
2: వై డు కల్పవృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
2: యూ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
2: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
0: Prema bhavani atani paina prabhinpa cheyali.
2: We should allow the thoughts of love flow towards God.
0: అప్పుడు భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
2: Then we will enjoy the divine love within.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
2: I say I love God, but I doubt whether God loves me or not.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏగి నీ ఫ్రెండ్ కు రాస్తే.
2: If you send flowers elsewhere,
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు.
2: వై డు కల్పవృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
2: యు గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ ఎట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
2: త్రూ లవ్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్.
0: ప్రేమ భావాన్ని అతని పైన ప్రవహింపచేయాలి.
2: వీ షుడ్ అలౌ ద థాట్స్ ఆఫ్ లవ్ ఫ్లో టువర్డ్స్ గాడ్.
0: అప్పుడు భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
2: దెన్ వీల్ ఎంజాయ్ ద డివైన్ లవ్ విదిన్.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
2: ఐ సే ఐ లవ్ గాడ్, బట్ ఐ డౌట్ వెదర్ గాడ్ లవ్స్ మీ ఆర్ నాట్.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏగి నీ ఫ్రెండ్ కు రాస్తే.
2: If you post a register letter to your friend,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
2: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపసు వస్తుంది.
2: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
2: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: Acknowledgement ఎప్పుడు రాలేదు, ఆ కవర్ చేరలేదు.
2: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
2: God also should love you. It means your love reached God.
0: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
2: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
2: When your love is pure, God's love flow towards you.
0: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
2: Never be carried away
1: విత్ ద ఫీలింగ్ దట్ ఐ లవ్ గాడ్ వెయిట్ అండ్ లాంగ్ ఫర్ ద డివైన్ లవ్ టు బి షవర్డ్ ఆన్ యు అట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్
0: దైవాన్ని చింతించండి
1: థింక్ ఆఫ్ గాడ్
0: నామస్మరణ చేత
1: through chanting
0: నామయైన రూపం మనకు ప్రాప్తిస్తుంది
1: you'll have the very form of God manifesting in front of you
0: హరే

భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోసి

భజత్యే కత్వమాస్తిత సర్వదా వర్తమానోసి

0: అర్థములు? అన్ని ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి విరక్తుడు కాని, రక్తుడు కాని, గృహస్థుడు కాని, సమస్త సంప్రదాయాలు కానటువంటి వాడు కూడాను నిరంతరము కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా అతను మూడు అవస్థల యందు కూడాను నీయందే ఉంటాడు. అలాంటి భక్తుడు సర్వల జీవుని యందున్నటువంటి ఆత్మతత్వము, తన యందున్నటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి.
1: ఓ సీకర్, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ అదర్స్ అండ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ద వన్ హూ రియలైజెస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ద సుప్రీం సెల్ఫ్, బీ దట్ హీ బీ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్, ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, విల్ ఆల్వేస్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ in all the three states of awareness his identification with the supreme self, the divinity.
0: Itti divyatvamaina ekatvanni gurtinchina valanna prati vyakti kudanu satsangam atyavasaram.
1: In order to realize the unity of the

0: usual meaning that it is the company of the devotees or the company of the seekers either.
1: Sat anaga trikalamli endukudunu maappu chendinatvanti tattvame.
0: Sat means that which is changeless in all the period, three periods of time.
1: Atti sattu divyattvamainatvanti yokka aatmatattvame ani gurtinchali.
0: One has to understand that this principle of sat, the divinity, is the verily the self only.
1: Ee sat chittato koodi aanandanni anubhavistu untadi.
0: Sat, the existence in combination with the chit awareness, will experience the ananda, the
1: yeta bliss. Vata sat anaga sachidananda swarupame sat.
0: Be that as it may, sat is the combination of the nature of sat chit ananda.
1: Ee sat chit anandam aneetvantide aatma swarupam.
0: This trinity, sat chit ananda, is the very form of atma, the self.
1: Deenini ekatvamainatvanti oka satyamu annaru.
0: This is the essential basic truth, the principle of oneness.
1: Anaga trikala bhajyamainatvantidi.
0: Meaning that which is changeless in all the three periods of time.
1: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
0: In English, it can also be stated in a different way.
1: Transcendental truth అన్నారు.
0: This is transcendental truth.
1: ఇట్టి సత్యమే ఆత్మతత్వము.
0: The principle of this self is this transcendental truth.
1: ఇట్టి సత్యాన్ని సులభంగా మనం గుర్తించవలనన్న మూడు విధములైనటువంటి యొక్క మంత్రములు అత్యవసరము.
0: టు ఎక్స్పీరియన్స్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్, త్రీ పార్ట్స్, ద త్రీ మంత్రస్ ఆర్ నెసెసరీ.
1: భద్రం తృణ్వంతు.
0: భద్రం తృణ్వంతు.
1: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
0: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
1: రెండవ రూపము జగత్తులో లేనే లేదు.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భద్రం శృణ్వంతు.
0: భద్రం శృణ్వంతు.
1: రెండవ వినికిడి నాకు ఏమాత్రము లేదు.
0: ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ సౌండ్ వితౌట్ ద సెకండ్.
1: భద్రం కుర్వంతు. నేను రెండవ పని చేయనక్కర్లేదు.
0: భద్రం కుర్వంతు. I don't need to do any other action, activity.
1: Anaga ye yokka sadhanalu nenu cheyanakkarledu.
0: It only means I don't need to undertake, follow any spiritual practice.
1: Okkate atma aneetundi ekatvanni gurtinchinatundi vyaktiki inga sadhanalu enduku.
0: A seeker who recognizes and experiences the supreme self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
1: Anni saddamulu kudanu oka atma tattvam yokka reaction le, resound le.
0: All sounds speak of the resound of the self.
1: Kanuka maroka shabdanni nenu vinanakkarledu kada.
0: I don't have to hear any other sound.
1: Sarva karmala yokka sarame daivatvam.
0: The essence of all action is divinity.
1: Bhadram kurvantu.
0: Bhadram kurvantu.
1: Anaga divyamainatvanti darshanamu, divyamainatvanti sambhashana, divyamainatvanti yokka karmalu anni kudanu oka daivatvamunande untunnavi.
0: It only meant the holy darshan, the divine conversation and the sacred activity are embodied only in God.
1: Idiye satsangam.
0: This is satsanga.
1: Anaga sachidananda sambandhiga anaga kevalamu sat aneetvanti darini aneka rakamla artham teeskonukunda sat okkate.
0: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
1: Ekam sat vipra bahudha vadanti.
0: The truth is one, not two. Scholars may refer in many ways.
1: Kanukane sat anaga త్రికాలములందు మార్పు చెందినటువంటిదే సత్.
0: సత్ మీన్స్ దట్ విచ్ వుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్.
1: దాని సంఘమే మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ ఎర్న్ ద

0: కంపెనీ ఆఫ్ ద వన్ విచ్ ఇస్ చేంజ్ లెస్.
1: ఏ రీతిగా మన దృష్టిని మరల్చకుండా ఉండాలి?
0: వీ షుడ్ హ్యావ్ an unwavering thought and concentrated attention.
1: Mana vaakunu maarchukokunda undali.
0: We should not change our words, expression.
1: Mana karmalu ee vidhamainatti maarpulu lekunda undali.
0: Our actions also should not transform.
1: Aithe ee kaliyuga prabhavamlo yukulainatunti variki ee moodu chaala kashtamainatuntivi.
0: In this age of Kali, youngsters will find it difficult.
1: ఒక్క దృష్టి వారికి ఏమాత్రము ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
1: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
0: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
1: ఇది సత్యంగా మనకు సరైనటువంటి అర్థం కాదు.
0: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
1: ఒకే మాట,
0: ఓన్లీ వన్ వర్డ్,
1: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
0: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
1: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
0: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
1: కనుక మాటలు కూడా మార్చకూడదు.
0: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
1: కర్మల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
0: వీ అండర్టేక్ మెనీ యాక్షన్స్.
1: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: And the harmony of the three is the quality of a noble being.
1: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనము ఆచరించాలి.
0: In fact, we should undertake that activity which unifies, harmonizes.
1: కనుక దృష్టి, మాటలు, కేవలం కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
0: So satsangam meant the harmony and the unity of thought, word and deed.
1: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
0: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
1: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
0: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
1: సత్సంగము. ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
0: ద సెల్ఫ్ ఇస్ నాట్ మెనీ,
1: ఒక్కటే.
0: ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
1: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
0: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: ప్రకృతి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రకృతి?
1: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
0: ప్రకృతి ది నేచర్ ఈస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
1: ఈ ప్రకృతి యందు అన్నియు అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
0: ఇన్ దిస్ నేచర్ we find all objects that are changeable.
1: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
0: None remain in the same form.
1: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
0: The changeable objects of nature delude man, attract man.
1: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమునే అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
0: These ephemeral transient objects will also give you a temporary momentary happiness.
1: కనుక దీనిని వేదమునందు ఋతం అని పిలిచారు.
0: This in Veda it is stated as ఋతం.
1: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
0: Means the truth which is changeless.
1: ఇవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి.
0: All the rest gone changing.
1: ఏ పదార్థాన్ని మనం అందుకున్న మార్పు చెందుతుంది.
0: Any material is bound to change.
1: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
0: That which does not change anytime, anywhere is essential.
1: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
0: Therefore, we should earn to experience the changeless rhythm.
1: ఈ విధంగా సంపాదించినప్పుడు ఇంకా భగవత్ తత్వం ఎక్కడ మనం గుర్తించడానికి వీలవుతుంది?
0: When once this is acquired, what else is the nature of the divinity?
1: నేను భగవంతుని దర్శించేది ఎట్లా అని క్వశ్చన్ వేయొచ్చును.
0: You may put a question, how can I meet see God?
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాడ్ క్యాప్,
1: భగవంతుని వేరే దర్శించనక్కర్లేదు.
0: You don't need to see God separately.
1: ఎక్కడ చూసినా భగవంతుడే.
0: You find God everywhere.
1: ఏ వస్తువునందు చూసినా భగవంతుడే.
0: God is in every object.
1: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
0: Whatever that you see is divine.
1: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
0: What all that you experience is also divine.
1: ఏ నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
0: That what you attract is also divine.
1: కనుకనే నీవు దర్శించినదంతా దైవత్వమే.
0: Therefore, what all that you visualize is divine.
1: నీకు తిరిగి దైవాన్ని దర్శించనక్కర్లేదు.
0: You don't have to see God separate.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవమే నీవు.
0: And God is yourself only.
1: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
1: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి కానీ దైవం ఒక్కడే.
0: There may be varied nomenclature but God is one only.
1: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the basic unity, oneness of divinity.
1: దేనిని చూచినా ఇది దైవమే.
0: Whatever that may you may see is God only.
1: దేనిని అందుకున్నా అది దైవమే.
0: All that you receive is only God.
1: దేనిని మనం భుజించినా అది దైవమే.
0: All that you partake is also divine.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
0: Therefore it is said the whole thing అనేక రకములుగా ఉన్నప్పటికీ
1: అది ఏకత్వంగానే ఉంటుండాలి.
0: It may seem to be plurality and multiplicity but it is only one.
1: అట్టి ఆత్మతత్వమే నీ ఎందే ఉంటున్నది.
0: That principle of self is in you.
1: కనుక ఏకం సత్ అన్నారు.
0: Therefore it is said truth is one.
1: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
0: సో సత్సంగ మెంట్ ఐడెంటిఫికేషన్ విత్ దట్ వన్నెస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంగమను మనం ఏర్పాటు చేసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ సీక్రెట్ కంపెనీ సంఘ.
1: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
0: Today we go by the meaning for this word satsanga to join the company of good saints.
1: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగంగానే భావిస్తున్నాం.
0: We also consider ourselves a member of good
1: company. కానీ ఆ సంఘం కూడాను మార్పు చెందేదే కానీ స్థిరమైనటువంటిది కాదు.
0: Even the satsanga good company what we think also
1: ఎందుకనగా you may tell who is good, ఎవరు నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
0: Because the one whom you consider good all of a sudden transforms into bad one.
1: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచి చెడ్డనగా మారిపోతున్నావు.
0: Then once you join his company you may turn good or bad.
1: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
0: These are all temporary objects.
1: ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
0: They are all ephemeral beings.
1: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
0: It's only temporary understanding.
1: అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
0: That which is temporary cannot confer permanent bliss.
1: కనుక ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగంగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
1: Tell me your company, I shall tell you what you are.
0: It is said, tell me your company, I shall tell you what
1: you are. Neevu anityamainatvaritho sneham chesinappudu aa anityamainatvanti sambandhame neeku praptistundi.
0: Association with the momentary will confer ephemeral results only.
1: Nitya satyamainatvanti danito neevu friendship cheyali.
0: You should have friendship with that permanent and eternal.
1: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
0: That one which is eternal entity reality is within you.
1: ఈ జగత్ అంతయకును మార్పు చెందేటువంటిది.
0: The whole world is bound to change.
1: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
0: It's all the combination of matter.
1: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
0: The matter that you find in the world is only temporary.
1: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
0: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
1: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
0: This is all full of name and form which is temporary.
1: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
0: That which is unmanifest is within you.
1: కానీ కొందరు దైవం ఎక్కడా అని దర్శించగా నాలోనే ఉన్నాడు అంటారు.
0: Some respond this way. If you ask him where is God, they will say he is in me.
1: Idi satyam kaadu.
0: It's not true.
1: Ee dehame anityam.
0: Body is temporary.
1: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
0: How can that which is within be an eternal truth?
1: Ee pushpam ekkada undi antam.
0: If you ask where is the flower?
1: Naa chethilo undi.
0: ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్.
1: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా కూడాను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
0: లైక్ వైజ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్.
1: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
0: దెర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్వన్ ఎల్స్.
1: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ, యూ ఆర్ ఇన్ గాడ్.
1: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
0: I am in God, you are in God, all of us are in God.
1: కాబట్టి దైవం నాలో ఉన్నాడు అని చెప్పుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistaken feeling to think that God is in me.
1: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం అది కూడా చాలా పొరపాటు.
0: It's also a mistake to say that he resides in all of my heart. This is only physical heart.
1: సత్యమైనటువంటి హృదయం కాదు.
0: It is not true.
1: నిత్యమైనటువంటి హృదయం కాదు.
0: It's not eternal.
1: కనుక దానిలో ఉన్నటువంటి దైవం కాదు.
0: సో యూ కెనాట్ మిస్టేక్ ద వన్ యాజ్ ద డివైన్.
1: దైవం దైవంలోనే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ గాడ్ అన్ టు హిమ్సెల్ఫ్.
1: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పది.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు గో బై ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: కనుక మనము ప్రతి విషయాన్ని కూడాను బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
0: Therefore, we don't have to search in the outside world for everything.
1: దైవం నీ యందే ఉంటున్నాడు కానీ నీవే దైవమై ఉన్నావు.
0: God is in you, you are God.
1: నేనే దైవము.
0: I am God.
1: దైవమే నేను.
0: And God is the self.
1: నేను దైవంలో ఉన్నాను.
0: I am in God.
1: దైవం నాలో ఉన్నాడు.
0: God is in me.
1: అని అనుకోవటము ఇది పెద్ద అసత్యమే.
0: And this is absolutely false, untruth.
1: అందరూ దైవం నందే ఉంటారు.
0: All are in God.
1: దైవం కానటువంటిది జగత్తే కాదు.
0: There is nothing without God.
1: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
0: This physical world.
1: కానీ నిజమైనటువంటి జగత్తు అది transcendental truth.
0: The fundamental principle is the transcendental truth.
1: అది మార్పు చెందనటువంటి సత్యము.
0: It is the truth which is changeless.
1: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
0: It doesn't move anywhere.
1: ఇదియే రుతం.
0: This is rutam.
1: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand the exact correct relationship between these two words, rutam and satya.
1: శివం అనగా ఏమిటి?
0: What is శివం?
1: శివం అనగా సత్యం.
0: శివం means సత్యం, truth.
1: ఏ సత్యము?
0: What truth?
1: నీ యందు ఉన్నటువంటి సత్యం కాదు.
0: Not that in you.
1: నువ్వు పెట్టుకున్న సత్యం కాదు, పేరు కాదు.
0: Not the one imposed by you.
1: మార్పు చెందినటువంటి సత్యము.
0: The truth which is
1: changeless.
0: The changeless one is sat truth.
1: సత్ ఆ సత్తు చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: When that the sat truth exists in combination with chit will confer bliss ananda.
1: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
0: We are spoiling our minds because we go by worldly feelings and worldly thought.
1: దైవము నాయంది ఉంటున్నాడు, నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
0: Some are egoistic with the feeling and begin to declare that God is in me, why should I search for him?
1: కాని ఈ జీవితం అనేటువంటి వృక్షము లోపల,
0: in this tree of life,
1: రెండు విధములైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
0: There are two important qualities.
1: ఏమిటి ఆ గుణములు?
0: What are they?
1: నశించిప చేసేటువంటి ఒక పురుగులు.
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ డెత్ ఆఫ్ ది ట్రీ ఈస్ ది
1: అసూయ. కేవలము ఒక చీడ పురుగు.
0: ది జెలసీ ఇస్ ఎ పెస్ట్.
1: అహంకారము ఈడ పురుగు.
0: అండ్ దిస్ ఈగో ఇస్ ఆల్సో ది వైట్ హ్యాండ్ దట్ ఈట్స్.
1: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితం అనే వృక్షంలో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
0: దట్ ఫార్ ది ఈగో అండ్ ది జెలసీ ఆర్ ద పెస్ట్ that will kill this plant to the tree of life.
1: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకును నశింప చేసుకుంటాడు అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
0: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
1: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should make every effort to know the truth.
1: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
0: Today what we need to know is this truth which is changeless.
1: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
0: The divinity is the self.
1: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
0: How can you visualize the self?
1: ఆత్మకు రూపము లేదు.
0: The self has no form.
1: రూపము లేని దాన్ని ఏ రీతిగా దర్శించడము?
0: How can you see that which is formless?
1: ఆనందమే రూపము.
0: The bliss is its form.
1: ఈ ఆనందమనేటువంటి రూపము సర్వులయందు ఉంటున్నది.
0: This blissful form is in everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
0: Every person is the very personification of bliss.
1: కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
0: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
1: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రం ఆశించకూడదు.
0: We should not run after the material, the objects of this world.
1: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండగలవు?
0: The physical objects, how long they last?
1: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
0: This is a flower.
1: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
0: Today it is so fresh, tomorrow it will fade out.
1: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కాని ఈ పదార్థములు మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
0: All material objects go on changing continuously. It is the self that changes. Therefore the whole worldly objects change.
1: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
0: The changeless one is the bliss.
1: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కాని ఆలకింపుకు మాత్రమే రాదు.
0: This ananda, the bliss, can be experienced not by expression.
1: ఒకరు చెప్పితే అర్థం కాదు.
0: It cannot be understood by listening to someone.
1: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
0: You can understand for yourself.
1: నిజముగా ఈ త్రిగుణములను కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: Understand the unity of the three attributes, gunas in you. You can be blissful.
1: ఏ గుణములు? సత్, రజ, తమో గుణములు కాదు.
0: They are not the three attributes, sat, rajas and tamo gunas.
1: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
0: సింగిల్ పాయింటెడ్ లుక్,
1: ఒకే శ్రవణము,
0: వన్ లిసనింగ్,
1: ఒకే కర్మ,
0: వన్ యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
0: ద హార్మోనీ ఆఫ్ ది త్రీ ఈస్ ద ట్రూ సత్సంగ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ వీ యూనిఫై ఆల్ దీస్ త్రీ వీ డిజర్వ్ ద ట్రూ బ్లిస్.
1: ఈ ఆనందం కంటే మరొకటి ఆనందం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ బ్లిస్.
1: ఈ ఆనందమే నిత్యానందం.
0: దిస్ బ్లిస్ ఇస్ ఎటర్నల్.
1: ఈ ఆనందమే అద్వైతానందము.
0: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్.
1: ఈ ఆనందమే నిజానందము.
0: దిస్ బ్లిస్ ఇస్ ట్రూత్.
1: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
0: మ్యాన్ థింక్స్ దట్ హీ ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: ఇదంతా కూడా తన భ్రమనే తప్ప సరి అయినటువంటి ఆనందం కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇమాజినేషన్, ఇల్యూషన్, బట్ ఇట్స్ నాట్ ట్రూత్.
1: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
0: That bliss should be eternal, permanent.
1: జాగ్రత్తకరా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికి కూడా ఒకటిగానే ఉండాలి.
0: Either in the waking state or dreaming state or deep sleep, that bliss should continue to stay with you.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతుమైన సత్యంగా ఉండాలి.
0: This rutam, the satyam, which should not change in all the three periods of time.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ఇది ఈ చిన్న వయసు నుంచినే ప్రారంభం కావాలి.
0: This you should learn right from this tender age.
1: ఒక్కటే ఒక్కటి మనము.
0: The truth is one, only one.
1: అదియే నిజమైనటువంటి ఆనందము.
0: That is the bliss.
1: ఒకే మాట పైన ఉండాలి.
0: We should stand by the word.
1: ఒకే దృష్టిని పావం మాత్రమే ఉండాలి.
0: We should have only single pointed attention.
1: అనేక దృష్టిలు పెట్టుకోకూడదు మనము.
0: We should not have a kind of divided
1: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
0: Only one activity.
1: ఈ కర్మ ఒకటే.
0: Action is one.
1: నిజమైన ఆనందం ఒక్కటే.
0: The true bliss is one.
1: నిజమైన దృష్టి ఒక్కటే.
0: The true vision is one.
1: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
0: The experience also should be one and the same.
1: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
0: We should consider this as the proper satsanga.
1: ఈ భౌతికమైనటువంటి ఒక అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
0: The worldly experiences will never grant you that permanent eternal truth.
1: Anta oka daivam tone niku praptistundi.
0: Everything you get only from God.
1: Daivanni vadali,
0: leaving God,
1: kevalam bhramana cheta deshanni nivu aadariste,
0: if you are carried away by the illusion and run after people,
1: andulo kevalam anta asatyame manaku praptistundi.
0: You find only falsehood,
1: anityame manaku praptistundi.
0: That only you get it.
1: Kaadu kaadu, satya nityamainatundi aanandamu.
0: This is eternal bliss.
1: Okka daivam nandu maatrame labhyamavutundi.
0: You can experience only from God only.
1: Adi ye nijame aatma tattvamu.
0: That is the principle of the true self.
1: Enni vidhamainatundi vyaparam cheyi.
0: Whatever business you do.
1: Enni vidhamainatundi karmalu aacharinchu.
0: You may do many actions.
1: Ivanni maarpu chendeetundi ve kaani.
0: They go on changing.
1: మార్పు చెందినటువంటిది అది ఒక్కటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: దానినే రుతం అని పిలిచారు సంస్కృతంలో.
0: దట్ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ రుతం.
1: వేదాంతమునందు ఆత్మ అని చెప్పారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఆత్మ.
1: ఆత్మ అనగా
0: ఆత్మ మీన్స్
1: తన యొక్క దివ్యత్వాన్ని అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వంతో ఏకం చేసుకోవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి అరౌండ్.
1: అతను నేను ఒకటే.
0: ది అదర్ పర్సన్ అండ్ యూ ఆర్ వన్.
1: దేహములొక రెండు వేరుగా ఉన్నాయి.
0: బాడీస్
1: దేహాభిమానం కూడా మొదలు పెట్టాలి.
0: అండ్ యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
0: Therefore the self is only one and the same.
1: ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
0: It is only the same current present in all of the
1: bulbs. బల్బులు వేరు వేరుగా ఉండాయి.
0: Bulbs are different.
1: కానీ లైట్ ఒకటే.
0: The light is one.
1: అట్టాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We should recognize such a thing.
1: దేహాలు వేరు వేరుగా ఉన్నాయి.
0: Bodies are different.
1: కానీ ఆత్మ ఒకటే.
0: But the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
0: The same self is present in all of the beings.
1: అన్ని భూతములు యందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self pervading being given in all the beings in one. That kind of broad-mindedness we don't have today.
1: దివ్యత్వము ప్రేమ తత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ లవ్.
1: దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్.
1: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈస్ నాట్ ఆఫ్టర్ ద
1: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
0: హి వాంట్స్ టు ఎంక్వైర్ హిస్ లైఫ్.
1: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: Why should you struggle and strain yourself?
1: క్రిమికీట గాజులు కూడా నువ్వు జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
0: The insects and other animals also go this way.
1: క్రిమికీట గాజులు కూడా నువ్వు ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
0: Insects also want to know the secrets of life.
1: నీ జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
0: It's not that important just to know the secret of life.
1: తెలుసుకోవాలి.
0: The goal of life is important.
1: నీ జీవితానికి గోల్ ఏంటి?
0: What is the goal?
1: గమ్యం ఏమిటి?
0: What is the aim of life?
1: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
0: That very goal of life is truth.
1: ఆ సత్యమే ఆత్మతత్వము.
0: And that very truth is the self.
1: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తరింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు.
0: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నువ్వు ఇది సాధ్యం కాదు.
0: You may have repeated births, but it's impossible.
1: గమ్యంపైన దృష్టిని పెట్టుకో.
0: But have that objective, the goal of life.
1: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
0: Don't go on inquiring the secret of life.
1: జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
0: It happens.
1: పునరపి జననం పునరపి మరణం.
0: The birth and death.
1: పునరపి జననం జఠరేసేనం.
0: It happens repeatedly.
1: సంసారే త్రిభుక్తారే.
0: And one has to cross this
1: situation. ఉపయాపారె పాహిమురారే.
0: We have to pray to God for his mercy so that we can cross this ocean. కనుక నువ్వు
1: ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటం, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
0: What is happening is that we go on watching that what we have seen, we go on doing that what we have done.
1: అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
0: When once you experience, you do an activity, you should not repeat.
1: ఒక తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
0: When once you have seen an object, you don't have to see it again.
1: అది ఏకం సత్వి ప్రభావదావదంతి.
0: And that is the single truth which has been referred to many.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the principle of Atma, which is oneness.
1: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
0: Thousands have assembled here.
1: దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
0: The bodies are many.
1: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
0: The forms are many.
1: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
0: The behavior changes.
1: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
0: But there is only one principle of self which is effulgent within.
1: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
0: This effulgence or brilliance could be used in varied manner.
1: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
0: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరరీ.
1: ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
0: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
1: నీ హోంవర్క్ నీవు చేసుకోవచ్చు.
0: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోంవర్క్.
1: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చును.
0: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
1: మార్గమైన జాబులు రాయవచ్చును.
0: యూ కెన్ రైట్ లెటర్స్.
1: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా?
0: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
1: ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థి మాత్రమే మార్పు చెందుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
1: అట్టి ఆత్మను ఎట్టి కాలం నందు కూడా మార్పు చెందించకూడదు.
0: దిస్ సెల్ఫ్
1: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్.
1: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
0: ఐఎమ్ ఇన్ ది లైట్.
1: వెలుగు నాలో ఉన్నది.
0: ద లైట్ ఈజ్ ఇన్ మీ.
1: నేనే వెలుగు. వెలుగే నేను అన్నాడు.
0: ఐఎమ్ ద లైట్ అండ్ దట్ లైట్ ఈజ్ ద సెల్ఫ్.
1: లైట్ అనేటువంటిది జ్ఞానము.
0: ద లైట్ ఈజ్ విజ్డమ్.
1: నేను అనేటువంటిది భక్తి.
0: The I here is devotion.
1: భక్తి జ్ఞానం రెండు కూడా ఏకమైపోయినాయి.
0: భక్తి ద డివోషన్ జ్ఞానం
1: నేను వెలుగులో ఉన్నాను.
0: ఐఎమ్ ఇన్ ద
1: నేను అనేటువంటిది భక్తి.
0: ఐ హియర్ ఇస్ డివోషన్
1: వెలుగులో ఉన్నాను జ్ఞానంలో ఉన్నాను.
0: ఐఎమ్ ఇన్ ది లైట్ మీనింగ్ ఐఎమ్ ఇన్ విజ్డమ్
1: వెలుగు నాలో ఉన్నది.
0: దట్ విజ్డమ్ జ్ఞాన ఇస్ ఇన్ మీ
1: ఈ భక్తిలో చేరి ఉంది.
0: దేర్ఫోర్ దిస్ జ్ఞాన ఇస్ ఇన్ కాంబినేషన్
1: కాబట్టి దీన్ని లైట్ అండ్ లవ్ అన్నారు. లైట్ అండ్ లవ్
0: దేర్ఫోర్ దిస్ వాట్ వీ కాల్ లైట్ అండ్ లవ్.
1: లవ్ అనేటువంటిది భక్తి. లైట్ అనేటువంటిది జ్ఞానం.
0: సో లవ్ ఈజ్ డివోషన్. లైట్ ఈజ్ విజ్డమ్.
1: ఇట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ యూనిటీ ఆఫ్ దీస్ టూ.
1: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
0: టు నో ది ట్రూత్ దిస్ డివోషన్.
1: ఈ ప్రేమను పెంచుకుంటూ
0: వెన్ వీ గో ఆన్ డెవలప్
1: జ్ఞానంలో మార్చాలి.
0: And we should make a kind of change here.
1: బుద్ధికి తోచినట్టంత దీన్ని మార్పు చేసుకోకూడదు.
0: We should not go by the wavering mind.
1: ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ యొక్క ఆత్మతో మార్పుకుండా ఉండాలి.
0: There may be any number of countless changes around.
1: ఇట్టి ఏకత్వాన్ని ప్రార్థన చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
0: Therefore the ancient sages and seekers and seers, they always proceeded towards the principle of the self,
1: జపం చేస్తున్నాం.
0: You just do japa.
1: ఒక్క మాలను ఇంకొక మంత్రం నీకు చెప్తున్నాము.
0: You go on repeating mantras.
1: ఒక పుష్పం నుంచి అనగా ఒక గోల్ నుంచి మరొక దానికి పోతున్నాము.
0: యూ జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ బీ టు ద అదర్ ఫ్రమ్ వన్ గోల్ టు అనదర్.
1: మార్పు చెందేటువంటిది కాదు ఇది సత్యం.
0: ద ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
1: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ లో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: అనిశ్చయమైనటువంటి శాంతి కోసం చేస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పీస్.
1: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
0: ది పీస్ దట్ యు ఎర్న్ దేర్ బై ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇదే కాదు.
0: It will never be.
1: Enta pieces pieces pieces pieces ga potunnayi.
0: It is not peace. It is just pieces.
1: Okka manalu cheppinante 108 manalu telutunnayi.
0: And the 108 beads in a talisman.
1: Idi okati okati maarpu chendutunnayi kada.
0: But they go on shifting one place to another.
1: 108 kuda okati kaadu kada.
0: 108 is not one.
1: 108 din lopala kuda okke wire. అది మాత్రం సత్యం.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ సేమ్ వైర్ దట్ పాసెస్ త్రూ ద 108 బీట్స్ ఆఫ్
1: తలసేన దారము.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ స్ట్రింగ్ దేర్.
1: కనుక అనేకత్వం మార్పు చెందుతున్నాయి కానీ ఏకత్వం మార్పు ఒక్కటిగానే ఉంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద డైవర్సిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్. ద యూనిటీ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: జపమాల చూడండి, మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
0: అండ్ వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలెంట్స్.
1: కానీ అన్నింటి ఎందుకు ఏకంగానే ఉంటుండాలి వైర్.
0: But the wire is one and the same in all the different types.
1: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
0: That wire is divinity.
1: అది current.
0: That is the current of divinity.
1: ఆ current అనేటువంటి magnet.
0: The current of divinity is magnet.
1: ఈ magnet అనేటువంటి జగత్తునంతా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: It is the divine magnet that attracts the whole world.
1: ఈ attraction అనేటువంటిది ఒక్కొక్క దగ్గర మాత్రమే అధికంగా ఉంటుంది.
0: This attraction is present at the maximum optimum with certain individuals.
1: ప్రత్యేకంగా ఉంటుంటుంది.
0: It's special.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇప్పుడు నేను ఒక్కడే ఇక్కడ ఉండేది.
0: భగవాన్ ఈశ్వర్
1: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
0: థౌజండ్స్ హావ్ అసెంబ్లడ్ హియర్. హూ ఇన్వైటెడ్ యూ?
1: ఎవరు ఇన్వైట్ చేశారు?
0: హూ ఇన్వైటెడ్ యూ?
1: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ భగవాన్ దట్ హాస్ అట్రాక్టెడ్ ఆల్ ఆఫ్ యు.
1: మ్యాగ్నెట్ ఒకటే.
0: ద మ్యాగ్నెట్ ఈస్ వన్.
1: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటిగానే ఉంటుంది.
0: అండ్ దిస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్
1: యాజ్ వన్. ఇక్కడ ఎక్కడ అక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు, అదే ఆత్మతత్వము.
0: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ హీ రిమైన్స్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే అది నిజమైనటువంటి యొక్క దైవ ఆకర్షణ.
0: దట్ ఈస్ ది ట్రూ డివైన్ అట్రాక్షన్.
1: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: It's not that you get by mere calling.
1: కలిస్తే తీరేటువంటివి కాదు.
0: It's not a simple fulfillment.
1: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: It is not the love that could be stuffed from outside.
1: లోపల నుంచి ఊరేటువంటిది.
0: It has one that has to emanate from it.
1: ఊరేదానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: దట్ కెన్ ఇట్ కెనాట్ బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: జ్ఞానము అనేది పైన నుంచి కూరచ్చు.
0: సో యూ కెన్ జస్ట్ స్టఫ్ ఇట్ ఫ్రమ్
1: అవుట్ సైడ్. దేవదత్వం అనేది లోపల నుంచి ఊరచ్చు.
0: ద లవ్ షుడ్ అరిజినేట్ ఫ్రమ్ ఇన్ సైడ్.
1: కాబట్టి లవ్ ఈజ్ గాడ్.
0: సో లవ్ ఈజ్ గాడ్.
1: కానీ ఈ లవ్ అనే గాడ్ జ్ఞానాన్ని కూడా తీస్తుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్ విల్ నేచురలీ హ్యావ్ జ్ఞాన విజ్డమ్.
1: కనుకనే దవ్ అనేటువంటిది దైవత్వమే.
0: లవ్ ఇస్ డివైన్.
1: జ్ఞానం కూడా దైవత్వం కాదు.
0: అండ్ విజ్డమ్ ఇస్ నాట్ డివైన్.
1: జ్ఞానాదేవత కైవల్యం అన్నారు.
0: అండ్ దిస్ విజ్డమ్ కన్ఫర్స్ లిబరేషన్ కైవల్య.
1: ఈ జ్ఞానం అనేటువంటిది అనేక జ్ఞానాలు రావచ్చును.
0: అండ్ దిస్ విజ్డమ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ వేస్.
1: కానీ ఇది అనేకత్వంతో కూడినటువంటిదిగా ఉంది.
0: But it is of many diversity.
1: ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The love is the only one.
1: ఏకం సత్. అదే సత్.
0: This love which is only one is sat.
1: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
0: Therefore this sat, the love, we have to develop more and more.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
0: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
1: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
0: All are here.
1: అందరికీ ఆకలి వేస్తుంది.
0: All of you are hungry.
1: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
0: And each can eat anything of your choice.
1: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు. కానీ
0: the dishes are many.
1: ఆకలి ఒక్కటే.
0: But the appetite is one.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
0: There are many items and dishes, but the appetite is one.
1: మీ సాధనలు, మీ భ్రమలు, మీరు యొక్క ఇవన్నీ వేరువేరుగా ఉండవచ్చును.
0: The spiritual practices and paths may be
1: many. కానీ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
0: But the feeling of the self within is one.
1: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
0: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు రియలైజ్
1: ఈ ప్రేమను ఎట్టి తరుణం నందుకు మార్పు చెందించకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ దిస్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఈనాటి యువకులు ఎందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
0: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
1: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
0: Today it is sacred.
1: రేపు అపవిత్రం అయిపోతుంది.
0: Tomorrow it becomes unsacred.
1: ఈనాడు భ్రాంతిగా ఉంటుంది.
0: Today it appears illusion.
1: రేపు భ్రమగా ఉంటుంది.
0: And tomorrow it's imagination.
1: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమ తత్వం అది భక్తియే కాదు.
0: This love which goes on changing day to day is not true devotion.
1: ఏకం సత్. దాని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం.
0: Truth is one. Keep it as the goal.
1: నేను వెలుగులో ఉన్నాను.
0: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
0: The light is in me.
1: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
0: And we should never forget these two.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: Finally what happens?
1: నేను నేనే.
0: I am I only.
1: కనుక ఈ ఏకత్వానికి రావాలి.
0: You should come to this point of oneness.
1: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే
0: in order to know the self
1: అనేకత్వం పెంచుకోకూడదు.
0: We should not go by the diversity.
1: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను
0: all the material objects of this world
1: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ లే
0: are only the reflections.
1: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్ లే.
0: All the action outside is
1: దాని శబ్దం అంతా మన రీసౌండ్ లే.
0: It is only the resound.
1: కనుక ఈ చూచేటువంత, వినేటువంటివంత, దర్శించేటువంత నిజమైనటువంటి యొక్క సత్యములు కాదు.
0: సో ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు డు,
1: రియాక్షన్ రీసౌండ్ లే
0: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్.
1: ఇక్కడ నుంచి పిల్లలంతా కనిపిస్తున్నారు.
0: అండ్ యు సీ బాయ్స్.
1: వీళ్ళు ఎక్కడ వాళ్ళు?
0: Where do they come from?
1: కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలే.
0: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఇన్ మీ.
1: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
0: హౌ కెన్ ఐ సీ యూ?
1: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
0: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక తరంగమైన వాహనమే ఈ యొక్క సముద్రము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్. ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్. వియోగ సెపరేషన్.
1: వియోగం జరుగుతుంటుంది.
0: The separation happens.
1: సంయోగం వస్తుంటుంది.
0: And also unity.
1: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వము.
0: Therefore that oneness is beyond this union and separation.
1: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
0: And we should go by only one principle
1: of the two. వియోగమే లేదు.
0: There is no separation.
1: నాకు సంయోగమే లేదు.
0: No samyoga union.
1: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
0: If there is samyoga union, there will be vyoga separation.
1: భ్రమలే కాని వేరు కాదు.
0: It's all your imagination.
1: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు
0: those who want to know the self
1: ekam sat dani maatrame manam drushtilo pettukovali.
0: Should always keep in view that sat is only one.
1: Rendovadi kaane kaadu.
0: The second doesn't exist.
1: మార్పు చెందేది కాదు.
0: It doesn't change.
1: సర్వకాల సర్వావస్థలందు కూడాను ఏకంగానే ఉంటాది.
0: In all positions, in all periods of time, it remains as one entity.
1: అట్టి ఏకత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగినటువంటి సత్సంగం చేరాలి.
0: Therefore, we should join this satsanga.
1: అనగా ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize and experience this oneness.
1: మనం చూచేది,
0: we see,
1: మనం వినేది,
0: all that we hear,
1: మనం చేసేది,
0: all that we do,
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
0: Requires harmony of the unity.
1: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
0: The harmony of the unity of the three is truth.
1: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
0: అంగము ద బాడీ,
1: సంగము లోపల గుణాలు, అంగంలోని సంగము.
0: The sangha, the combination of the anga in the body.
1: సంగంలోని లింగము అది ఆత్మ.
0: And the linga is atma.
1: ఈ లింగమే మన యొక్క ప్రాణతత్వము.
0: And this linga, the self.
1: అందుకోసమనే ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore, this principle of self is compared to that of linga.
1: దీనికి తలాతోక రెండు ఉండదు.
0: It has neither beginning nor the end.
1: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము.
0: That which is endless, beginningless is
1: linga. చేసుకోవచ్చు.
0: You can do in any way.
1: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
0: As you worship, you can put it
1: తలని ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు.
0: And you can say that's the.
1: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు, దీనికి ప్రత్యేకంగా లేదు.
0: And you can, as you toss it, the end becomes the beginning now.
1: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది.
0: Therefore, it is the one without the beginning and the end.
1: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆదేయం లేదు.
0: And in fact, it has no found basis at all. It's independent.
1: ఆధారం ఒక్కటే.
0: The form is one.
1: అది ఆత్మతత్వము.
0: That is the principle of the self.
1: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ,
0: this atma, the self, has name.
1: రూపము లేదు.
0: It has no form.
1: ఆత్మ రూపము లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
0: We should think of that which is formless.
1: అది ఆనందము.
0: That is bliss.
1: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: అది ఎప్పటికీ మార్పు చెందదు.
0: It will never change.
1: మన ఆనందం మనదే.
0: And your own bliss you experience.
1: బయట ఆనందం కోసం నువ్వు ప్రాకులాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
0: And if you go by the outer external happiness, you lose your immanent bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: శివరాత్రి,
0: శివరాత్రి.
1: శివం అనగా సుందరము.
0: శివం మీన్స్ బ్యూటిఫుల్.
1: సుందరం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సుందరం?
1: సత్యం, శివం, సుందరం అన్నారు.
0: Truth, goodness and beauty, satyam, shivam, sundaram.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
0: The unity of the three is true sundaram beauty.
1: అదే ఏకత్వంతో కూడినటువంటిది.
0: And that is always one and the same.
1: చూచేది, విన్నది, అనుభవించేది, ఈ మూడు ఏకమే.
0: All that you heard, all that you have done and all that you have seen are one and the same.
1: త్రిగుణం, త్రిదళాకారం.
0: And it's got the three
1: attributes. A triayudam.
0: A three eyes and trident.
1: Janma papa samharam.
0: And it releases you from all sin.
1: Shivarpadam.
0: And this three are offered to God.
1: ఈ నాడు మనం అందరు కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
0: We worship, we follow spiritual paths because of our own imagination and delusion.
1: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
0: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ డిటర్మినేషన్.
1: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
1: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
0: వీ షుడ్ లిసన్ టు ఓన్లీ వన్ థింగ్.
1: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ బి ఓన్లీ వన్.
1: అదే కర్మణ్యేవ అధికారస్య.
0: అండ్ యూ హావ్ గాట్ రైట్ ఆన్ యువర్ యాక్షన్.
1: అధికారము.
0: యూ హావ్ గాట్ అథారిటీ ఆన్ యువర్ యాక్షన్.
1: సర్వధర్మం భగవత్ ప్రీత్యార్థం.
0: ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఏది చేసినా భగవత్ ప్రీత్యార్థంగా చేయండి.
0: వీ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
1: అందులో ఎట్టి దోషము రాదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ దెన్.
1: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే,
0: ఎక్స్పీరియన్స్ దిస్ సెల్ఫ్.
1: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు వ్యాప్తిస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
1: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
0: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
1: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండది భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
0: The confusion will take you to the loss of the fuse, breaking the connection between you and God.
1: కనుకనే భగవంతునికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
0: And today what's happening? There's no connection between you and God.
1: You are God.
0: You are God, know that.
1: I am God.
0: I am God.
1: He is God.
0: He is God.
1: Everything is God.
0: Everything is God.
1: దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే,
0: to know this nature,
1: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
0: One has to travel from the level of humanity to the divinity.
1: అది సత్తుని గుర్తించాలి.
0: One has to know this.
1: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒకటే.
0: Then once sat is known, we'll experience
1: oneness.
0: That we are not different, separate.
1: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
0: Because of the external form, we consider ourselves different.
1: ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
0: But the bliss we get it from God only.
1: నీలో లేదు ఆనందము.
0: There is no bliss in you.
1: నీదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
0: And you are just like a balloon.
1: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
0: Then once you fill it up with the bliss.
1: దైవం దైవం దైవం దైవం దైవం.

0: యు విల్ నో ద యూనిటీ ఓన్లీ గాడ్ ఫ్రమ్
1: నిజమైన ప్రాపర్టీ
0: అండ్ గాడ్ ఈజ్ యువర్ ట్రూ ప్రాపర్టీ
1: యు ఆర్ ఇన్ గాడ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ
0: God is not in you.
1: నీవు నాలో ఉన్నావు అనుకోవటం వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
0: Because you think God is in you, you are mistaken.
1: I am in God.
0: Always feel that I am in God.
1: You are in God. He is in God. అందరూ దైవంలోనే ఉన్నారు.
0: All are in God.
1: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
0: We should have this fundamental unity principle.
1: భేదములంతా దూరం చేయండి.
0: We should give up the differences.
1: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
0: Because you are students so young, you do have certain differences.
1: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
0: You can study in your own way.
1: దానికి దీనికి సంబంధం లేదు.
0: It has no relationship with this.
1: మీ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
0: All the studies are physical activities.
1: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
0: This is mental or psychological.
1: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్ అక్విజిషన్.
1: సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
0: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ అటెన్షన్ అనేది మాత్రం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సైకలాజికల్లీ.
1: ఒక్కటే ఉండాలి.
0: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక రకమైనటువంటి మనం సాధన చేస్తున్నాము.
0: వీ ఫాలో సో మెనీ spiritual practices.
1: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
0: For all these practices, therefore we are led to confusion.
1: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: And every imagination also gives us some kind of happiness.
1: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
0: The happiness that you derive out of the illusion is not one.
1: అంతా వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: They are all separate.
1: కాదు, అందరూ చేరి ఒకే గమ్యంలో చేరాలి.
0: All of us should reach only one goal.
1: గమ్యం ఒకటే.
0: Goal is one.
1: దైవత్వం అక్కడే.
0: దేర్ లైస్ గాడ్ డివినిటీ.
1: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
0: వి షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్.
1: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరు వేరుగా ఉన్నాయి.
0: నేమ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డిఫరెంట్. యు మే కాల్ హిమ్ అల్లా, జీసస్, రామ అండ్ సో ఆన్.
1: కానీ ఉన్నది మరి ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
0: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోద.
1: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationship with associates.
1: God ఎవరి కొడుకు? తెలియదు.
0: God, well, we cannot say whose son he is.
1: ఎవరి తల్లి? తెలియదు.
0: You cannot say the mother of God.
1: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
0: We don't think of any relationship.
1: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
0: Because we go by the relationship.
1: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
0: Naturally we observe differences.
1: మనం భేదరహితం తీసుకోవాలి.
0: We should only consider as one.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే,
0: when you have these two principles,
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present everyone, there will be intimate
1: relationship.
0: The relationship should be intimate, but we should not have differences.
1: ఇదం జగత్. జగత్ అంతా ఒక్కటే.
0: హోల్ వరల్డ్ ఇస్ వన్.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: గాడ్ పర్వేడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ, యూ విల్ ఎక్స్పీరియన్స్ యూ.
1: దేహ భేదములు రావు.
0: There will be no difference on ground of physical body. There will be no worldly difficulties. All the difficulties, problems are passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు.
0: Don't be bothered of the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass on.
1: కానీ నీ దృష్టి సన్ పైన పెట్టుకో.
0: But have your view only sun on.
1: కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించదు.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ద సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసుని మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక